ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకి నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 18వ రోజు, 2026వ సంవత్సరం మే నెల 8వ తేదీ శుక్రవారం, సమయం 5:53 దాటి 38 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో గొంతెమ్మ కోరికలు ఈ అంశం గురించి డాక్టర్ వి రామకృష్ణారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకాస్తవం లక్ష్మీ స్థుతి. 6:30 పొలం పనులు కార్యక్రమంలో మామిడిలో కోతకు ముందు అనంతరం జాగ్రత్తల గురించి సంగారెడ్డి పూల పరిశోధనా స్థానంలో తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక గారు అందించే వివరాలు వింటారు. 7:00 వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జల వనరుల పరిరక్షణ గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పి జ్యోతి కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన దేశంలో మొట్టమొదటి మహిళ ఆర్టీసీ డ్రైవర్గా రికార్డు సృష్టించిన సరితా నాయక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కొమాండూరి శేషాద్రి గారి వయలిన్ వాద్యం. 9:30 వృత్తి విద్యా శిక్షణలో క్రాఫ్ట్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ స్కీమ్ సిఐటిఎస్ తెలంగాణలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ సంచాలకులు రవి చిక్కోటి గారితో శ్రీమతి కోడి నీలమ గారి సంభాషణ.

0: ఈ ఉదయం 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆకాశవాణి వైభవ ప్రభావలి ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో. ఈ ఉదయం 12 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం గుండె జారింది నాటకం వింటారు. రచన శ్రీ ధరణికోట శివరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీజంగ అనిల్ కుమార్. 12:10కు న్యాయ విద్య ఉపాధి అవకాశాలు అంశం గురించి న్యాయవాది శ్రీ విష్ణు చంద్ర కశ్యప్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. అనంతరం యువవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:40కు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయుస్త కార్యక్రమం. 1:20కు వనితాలోకంలో కెరియర్లో ఎదగడం ఎలా అంశం గురించి ప్రముఖ అకాడమిషియన్ శ్రీమతి శాంతి వేదులు గారు, ఇంకా ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ కిరణ్ అగస్త్య గారుల చర్చా కార్యక్రమం. అనుసంధానం శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30కు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, భరత్ నగర్లో వివేకానంద ఆంగ్ల కాన్వెంట్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 5:00 వార్తల ముఖ్యాంశం. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో చింతి యక్షగానం శశిరేఖ పరిణయం కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీగడ్డం కనకయ్య బృందం వారు. 6:30కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 7:15కు ఇల్లు వాకిలి కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30కు కరెంట్ అఫైర్స్. రాత్రి 10:00కు లెజెండ్స్ ఆఫ్ డెక్కన్. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 6:00 హిందీలో ఇంకా ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే నిఖిల్ కుమార్. उपभोक्ता कार्य, खाद्य और सार्वजनिक वितरण मंत्री प्रहलाद जोशी ने कहा है कि देश का सरकारी अनाज भंडार 604 लाख टन से अधिक हो गया है. यह मात्रा बफर स्टॉक यानी अनिवार्यता के समय की आवश्यक मात्रा से लगभग 3 गुना अधिक है. श्री जोशी ने सोशल मीडिया पोस्ट में कहा कि गेहूं और चावल के सुरक्षित भंडार से देश में कल्याणकारी योजनाओं तथा सार्वजनिक वितरण प्रणाली के लिए निर्बाध आपूर्ति सुनिश्चित हो रही है. अधिक खरीद, अच्छी फसल और किसानों की पर्याप्त सहायता से खाद्य सुरक्षा, किसानों के हित तथा सुरक्षित भविष्य के लिए देश की प्रतिबद्धता मजबूत हो रही है. उन्होंने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में भारत की खाद्य सुरक्षा लगातार बढ़ रही है. इस बीच सरकार ने कहा है कि 6 मई तक मंडियों से 78,96,000 मीट्रिक टन गेहूं की खरीद की गई. पिछले साल इसी अवधि में यह आंकड़ा 75,63,000 मीट्रिक टन था. उपभोक्ता कार्य, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय ने कहा है कि कम आवक के बावजूद इस साल गेहूं की खरीद पिछले साल से बेहतर है. मंत्रालय ने यह स्पष्टीकरण उन खबरों के जवाब में दिया है जिनमें दावा किया गया था कि मंडियों में गेहूं की अधिकता जैसी स्थिति है. मंत्रालय ने कहा कि पंजाब में अब तक लगभग 122 लाख मीट्रिक टन गेहूं मंडियों में आया है. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कल नई दिल्ली में वाणिज्य विभाग और उद्योग तथा आंतरिक व्यापार संवर्धन विभाग के अधिकारियों के साथ बैठक की. श्री गोयल ने सोशल मीडिया पोस्ट में कहा कि बैठक में निर्यात और निवेश बढ़ाने, नए निर्यातकों के लिए आवश्यक अवसर तैयार करने और वैश्विक बाजारों में नई संभावनाएं तलाशने पर चर्चा हुई. पश्चिम बंगाल में नई सरकार के गठन की तैयारियों के बीच विधानसभा को औपचारिक रूप से भंग कर दिया गया है. राज्यपाल आरएन रवि ने संविधान के अनुच्छेद 174 के तहत शक्तियों का प्रयोग करते हुए मौजूदा विधानसभा को भंग करने का आदेश जारी किया. इस बीच गृहमंत्री अमित शाह आज कोलकाता जाएंगे. वे नव निर्वाचित भाजपा विधायकों के साथ बैठक में शामिल होंगे जिसके बाद पार्टी के विधायक दल के नेता का चयन किया जाएगा. असम में भाजपा के नेतृत्व में राष्ट्रीय जनतांत्रिक गठबंधन सरकार 12 मई को लगातार तीसरी बार शपथ ग्रहण करेगी. समारोह की तैयारियों के लिए गुवाहाटी में एक उच्चस्तरीय बैठक हुई. प्रदेश पार्टी अध्यक्ष दिलीप सैकिया ने बताया कि प्रधानमंत्री नरेंद्र मोदी मुख्य अतिथि के रूप में इस कार्यक्रम में शामिल होंगे. उन्होंने बताया कि भाजपा विधायक दल की बैठक रविवार को होगी. उधर तमिलनाडु में विधानसभा चुनाव में सबसे बड़ी पार्टी के रूप में उभरी

0: Emirates in Abu Dhabi yesterday, along with Reem Al Hashmi, Minister of State and Special Envoy for India, and Martin Bryans, Secretary General of the Ministry for Europe and Foreign Affairs of France. The Ministry of External Affairs said the three countries agreed to strengthen their partnership and work on a roadmap with clear timelines. During the visit, Mr. Mishri also met Khaldun Al Mubarak, Managing Director and Chief Executive Officer, Mubadala Investment Company, to discuss investment cooperation. Saudi Arabia suspended U.S. military access to its bases and airspace, forcing President Donald Trump to abruptly abandon his plan to escort ships through the Strait of Hormuz, the two U.S. officials have confirmed. The move marks a significant setback for Washington's Gulf strategy, with a key regional ally effectively blocking the operation known as Project Freedom before it could gain traction. Mr. Trump has shifted focus to diplomacy, describing recent talks with Iran as very good and saying a permanent deal is very possible. Iran is now reviewing a 14-point U.S. proposal to end the war, with Tehran's Foreign Minister Abbas Araghchi calling for dialogue and diplomacy. The proposed framework would pause hostilities and open a 30-day window of final negotiations, even though core issues, including Iran's nuclear program, would be left for later talks. In IPL cricket, Lucknow Super Giants defeated Royal Challengers Bengaluru by 9 runs using DLS method in a rain-hit match at Ikana Stadium in Lucknow last night. Chasing 213 runs for victory, Royal Challengers Bengaluru made 203 for 6 in 19 overs. Earlier put into bat, Lucknow Super Giants scored 209 for 3 in 19 overs. Multiple rain interruptions reduced the match to a 19-over side affair, setting Bengaluru a DLS target of 213. Today, Delhi Capitals will take on Kolkata Knight Riders at Arun Jaitley Stadium in Delhi at 7:30 p.m. That's the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో గొంతెమ్మ కోరికలు అంశం గురించి డాక్టర్ వి రామకృష్ణారావు గారి లఘు ప్రసంగం వింటారు.
2: అత్యాశతో కూడిన అలవిమాలిన కోరికల్ని గొంతెమ్మ కోరికలు అనటం మనం వింటూ ఉంటాం. అయితే మన వాళ్ళు ఈ గొంతెమ్మని కుంతీదేవికి అంటగట్టారు. మనం తెలుగు వ్యాకరణం క్లాసుల్లో కుంతి ప్రకృతి, గొంతి వికృతి అని చదువుకున్నాం. ఈ గొంతికే అమ్మ చేర్చి గొంతెమ్మని చేశారు. ఈ కుంతి లేక గొంతెమ్మ కోరికలు ఏమిటి మరి? తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు దుర్వాసముని అనుగ్రహంతో సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుణ్ణి ప్రసవించటం. రెండవది, కురుపాండవ యుద్ధ సమయంలో రహస్యంగా కర్ణుణ్ణి కలిసి అతడు కౌంతేయుడే గాని రాధేయుడు కాడనే జన్మరహస్యాన్ని చెప్పి పాండవ పక్షాన చేరుమని అర్థించటం. ఇంతకు మించి కుంతి కోరిన కోరికలు ఏమున్నాయి? మహర్షి వరప్రభావాన్ని పరీక్షించాలనే చాపల్యంతో, అమాయకమైన కుతూహలంతో సూర్యుణ్ణి వరమడిగింది గాని అందులో అత్యాశ, అలవిమాలిన పేరాసే ఏమున్నాయి? తన సొంత బిడ్డలే చెరకపక్షాన ఉండి యుద్ధంలో ఒకరినొకరు చంపుకునే ఘోర కలిని నివారించాలనే తాపత్రయంతోనే తల్లిగా కర్ణుణ్ణి అర్థించింది. ఇందులోనూ దురాశ అత్యాశ ఏమున్నాయి గనక గొంతెమ్మ కోరికల సంబంధంగా ఒక జానపద కథ కొన్ని ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది. అడవిలో పాండవులతో సంచరించే సమయంలో కుంతి చీకట్లో ఒక మగ్గం గుంటలో పడిపోయిందిట. అది గమనించని పాండవులు ముందుకు సాగిపోయారట. తర్వాత అక్కడి నేత పనివారు గమనించి ఆమెను పైకి తీశారట. తమ వద్ద నెల రోజుల పాటు ఆశ్రయం ఇచ్చారట. ఆ నెల రోజులు కుంతీదేవి రాణిగారి స్థాయిలో పెద్ద పెద్ద కోరికలు కోరిందట. ఆ పేదవాళ్ళు ఎలాగో తంటాలు పడి ఆమె కోరికల్ని తీర్చారట. అప్పటి నుండి గొంతెమ్మ కోరికలు అనే నానుడి వ్యవహారంలోకి వచ్చింది అని ఒక కథనం. ఇందుకు నిదర్శనంగా ఆ నేత పనివారు గొంతెమ్మ మట్టిబొమ్మకు నెల రోజుల ఉత్సవం జరిపి చెరువులో నిమజ్జనం చేస్తారట. ఇది ఒక వినోద కల్పన. నిజానికి కుంతి ఎంతో నిరీహురాలనే సత్యాన్ని భాగవతం నిరూపిస్తుంది. భాగవతం ప్రథమ స్కంధంలో కుంతి శ్రీకృష్ణుడిని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ, యాదవులందు పాండు సుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదన చేయుమయ్య, ఘనసింధువు జేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో కదియునట్లుగా చేయగదయ్య ఈశ్వర అంటుంది. యాదవులందు పాండవుల యందు తనకు గల వ్యామోహాన్ని మమకారాన్ని విచ్ఛేదించి

0: భగవానుడి పాదాలపై మనస్సు లగ్నమయ్యే విధంగా వరమిమ్మని ప్రార్థించింది. ఇంకా శ్రీకృష్ణ యదుభూషణ అనే ప్రసిద్ధ పద్యంలో త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కూడా ప్రార్థించింది. ఈ జన్మబంధాల నుండి విముక్తినిమ్మని ప్రార్థించింది. ఇంతటి వైరాగ్య సంపన్నురాలైన కుంతీమాతకు దురాశాపూరితమైన గొంతెమ్మ కోరికలను అంటగట్టడం సమంజసమా? కాబట్టి గొంతెమ్మ కోరికల్లో శబ్ద సామ్యమే గాని కుంతీదేవి లేదు, మరి ఏ అమ్మా లేదు. అయితే కొని తెమ్మనే కోరిక అనే వాక్యమే ఉచ్చారణ త్వర వల్ల నీలోని అచ్చు లోపించి కొంతెమ్మని అని అయింది. ఇలాంటి ప్రయోగాలు తిక్కన గారి భారతంలోనూ కనిపిస్తాయి. గై కొనుట అని గై కొంట అని అనుట అంట కొనుట కొంట ఇత్యాదిగా చాలా ప్రయోగాలున్నాయి. అలాగే కొని తెమ్మని అనేది కొంతెమ్మని అని నలిగి నలిగి కొంతెమ్మ అయింది, ఆ పైన గొంతెమ్మాయి కూర్చుంది. ధృతం మీద ప్రథమా విభక్తి మీద వచ్చిన కా గాగా మారటం మన ఉచ్చారణలో సహజ పరిణామమే కదా. పొరుగింట్లోనో చుట్టాలింట్లోనో మరెక్కడో చూసిందో విన్నదో ఆ వస్తువో చీరో మదేదో కొని తీసుకురా కొనితెమ్ము కొనితెమ్మని పోరు పెట్టేవాళ్ళు లేరా మరి? అలాంటి కోరికలే గొంతెమ్మ కోరికలుగా నానుడి అయిపోయాయి. ఏదైనా కుంతీదేవి ప్రస్తావన చేరడం వల్ల ఈ గొంతెమ్మ కోరికలు తరచుగా ఆడవాళ్ల పరంగానే వ్యవహరింపబడటం వాస్తవం. ఇది గొంతెమ్మ కోరికల కథ.
1: గొంతెమ్మ కోరికలు, డాక్టర్ వి రామకృష్ణారావు గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి మంత్రమాతృకా స్తవం లక్ష్మీస్తుతి వింటారు.

ఇంతవరకు శ్రీ రాజరాజేశ్వరి మంత్ర మాతృకా స్తవం, లక్ష్మీ స్తుతి విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

ఈనాటి పొలం పనుల కార్యక్రమంలో మామిడిలో కోతకు ముందు అనంతరం జాగ్రత్తలు, ఈ అంశం గురించి సంగారెడ్డి పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మౌనిక గారు అందించే వివరాలు వింటారు. వివరాలు వినే ముందుగా వాణిజ్య ప్రకటన.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మౌనిక. నేను ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో తెగుళ్ల శాస్త్రవేత్త కింద పనిచేస్తున్నానండి. మనం ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకోబోయే అంశం మామిడి తోటల్లో కోత సమయంలో మరియు కోత అనంతరం ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలనే విషయం మీద మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నామండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫలరాజు మామిడి మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో కోత దశలో ఉందండి. మనకి ఈ సమయంలో కూడా మనకి మామిడి మీద అనేక రకాల చీడపీడలు అనేవి ఆశించడం జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనవి పండు ఈగ, పక్షికన్ను తెగులు మరియు మనకి కాయల మీద గీకి రసం పీల్చే తామర పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుందండి. వీటి బారి నుంచి మన మామిడి పళ్లను మనం రైతులు చిన్న చిట్కాల ద్వారా ముందస్తు జాగ్రత్త చర్యలతోనే కాపాడుకోవచ్చండి. వాటిలో ముఖ్యమైనవి మామిడి పళ్ళు ఎప్పుడైతే కోత సమయానికి వస్తాయో దానికన్నా మనకి కోడిగుడ్డు పరిమాణం ఉన్నప్పుడే పళ్ల సంచులు అనేవి వేసుకున్నట్లయితే మనము ఈ చీడపీడలు రాకుండా మనం కాయలను కాపాడుకోవచ్చండి. ఈ రకంగా మనం కోడిగుడ్డు పరిమాణం వచ్చిన మామిడి పళ్ళకి మనం సంచులు తొడుక్కున్నట్లయితే మనకేంటంటే తామర పురుగులు అనే రసం పీల్చే పురుగులు మన కాయల మీద గీకి రసం పీల్చడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా మనకి కాయల మీద మసి తెగులు అనే తెగులు వచ్చి కాయ నాణ్యత అనేది తగ్గిపోయి మనకి రైతులకి మార్కెట్ లో రేట్ అనేది లభ్యం అవ్వదండి. కనుక మనం ఇలాంటి పండ్ల సంచులు మనం కట్టుకోవడం ద్వారా ఈ తామర పురుగుల గీకి మనకి నష్టం కలిగించే బారి నుంచి మనం కాయలను కాపాడుకోవచ్చండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అకాల వర్షాలు రావడం వల్ల మనకి కాయల మీద బ్యాక్టీరియల్ నల్ల మచ్చ తెగులు అనేది కూడా ఆశించే అవకాశం ఉందండి. ఇది రావడానికి అనేక రకాల

కారణాలున్నాయి. మనకి మామిడి కోత సమయంలో వర్షపాతం అధికంగా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకి కాయల మీద పగుళ్లు ఏర్పడి చిన్న కంటి వంటి చిహ్నాలు ఏర్పడి వాటి నుంచి బంక కారడం అనేది జరుగుతుందండి. దీనికి ముఖ్య కారణం మనకి ఏంటనగా ఒక వర్షము అలాగే ఎండ అనేది ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల కాయలో నాణ్యత కోల్పోయి ఈ బ్యాక్టీరియల్ తెగులు అనేది ఆశించే అవకాశం ఉంటుందండి. దీనివల్ల కాయలు ముందస్తుగానే కుళ్ళిపోయి మనకి పక్వానికి రాకముందరే మనకి నాశనమై కోత అనేది మనకి తగ్గుతుందండి. అదే విధంగా మనకి చీడపీడల్లో ముఖ్యంగా ఆశించేది పండు ఈగ అండి. ఈ పండు ఈగ అనేది మన కాయలు చిన్న పరిమాణంలో ఉన్నప్పుడే కాయ మీద గుడ్లు అనేవి పెట్టి మనకి ఈ గుడ్లు ద్వారా మనకి పిల్ల పురుగులు అనేవి కాయలోపలికి చొచ్చుకుపోయి మనకి కాయలో ఉన్న పీచు పదార్థాన్ని మొత్తం నాశనం చేయడం జరుగుతుందండి. దీనివల్ల కూడా రైతులు అనేక నష్టం పొందుతున్నారండి. వీటిని మనం అధిగమించడానికి ముందస్తుగానే కాయలు పింద దశలో ఉన్నప్పటి నుంచే మనము లింగాకర్షక బుట్టలు, దీనినే మనం ఫిరోమోన్ ట్రాప్స్ అని అంటామండి. ఇవి మనము తోటలో ఒక ఎకరానికి 8 నుంచి 10 కనుక మనం అమర్చుకున్నట్లయితే మనకి తల్లి పురుగులు అనేవి దానికి ఆకర్షింపబడి చనిపోయి మనకి పండుగ బారి నుంచి మనం కాయల్ని కాపాడుకోవచ్చండి. ఈ విధంగా మనం పళ్ళ సంచులు కట్టుకుని అదే విధంగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా కాయ నాణ్యత అనేది పెంచుకుని మనకి వేరే రాష్ట్రాలకు కానీ వేరే దేశాలకు కానీ మన కాయల్ని మనం ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇదే విధంగా కాయల కోత అనంతరం కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన కాయ నాణ్యత అనేది మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీటిలో ముఖ్యమైనది మనకి మే మాసం తర్వాత జూన్ జూలై జూన్ 2వ వారం వరకు మామిడి పళ్ళ కోత అనేది మనకి రాష్ట్రం మొత్తం అంతా అయిపోతుందండి. ఈ కోత అనంతరం మనము మామిడి చెట్లకి కాయలు కాసాయి కాబట్టి అవి వాటి శక్తి అనేది క్షీణించుంటుందండి. కనుక మనం కాయ కోత అనంతరం ఒక 15 రోజుల వ్యవధి వరకు మనము చెట్లకి కొంచెం విశ్రాంతి అనేది మనము అందజేయాలండి. ఈ విధంగా అందజేసినప్పుడు మనకి చెట్టు యొక్క ఏదైతే తత్వం ఉంటుందో అది వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా 15 రోజుల తర్వాత మనం ముఖ్యంగా ఎండిపోయిన పుల్లలు ఇంకా చీడపీడలు ఆశించిన కొమ్మలను మనం కత్తిరింపులు చేసుకోవాలండి. మనకి సమగ్ర సస్య రక్షణలో ఈ కత్తిరింపులు అనేవి చాలా ప్రాముఖ్యతను పాటిస్తాయండి. మనకి ఎప్పుడైనా కూడా చూసుకున్నట్లయితే మన కాయ తొడిమల మీద గాని మనకి కొమ్మ ఎండు భాగాల్లో గాని మనకి తల్లి పురుగులు అనేవి మనకి ఆశించి ఉంటాయండి. మనం కాయ కోతనంతరం ఈ కాయ తొడిమలు అలాగే మనకి అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను ఇంకా మనకి చీడపీడలు వచ్చి మిగిలిపోయిన పూరెమ్మలు గాని ఏదైనా ఉంటే గనక మనం నాశనం చేసుకున్నట్లయితే మనకి తల్లి పురుగులు మరియు తెగుళ్ల ఉధృతి అనేది మనం చాలా మటుకు తగ్గించుకోవచ్చండి. ఈ కత్తిరింపుల ద్వారా ఇంకా చాలా మనకి ప్రయోజనాలు ఉన్నాయండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే మనం కత్తిరింపులు చేసుకున్నప్పుడు మనకి చెట్టు లోపలికి సూర్యరశ్మి అనేది లోపలికి చొచ్చుకుని వెళ్లేలాగా మనం కత్తిరింపులు చేసుకున్నట్లయితే మనకు ఆ సూర్యరశ్మి ద్వారా మనకి చీడపీడ అనేది మనకి ఉధృతి అనేది బాగా తగ్గుతుందండి. అదే విధంగా మనకి నేలలో కూడా అనేక రకాల చీడపీడల గుడ్లు అనేవి ఉండడం జరుగుతుంది. కనుక మనకి జూన్ జూలై మాసం తర్వాత మనం బాగా దుక్కి దున్నుకుంటే మనకి ఏదైతే పురుగు మరియు శిలీంధ్రాల యొక్క బీజాలు మనకి భూమిలో ఉంటాయో అవి సూర్యరశ్మికి వెలుగు అయ్యి మనకి అవి నాశనమయ్యి మనకి చాలా మటుకు ఉధృతి అనేవి ఈ చీడపీడలని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే విధంగా జూన్ జూలై మాసంలో రైతులందరూ ఎప్పుడూ కూడాను యూరియా, భాస్వరము మరియు పొటాష్ వంటివి వేసుకోవడం జరుగుతుంది. కానీ ఇదే విధంగా కెమికల్ ఫర్టిలైజర్ కాకుండా మనం ఏంటంటే పశువులు ఎరువు కానీ వేపపిండి ఇలాంటివి మనకి చెట్లలో వేసుకున్నట్లయితే చెట్టు ఎదుగుదల అనేది మనకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ పశువుల ఎరువును కూడా బాగా చవికిన అనగా బాగా మగ్గిన పశువుల ఎరువులో గనక మనము కొంచెం ఒక 90 కిలోల పశువుల ఎరువు తీసుకుంటే దానికి ఒక 10 కిలోల వేపపిండిని కలుపుకుని దీనితో పాటు జీవ శిలీంధ్ర నాశని అనగా మనకి ట్రైకోడర్మా విరిడే మరియు సూడోమోనాస్ వంటివి మనం కలుపుకుని మనము ఒక 15 రోజుల పాటు నీడలో మనం ఈ ట్రైకోడర్మా పొడిని గాని సూడోమోనాస్ పొడిని గాని మనం 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండి చొప్పున తీసుకున్న వాటి మీద చల్లుకుని లైట్ గా నీటిని మనము చిలకరించుకుని మనము నీడలో పెట్టుకుని మనం పారతో కలియగలుపుకుంటూ ఉంటే గనక మనము అలా ప్రతి 2 రోజులకు ఒకసారి నీళ్లు చల్లుకుని మనం కలుపుకున్నట్లయితే ఒక 15 రోజుల వ్యవధి తర్వాత మనం ఎప్పుడైతే గమనిస్తామో మన పశువుల ఎరువు మీద తెల్లటి బూజు లాంటి పదార్థం అనేది పెరగడం జరుగుతుందండి. దీని
దీని ద్వారా ఈ ట్రైకోడర్మా శిలీంద్రం అనేది మనకి పెరిగి మన పశువుల ఎరువులో కలిసినట్టు మనకి తెలుస్తుంది. దీనినే మనం ఎన్రిచ్డ్ ఎఫ్ఐఎం అంటాం. అంటే ఏంటంటే పోషకాలు పెంచిన మన పశువుల ఎరువు అని అంటామండి. ఇలాంటి పశువుల ఎరువుని మనం జూన్ జూలై మాసంలో ఒక చెట్టుకి 3 నుంచి 4 తట్టల లెక్కన మనం వేసుకున్నట్లయితే మనకి చెట్టు యొక్క ఆరోగ్యం అనేది

0: మెరుగుపడి, అలాగే మనకి భూమిలో మంచి శిలీంధ్రాల శాతం అనేది పెరిగి మనకి చెట్టుకి చీడపీడ నుంచి తట్టుకునే అవకాశాలు బాగా అత్యధికంగా ఉంటాయండి. ఇటువంటి చిన్న జాగ్రత్తలు మనకేంటంటే కోతానంతరం చేసుకోవాల్సిన కత్తిరింపులు కానీ, మనకి భూమి సారవంతం చేసుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పాటించుకున్నట్లయితే మనం ఏంటంటే మన తోటని మనం మెరుగుపరుచుకోవచ్చండి. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే మనకి ముఖ్య కాండంలో కూడా అనేక రకాల చీడపీడల గుడ్లు కానీ శిలీంధ్రాలు కానీ దాగుండే అవకాశం ఉంటుంది. కనుక కత్తిరింపులు చేసుకున్న తర్వాత మనం ముఖ్య కాండానికి కూడా కనీసం 1 మీటర్ హైట్ వరకు బోడో మిశ్రమం, అనగా 1 కిలో సున్నం మరియు 1 కిలో మైలుతుత్తంని మనం 10 లీటర్ల నీటిలో కలుపుకుని మనం చేసుకునే మిశ్రమాన్ని బోడో మిశ్రమం అంటామండి. దీనిలో మనకున్న మైలుతుత్తం ద్వారా మన తెగుళ్ల నుంచి మరియు చీడపీడల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందండి. కనుక ఈ రకంగా ప్రిపేర్ చేసుకున్న బోడో మిశ్రమాన్ని మనం కాండానికి 1 మీటర్ హైట్ వరకు పూసుకున్నట్లయితే చీడపీడలు అనేవి కూడా మనం తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా పరిశుభ్రమైన మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకున్నట్లయితే మనం మామిడి తోటలను మెరుగుపరుచుకోవచ్చండి.
1: మామిడిలో కోతకు ముందు అనంతరం జాగ్రత్తల గురించి కే మౌనిక గారి అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ఈరోజు కొనసాగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రెండవ రోజు సమావేశంలో వేసవి ప్రణాళికలు, సంక్షేమం, రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ది, శాంతి భద్రతలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. నిన్న మొదటి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. ఆల్ కలెక్టర్స్ అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి, ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి. 4 లేన్ ట్రాక్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్స్, రైల్వే ల్యాండ్, పోర్ట్స్, రోడ్ ఇవన్నీ అనుసంధానం చేసి ఎకనామిక్ యాక్టివిటీ, ఎకనామిక్ టౌన్షిప్స్ క్రియేట్ చేసే పరిస్థితి రావాలి. దీన్ని మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరానికి చెందిన శ్రీ నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం ప్రాజెక్టుకు రాష్ట ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ విధానంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ది చేయనున్నట్లు వెల్లడించారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్

0: ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఈ ఆడిటోరియం పనులను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నగరానికి సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలకు ఒక ప్రధాన వేదికగా నిలుస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 10వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని ఆయన అన్నారు. సభా ప్రాంగణం నుంచే తెలంగాణ వ్యాప్తంగా పలు అభివృద్ది పనులను ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: నరేంద్ర మోడీ గారు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ కు వస్తా ఉన్నారు. అనేక రకాల అభివృద్ది కార్యక్రమాలు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్

0: ఆంధ్రప్రదేశ్కు వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమని, దీనిని వేగంగా పూర్తి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు సొరంగాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సొరంగాల్లో లైనింగ్, బెంచింగ్ తదితర పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను వారికి వివరించి సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సమయం గడిపినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. కొడంగల్లోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులు, 2 కోట్ల రూపాయలతో కోస్గిలోని వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా 250 కోట్ల వ్యయంతో 430 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూసేకరణకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అదనపు అధికారులను నియమించిందని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ కమిషనర్ విజయ రామరాజు తెలిపారు. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామంలో 43.82 ఎకరాల భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామ సభలో రైతులతో ఆయన నిన్న సమావేశమై చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజయ రామరాజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: మొదటి విడతగా రాయపూడి గ్రామంలో గ్రామసభ కండక్ట్ చేయడం జరిగింది. ల్యాండ్ ఎక్విజిషన్ పరంగా ఏవైతే నోటిఫికేషన్లు భూములు ఉన్నాయో అవి ప్రజలకు తెలియచేయడం కోసం ఈ రైతుల్ని ఇప్పుడు కూడా మీరు ఏవైనా ల్యాండ్ పూలింగ్ కి వీలుగా ముందుకొస్తే గనక ల్యాండ్ పూలింగ్ ఇంకా తీసుకుంటాము. ప్రజలందరూ కూడా వాళ్ళు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టి తీసుకురావడం జరిగింది. మూడు అంశాలు కూడా కూలంకషంగా రైతులకు ఏవైతే ఎఫెక్ట్ అవుతాయి అనే అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ నెలంతా కూడా మేము ప్రతి గ్రామానికి సంబంధించిన గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది.
0: ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన ప్రజలకు సహాయం అందచేయటం, వారి ప్రాణాలను కాపాడటానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1948 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 8వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రెడ్ క్రాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యునాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో 1828 మే 8వ తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే 8వ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు, రేపు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగే కలెక్టర్ల సదస్సులో పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించిన సమగ్ర డాష్బోర్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఈరోజు

0: ఆకాశవాణి వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్.
1: వికారాబాద్ జిల్లాలో అంతర్జాతీయ హోమియోపతి డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ పాల్గొని మాట్లాడుతూ, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. యోగా అనేది శరీరం, మనసు, ఆత్మకు సమతుల్యతను అందించే సమగ్ర సాధనమని పేర్కొన్నారు. యోగా అలవాటు చేసుకుంటే జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయని, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం హోమియోపతి పితామహుడు శామ్యూయల్ హానిమాన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, ఆహారం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. ఇటీవల ఆయన జిల్లాలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, భోజనశాల, వంటగది, నిల్వగదులను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం సమయానికి అందించాలని, వంట ప్రక్రియలో పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ఇందిరానగర్ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సరుకుల నిల్వ, పంపిణీ విధానాన్ని సమీక్షించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించి లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తరువాత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, ఔషధాల లభ్యత, వైద్య సిబ్బంది హాజరును తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అదనపు డీజీపీ స్వాతి లక్రాప్ అన్నారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మద్యం సేవించి అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ పై అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలని సూచించారు. జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు 5 చోట్ల అనుమతులు జారీ చేసినట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ తహిమినా తెలిపారు. పిఎసిఎస్ ధారూర్, పూడూర్, డిసిఎంఎస్ వికారాబాద్, తాండూర్, పరిగి ప్రాంతాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగతావి త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. క్వింటాల్కు 2,400 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించగా, రైతులు అధికారిక కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించి లాభపడాలని సూచించారు. మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమానత్వం, న్యాయం, సదాచారం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని ఇకోటూరిజం కేంద్రంగా అభివృద్ది చేస్తున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవల అనంతగిరి గుట్టలో ఇకో అర్బన్ పార్క్, వీక్షణ గోపురం, పర్యావరణ ఉద్యానవనం, అటవీ అతిథి గృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ అభివృద్ది వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. అనంతగిరిలోని ఔషధ మొక్కలు, సహజ సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. జనగణన 2027ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు డిజిటల్ విధానాలపై పూర్తి అవగాహన కలిగి పనిచేయాలని తెలిపారు. ఇళ్ల గణన, మ్యాపింగ్, డేటా సేకరణ ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయం అవసరమని తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్మికుల కృషి దేశ అభివృద్దికి కీలకమని పేర్కొన్నారు. యజమానులు కనీస వేతనాలు చెల్లించి కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ చట్టవిరుద్దమని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా జిల్లాలో రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ డిపోలలో 256 బస్సులు నిలిచిపోయాయి. 4 డిపోల నుంచి 1 బస్సు కూడా బయటికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని యూనియన్ నాయకులు కోరారు. సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు. అనంతరం ప్రభుత్వంతో చర్చల తర్వాత సమ్మె విరమించి బస్సులు తిరిగి నడిపించారు.
0: వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ పి నరేందర్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నెలకొంటారు. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగి 604 లక్షల టన్నులకు చేరుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు కోల్కతా చేరుకుంటారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు పార్టీ శాసనసభా పక్ష నాయకుడు నిన్నుకుంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ జయంతి రోజైన మే 9వ తేదీ ఈరోజు రాష్ట కొత్త ముఖ్యమంత్రి మంత్రుల మండలి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కోల్కతాలో జరిగే సమావేశంలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకుడి ఎన్నిక జరుగుతుంది. ఈ సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి అవసరమైన పరిపాలనాపరమైన సమావేశాలను నిర్వహించారు, భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. మారుతున్న ప్రపంచ క్రమంలో ప్రపంచ సరఫరా చైన్లో భారత్, వియత్నాంలు కీలక పాత్ర పోషించేందుకు గొప్ప అవకాశం ఉందని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. ముంబైలో జరిగిన భారత్, వియత్నాం బిజినెస్ ఫోరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు ఒక సవాలుగా ఉన్నప్పటికీ భారత్, వియత్నాంల మధ్య సహకారాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళ్లడానికి ఇదొక సువర్ణ అవకాశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, భారత్, వియత్నాం వంటి దేశాలకు చెందిన సాంకేతిక ఉత్పాదక రంగాల్లోని వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, నిపుణులు ఆసియా భవిష్యత్తును నిర్దేశిస్తారని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ఆవిష్కరణలు, పరిశోధన, స్టార్టప్ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై భారత్, వియత్నాం దేశాలు చర్చించాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తన వియత్నాం ప్రతినిధి డాక్టర్ వు హైక్వాన్తో నిన్న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, ఇన్నోవేషన్, ఎకోసిస్టమ్స్, టెక్నాలజీ బదిలీ కార్యక్రమాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిన్న అబుదాబిలో భారత్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య జరిగిన త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతర్జాతీయ సహకార శాఖ సహాయ మంత్రి, భారత ప్రత్యేక రాయబారి రీమాల్ హషిమి, అలాగే ఫ్రాన్స్, యూరప్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నత కార్యదర్శి మార్టిన్ బ్రైన్స్ కూడా పాల్గొన్నారు. 3 దేశాలు తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని, స్పష్టమైన కాలపరిమితులతో కూడిన రోడ్ మ్యాప్పై కలిసి పనిచేయాలని అంగీకరించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు, ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు గోధుమలు, బియ్యం పటిష్టమైన నిల్వలున్నాయని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. సేకరణ, విజయవంతమైన పంట దిగుబడి, రైతులకు నిరంతరం మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం పట్ల భారతదేశ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నాయని ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆహార భద్రతా వ్యవస్థ బలంగా ఎదుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 101 వేలం వేయని ఖనిజ బ్లాక్లను విజయవంతంగా అమల్లోకి తీసుకురావడంతో భారత ఖనిజ రంగం ఒక మైలురాయిని అధిగమించింది. ఖనిజ వనరులను వేలం వేయడమే

కాకుండా వాటిని సకాలంలో ఉత్పత్తి దశకు చేర్చడంపై కూడా తాము నిరంతరం దృష్టి సారించామని, ఈ బ్లాకుల నిర్వహణ నిరూపిస్తోందని గనుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశీయంగా ఖనిజ ఉత్పత్తిని పెంపొందించడంలోనూ, ప్రధాన పరిశ్రమలకు ముడిసరుకు భద్రతను బలోపేతం చేయడంలోనూ, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో, మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహిస్తున్నారు. 1936లో ప్రారంభించిన ఆకాశవాణి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది. న్యూఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో ప్రధాన కేంద్ర కార్యాలయం కలిగిన ఆకాశవాణి ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైంది. ఈ సంస్థకు గురుదేవ్ రవీంద్రనాథ్ టెగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డెక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ శ్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 480 రేడియో స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 45కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 447 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వాకథాన్లోనూ మ్యారథాన్లోనూ పాల్గొంటున్నారు. సౌదీ అరేబియా తమ దేశంలోని సైనిక స్థావరాలకు, గగనతలానికి అమెరికా సైన్యం ప్రవేశాన్ని నిలిపివేసింది. దీనివల్ల హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలకు రక్షణ కల్పించాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా వదులుకోవాల్సి వచ్చిందని అమెరికా ధృవీకరించింది. గల్ఫ్ ప్రాంతంలో వాషింగ్టన్ వ్యూహానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కీలక ప్రాంతీయ మిత్రదేశం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పిలిచే ఈ ఆపరేషను అది పుంజుకోకముందే సమర్థవంతంగా అడ్డుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన దృష్టిని దౌత్యం వైపు మళ్లించారు. ఇరాన్తో ఇటీవల జరిగిన చర్చలు ఎంతో సమర్థవంతంగా జరిగాయని, శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడం సాధ్యమేనని ఆయన పేర్కొన్నారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్ ప్రాంతాల్లో ఈవేళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈరోజు ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్, తీర ప్రాంత కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. పాకిస్తాన్తో జరిగిన ఘర్షణలో భారత్ 4 రఫేల్ యుద్ధ విమానాలు కోల్పోయిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెబుతున్నట్లుగా, డిజిటల్ పద్ధతిలో మార్పు చేసిన ఒక వీడియోను అసత్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు చెందిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ, ఈ వీడియోను కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించారని, ఇది డీప్ ఫేక్ వీడియో అని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేందుకు పాకిస్తాన్ ప్రచార ఖాతాలు దీన్ని ప్రసారం చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జయింట్స్ జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు. మన దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్ స్థాయికి 3 రెట్లు పెరిగాయని ప్రభుత్వం తెలియజేసింది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న లక్నో సూపర్ జయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 తేడాతో ఓడించింది.

శ్రోతలకి నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన దేశంలో మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా రికార్డు సృష్టించిన సరితా నాయక్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు.

0: ఆకాశవాణి సుపదం.
1: శ్రోతలకు నమస్కారం. సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికలో ఈరోజు దేశంలోనే మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా స్వయంగా రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సరితా నాయక్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి విజయగాథ వారి మాటలోనే విందాం. నమస్కారం అమ్మా సరితా నాయక్ గారు.
2: నమస్కారం సార్.
1: చెప్పండి అమ్మా, మీ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టారు?
2: మేము ఐదుగురు అక్క చెల్లెలం. సో నేను అందరికంటే లాస్ట్ ఆమెని. మా అక్క వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయాయి. నాన్నకు అప్పుడులో యాక్సిడెంట్ అయ్యి కొంచెం ఫ్రాక్చర్ అయిపోయినాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా వచ్చేది సార్. సో అలా కాకుండా ఒక అబ్బాయే నాన్న బాధని తీర్చాలా, అమ్మాయి ఎందుకు తీర్చోదని ఆ థాట్తోనే నేను ఒక ఆటో డ్రైవర్గా ఎంచుకున్నాను సార్. ఒక 6 ఇయర్స్ అక్కడ నడిపి ఒక ఇల్లు కట్టించుకున్నాను. అమ్మ నాన్నకు తోడుగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇలాగనే పేపర్ న్యూస్ ఇట్లా రాగానే ఒక మేడం గారు పరిచయం అయ్యారు హైదరాబాద్లో. ఆ మేడం గారు చూసి నన్ను పిలిచారు, ఇట్లా బాధపడుతున్నారు కదమ్మా, సో మీరు మంచిగా కష్టపడుతున్నారు, పేరెంట్స్కి ఇంత తోడుగా ఉన్నారనేసి ఆమె ఒక మంచి ఫీలింగ్తో నన్ను పిలిచింది. పిలిచిన తర్వాత ఆమె అన్నారు, ఇట్లా ఢిల్లీలో ఒక ఎన్జిఓ ఉంటుంది ఆజాద్ ఫౌండేషన్, అక్కడ మహిళలకు జాబ్ ఇస్తారు, లైఫ్ బాగుంటుంది అనేసి చెప్పారు. సరే మేడం నేను వెళ్తాను, కాకపోతే నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది ఎలా అనేసి నేను మేడం గారిని చెప్పడం జరిగింది. సో మేడం తను ఫైనాన్స్గా హెల్ప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళి అక్కడ ఒక 1 మంత్ పెట్టి దాని తర్వాత నా జాబ్ నేను చూసుకున్నాను. ఒక తండా నుంచి ఆటో డ్రైవర్గా వెళ్ళి ఢిల్లీకి చేరుకొని దేశ రాజధానిలో తొలి మహిళా బస్ డ్రైవర్గా ఒక గుర్తింపు పొందాను. 10 ఇయర్స్ అక్కడ కంప్లీట్ చేశాను.

0: చేశాను. దాని తర్వాత మేము 15 మెంబర్స్ ఆజాద్ ఫౌండేషన్ నుంచి డీటీసీలో వెళ్ళాము, ఢిల్లీ ట్రాన్స్ఫర్. అక్కడ కూడా టెస్టులు అయ్యాయి, అంటే మెడికల్ టెస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ 15 మెంబర్స్లో నేను ఒక్క అమ్మాయినే పాస్ అయ్యాను అప్పట్లో 2015లో. సో నేను ఒక్క ఆయన అనుకుని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు, అక్కడ సర్కార్ కూడా నాకు సపోర్ట్ చేశారు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా సపోర్ట్గానే ఉన్నారు సార్ ఇప్పటి వరకు కూడా. సో నేను హ్యాపీగా ఫీల్ అయ్యి నా జర్నీ నేను సాగించాను, 10 ఇయర్స్ గడిపాను అక్కడ, ఒక మంచి పేరు, మంచి డ్రైవర్గా గుర్తింపు పొంది ప్రెసిడెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఫస్ట్ మహిళా బస్ డ్రైవర్గా నాకు ఇచ్చారు.
1: నీ దారి పూల దారి, ఓ ఓ ఈ బాట సారి, నీ ఆశలే ఫలించగా.

కిరణ్ బేడీ మేడంతో కూడా కొన్ని అవార్డ్స్ వచ్చాయి. యూపీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది, కేజ్రీవాల్ సార్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ తెలంగాణ సర్కార్ కూడా అప్పట్లో ఇవ్వడం జరిగింది, కొమరంభీ అవార్డు కూడా తీసుకున్నాను, ఇంకా చాలా చిన్న చిన్న అవార్డ్స్ కూడా తీసుకున్నాను. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్రెసిడెంట్ అవార్డు తీసుకునేటప్పుడు చాలామంది గొప్పలను కలిశాను సార్, అంటే ఫ్లైట్స్, లడాక్ విమాన్ నడిపే వాళ్ళకి, ట్రైన్ నడిపే వాళ్ళకి, ఫైర్ వికెట్ ఉంటుంది కదా అక్కడ, ఇంకా చాలా బార్డర్ దగ్గర పెద్ద బాస్ ఉంటారు కదా అక్కడలో కూడా, అందులో కూడా మహిళ. తిహార్ జైలు అంటే ఢిల్లీలో పెద్ద జైలు సార్, అక్కడ జైలర్ కూడా మహిళ. వాళ్ళందరినీ చూశాక నాకు ఒక ఇంకా హ్యాపీగా అనిపించింది, అంటే ఇంకా శక్తి వచ్చింది. నాకంటే మంచి మంచి వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, నేను ఒక బస్ డ్రైవర్ని అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళందరినీ చూసినాక మంచిగా అనిపించింది, అవార్డ్స్ తీసుకున్నాను, బాగా అనిపించింది.

0: దాని తర్వాత నా జర్నీ కూడా మంచిగానే జరుగుతుంది అక్కడ. కాకపోతే అక్కడ కూడా కాంట్రాక్ట్ బేస్గానే ఉన్నాను, పర్మనెంట్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ కంపెనీ అది. కాకపోతే అమ్మ నాన్నకి హెల్త్ బాగాలేదు, వాళ్ళని ఇప్పుడు చూసుకోవాలి. అమ్మకి కాలు ఫ్రాక్చర్ అయింది 2 ఇయర్స్ బ్యాక్, నాన్నకి కూడా కళ్ళు కనిపించవు. సో వాళ్ళని నేను చూసుకోకపోతే ఇంకెలా అనేసి తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది.
1: మీ జర్నీలో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిట్లో మీ ప్రయాణం మొత్తం మీ కుటుంబం పరంగా ఎలాంటి సపోర్ట్ అందింది
0: సార్? అప్పట్లో అంటే ఆటో కాకుండా కుట్టుమిషన్ వెళ్ళాను, దాని తర్వాత ఆటో వచ్చింది. వ్యవసాయం కూడా చేశాను సార్ ఒక 2 ఇయర్స్, నాన్న నేను కలిసి. కానీ అప్పుడు మాకు అంత ల్యాండ్ లేదు, అమ్మేసినాం. దాని తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు, నాన్న వాళ్ళు అందరు సపోర్ట్గా ఉన్నారు సార్. అప్పటి నుంచి సపోర్ట్గా ఉండబట్టే నేను ఇక్కడ దాకా చేరుకున్నాను. ఎక్కడో మారుమూల గ్రామానికి చెందినదాన్ని, అక్కడ ఢిల్లీలో హిందీ కూడా మాట్లాడాలి, చాలా ధైర్యం తెచ్చుకొని. ఎందుకంటే సపోర్ట్ ఫ్యామిలీ ఉంది, పక్క ఫ్యామిలీ ఉంది. నా ఊరి వాళ్ళు కూడా చాలానే సపోర్ట్ చేశారు. ఊర్లోనే నేను ఆటో నడిపాను కదా సార్, అప్పటి నుంచి వాళ్ళకి తెలుసు. అమ్మాయి కష్టపడి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించారు.

0: సార్ నాన్నకు తోడుగా ఇలాంటివి చాలా చేశాను కాబట్టి వాళ్ళకు ఒక నమ్మకం, మంచి అమ్మాయి మంచిగా వర్క్ చేసింది అనేసి ఇప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తారు సార్ మా ఊరు వాళ్ళు. మా మండలం వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు అప్పుడు ఆటో తీసుకునేటప్పుడు. వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ.
1: సరితా గారు, మీరు అన్నారు ఢిల్లీలో డ్రైవర్ గా ఉండేదాన్ని, అక్కడ డిటిసిలో పనిచేసిన తర్వాత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ మీ ప్రయాణం ఎలా జరిగింది?
0: అమ్మ నాన్న కోసమే ఇక్కడికి రావడం జరిగింది. సో ఫస్ట్ కోమటిరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ప్రజావాణిలో, మా అక్కడ మినిస్టర్ గారు. సో కోమటిరెడ్డి సార్ చాలా మంచిగా హెల్ప్ చేసి పొన్నం ప్రభాకర్ సార్తో ఫోన్లో మాట్లాడడం, పొన్నం ప్రభాకర్ సార్ కూడా నా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లెటర్ చూసి ఇస్తామనేసి నాకు ఈరోజు జాబ్ ఇచ్చారు సార్. సో కాకపోతే ఇప్పుడు నేను ప్రైవేట్ ప్లేస్లో చేస్తున్నాను, పోస్టులు పడ్డాక ఫస్ట్ పోస్ట్ మీకే ఇస్తామనేసి ఒక భరోసా ఇచ్చారు సార్. అదే భరోసాతో నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
1: మీ ఈ ప్రయాణంలో అవార్డ్స్ కాకుండా ఇంకేమైనా ఆసక్తికరమైన మీ మీద ప్రభావం చూపించిన సంఘటనలు ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా మా శ్రోతలతో?
0: డిటిసిలో బస్సు నడిపినప్పుడు నేను కలలో అనుకునేదాన్ని కిరణ్ బేడి మేడం నన్ను, ఆమె స్టోరీ వినేదాన్ని అప్పుడు న్యూస్లో వచ్చేటప్పుడు. నేను ఒకటి కోరుకునేది నాకు జరిగిందంటే దాని అంతకంటే ఖుషి ఇంకేముండదు. డ్యూటీ ఎక్కిన 15 డేస్ తర్వాతనే కిరణ్ బేడి మేడం స్వయాన, నేను అనుకోలేదు మేడం పిలుస్తున్నారు నాకు అవార్డు ఇస్తున్నారని. సో నాకు అది ఒక పెద్ద గుర్తింపు డే సార్. ఓ ప్రెసిడెంట్ అవార్డు కూడా. ఇంకేందంటే అక్కడ మేడం ఐశ్వర్యరాయ్ కూడా కలవడం జరిగింది, ఆమె కూడా మాతో పాటు అవార్డు ఇచ్చారు. సో ఇంతమంది చూశారు, 112 మంది సెలబ్రిటీస్ అక్కడ, వాళ్ళందరిని చూసినాక సో నా లైఫ్ లో ప్రెసిడెంట్ అవార్డు, కిరణ్ బేడి అవార్డు నాకు హ్యాపీ అనిపించింది.

0: ఎటువైపు మీ ప్రయాణం? ఆటో నడిపారు, ఢిల్లీకి వెళ్లారు, ఢిల్లీలో బస్ నడిపారు, తెలంగాణ వచ్చారు, తెలంగాణలో ఆర్టీసీ డ్రైవర్గా ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. మీ లక్ష్యం ఏంటి?
1: నా లక్ష్యం సార్, ఇప్పుడు రాబోయే రోజుల్లో నేను పర్మనెంట్ అయ్యి ఇంకా నాలాగా 10 మంది అమ్మాయిలు డ్రైవర్గా ఉంటే మా దేశంలో చాలా మంది మహిళలకు, ఎలాగో ఢిల్లీలో 100 మంది డ్రైవర్స్ని నేను పెట్టేసే వచ్చాను ఇక్కడికి, సో ఇక్కడ కూడా ఒక 100 మంది డ్రైవర్లను చేయాలని నా ఆశ.
0: చాలా మంచి మాట అన్నారు మీరు, ఢిల్లీలో 100 మందిని తయారు చేయగలిగిన అలా. ఇప్పుడు మీరు అన్నట్టు మీ దగ్గరికి ఎవరైనా సరితక్క, ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను, నాకు నేర్పిస్తారా, నాకు బస్ డ్రైవర్ అవ్వాలనుంది, మా కుటుంబానికి నేను మీలాగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే మీ వంతుగా మీరు ఏం సహాయం చేస్తారు?
1: డ్రైవింగ్ నేర్పించడంలో అయినా చేస్తాను, తప్పకుండా ముందుకుంటాను సార్.
0: సమాజంలో ప్రతి ఒక్కరూ, మహిళలైనా పురుషులైనా పిల్లలు పెద్దలు ఎవరైనా, ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళని వాళ్ళని తక్కువగా ఊహించుకొని తొందరగా ఢీలా పడిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారికి ఏ సందేశం ఇస్తారు?
1: నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మహిళలు ఎవరైనా ఏ విధంగా అయినా ముందుకు రావాలి అంటే తప్పకుండా రండి. సో నేను 10 ఇయర్స్ అక్కడ చేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు. నేను 2-3 రోజుల నుంచి ఒక చిన్న చిన్న ఇంటర్వ్యూస్ ఉంటే అదే ఇంటర్వ్యూ మన తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ సార్ చూసి ట్విట్టర్లో రిటర్న్ రిప్లై ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మహిళలు ఇలా కొన్ని కొన్ని రంగాల్లో రాని రంగాల్లో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి అనేసి చెప్పడం నాకు హ్యాపీగా అనిపించింది సార్. నేను అదే అంటున్నాను, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మహిళల పట్ల మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మీరు ఏ విధంగా ముందుకు రావాలంటే రండి.

0: తప్పకుండా గవర్నమెంట్ కూడా మీకు సపోర్ట్ గా ఉంటుంది, మీకు ఒక ధైర్యంని ముందుకు తెస్తే మీరు తప్పకుండా రాగలుగుతారు.
1: చాలా సంతోషం సరితా నాయక్ గారు. మీరు ఎలాగైతే ఢిల్లీలో మీతో పాటు అవార్డు అందుకున్న మిగిలిన మహిళామణులను చూసి సంతోషంగా అనిపించింది, నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది మహిళలకి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు, మీ ప్రయాణం ఇలాగే స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: సుప్రదం.

సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన దేశంలో మొట్టమొదటి మహిళ ఆర్టీసీ డ్రైవర్గా రికార్డు సృష్టించిన సరితా నాయక్ గారితో శ్రీ కారివర్తి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

ఉదయతరంగిల్ల ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన భూగర్భ జన వనరుల సంరక్షణ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన గ్రౌండ్ వాటర్ కన్జర్వేషన్, భూగర్భ జల వనరులని ఎలా కాపాడుకోవాలి. ఈ అంశం గురించి తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ పెరుమాళ్ళ జ్యోతి కుమార్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జ్యోతి కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: నీటి పరివాహక ప్రాంతంలోనే నాగరికత ఉద్భవించింది అంటుంటారు. అలాగే ఏ చోటైతే నీటి కొరత ఏర్పడుతుందో అక్కడ క్షామం తాండవిస్తుంది. మరి ఈ భూగర్భ జల వనరుల పట్ల ఎలాంటి అప్రమత్తత, ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి విధి విధానాలు పాటించాలన్న విషయం గురించి తెలియజేస్తారా?
1: భూగర్భ జలాలు సాధారణంగా వర్షాపాతం ద్వారానే మనకు లభిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే భూమిలో దేవుడు మనకు కల్పించిన ఒక జలనిధిలాగా భావిస్తుంటారు. కానీ ఆ జలనిధులు కూడా వర్షపాతం మీదన ఆధారపడుతూ ఎంతైతే వర్షపాతం ఉన్నదో వాటితో పాటుగా భూమి పొరల్లోని శిలల వాటి నైజం మీద, వాటి గుణం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నీరు లేకుండా ఏ జీవి కూడా లేదు. ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, దాన్ని జాగ్రత్తగా పదిలంగా ఉపయోగించుకుంటే గడ్డి పరిస్థితులు రావు.
0: పెద్దలు చెప్తుంటారు మట్టే దైవంరా, జలమే జీవంరా అని. నీటి వాడకం ఏ ఏ రంగాల్లో విరివిగా ఉంటుంది?
1: ఇప్పుడు ప్రస్తుతము మనిషి జనాభా పెరగడంతో పాటుగా, మనిషి అవసరాలు పెరగడంతో పాటుగా ఒక రకంగా సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందాం గనక ఆ సాంకేతిక అభివృద్ధి కోసము ఈ నీరు అనేది ఎంతో ఉపయోగం. అది వర్షపు నీరు కావచ్చు లేదా భూగర్భ జలం కావచ్చు. కానీ వర్షపు నీరు అనేది మనకు వాతావరణము సమతుల్యత పాటిస్తేనే మనకు వర్షాలు ప్రాథమికంగా మనకు అనుకూలంగా ఉంటాయి. కానీ భూగర్భ జలాలు పద్ధతి ప్రకారంగా వినియోగించుకుంటే అవి చాలా అమూల్యమైనవి.

0: తెలంగాణ రాష్ట్రంలో కనుక పోల్చుకుంటే వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఉపయోగించడం జరుగుతుంది. 6% మాత్రమే గృహ అవసరాల కోసము, 4% మాత్రము పారిశ్రామిక రంగం వైపు ఉపయోగించుకోవడం జరుగుతున్నది.
1: ఏ ఏ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఈ భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి, అడుగంటాయంటారు?
0: మా భూగర్భ జల శాఖ నుంచి మేము ప్రత్యేకంగా నిర్మించుకున్న పీజోమీటర్ వెల్స్ అంట వాటిని, వాస్తవానికి అయితే బోర్వెల్సే. దాదాపు 1900 పైచలకు పీజోమీటర్లు నిర్మించి దాన్ని ప్రతి నెల చివరి వారంలో ఆ రీడింగ్స్ నమోదు చేసుకుని ఏ ప్రాంతంలో ఏ రకంగా భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయాన్ని మేము ప్రజలకు, సంబంధిత శాఖలకు ప్రతి నెల చేరవేయడం జరుగుతున్నది. ఈ క్రమంలో సెంట్రల్ తెలంగాణ, హైదరాబాదు అయితే చెప్పాల్సిన పని లేదు, అత్యంత వినియోగ ఉండే ప్రాంతంలోకి వస్తున్నది హైదరాబాదు. ఈ హైదరాబాద్తో పాటుగా రంగారెడ్డి జిల్లా, భువనగిరి జిల్లా, సంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఇలాగా ఈ సెంట్రల్ తెలంగాణ ఏ ప్రాంతమైతే ఉన్నదో, అంటే ఆ గోదావరికి ఇటు కృష్ణాకు మధ్య ప్రాంతంలో ఉన్న మా ఏరియా మొత్తం కూడా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఏరియా అనేది మనకు ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా కనిపిస్తుంది. జియాలజికల్గా ఆలోచించినా కూడా ఇక్కడ అన్ని కఠిన శిలలు, తక్కువ లోతు వరకు మాత్రమే భూమిలోకి ఇంకిన నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. సో కనుక ఈ నిల్వ ఉండే అవకాశం కూడా సుమారుగా 30 నుంచి 40 ఫీట్ల వరకు, 40 అడుగుల వరకు మాత్రమే ఎక్కువగా నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 40 నుంచి 50 లేదా 150 200 ఫీట్ల వరకు కూడా రాతి పగుళ్ళు అనే ప్రాంతాలు ఉంటాయి, ఆ పగుళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి.
1: జ్యోతికుమార్ గారు, మనం చూస్తుంటాము బోర్ని ఒకప్పుడు కొంతకాలం క్రితం, ఒక 2 దశాబ్దాల క్రితము 100 150 అడుగుల్లోనే, ఒక్కొక్కసారి 60 70 అడుగుల్లోనే నీటి ధార కానీ కనబడేది. ఇప్పుడు 1000 1500 2000 ఫీట్ల వరకు వెళ్ళిపోతున్నారు. మీరన్నట్టు ఈ ప్రాంతంలో హార్డ్ రాక్ ఉంది కాబట్టి ఎక్కువ దూరం నీటి నిల్వ ఉంచే అవకాశం లేనారు కాబట్టి, అయినప్పటికీ జనాలు విపరీతమైన లోతుకి ఈ బోర్ డ్రిల్ చేస్తుంటారు, ఇది ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇక్కడ మనము భూమికి కూడా కొంత నీటి మట్టం అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలాగంటే, మనకు మాన్సూన్ సీజన్ అనేది, వర్షాకాలం అనేది జూన్లో ప్రారంభమై జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు మనకు 4 నెలలు కూడా వర్షాకాలము. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత నవంబర్ మాసాన్ని ఒక మనము క్రైటీరియాగా తీసుకుంటాం. వర్షాకాలం వచ్చిన తర్వాత భూమిలో ఎంత మేరకు భూగర్భ జలాలు నిల్వ చేరుకున్నాయని, అక్కడ మనకు కంపల్సరీగా 3 మీటర్ల లోతులో, అంటే 10 ఫీట్ల లోతులోనే ఉండాలి నవంబర్ మాసం, వర్షాకాలం అయిపోయినాక. ఆ తర్వాత మనం టోటల్గా వర్షాకాలము, వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి గనక నవంబర్ తర్వాత మొత్తం కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటాం. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇదంతా కూడా అడపదడప వర్షాలు వచ్చేదే తప్ప సమృద్ధిగా వర్షాలు రావు గనక మొత్తము భూగర్భ జలాలపైన ఆధారపడి ఉంటాం గనక మే మాసంలో ఖచ్చితంగా 5 మీటర్లు, అంటే 15 ఫీట్లు ఉండాలి. ఇది ఆరోగ్యకరమైన నీటి మట్టాలు. కానీ మనమేం చేస్తున్నాము, ఎంత వర్షం వచ్చినా కూడా, ఎంత వర్షం ద్వారా నీరు వచ్చినా కూడా ఆ వర్షాకాలంలో మనం చాలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవి దాదాపుగా మనము మార్చి నెలలో మేము చూసుకున్న డేటా ప్రకారంగా 7 మీటర్ల పైన ఉన్నది. అంటే 5 మీటర్లు ఉండాల్సిన దానికి 7 మీటర్లు, 2 మీటర్లు మనము అత్యధికంగా వినియోగించాము. ఓవర్ యూసేజ్ జరుగుతూనే ఉంది. ఎప్పటి నుంచి? డిసెంబర్ మాసం నుంచి దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. సో పైన ఈ భూగర్భ జలాలు కూడా ఎలా భూమిలోకి ఇంకిపోతాయనంటే, పైన మట్టి పొర ఉంటుంది, ఆ మట్టి పొర సుమారుగా 1.5 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు ఉండొచ్చు. ఈ మట్టి పొర ఎంత ఎక్కువగా ఉంటే దాంట్లో బంక మట్టి కాకుండా ఇసుక లేదా మట్టి రెండు మిక్స్ అయి ఉన్న ప్రాంతము ఎంత ఎక్కువగా ఉంటే వర్షపు నీరు ఆగిపోయి భూమిలోకి నెమ్మదిగా ఇంకిపోతుంది. ఆ తర్వాత మనం ఇది మొరం అంటాం కదండి, మొరం లాంటి ప్రాంతము దాదాపు 2 మీటర్ల నుంచి 30 మీటర్లు 40 మీటర్ల వరకు అది ఉంటుంది. అది మనం జనరల్గా జియాలజికల్గా వెదరింగ్ పోర్షన్ అంటాం. ఈ వెదరింగ్ పోర్షన్లోనే ఎక్కువగా వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయి ఆ ప్రాంతంలో నిల్వ ఉంటుంది. అది దాదాపు

0: 30 నుంచి 40 మీటర్లు. ఆ తర్వాత ఈ రాళ్ళన్నీ కూడా పగుళ్ళు, ఎక్కువ పగుళ్ళు ఉంటుంది. మనం అనుకున్నట్టు కొన్ని కొన్ని స్ట్రీమ్స్ మాదిరిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, అక్కడ ఇవి నిల్వ ఉంటాయి. అవి కూడా మ్యాక్సిమం ఎంతవరకు ఉంటాయంటే దాదాపు 200 ఫీట్లు, 250 ఫీట్లు. ఇవి మనము భూగర్భ జలాల మీద ఎక్స్పెక్ట్ చేసే లోతు. కానీ మన డ్రిల్లింగ్ రిగ్ ఆపరేటర్స్ వాళ్లకు సాంకేతిక విజ్ఞానం లేకపోవడం వలన, వాళ్ళు వాణిజ్యపరంగా ఆలోచించడం వలన వీటిని రాతి పొరల యొక్క భూగర్భ జలాల లభ్యత మీద అవగాహన లేకపోవడం వలన మనల్ని, ముఖ్యంగా వినియోగదారులను, చాలా నష్టానికి గురి చేస్తూ విపరీతమైన లోతుకు వెళ్ళిపోతున్నారు. ఇది నాన్ టెక్నికల్ ఇష్యూ, సాంకేతికానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళు. చేయడం వలన మనము ఆర్థికంగా నష్టపోతున్నాము. ఇది ప్రకృతికి, పర్యావరణానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మనము ఎంత ఎక్కువ లోతు వెళ్ళినా కూడా 300 ఫీట్ల కంటే ఎక్కువ మాత్రం వెళ్ళకూడదు. ఆ తర్వాత దొరికేదంతా మనం రిగ్ ఆపరేటర్స్ మనం మభ్యపెడుతున్న లోతు మాత్రమే తప్ప వేరొకటి కాదండి.
1: జ్యోతి కుమార్ గారు, ఈ బోరు వేసేటప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి?
0: వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, ఇది 2002లోనే ఆర్డినెన్స్ ప్రకారంగా వచ్చి, దాన్ని 2004 నుంచి ఒక రూల్స్ క్రియేట్ చేసి అవి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సెక్షన్ 14 ప్రకారంగా 200 గజాలకు ఆ పైన ఉన్న ప్రతి గృహ సముదాయం కానీ, పారిశ్రామిక సముదాయం కానీ, ఖాళీ ప్రాంతం కానీ కంపల్సరీ కూడా వర్షపు నీటిని నిల్వ చేసే కట్టడాలు ఉండాలి అనేది చట్టం.
1: రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
0: అనేది మ్యాండేటరీ. బోరు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేది కూడా మ్యాండేటరీ ఈ చట్టం ప్రకారంగా. గృహాలలో వేసుకోవడానికి కూడా, ఇంటి అవసరాలకు వేసుకునే బోరుకు కూడా పర్మిషన్ అవసరము, పారిశ్రామిక రంగానికి పర్మిషన్ అవసరము, వ్యవసాయ రంగానికి పర్మిషన్ అవసరము, మైనింగ్ ప్రాజెక్టులకు, అంటే ఎవరెవరైతే భూగర్భ జలాలను వెలికి తీయాలనుకుంటున్నారో అందరూ కూడా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. వ్యవసాయము, గృహ అవసరాల కోసమైతే మాత్రము సంబంధిత తహసీల్దార్ గారికి అప్లై చేసుకుంటే అప్లికేషను మా జిల్లా స్థాయిలో ఉన్న భూగర్భ జలశాఖకు వెళ్తుంది. ఆ భూముల్లో లేదా గృహాలలో సర్వే చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని అక్కడ బోరు ఫీజిబిలిటీ ఉన్నదా లేదా, ఒకవేళ ఫీజిబిలిటీ ఉంటే ఎంత లోతు వరకు మనము డెప్త్ రికమెండేషన్ ఇవ్వచ్చు, తద్వారా తహసీల్దార్ గారి నుంచి అనుమతి వస్తుంది. ఈ రెండు రంగాలు కాకుండా మిగతా ఏ రంగమైనా, అంటే పరిశ్రమలు కావచ్చు, లేకుంటే ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే కమర్షియల్ అయినా, ఏవైనా కూడా డైరెక్ట్గా భూగర్భ జలశాఖకు అప్లై చేసుకోవాలి. దాన్ని మనము ఫీజిబిలిటీ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. సో కనుక లోతు అనేది మనం ఖచ్చితంగా 300 ఫీట్లు మాత్రం దాటకూడదు. దాటినా కూడా వృధా అవుతున్నది, పర్యావరణానికి పెద్ద దెబ్బ. అంత లోతు వెళ్లడం కూడా భూకంపాలను మనము ఆహ్వానించినట్టే అవుతున్నది. ఎన్ని రంధ్రాలు మనం చేస్తున్నామో అంత పర్యావరణము, భూకంపాల భయం కూడా, ప్రమాదం కూడా మనకు పొంచి ఉంటుంది. కనుక 300 ఫీట్లు మాత్రము దాటకూడదు ఎట్టి పరిస్థితులలో.
1: జ్యోతి కుమార్ గారు, బోరు వేసేవాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
0: రిగ్ ఆపరేటర్స్, రిగ్లు మనకు 4-5 రకాలు ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపించే రిగ్లు ఉన్నవి డిటిహెచ్ రిగ్స్. డ్రిల్లింగ్ ఆపరేటర్స్ మొత్తం కూడా మన భూగర్భ జలశాఖ వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి 10,000 రూపాయల రుసుము ఉంటుంది. అది కూడా 2 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఎవరైతే భూగర్భ జలశాఖ వద్ద రిజిస్ట్రేషన్ లేకుండా రిగ్ ఆపరేట్ చేస్తున్నారో వారికి సుమారుగా 5,000 నుంచి 1,00,000 రూపాయల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది.
1: జ్యోతి కుమార్ గారు, ఆన్లైన్ వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉంటే ఎలా అప్రోచ్ కావాలి?
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దాని పరిధిలో దేశం మొత్తము, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆన్లైన్ పరిధిలోకి రావాల్సింది. ఆ ప్రకారంగానే మన రాష్ట్ర భూగర్భ జలశాఖ కూడా ఈ వాల్టా చట్టం పరిధిలో ఇచ్చే అనుమతులన్నీ కూడా ఆన్లైన్ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. అది

0: gwrms.telangana.gov.in దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషను ధర వ్యవసాయ రంగానికి గృహ అవసరాలకైతే 1,000 రూపాయలు ప్లస్ మరొక 100 రూపాయలు. ఇవి చలాన్ ద్వారా గవర్నమెంటు హెడ్ ఆఫ్ అకౌంట్కు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పరిశ్రమలు లేదా వాణిజ్య రంగాలకైతే వాటి అప్లికేషన్ ధర 10,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ను మేము మా జిల్లాల వారీగా జియాలజిస్టులు, హైడ్రోజియాలజిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫీజిబిలిటీ రిపోర్టును కూడా ఆన్లైన్లో పంపించడం జరుగుతున్నది. ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే అప్లికేంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతున్నది. ఆ మొబైల్కే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా ఈ అప్లికేషన్ కూడా, ఫీజిబిలిటీ అప్లికేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ సిస్టమ్ వలన ఎవరైతే బోర్ వేసుకోవాలంటున్నారో వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఈ పనులన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళ మొబైల్లోకే పంపించడం జరుగుతుందండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు జ్యోతి కుమార్ గారు. నమస్కారం అండి. ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం. శీర్షికన భూగర్భ జల వనరుల సంరక్షణ. ఈ అంశం గురించి తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఉదయతరంగిణిలో ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆశ ఆశ ఆశ చిత్రం కోసం ఉన్నికృష్ణ బృందం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

0: teams in Tamil Nadu over government formation as MLAs of VCK, CPI and CPIM to meet on lending support. President of Vietnam Tho Lam emphasizes India-Vietnam role in global supply chain at Business Forum in Mumbai. Commerce Minister Piyush Goyal reviews initiatives to strengthen India's position in global agriculture landscape. Saudi Arabia suspends US military access to its bases in airspace. And in IPL cricket, Lucknow Super Giants beat Royal Challengers Bengaluru by 9 runs using DLS method at the Ikana Stadium. And with that, we end the morning news. Have a nice day.
1: आकाशवाणी से पेश है खबरनामा। ఆకాశవాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కొమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్యం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ కె కృష్ణ, మృదంగ సహకారం శ్రీ డిఎస్ఆర్ మూర్తి, కంజీర సహకారం శ్రీ శ్రీకాంత్. కార్యక్రమంలో ముందుగా వినండి నవరాగమాలిక వర్ణం, తాళం ఆది.

కాంభోజీ రాగంలో రామదాసు రచన అది. కార్యక్రమంలో చివరిగా వినండి ఆనంద భైరవి రాగం మిశ్రచాపు తాళంలో శ్యామాశాస్త్రి కృతి మరివేర గతి ఎవ్వరమ్మా.

ఆనంద భైరవి రాగంలో శ్యామశాస్త్రి కీర్తన అది. మీరు ఇంతవరకు కుమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్యం విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కె కృష్ణ, మృదంగ సహకారం శ్రీ డిఎస్ఆర్ మూర్తి, కంజీర సహకారం శ్రీ శ్రీకాంత్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా కొడంగల్లో శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొసిగిలో ఏర్పాటు చేసే బహిరంగ సభకు హాజరవుతారు. విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలాగా వచ్చే పదేళ్లలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ముంబైలో నిర్వహించిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026లో మంత్రి ప్రసంగించారు. మిస్ ఇండియా స్టార్ యూనివర్స్ రష్మి ఠాగూర్ను రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్గా కేంద్రం నియమించింది. మే 17 నుంచి జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె పాల్గొని తెలంగాణ చేనేత పోచంపల్లి కత్ వస్త్రాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శిస్తారు. ప్రాణహిత చెవిళ్ళ ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి శుక్రవారం నాడు సందర్శిస్తారు. తుమ్మడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపుపై మహారాష్ట్రతో చర్చించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మాదక ద్రవ్యాల కట్టడికి వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకెడతామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ సైబర్ నేరాల నివారణకు కొత్త కమిటీలు వేస్తామని, గ్రేహౌండ్ సిబ్బంది సేవను వినియోగించుకుంటామని చెప్పారు. సికింద్రాబాద్ అనకాపల్లి వీక్లీ ప్రత్యేక రైలును రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీస్గా మార్చింది. 1743 నంబర్ గల రైలును 24 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 9 సికింద్రాబాద్లో బయలుదేరుతారు. అలాగే తిరుగు ప్రయాణంలో 1744 నంబర్ గల రైలు మే 18 నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 5:35 అనకాపల్లిలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వీ రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డీడీజీ హరిసింగ్, ప్రాంతీయ వార్తా విభాగం హెడ్ మహేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చిత్రగీతాలు వింటారు. ముందుగా డ్యూయెట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాండ పాట, రచన రాజశ్రీ, సంగీతం ఎఆర్ రెహమాన్.

మీరు విన్న ఆ పాట దొంగ దొంగ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్, మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన
2: ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా
1: SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: చిత్రసీమలో చివరిగా వినండి స్వరాభిషేకం చిత్రం కోసం శ్రీరామ్ పార్థసారథి మధు బాలకృష్ణన్ పాడిన పాట, రచన సామవేదం, సంగీతం విద్యాసాగర్.

0: ఆకాశవాణి వృత్తి విద్యా శిక్షణలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ సిఐటిఎస్ తెలంగాణలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ సంచాలకులు రవి చిలుకోటి గారితో శ్రీమతి కోడి నీలిమ గారి సంభాషణ వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో వైవిధ్యమైన ప్రతిభను కనబరుస్తూ నైపుణ్యాన్ని పెంపొందించే కోర్సులను ఎంచుకుంటూ ఆ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చదువుల విషయంలో ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి కోర్సుల్లో చేర్పిస్తే తమ పిల్లలు కెరియర్ బాగుంటుంది, పిల్లలు జీవితంలో స్థిరపడాలంటే ఎలాంటి చదువులు చదివించాలి అనే అంశాల గురించి ముందు నుంచి ఒక ప్రణాళిక వేసుకుంటూ తమ పిల్లలను ప్రోత్సహిస్తూ పిల్లల భవిష్యత్తుకు మార్గం ఏర్పాటు చేస్తూ వారిలో ఉన్న స్కిల్కి పదును పెడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ వైపు ప్రోత్సహించే విధంగా అనేక కోర్సులను అందిస్తుంది. అందులో భాగంగా సిఐటిఎస్ కోర్సు కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసింది కూడా. ఇది ఆర్డీఎస్డిఈ అంటే రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక కోర్సులను అందిస్తుంది. మరి ఈ సందర్భంగా ఈ సిఐటిఎస్ అంటే ఐటీఐ కంప్లీట్ చేసిన వారికి ఈ ఐటీఐ ఇన్స్ట్రక్టర్స్ గా పనిచేయడానికి డీజీటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అలాగే ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండర్లో ఉంటుంది. సో ఈ సందర్భంగా సిఐటిఎస్ కోర్సుల్లో చదివితే లాభాలేంటి, ఎలాంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, దీనికున్న క్వాలిఫికేషన్స్ ఏంటనే విషయాలు తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో రీజనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవి చిలుకోటి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్.
2: నమస్తే అండి.
1: సార్, ఇప్పుడు సిఐటిఎస్ కోర్సెస్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు కదా, ఒకసారి నోటిఫికేషన్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: ముందుగా ఐటీఐలో ఇన్స్ట్రక్టర్ గా పనిచేయడానికి ఒక అర్హత కావాలి. ఐటీఐ పాస్ అయిన తర్వాత డిప్లొమా కానీ బీటెక్ అయి ఉండాలి, దానికి తోడుగా సిఐటిఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. దానికి గాను మినిస్ట్రీ డీజీఈటీ నోటిఫికేషన్ జారీ చేసింది అనమాట. 16 ఏప్రిల్ రిలీజ్ అయిపోయింది నోటిఫికేషన్. దీని లాస్ట్ డేట్ వచ్చి 10 మే. 6 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి.
1: సార్, ఇప్పుడు ఈ కోర్సు కోసం ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎవరు అప్లై చేయాలి, దీనికి ఏజ్ లిమిట్స్ ఏమన్నా ఉన్నాయా?
2: దీనికి అమ్మ ఎవరైనా ఐటీఐ పాస్ వాళ్ళు కానీ డిప్లొమా పాస్ అవుట్స్ కానీ బీటెక్ పాస్ అవుట్స్ కానీ అపీరెన్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 14 సంవత్సరాలు అన్నమాట. అప్పర్ ఏజ్ దానిలో ఏమి లేదు దీనికి.
1: సార్, ఇప్పుడు ఒకవేళ ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు?
2: ఇది 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అందులో ట్రైనింగ్ లో మా మెయిన్ ఫోకస్ ఏముంటదంటే స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం మేము. జనరల్ కాలేజ్ కరికులం లో 50% థియరీ 50% స్కిల్ ఉంటుంది అనమాట. మాకు అట్లా కాదు, 80% స్కిల్ బేస్ ఉంటుంది అనమాట, 20% థియరిటికల్ నాలెడ్జ్ ఇన్పుట్స్ ఉంటాయి.
1: సార్, ఇప్పుడు దీనికి అప్లై చేయాలంటే ప్రొసీజర్ ఏంటి సార్, ఎలా అప్లై చేసుకోవాలి?
2: ఇది అప్లై చేసుకుంటానికి మాది ఒక వెబ్సైట్ ఉంది, డీజీటీ లాంచ్ చేసింది, www.nimionlineadmission.in. ఈ వెబ్సైట్ లో అభ్యర్థులు అప్లై చేసుకోవాలి.
1: ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఇది నేషనల్ వైడ్ నోటిఫికేషన్ అంటున్నారు, నేషనల్ వైడ్ నోటిఫికేషన్ కాబట్టి ఒకవేళ సీటు వచ్చిన వాళ్ళకి నేషనల్ వైడ్ గా డిపెండ్స్ ఆన్ ర్యాంక్ ఎక్కడైనా ఇవ్వచ్చా, లేకపోతే ఏ స్టేట్ వాళ్ళది ఆ స్టేట్ కే ఇవ్వచ్చా?
2: మెరిట్ లిస్ట్ పబ్లిష్ అయిన తర్వాత వాళ్ళకి ఆప్షన్ ఇస్తారన్నమాట. క్యాండిడేట్ ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి ఒక 5 ఆప్షన్ పెట్టుకోవచ్చు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు పెట్టుకోవచ్చు అనమాట. వాళ్ళకి వచ్చి మెరిట్ ని బట్టి అక్కడ సీట్స్ ని బట్టి వాళ్ళకి సీట్ అలాట్ అవుతుంది. అక్కడ అంతా ఆన్లైన్ సిస్టమ్ అలాట్ అవుతుంది అనమాట, పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది అడ్మిషన్ ప్రాసెస్ అంతా.
1: సార్, అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి ఒక విద్యార్థి ఇందులో అడ్మిషన్ పొందిన తర్వాత వాళ్ళకి ఏమన్నా ఫీజెస్ ఉంటాయా, లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందా, లేకపోతే స్కాలర్షిప్ లాంటి ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా?
2: స్కాలర్షిప్ ఇందులో లేదమ్మా, కానీ ఫీజు చాలా తక్కువ. ఉమెన్ క్యాండిడేట్స్ ఫీజు దీనిలో లేదు. వాళ్ళ ఒక రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం కట్టుకోరు అంతే. వాళ్ళు మిగతా బాయ్స్ కి వీళ్ళకి ఏమంటే 150 రూపాయలు నెలకి ఫీజు దీనికి. ఇది కాకుండా వాళ్ళకి హాస్టల్ కావాలంటే 100 రూపాయలు నెలకి హాస్టల్ ఫీజు, భోజనం ఖర్చు వాళ్ళు పెట్టుకోవాలి. ఇక్కడ మాకు హైదరాబాద్ ఏమైందంటే మధ్యాహ్న భోజన పథకం స్పాన్సర్ చేసింది, ఈసీఎల్ స్పాన్సర్ చేశారు వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి అనమాట. అంటే అందరు స్టూడెంట్స్ కి మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఉంటుంది వీళ్ళకి. ఉదయం బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ పెట్టుకోవాలి ఖర్చు వాళ్ళకి అంత అవుతుంది.
1: హాస్టల్ వసతి ఉంటుంది, మీరు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు, నెలకి 100 రూపాయలు కట్టుకోవాలి, భోజనం మాత్రం ఆఫ్టర్నూన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కావాలంటే వాళ్ళు స్పెషల్ గా పే చేయాల్సి ఉంటుందా సార్?
2: అవును.
1: ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ సెపరేట్ హాస్టల్ బిల్డింగ్,
2: సెపరేట్ బ్లాక్స్ ఉన్నాయి, సెపరేట్ సెక్యూరిటీ ఉంటుంది, పూర్తిగా సేఫ్టీ వాళ్ళ కన్సర్న్స్ మాత్రం తీసుకుంటాం మేము.
1: విన్నారు కదండి, సిఐటిఎస్ ఈ కోర్సు కోసము ప్రజెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళతో పాటు

0: బీటెక్ డిప్లొమా ఇలాంటి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనిలో ఇన్స్ట్రక్టర్గా ఐటీఐ ఇన్స్టిట్యూట్స్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ వచ్చింది. డీజీటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద ఇది ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీనికి లాస్ట్ డేట్ వచ్చి May 10 అని రవి చిల్కోటి గారు రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చెప్తున్నారు. సార్, ఇప్పుడు ఈ రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ RDS DE అంటే ఏంటి సార్? అసలు
1: ఇప్పుడు మా దగ్గర మా సిస్టమ్ ఏమంటమ్మా, కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మా దగ్గర ఉన్నాయి, NSTA ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం మేము. అది కాకుండా రాష్ట్రంలో జరిగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్కి అప్రెంటిషిప్ కానీ పిఎం విశ్వకర్మ PMKV ఇలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అవి మా RDST మొత్తం సూపర్వైజ్ చేస్తుంది రాష్ట్రం మొత్తం అన్నమాట.
0: అంటే దీనికి కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుందా, లేకపోతే దీనికి నోటిఫికేషన్ ప్రాసెస్ ఏంటి?
1: ఇప్పుడు మా మినిస్ట్రీ కోర్సెస్ చూసుకుంటే ఒకటేమో CITS మనం మాట్లాడుకున్నది, ఇంకోటి ITL కోర్సెస్, CTS అంటాం అన్నమాట దాని మేము. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి, AVTS అని, ఒక వారం నుంచి 2 వారాలు ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఇండస్ట్రీలో ఐటీ పాస్ అయిన వాళ్ళకి. ఇంకోటి పిఎం విశ్వకర్మ అనేసి కొత్త స్కీమ్ వచ్చింది అనమాట, 2000
0: విశ్వకర్మ
1: 2004 వచ్చిన స్కీమ్. అది 18 జాబ్ రోల్స్ లో పరంపరంగా వచ్చిన స్కిల్స్ వాళ్ళకి సర్టిఫికేషన్ అనమాట స్కీమ్. అది PMKV ఒక స్కీమ్ ఉంది మాది అనమాట. NSTA అది ఏంటంటే ఒక ట్రైనింగ్ మాత్రం ఇస్తారు, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంటారు అనమాట. మా బాధ్యత ఏంటంటే రాష్ట్రంలో జరిగిన మొత్తం స్కీమ్స్ అన్నిటికీ మేము సూపర్వైజ్ చేస్తాం.
0: సార్, ఇప్పుడు అలాగే మీ కింద NSTA ఉంటుంది, నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో దీని పాత్ర ఏంటి?
1: ఈ అడ్మిషన్ అయిన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం అన్నమాట, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళకి
0: ఎందులో అడ్మిషన్ అయిన పిల్లలకి?
1: CITS గానీ CTS అన్ని స్కీములు అన్నమాట.
0: సో నోటిఫికేషన్ మీరు డీజీటీ నుంచి ఇచ్చినా, RDSDE నుంచి ఇచ్చినా, అడ్మిషన్స్ వన్స్ వాళ్ళు వచ్చిన పిల్లలకి NSTA కింద మీరు ట్రైనింగ్స్ ఇస్తారు. ఓ గ్రేట్ సార్. అయితే ఇప్పుడు RDSEలో ప్రస్తుతం వివిధ కోర్సులకి నోటిఫికేషన్ ఏమైనా జారీ చేశారా? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఏ టైంలో మీరు నోటిఫికేషన్స్ ఇస్తారు?
1: ఇప్పుడు CITS అప్లికేషన్ నోటిఫికేషన్ చేసి మాలాడి అమ్మ, 10 May దానికి లాస్ట్ డేట్. CTS కోర్సెస్ కి అయితే మేము నెక్స్ట్ మంత్ ఇస్తాం, నోటిఫికేస్తాం మేము. షార్ట్ టర్మ్ కోర్స్ ఆల్రెడీ మేము పేపర్లు ఇచ్చేసాం మేము, ఒక వారం 2 వారాల కోర్సు అనమాట అవి.
0: ఇప్పుడు CTS కోర్సెస్ అంటే ఏంటి సార్?
1: ఐటీఐ కోర్సెస్ ని CTS స్కీమ్ అంటాం అనమాట, క్రాస్మెన్ ట్రైనింగ్ స్కీమ్ అంటాం దాన్ని, కోర్సెస్ అనమాట. మొత్తం 169 జాబ్ రోల్స్ ఉన్నాయి అందులో. ఉదాహరణకి ఏంటంటే ఫిట్టర్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, ప్లంబర్ ఉంది, వెల్డర్ ఉంది, ఇట్లా అనమాట. అయితే ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు, 12th పాస్ అయిన వాళ్ళు స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ కి వెళ్ళదలుచుకుంటారో వాళ్ళు ఐటీ అడ్మిషన్ తీసుకుంటారు వాళ్ళు.
0: సో వన్స్ ఇప్పుడు మీరు NSTA నుంచి ట్రైనింగ్ ఇస్తామంటున్నారు, ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి సార్ ఈ కోర్సెస్ అన్నిట్లలో?
1: ఇప్పుడు మా దగ్గర అమ్మ CITS లో అయితే చూసుకుంటే ఎలక్ట్రీషియన్ ఉంది, టర్నర్ ఉంది, ఫిట్టర్ ఉంది, మెషినిస్ట్ ఉంది, మెకానిక్ మోటార్ వెహికల్ ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంది, కంప్యూటర్ హార్డ్వేర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అది ITL కోర్సు తీసుకుంటే సోలార్ టెక్నీషియన్ ఉంది, డ్రోన్ పైలట్ ఉంది, డ్రోన్ టెక్నీషియన్ ఉంది, కాస్మెటాలజీ ఉంది ఆడపిల్లలకి, అయితే ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, మళ్ళీ కంప్యూటర్స్ AI ప్రోగ్రామ్ అసిస్టెంట్ కూడా మా దగ్గర ఉంది అన్నమాట.
0: సార్, తెలంగాణలో NSTA ఎన్ని ఉన్నాయి, అందులో ఏమేమి కోర్సెస్ ఇస్తున్నారు?
1: హైదరాబాద్ లో 3 ఇన్స్టిట్యూట్ ఉన్నాయమ్మ. విద్యానగర్ క్యాంపస్ లో 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఒకటి ఉమెన్ ఇన్స్టిట్యూట్ సపరేట్ గా ఉంది విద్యానగర్ క్యాంపస్ లోనే, ఒకటేమో కో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, రామంతపూర్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మాది.
0: సార్, ఇందాక మీరు చెప్పారు CITS కోసం ఇప్పుడు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు, ITI కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని కూడా చెప్పారు. సో ఈ CITS లో జాయిన్ అయితే ఏమేమి అంశాలు నేర్పిస్తారు, విద్యార్థులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది?
1: దానిలో అమ్మ ముందు ఏం చేస్తామంటే ITI చదివిన సబ్జెక్ట్స్ ని కొంచెం రిఫ్రెష్ చేస్తాం మేము, ముందు కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ నేర్పిస్తాం సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్ట్ ట్రేడ్ లోను. ఆ తర్వాత వాళ్ళు క్లాస్ ఎలా చెప్పాలి, ITI వెళ్ళిన తర్వాత ఎలా టీచ్ చేయాలి, అవి కూడా స్కిల్స్ పెడగొగి అంటాం అనమాట, అవి కూడా నేర్పుతాం దీనిలో. అది మెయిన్ దీనిలో అంశం. ఈ కోర్సు భాగంగా వాళ్ళని ఒక వారం 2 వారాలు ITI పంపిస్తాం క్లాస్ చెప్పడానికి, ప్రాక్టీస్ కోసం.
0: సార్, ఇప్పుడు CITS కోర్సుల్లో చేరాలంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్, మళ్ళీ ఒకసారి వివరిస్తారు?
1: CITS కమ్మ ఇప్పుడు ITI పాస్ అయిన వాళ్ళు కానీ, ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ, అలాగే పాలిటెక్నిక్ వాళ్ళు ఫైనల్ ఇయర్ కానీ పాస్ అయిన వాళ్ళు కానీ, బీటెక్ ఇంజనీరింగ్ అంటే బీఈ కానీ బీటెక్ కానీ పాస్ అయిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ రాసి, ఈ చెప్పిన పైన లింక్ ఉంది కదా www.nimionlineadmission.in, దానిలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారం షెడ్యూల్ వాళ్ళు మెరిట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి అప్పుడు అడ్మిషన్ వస్తుంది అనమాట, తర్వాత ట్రైనింగ్ నడుస్తుంది వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి.
0: సార్, ఇప్పుడు మీరు ఈ CITS

0: కోర్సెస్ కానీ, అలాగే మీరు ఇప్పుడు ఇందాక ఎన్ఎస్టీఐ నుంచి కూడా కొన్ని 10th పాస్ అయిన వాళ్ళకి ఐటీఐ బేస్డ్ కోర్సెస్ ఉన్నాయని చెప్పారు, లైక్ డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, 3D ప్రింటింగ్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్, ఇలాంటి కోర్సెస్ మీరు చెప్పారు. సో ఇలాంటి కోర్సెస్ చదువుతున్న వాళ్ళందరికీ ఇండస్ట్రీ రిలేటెడ్ లింకేజెస్ ఏమైనా ఉంటాయా?
1: మాదమ్మ ఆల్మోస్ట్ ప్రతి కోర్స్కి మాకు ఇండస్ట్రీ లింకేజ్ మాకు ఉంది అనమాట, ఎంఓయూ ఉంది ఇండస్ట్రీస్తో మాకు. వాళ్ళకి ఏంటంటే ఆంధ్రజా ట్రైనింగ్ ఇప్పిస్తాము కోర్సు అయ్యే ముందుగానే, ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తాం మేము.
0: అంటే ఇప్పుడు ఈ ప్లేస్మెంట్స్ అండ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అలాగే మీ దగ్గర ఎన్ఎస్టీఐలో ఐటీఐ కోర్సెస్ చేసిన వాళ్ళకి కానీ, సిఐటిఎస్ కోర్సెస్ చేసిన వాళ్ళకి కానీ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది?
1: 80% ప్లేస్మెంట్ అయిపోతారమ్మా. అంటే మరీ వీళ్ళు యావరేజ్ అయితే మనం చెప్పలేము కానీ యావరేజ్ ఉన్న వాళ్ళు 80% ప్లేస్మెంట్ అయిపోతుంది అందరికీ. హైదరాబాద్ దగ్గర కంపెనీలు కానీ బయట కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. ఐటీఐ గవర్నమెంట్ ఐటీఐ ప్రైవేట్ ఐటీఐ ఇన్స్ట్రక్టర్గా వెళ్ళవచ్చు వీళ్ళు. అది కాకుండా ప్రైవేట్ కంపెనీస్, కొన్ని పెద్ద కంపెనీస్ ఉంటాయి అన్నమాట, వాళ్ళకి కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళ లోపల, దానిలో కూడా వీళ్ళు ట్రైనర్స్గా వెళ్ళవచ్చు వీళ్ళు,
0: ట్రైనర్స్గా
1: వాళ్ళకి. అలాగే వీళ్ళు ఇండస్ట్రీస్లో కూడా స్కిల్ వర్కర్ కింద వెళ్తారు అన్నమాట వీళ్ళు. ఎందుకంటే ఐటీఐ పాస్ అయితే ఒక లెవెల్ కూడా పాస్ అయిపోయారు వీళ్ళు, ఐటీ చేస్తారు సిఐటీఎస్ కూడా చేశారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి జాబ్ అనేది ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంది వీళ్ళకి.
0: సపోజ్ ఒక విద్యార్థి ఒక ప్లేస్మెంట్ సంపాదించి ఒక దగ్గర జాబ్ చేశాడు, లేదు ఒక విద్యార్థి ప్లేస్మెంట్లో కాకుండా డైరెక్ట్గా అనేది ఒక జాబ్లో జాయిన్ అయ్యాడు, ఇలాంటి వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తుండొచ్చు సార్? ఎగ్జాంపుల్,
1: ఐటీఐ పాస్ అయిన వాళ్ళకమ్మా స్టార్టింగ్ 18,000 శాలరీ వస్తుంది అనమాట, స్టార్టింగ్ చెప్తున్నాను. కొన్ని కంపెనీకి ఎక్కువ కూడా ఇస్తున్నాయి. అది డిప్లొమా పాస్ అయిన వాళ్ళకేమో 20,000 స్టార్టింగ్ ఉంటుంది, బీటెక్ వాళ్ళకైతే 25,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఆడపిల్లలు 80% పైన ప్లేస్మెంట్ అయిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఒక కోర్సు ఉందమ్మా, దానిలో కొంతమంది పిల్లలు అనమాట అక్కడ శ్రీకాకుళం అవతల నుంచి వచ్చారన్నమాట, వాళ్ళు విలేజ్ రోమిట్ విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ పూర్తి ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు వాళ్ళకి, అక్కడ నుంచి చదువుకుంటున్నారు వాళ్ళు. అండ్ దే వాంట్ బికమ్ ఏ ఎంటర్ప్రెన్యూర్షిప్ కా, లేదంటే వాళ్ళు జాబ్ చేసుకుని అంతవరకు వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆడపిల్ల మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయమని మాకు సపోర్ట్ ఇస్తుంది మాకు అది.
0: ఇప్పుడు ఎన్ఎస్టీఐ వాళ్ళు త్వరలో ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు, అందులో ఐటీఐ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి, ఆడపిల్లలకి మగపిల్లలకి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి చాలా నామినల్ ఫీజెస్తో ఇందులో ఆడపిల్లలకైతే అసలు ఫీజెస్ ఉండవు, అబ్బాయిలకు కూడా కేవలం 150 రూపాయలు ఈలోపు ఫీజులతో మంచి ఎడ్యుకేషన్ని మన రీజనల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సిఐటిఎస్ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళ కోసము ఐటీఐ ఇన్స్ట్రక్టర్ గా పనిచేయడానికి డీజీటీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద పనిచేస్తుంది కాబట్టి ప్రతి దాన్ని మనం నోటిఫికేషన్స్ అన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. సో మనకి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో హైదరాబాద్లో నడుస్తున్న సంస్థలు కాబట్టి ఇవి మీ పిల్లల్ని కూడా ఇటువైపు ఎంకరేజ్ చేసి పిల్లలకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేర్పిస్తే ప్రస్తుతమున్న ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు జాబ్స్ కానీ అలాగే వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఈజీగా ఉంటాయని మనందరికి తెలిసిన విషయం కాబట్టి మీ పిల్లల్ని ఆ రకంగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. సార్, మా స్టూడియోస్కి వచ్చి చాలా చక్కటి విషయాలు మీ ఎన్ఎస్టీఏ గురించి కానీ, ఆర్డీఎస్డిఈ గురించి కానీ, డీజీటీ గురించి కానీ, అలాగే ప్రస్తుతం సిఐటిఎస్ నోటిఫికేషన్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ధన్యవాదాలు. నమస్తే.
1: నమస్తే అమ్మా.
2: ఇంతవరకు వృత్తి విద్యా శిక్షణలో క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీమ్ సిఐటిఎస్ తెలంగాణలోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రాంతీయ సంచాలకులు రవి చిలుకొటి గారితో శ్రీమతి కోడి నీలమగారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి చెట్టు కింద ప్లీడర్. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
5: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచిగున్నాను రా.
5: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
5: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
5: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
6: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
5: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
6: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
5: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
7: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
5: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
7: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
6: ఏందయ్యా ఎడిపోతున్నావు?
5: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
8: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఫార్మసిటీ రైతుల తరఫున పోరాడతామని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. భూసేకరణ

కోసం తెచ్చిన జీవో 31ని రద్దు చేసి సేకరించిన భూములను తిరిగి రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫార్మా ఫ్యూచర్ సిటీల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తూ బాధితుల పక్షాన్ని నిలుస్తామని స్పష్టం చేశారు. డిండి ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం ఆన్లైన్ పరీక్షలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమవుతాయి. మొత్తం 2,10,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు 3 రోజుల పాటు రోజు ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ యాదగిరి డీడీజీ ఎన్వీ రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డీడీజీ హరీష్ సింగ్ పాల్గొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 పరుగుల తేడాతో ఓడించింది. ప్రపంచ సప్లై చైన్ వ్యవస్థలో భారత్, వియత్నాం దేశాలు కలిసి కీలక పాత్ర పోషించగలవని వియత్నాం అధ్యక్షుడు తోలాం చెప్పారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ గడువు తీరిపోవడంతో నిన్నటి నుంచి రద్దు అమల్లోకి వచ్చేలాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ రాష్ట 15వ శాసనసభను రద్దు చేస్తూ నిన్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమిపై మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ యూడీఎఫ్ కూటమికి అభినందనలు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి వైభవ ప్రభవలి వికాసం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. వినండి ఆకాశవాణి వైభవం.
1: ఆకాశవాణి ఆకాశవాణి 90 వసంతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సహకారం శ్రీమతి జి పద్మ. వినండి ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం.

0: తెల్లవారుతుందంటే చాలు, ఇకనైనా నిద్రలివ్వండి అంటూ అందరినీ ఆత్మీయంగా తట్టిలేపుతుంది తన సిగ్నేచర్ ట్యూన్తో రేడియో. తమ పనులు చేసుకుంటూ వార్తా విశేషాలు వినేవారు కొందరైతే మగత నిద్రలోనే అన్నీ వింటుంటారు మరికొందరు. ఎవ్వరికీ ఆటంకం కలిగించకుండా సమయానుసారం తన పనిని తాను చేసుకుంటూ విజ్ఞానాన్ని వినోదాన్ని అందరికీ పంచుతుంది రేడియో. మార్కోని కనిపెట్టిన రేడియో నాటి నుండి నేటి వరకు వివిధ కార్యక్రమాలతో అందరినీ అలరింపచేస్తోంది. ఆనాటి నుండి ఈనాటి వరకు రూపాంతరం చెందుతూ పలు కార్యక్రమాలతో దిశానిర్దేశం చేస్తుంది రేడియో. సమయానికి ప్రతీక రేడియో, భాషా సాహిత్యానికి ఆయుపట్టు రేడియో, సంగీతానికి పుట్టినిల్లు రేడియో, విజ్ఞాన ఘనిగా, విషయ అన్వేషిగా ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకు అందరికీ ఊతమిస్తుంది రేడియో.
1: ప్రపంచంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ను, మార్కోని రేడియోను కనుగొనడంతో సమాచార రంగంలో ప్రపంచాన్ని మార్చివేయగల ఆవిష్కరణలకు అంకురార్పణ జరిగి కాలాన్ని దూరాన్ని అధిగమించి సామాజికంగా మనుషులను దగ్గర చేసే సమాచారం సత్వరమే పొందగలిగే అవకాశాలు ఏర్పడ్డాయి. దూరశ్రవణం, దివ్యదృష్టి అన్న విమకలి, కనకలికి చెందిన సంగతులు ప్రతివారి నిత్య జీవితానుభవంలోకి రేడియో టెలివిజన్లుగా ప్రత్యక్షంగా సాక్షాత్కరించే స్థితి ఏర్పడింది. నేడు డ్రాయింగ్ రూమ్ లో

0: రేడియో విజ్ఞాన వినోద వికాసాలను అందించే ఒక స్నేహితుడిగా ప్రవేశించింది. మన దేశంలో తొలి రేడియో ప్రసారం 1923 జూన్లో బొంబాయిలో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ప్రారంభించింది. నవంబర్ 1923లో కలకత్తా రేడియో క్లబ్ తన కార్యక్రమాలను ప్రసారం చేసింది. మే 16, 1924 సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీ క్లబ్ ఏర్పడి జులై 31, 1924లో ప్రసార సర్వీసును మొదలెట్టింది. 1927 జులై 23న ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ ప్రభుత్వ అంగీకారంతో రేడియో ప్రసారాలను ప్రయోగ స్థాయిలో బొంబాయిలో, ఆ తర్వాత అదే సంవత్సరం ఆగస్టు 24న కలకత్తాలో ప్రారంభించింది. బొంబాయి రేడియో కేంద్రానికి అప్పటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశారు.
1: అయితే 1930 నాటికి ఆ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందుల పాలై కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అప్పటికే రేడియో కార్యక్రమ ప్రసారాల పట్ల ప్రజల్లో కలిగిన చైతన్యాన్ని పరిగణలోకి తీసుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1930 ఏప్రిల్ 1వ తేదీన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు లేబర్ శాఖ క్రింద ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ను ప్రయోగాత్మకంగా చేపట్టింది. 1934 నాటికి రేడియో ప్రసారాల లాభసాటితనాన్ని గ్రహించి వాటి అభివృద్ధికి ఆర్థిక వనరుల కేటాయింపు కూడా చేసింది. అప్పట్లో పీజీ ఎడ్మండ్స్ ఈ వ్యవహారాలు చూశారు. బొంబాయి, కలకత్తాలతో పాటు ఢిల్లీలోనూ, మద్రాసు, బెంగళూరులోనూ రేడియో స్టేషన్లు ఉద్దేశించారు. ఈ క్రమంలోనే మార్చి 1935లో కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ నియామకం జరిగింది. ఇండియాలో తొలి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ గా లియోనెల్ ఫిల్డన్ ను 30 1935లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. 1936 జనవరి 19న మొట్టమొదటిసారిగా రేడియో వార్తలు ప్రసారమయ్యాయి. దాంతో రేడియో ప్రసారాలకు ఒక కొత్త జవం జీవం వచ్చాయి. 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ కు ఆల్ ఇండియా రేడియో అనే నామకరణం జరిగింది. 1937లో సెంట్రల్ న్యూస్ ఆర్గనైజేషన్ వ్యవహారంలోకి వచ్చింది. ఆ ఏడాది నవంబర్లోనే ఆల్ ఇండియా రేడియో డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. దేశంలోని బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ విదేశీ సర్వీస్ కు 1939 అక్టోబర్లో బీజం వేసింది. ద్వితీయ ప్రపంచ సంగ్రామం కాలాన రేడియో ప్రసారాల్లో విభిన్న వర్గాల శ్రోతలకు, దేశాలకు ఉద్దేశించిన వైవిధ్య భరితమైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ఏఎన్ భోకారి అప్పటి బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థకు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియో వ్యవహారాలు చూసే శాఖ పేరు 1946 ఫిబ్రవరికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ గా, 1946 సెప్టెంబర్ 10 నుండి ఆ శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గా వ్యవహరించడం మొదలైంది.
0: ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రేడియో ప్రసారాలకు అంకురార్పణ హైదరాబాద్ లోనే జరిగింది. మహబూబ్ అలీ అనే ఆయన హైదరాబాద్ చిరాగలి గల్లీలో 1933లో ప్రైవేటు రేడియో కేంద్రం ఏర్పరిచారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే ఆ కార్యక్రమాలు వినిపించేవి. 1935 ఫిబ్రవరి 3న నిజాం నవాబు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆనాడు సరూనగర్ ప్రాంతంలో రేడియో కేంద్రం పనిచేస్తుండేది. తర్వాత ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక భవనంలోకి మారింది. ఫజుల్ రెహమాన్, అక్బల్ అలీఖాన్ అనే అధికారులిద్దరిని అప్పట్లో రేడియో కేంద్ర నిర్వహణలో శిక్షణ నిమిత్తం లండన్ కి పంపించింది. వారు తిరిగి వచ్చిన తర్వాత దక్కన్ రేడియో పేరున 1939 జూలై నుండి నిజాం నవాబు రేడియో కేంద్రాన్ని అభివృద్ధి పరిచారు. 1940లో నిజాం పరిధుల్లోనే ఉన్న ఔరంగాబాద్ లో మరో రేడియో కేంద్రాన్ని స్థాపించారు. ఫజుల్ రెహమాన్, మహబూబ్ అలీ తఫీర్, సరేబిన్ సయీద్ వంటి అధికారులు దక్కన్ రేడియో వికాసానికి దోహదం చేశారు.
2: 1947 దేశ విభజనలో అప్పటికే నెలకొని ఉన్న రేడియో స్టేషన్లలో ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో భారతదేశానికి దక్కగా, పెషావర్, లాహోర్, ఢాకా రేడియో కేంద్రాలు పాకిస్తాన్

ఉపయోగపడేవి అయ్యాయి. స్వాతంత్ర్యానంతరం మన దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రేడియో వ్యవస్థకు కొత్త ఊపిరిలూదారు. స్వాతంత్ర్యానంతరం అప్పట్లో ఉన్న 11 రేడియో స్టేషన్లు మన మొదటి పంచవర్ష ప్రణాళికా కాలంలో 25కు పెరిగాయి. 9వ పంచవర్ష ప్రణాళిక వరకు 185కి చేరాయి. 2018 సంవత్సరం వరకు అన్ని ప్రైవేటు కేంద్రాలను కలుపుకొని 369 రేడియో స్టేషన్లు ఏర్పడి తమ ప్రసారాలను అందిస్తున్నాయి.

0: రేడియో ప్రసారాలలో ఒక గణనీయమైన మైలురాయి వివిధ భారతి. ఆకాశవాణి పంచరంగి, ప్రోగ్రాంల వివిధ భారతి అనే సర్వీసులను వినోదమే ప్రధానంగా 1957 అక్టోబర్ 3 ప్రారంభించారు. అంతవరకు మన దేశంలో రేడియో సిలోన్ కార్యక్రమాలపై ప్రజలకున్న మోజును క్రమేపీ వివిధ భారతి తన వైపు మరల్చుకోగలిగింది. 1967 నవంబర్ 1 నుండి వివిధ భారతిలో వాణిజ్య ప్రకటనలకు శ్రీకారం చుట్టారు. 1982 నేషనల్ నెట్వర్క్ లోను, 1985 ప్రైమరీ ఛానల్స్ లోను కూడా వాణిజ్య ప్రసారాలు మొదలయ్యాయి.
1: సమాచారం, విద్య, వినోదం, జాతీయ, ప్రాంతీయ, స్థానిక స్థాయిల్లో కార్యక్రమాల రూపకల్పన జరిగి ప్రసారాలు అవుతున్నాయి. దేశం మొత్తం మీద 24 భాషల్లో 146 పైగా మాండలికాల్లో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.

0: కర్ణాటక, హిందుస్థానీ, లలిత, జానపద, పాశ్చాత్య, గిరిజన సంగీతం, ప్రసంగాలు, నాటకాలు, రూపకాలు, చర్చలు, అభిప్రాయ వేదికలు, రేడియో నివేదికలు, విద్య, వైద్య, ఆరోగ్య కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు, కార్మికుల కార్యక్రమాలు, యువజనుల కార్యక్రమాలు, వృద్ధులకై ప్రత్యేక కార్యక్రమాలు, అంతేగాక అందరూ ఇష్టపడే సినిమా పాటలు, ఇలా ఎంతో వైవిధ్యంతో రేడియో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. క్రీడలకు సంబంధించి ప్రత్యక్ష వ్యాఖ్యానాలు కూడా వీటిలో భాగమే. ఎంతో కాలం నుండి అనునిత్యం రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
1: నా పేరు సిహెచ్ హరిప్రియ, ఉపాధ్యాయురాలిని, నిజామాబాద్ జిల్లా. రేడియో మనకు ఎన్నెన్ని మధురానుభూతులు, జ్ఞాపకాల పొత్తిళ్లలో ఆనాటి నిత్య జీవితంలో ఆత్మీయ బంధమై జ్ఞాన సంపదకు జ్ఞాన భాండాగారంగా రసహృదయులలో రసానంద సాగరమున అలల తీరాన విహరింపజేస్తూ పిల్లలకు తీపి తాయిలంలా, శ్రమజీవులకు స్వాంతన చేకూర్చు చల్ల

0: గాలి పరిమళంల ప్రాతకాల సమయంలో భక్తి పారవశరాల్లో ఓలలాడించు వేదమంత్రంలా ఆ బాలగోపాలానికి ఆత్మీయ బంధువుగా పెనవేసుకున్న రేడియో మనస్సు పొరలలోని ఆ జ్ఞాపకాల పేటికను ఒక్కసారి విప్పుకుందాం. మా చిన్ననాడు అంటే 1975 ఆ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 2:30 ఆదివారం అయితే 2:15 నుండి 3 వరకు బాల వినోదం బాలానందం కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. పిల్లలందరికీ ఆనాటి కాలంలో ఈ సెల్ ఫోన్స్ టీవీలు లేని కాలం. హోంవర్కులు కంప్లీట్ చేసుకుని అమ్మ చేసిన తినుబండారాలను తింటూ రేడియో దగ్గర చేరిపోయేవాళ్లం. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల మాటలు వినగానే మాలో ఆనందం పొంగి పొర్లేది. ఎదురుగా ఉండి పిలుస్తున్నట్టుగా ఉండేవి. వారి మాటలు గుర్తుకొస్తే చాలు, ఆనందం మనసులో తుళ్ళింతలతో గంతులు వేస్తోంది. ఇప్పటికైనా బాలల్లారారండోయ్, బిరబిరబిరబిరారండోయ్ అనగానే ఆటల్లో ఉన్న పిల్లలమంతా ఆటలాడి గబుక్కున పరిగెత్తుతూ వచ్చి రేడియో పక్కన వాలిపోయేవాళ్లం. వట్టిగా వినడానికి కాదండోయ్, నోట్బుక్ పెన్నుతో సిద్ధంగా ఉండేవాళ్ళం. వికాసం, ఆనందం కోసం, విజ్ఞానం కోసం నాటికలు, ఏకాంకికలు, ఏకపాత్రాభినయాలను కూడా ప్రసారం చేసేవారు. కథలు చెప్పే విధానం పాత్రోచితంగా ఉండేది. భుజభుజరే కుల పిల్లుందా, బుజ్జారే కుల పిల్లుందా, స్వరాజ్యమిచ్చే పిల్లుందా అంటూ స్వరాజ్యం సంపాదించడంలో పిల్లల పాత్రలను తెలియజేసేవారు. వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెలుపుడి, పూచిపోదుము మెడను వైతుము అంటూ దేశభక్తిని పెంపొందించేవారు. ఎన్నో నోములు నోచి నవమాసములు మోసి నాకీ జన్మను ఇచ్చితివమ్మా అను పాటలతో అమ్మతో ఉన్నటువంటి అనుబంధాన్ని, తర్వాత ఎల్లలెరుగని వారము కళ్ళలెరుగని వారము అంటూ ఐక్యతా భావాన్ని, వసుదైక కుటుంబ భావనను పాటల రూపంలో సామాజిక దేశభక్తి సందేశాల యుతంగా రూపొందించేవారు. బాలగాయకులతో పాడించేవారు. ఈ కార్యక్రమాలన్నీ బాలల వికాసమునకు, ఆనందమునకు, తద్వారా మంచి అలవాట్లు, వ్యక్తిత్వ క్రమశిక్షణకు మెరుగుపరిచే విధంగా రూపొందించబడేవి. న్యాయపతి రాఘవరావు గారు, న్యాయపతి కామేశ్వరి అక్కయ్య గార్ల కృషి ఎనలేనిది. తేట తెనుగు పద్యాలకు ఇందులో స్థానం కల్పించేవారు. వాళ్లు రేడియోలో చదువుతూ ఉంటే పద్యాలు మనం కూడా ఎందుకు చదవద్దని పద్యాలను బట్టి పట్టేవాళ్లం. దిబ్బరొట్టి అబ్బాయి, తర్వాత పంకజం పెళ్లి మొదలగు నాటికలు పిల్లల్లో ఆనందాన్ని, వికాసాన్ని కలగజేస్తూ ఉండేవి. పంకజం పెళ్లి నాటిక సంగీత రూపకం చల్ చల్ గుర్రం పదవి పోదాం, పంకజాన్ని పెళ్ళాడిద్దాం అనే మాటలు ఇంకా మా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. సాంస్కృతిక సాంప్రదాయాల గురించి తెలిసేవి, చొప్పదంటు ప్రశ్నలను వేసి వాటికి జవాబులు చెప్పించేవారు. వీటన్నిటినీ మేము నోట్బుక్ లో రాసుకునేవాళ్లం. పిల్లల మానసిక పరిపక్వతను వికసింపజేసి సమగ్ర మూర్తిమత్వ వికాసం చెందించుటకు తోడ్పడేవి. పిల్లల్నే కాకుండా పెద్దలను కూడా ఆసక్తిగా వినేవారు. దీనితో కుటుంబ బంధాలు బలపడేవి. వినోదం, విజ్ఞానం, మానసిక వికాసంతో అందరి అభిమానాన్ని చూరగునే విధంగా రూపొందించబడిన రేడియో అన్నయ్య గారికి, రేడియో అక్కయ్య గారికి రుణపడి ఉంటాం. సినిమా ప్రముఖుల సైతం బాలానందమునకు అతిథులుగా వచ్చి పిల్లలతో కాసేపు ముచ్చటించేవారు. వీరిలో పోతుకూచి సాంబశివరావు గారు, శ్రీ వెంకయ్యనాయుడు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, విజయ నిర్మల గారు, నాగేశ్వరరావు గారు, రాజబాబు గారు, ఇంకా నేడు ఐఏఎస్ ఆఫీసర్లుగా, విజ్ఞానవేత్తలుగా ఉన్నటువంటి వారంతా ఆనాడు బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారే. పిల్లలలో భాషా నైపుణ్యాలు, ఉచ్చారణ మెరుగుపరుచుకునుట ఎంతగానో ఈ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉండేవి. రేడియో అన్నయ్య అక్కయ్యల కృషి వేలకట్టలేనిది. ఆ తర్వాత నండూరి విఠల్ గారు కూడా చక్కని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 90 వసంతాలను పూర్తి చేసుకుంటున్న రేడియోకు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ,
1: ఒకప్పుడు ఉదయాన్నే వందే మాతరంతో మొదలై భక్తిరంజని, కోయిలమ్మ పాటలతో మెలకువ తెప్పించిన ఆత్మీయ నేస్తం ఆకాశవాణి. టీవీలు లేని కాలంలో వార్తల కోసం, క్రికెట్ కామెంటరీ కోసం రేడియో చుట్టూ గుమ్మిగూడిన ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆకాశవాణి కేవలం వార్తలకే పరిమితం కాలేదు. రైతు సోదరుల కోసం వ్యవసాయ విశేషాలు, వాతావరణ హెచ్చరికలు అందించి అన్నదాతకు వెన్నుముకగా నిలుస్తుంది. విద్యార్థుల కోసం పాఠశాల ప్రసారాల ద్వారా జ్ఞానాన్ని పంచి విద్యా వికాసానికి తోడ్పడింది. కళాకారుల కోసం సంగీత సభలు, రేడియో నాటకాలు, సాహిత్య రూపకాల ద్వారా తెలుగు భాషా సంస్కృతులను కాపాడింది. ముఖ్యంగా మన ప్రాంతీయ మాండలికాలను, జానపద కళలకు ఆకాశవాణి ఇచ్చిన ప్రాధాన్యత వెలకట్టలేనిది. ఒకప్పుడు మా ఇంట్లో రేడియో ఆన్ చేస్తే అది కేవలం ఒక యంత్రం.

0: మాత్రమే కాదు, అది మా ఇంటి సభ్యుడిగా మేము ఇప్పటికీ భావిస్తాం, పూజిస్తాం. ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి సంగీతం వరకు ఆకాశవాణి మా దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. వార్తలు వినేటప్పుడు వచ్చిన నమ్మకం, సంగీతం వినేటప్పుడు కలిగిన ఆనందం, నాటికలు వినేటప్పుడు పొందిన అనుభూతి, ఇవన్నీ శ్రోతలకు ఆకాశవాణి ఇచ్చిన అమూల్యమైన సంపదగా మేము, నేను ఇప్పటికీ భావిస్తాము. ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా, వేగంగా మారుతున్న కాలంలో కూడా ఆకాశవాణి తన విలువలను, తన విశ్వసనీయతను కాపాడుకుంటూ ముందుకు సాగుతుంది. 90 ఏళ్లుగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న ఆకాశవాణి మునుముందు మరెన్నో వసంతాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రోతలకు, కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఆకాశవాణి మన ఆశల వాణి, మన విజ్ఞాన వాణి. దశాబ్దాలుగా విశ్వసనీయ సమాచారాన్ని, వినోదాన్ని, సాంస్కృతిక విలువలను ప్రజలకు అందిస్తూ ప్రతి ఇంటికి చేరువైన మాధ్యమంగా ఆకాశవాణి నిలిచింది. ప్రతి శ్రోత మనసును తాకుతూ, భాష సంపదను, సాంప్రదాయాలను కాపాడుతూ మరింత ముందుకు సాగింది. ఈ 90 సంవత్సరాల ప్రయాణంలో అనేక తరాలను ప్రభావితం చేసిన ఆకాశవాణి భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని మైలురాళ్లు అధిరోహించాలని కోరుకుంటున్నాను.
1: నా పేరు విపి చందన్ రావు, నిజామాబాద్. ఆనంద సత్య సుందర నిత్య యవ్వని భారతీయ తీయన సుస్వర విజ్ఞాన వాహిని మన ఆకాశవాణి, అవిశ్రాంత పథగామిని మన ఆకాశవాణి. ఆకాశవాణికి 90 ఏళ్లని విని ఆశ్చర్యపడుతున్నాను. 90 సంఖ్య మాత్రమే, గుర్తింపు అంకె మాత్రమే. 90 అంటే వృద్ధాప్యము కాదు, అభివృద్ధి పథంలో ఒక కామా మాత్రమే. 90 ఏళ్లంటే పరిపక్వత ప్రతిభా స్వరూపమే. 90 అంటే పరిపూర్ణ పరిపక్వత వాణి. వాణి అనగా సరస్వతి, సంపూర్ణ సుస్వర వీణానాదమే కదా. ఆకాశవాణితో నాకు విడదీయరాని సంబంధ బాంధవ్యాలున్నవి. రేడియోని వింటూ ఎదిగిన వాడిని. ఇప్పుడు నా వయసు 73 ఏళ్ళు. మా ఇంట్లో నా బాల్యంలో రేడియో లేదు, కరెంటే లేదు. పక్కింటి వాళ్ల రేడియో ప్రసారాలు వింటూ నేను నా భాషని, నా సాహితీ జిజ్ఞాసను క్రమేణా అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు నేను కవిగా, వక్తగా, వ్యాఖ్యాతగా ఒక స్థానంలో నిలబడ్డానంటే అందుకు ప్రధాన హేతువు, స్వర సేతువు ఆకాశవాణియే. మహాకవులు డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, గుంటూరు శేషేంద్ర శర్మ వంటి మహాకవుల కవితా పఠనం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కోపల్లి శివరాం, అడవి బాపిరాజు, ఆరుద్రల గీతాలు వింటూ వారి ప్రేరణతో ఆకాశవాణికి నేను ఎన్నో లలిత దేశభక్తి గీతాలు రచించి అందించాను. రేడియో వారు ప్రసారం చేసే సినీ లలిత గీతాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, ప్రాంతీయ వార్తలను క్షుణ్ణంగా, పద పదాన్ని విలక్షణంగా చదివే డి వెంకట్రామయ్య, మాడపాటి సత్యవతి, జ్యోత్స్న ఇలియాస్, తిరుమల శెట్టి శ్రీరాములు, ఢిల్లీ నుండి ఏడిద గోపాలరావు, మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి వంటి వారి స్వర సంధానాలను వింటూ ఎదిగాను నేను. తెలుగు భాషను ఎలా పలకాలో, ఒత్తులు దీర్ఘాలు ఏ విధంగా ఉచ్చరించాలో నాకు ఆసక్తికరంగా నేర్పిన గురువు రేడియోనే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన విశ్వంభర కావ్యం తొలిసారి విన్నది మన ఆకాశవాణి ద్వారానే. డాక్టర్ రావూరి భరద్వాజ గారి సహకారం, కొత్త కవులకు ఇచ్చిన వారి ప్రోత్సాహం అపూర్వము. నవ యువ కవులకు ఆకాశవాణి ఒక సరస్వతి విజ్ఞాన వాటిక. నేను రేడియో కేంద్రానికై, పత్రికలకై రాసిన కవితలన్నీ కలిపి ఇటీవల చందనాగ్ని పేరుతో ఒక కవిత్వ పుస్తకం ముద్రించాను. అది జనాదరణ పొందిందంటే కారణం కవిత్వం ఎలా రాయాలో, ఎక్కడ విప్పి చెప్పాలో, ఎక్కడ కప్పి చెప్పాలో వంటి కవితా నిర్మాణ రస రహస్యాలు ఆసక్తికరంగా నాకు నేర్పింది ఆకాశవాణియే. అందుకే అంటాను, అమ్మ చేతి గోరుముద్దల నాకు తినిపించింది ఆకాశవాణియే, నాకు భాష నేర్పించింది ఆకాశవాణియే. ఆకాశవాణి నాకు కవిగా జన్మనిచ్చిన అమ్మ అని. ఆకాశవాణికి 90 ఏళ్ల పండగ పూట నా మనోగతం చెప్పే అవకాశం కలిగించిన ఆకాశవాణి నిర్వాహకులకు, అమ్మలాంటి ఆకాశవాణికి ఈ కవి చందనం, వినయ వందనం. నమస్కారం.
2: నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చుంచుపల్లి మండలం, రాంపురం గ్రామం. మేము చిన్నప్పటి నుంచి కూడా తెలిసి తెలియని వయసులో కూడా రేడియోలో పాటలను

0: ఎక్కువగా ఇష్టపడే వాళ్ళం. తర్వాత కొద్ది జ్ఞానం వచ్చిన కాడ నుంచి వార్తలు వినటం, అలాగే మా నాన్నగారు వ్యవసాయం చేసేది కాబట్టి ఆ వ్యవసాయ కార్యక్రమాలు వింటూ, మళ్ళీ వాతావరణ సూచనలు కూడా వినేది, ఎప్పుడు వర్షం వచ్చేది, మరి తుఫాన్ ఎన్ని రోజులు ఉంటది, ఇలాంటి కార్యక్రమాలు కూడా తెలుసుకునేది. క్రికెట్ కామెంటరీ మాత్రం చాలా ఎక్కువగా వినేవాళ్ళం, ఎందుకంటే అప్పుడు టీవీలు చాలా తక్కువ. క్రికెట్ వచ్చిందంటే అక్కడ రేడియో వినుకుంటూ చదువుకునే వాళ్ళం, ఆడుకుంటూ కూడా వినేవాళ్ళం. ఆ తర్వాత మాకు ఈ హైదరాబాద్ కార్యక్రమాలు వీటన్నిటి వినుకుంటూ కొత్తగూడెం కార్యక్రమం వచ్చిన కారణం నుంచి ఇంకా మేము ఇంకా చాలా రేడియోకు దగ్గరయ్యాం, ఎందుకంటే ఇంకా స్పష్టంగా వచ్చేది. అప్పుడు మీడియం వేవ్, షార్ట్ వేవ్ లు వినేటప్పుడు ఏమవుతుంది, డిస్టర్బెన్స్ గా వచ్చేటప్పుడు అలా అయినా ఇష్టంగా వినేవాళ్ళం రేడియోని. రాను రాను ఇప్పుడు ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ ప్రసార భారతి వాళ్ళు న్యూస్ అనే యాప్ వచ్చిన కారణం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కార్యక్రమాలు వింటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో గానీ లైవ్ ప్రోగ్రామ్ లో అన్నిట్లలో పాలు పంచుకుంటూ మాకు విజ్ఞానంతో పాటు వినోదం, అలాగే రాష్ట్రంలో నలుమూలలో ఏం జరిగినా గానీ వార్తల రూపంలో అన్ని తెలుసుకుంటూ. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు మనకు ఆకాశవాణి కొత్త కేంద్రం నుంచి ఉదయం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు ఈ మన ఆకాశవాణి ద్వారా. ముఖ్యంగా ఆకాశవాణి ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిరుపేద కాని నుంచి రైతుల కాని నుంచి అందరికి కూడా మంచి మంచి అవకాశాలు, ఎన్నో తెలియని విషయాలు కూడా రేడియో మనకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది.
1: సుబ్బాయిగూడ నుంచి ఎన్నప్పరాని మాట్లాడుతున్నాను. కొత్తగూడెం రేడియో కేంద్రం నేను 2006 నుంచి వింటున్నానండి. పోతే ఈ దీంట్లో నాకు ఎక్కువగా నచ్చే కార్యక్రమాలు నాటకలు, కథానికలు చాలా ప్రభావితం చేసింది. అందుట్లో సీరియల్ నాటకం ప్రసారం చేసే వాళ్ళు నాటకాలను, గురువు గారి నాటకాన్ని నన్ను బాగా ప్రభావం బాగా చేసింది. అందులో నా పాత్రే కాబట్టి అందులో గురువు గారి నాటకం నన్ను ప్రభావం చేసింది ఏంటంటే అందులో సూర్యం గారు పాత్ర నా పాత్రే, నేను ఒక బ్లైండ్, ఆయన అందులో బ్లైండ్ గా వేసింది కాబట్టి ఆ పాత్ర నాకు ప్రభావం చూపించింది ఏంటంటే ఆయన రైలు ప్రయాణం చేస్తుంటే ఆ నాటకలో ఒక లేడీ వ్యక్తి పారసపడుద్ది, అతను చేపట్టుకొని కూర్చోబెట్టే విధానం, తర్వాత వాళ్ళు టికెట్ మాస్టర్ వచ్చినప్పుడు టికెట్ అడగటం, ఆ టికెట్ అప్పుడు ఆమె డబ్బులు ఇవ్వలేకపోతప్పుడు ఈ సూర్యం పాత్ర వ్యక్తి టికెట్ తీసుకోవటం, వాళ్ళ ఊరికి తీసుకుపోవటం, అది నన్ను చాలా ప్రభావితం. ఆ జీవితంలో కూడా అసలు వ్యక్తి వస్తే ఎలా ఉండేది అనేది ఊహించుకొని ఆ ఊహల్లోనే ఆ నాటకంలో నేను ఉన్నాను. తర్వాత పోతే కథానికలు కావచ్చు, తర్వాత విజ్ఞాన విచుకలు కావచ్చు, ఈ రేడియో నాకు చాలా ఉపయోగపడ్డది. నేను 2006 అక్టోబర్ నుంచి వింటున్నానండి ఈ కార్యక్రమాన్ని. నేను ఏ కేంద్రంలో కూడా రూపకాలు, కొత్తగూడెం కేంద్రంలో రూపకాలు ఇంకా బాగా అంత నన్ను రూపకాలలో బాగా ప్రభావితం చేసింది కొత్తగూడెం కేంద్రాలు. నేను స్వతహాగా బ్లైండ్, దానివల్ల నాకు రేడియోయే కాలక్షేపం ఎక్కువ. రేడియో కార్యక్రమాల గురించి నేను అందులో అన్ని విషయాలు కూడా కూలకర్షంగా వింటాను, నలుగురికి చెబుతాను. ఇవాళ నన్ను ఒక ధైర్యవంతుడిగా చేసి ఒక పిరికితనం అంతా బాగొట్టి మానసికంగా కూడా నన్ను రేడియో కార్యక్రమాలు చాలా ప్రభావితం చేసినాయి నన్ను. ఎందుకంటే ఒకప్పుడు నాకు మానసిక భయాలు ఉండే, ఈ రేడియో ప్రోగ్రాములు ఇన్న కాడి నుంచి మనం మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే దాని ప్రభావం ఈ రేడియోయే.
2: నమస్కారం, నా పేరు తిరునగరి గిరిజా గాయత్రి. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని. కొన్ని దశాబ్దాల నుండి తెలుగువారి సంస్కృతికి, విజ్ఞానానికి మరియు వినోదానికి ప్రతిబింబంగా నిలిచిన ఆకాశవాణి రేడియోతో నాకు ఎంతో అనుబంధం ఉంది. చిన్నప్పటి నుండి రేడియోలో వచ్చే కార్యక్రమాలంటే నాకెంతో ఇష్టం. నేను ఆకాశవాణి యొక్క అభిమానిని. ఆకాశవాణి రేడియోపై ఏర్పడిన ఈ అభిమానం మా నాన్నగారు అయిన శ్రీ మురళీధర స్వామి గారి నుండి వారసత్వంగా వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి కూడా రేడియో కార్యక్రమాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో రెండు రేడియోలు ఉండేవి, ఒకటి కరెంటుతో నడిచేది, ఇంకొకటి సెల్స్తో నడిచే చిన్న రేడియో. బాసర, ధర్మపురి వంటి దైవదర్శనాలకు వెళ్లినప్పుడు కూడా చిన్న రేడియోను తీసుకుని వెళ్లి వినేవాళ్లం. మాకు ఆకాశవాణి మా దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండి నిదుర లేచింది మొదలు పడుకునే వరకు చేస్తున్న పనులను ఆపకుండా రేడియో కార్యక్రమాలన్నింటినీ వింటూ ఆస్వాదించేవారం. మా ఇంటికి వార్తాపత్రిక వచ్చినను సమాచార సేకరణకు మాకు రేడియో ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించే పావురంలా మా ఇంట్లోని గూటిలో కూర్చుని ఉండేది. ఆకాశవాణిపై ఉన్న అభిమానం, అనుబంధం నాకు ఇప్పటికీ విడదీయరానంత గొప్పదిగా ఉంది. నేను ఇప్పుడు నిజామాబాద్ రేడియో మహిళావాణిలో ప్రసంగాలనివ్వడానికి అది దోహదపడింది. టెక్నాలజీ మారిన ఎన్నో మీడియా సాధనాలు క్రొత్తగా వచ్చినను ఆకాశవాణి యొక్క వన్నే ఆకాశవాణికి ఇచ్చే ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఎందుకంటే ఏ ఒక్క వయసు వారికే లేదా ఒక రంగం వారికే పరిమితమైన కార్యక్రమాలను ప్రసారం చేయదు ఆకాశవాణి రేడియో. చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రంగాల వారికి అవసరమైన

0: ఆధారమైన కార్యక్రమాలను అందిస్తూ విజ్ఞానం అందిస్తూ వినోదం కలిగిస్తూ అలరింపజేస్తుంది. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి కేంద్రం వారు నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: సుదీర్ఘ ఆకాశవాణి ప్రయాణములో మరి ఎన్నో అద్భుతాలుగా ఇస్తూ గడిచిన సంవత్సరాలలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు. ఆకాశవాణి కార్యక్రమాలు అంటే పాటలు వినటమే కాదు, కార్యక్రమాల రూపకల్పనలో అక్కడ చేస్తున్నటువంటి వ్యక్తులు, కార్యక్రమ నిర్వాహకులు, దానికంటే ముఖ్యంగా ఆ పై అధికారులు, వాటిని ప్రసారం చేసే విధానాలను ప్రజలకు ఎలా వినిపిస్తే ఎలా వింటారో అనే రీతిలో ఎన్నో ఆకాశవాణి కార్యక్రమాలు వస్తున్నాయి. అంతేకాదు దానికి మూల కారకులు అక్కడ చేసిన సిబ్బంది, మాలాంటి శ్రోతలకు ఎలా వినాలో అనే రీతిలో మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిబ్బందికి అభినందనీయులు. అదేవిధంగా ఈ ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది కళాకారులకు రంగస్థలం కాదు, మరి సాంఘికం కాదు, సంస్కృతంగా కాదు అనే రీతిలో ఇది రేడియో కార్యక్రమాలు ఈ ప్రజలకు వినిపించాలని ముందుకు వచ్చి ఎంతో మంది రచయితలను పోషించినటువంటి ఈ ఆకాశవాణికి అభినందనలు.
2: రేడియో ప్రసారాలలో దక్షిణ, తూర్పు, ఆసియా ప్రాంతాల విదేశీ తెలుగు శ్రోతలకు ఉద్దేశించిన విదేశీ ప్రసారాలు మార్చి 1990లో ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది.
3: ప్రతి ఏటా ఆకాశవాణి జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వభాషా కవి సమ్మేళనాలు, రేడియో సంగీత సమ్మేళనాలు, అఖిల భారత నాటక కార్యక్రమాలు మొదలైన వాటన్నింట తెలుగు కవులకు, కళాకారులకు, రచయితలకు, నటులకు ప్రాధాన్యం లభిస్తోంది. ఆకాశవాణి వార్షిక పురస్కారాలను ఏర్పాటు చేసి రేడియో నాటకం, డాక్యుమెంటరీ, సృజనాత్మక రూపకం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయ కార్యక్రమం, యువవాణి కార్యక్రమం, బృందగానాలు, జాతీయ సమైక్యత కార్యక్రమం మొదలైన కేటగిరీల్లో ఆకాశవాణి కేంద్రాల నుండి ఎంట్రీలు, పోటీలకు ఆహ్వానించి ఉత్తమంగా ఎంపికైన కార్యక్రమాలకు బహుమతులను అందజేస్తుంది. అలాగే సాంకేతిక ప్రతిభా పురస్కారాలను 1987 నుండి ఉత్తమ వాణిజ్య విభాగ కేంద్ర నిర్వహణకు కూడా పురస్కారాలిస్తున్నారు. మన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం నుంచి కూడా అధికారులు, కళాకారులు పలుమార్లు వార్షిక పోటీలలో ఉత్తమ కార్యక్రమాల రూపకల్పనకు బహుమతులందుకున్నారు. రేడియో కార్యక్రమాలను వింటున్న కొంతమంది శ్రోతల అభిప్రాయాలు ఇప్పుడు వినండి.
4: నా పేరు సూరిబాబు అండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శివాలయం గుడి వీధి నుండి మాట్లాడుతున్నానండి. నేను నిత్యం రేడియో ఉంటానా ఉంటానండి, 40 సంవత్సరాలుగా వింటున్నాను. నేను నాది చిగర్ వర్క్ అండి, అంటే చుట్టల పని అనమాట. నేను పెద్దగా చదువుకోలేదు, అయినా అలాగా అవగాహన చేసుకుని ఎప్పుడు పాటలు, వార్తలని, పొద్దున్నే భక్తి గీతాలని ఇవన్నీ వింటానండి. నేను కడప, కర్నూలు, కొత్తగూడెం కేంద్రం ఉంటున్నానండి. ఇప్పుడు లండన్ తెలుగు రేడియో అని వస్తుంది, తెల్లవారుజాములు అయితే ఆ పాటలు ఎడుతుంటాను. 5 ఇంటికి లెగుతానండి, 5 ఇంటికి నుంచి రేడియో. ఇంకా ఇప్పుడు బాగా మాధ్యమం పెరిగాయండి, ఎఫ్ఎంల ద్వారా, రేడియో యాప్ల ద్వారా క్లియర్గా వస్తానండి. అప్పుడు నేను పెడుతుంటే ఆశ్చర్యపోతారు, రేడియో ఎలాగే వింటున్నాడు ఈయన. ఆవిడగారన్నా సరే రేడియోలో పాటలు వింటూ నా దగ్గర అలా కూర్చుని పొగకు అది శుభ్రం చేసి ఇస్తుంటుంది అనమాట. అయ్యో బాబా పెద్ద పెద్ద సెట్లు ఉండి అండి, మా ఇంట్లో ఉండి ఆ గ్రామ పంచాయతీ నుండి మామూలు రేడియో నెట్వర్క్ లాగా పైన ఏరియా లాగి నీటిలో పెట్టి ఇసుకలో పెట్టి వాడితే గానీ వచ్చేది కాదు. ఆ బ్యాండ్ రేడియో 5 బ్యాండ్ రేడియోలు అయి ఉండేయండి. తర్వాత ఫిలిప్స్ అది వచ్చాక 3 బ్యాండ్, 2 బ్యాండ్లకు కూడా వచ్చేసాయి. ఫిలిప్స్ రేడియోలు నేను కనీసం ఒక 50 చెడగొట్టేసి ఉంటానండి, స్టేషన్లు రావట్లేదని. ఆ టైంలో అంటే అతమానిగా స్టేషన్లు తిప్పడం, గెలకడం బాగా ఉండేవారు కాదు, మళ్ళీ కొత్తది కొనేయడం. మా కాకినాడ మసీద్ సెంటర్ లో ఫిలిప్స్ కంపెనీ ఉండేదండి, అదే ఏజెంటీ. ఆ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి కొనేసుకుండేవాడిని నేను, 300 అయినా 350 అయినా అప్పుడు అదే రేట్ ఎక్కువ. ఒక 35 ఏళ్ళు క్రితం కూడా చెప్తున్నాను మీకు. తలదారి ఎట్టి పడుకుండేవాడిని నేను, రేడియో పెట్టేసి బ్యాటరీ పెట్టేసుకుని. మా ఆవిడ వాళ్ళు తిట్టివారు, ఇదేటి నేనా భార్యని, 2వ భార్య ఆవిడి రేడియోని వదలు. నేను పెళ్ళైన 2 సంవత్సరాలు పోయాక మా అత్తగారి ఇంటికి వెళ్ళానండి. దేని గురించి వెళ్ళి అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండవలసి వచ్చింది. ఉండవలసి వచ్చారు, మేడం మీద పడుకుని రేడియో పెట్టుకుని ఆ పాటలు ఇంటిని ఇవ్వండి. ఆ తర్వాత ఈ రేడియో ఇప్పించేటని మా ఆవిడ పక్క పోయేవారు ఎంత పిచ్చేటని. ఆ తర్వాత నేను తలదరేసి పడుకుంటే వర్షం వచ్చేసి తడిచిపోయా, వర్షం వచ్చేస్తే నేను గబగబ పరిగెట్టుకుని దిగిపోయానండి. అర్రే రేడియో మర్చిపోయినండి, అంత వర్షంలో కూడా వెళ్ళి ఆ రేడియో తెచ్చేసుకుని గబుక్కొని అన్ని పీకేసి తడిచిపోతే మళ్ళీ కాలి

0: వారడానికి పనికిరాదు అని చెప్పేసి గబగబా తుడిచేసి ఫ్యాన్ వేసి ఆరబెట్టేసి మళ్ళీ బిగించుకున్నాను. బాగా ఎండలో పెట్టాక మన్నాడే మళ్ళీ బ్యాటరీలు వేసి వాడితే పనిచేసింది. అంత పిచ్చి అనమాట. మేము ఈ పని చేసుకుంటూ గ్రూప్ లో రేడియోలో రికార్డులు పందాలు పెట్టుకుంటూ పోవడం, రామారావు దత్తది, నాగేశ్వరరావు దత్తది, కృష్ణ దత్తది, సోమబాబు దత్తది అని చీట్లు కలుపుకుని రేడియోలో పందాలండి. గ్రూప్ అంటే మా వర్కర్స్, మేము వర్కర్స్ అందరం చోట ఉండే టైంలోను పందాలు వేసుకుంటూ పోవడం పాటల మీద, రామారావు నాది, నాగేశ్వరరావు నాది అని. సరదా రోజు ఆ టైంకి కరెక్ట్ గా పనికి వచ్చేయాలి. 9 ఇంటికి 9 5కి విశాఖపట్నం నుంచి పాటలు వచ్చాయి. ఆ టైంలో అబ్బూరి రామారావు గారు అని విశాఖపట్నంలో యనవసరం అనమాట ఆయన, ఏబి ఆనంద్ గారు, వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళ మాటలు వినాలనే ఆనందం కలిగింది మాకు.
1: నా పేరు రామశేషు అప్పారావు చిలకలపూడి, విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలిని నిజామాబాద్. మనుషుల మనోభావాలను వ్యక్తపరిచే సాధనం భాష అయితే, ఆ భాష ద్వారా వివిధ ప్రాంతాల ప్రజల మనోగతాలను అభివ్యక్తీకరించే ప్రసార మాధ్యమం ఆకాశవాణి, అదే ఆల్ ఇండియా రేడియో. అందరి ఇష్టాన్ని అభిలషించడం, అందరికి సులువుగా వినోదం, విజ్ఞానాన్ని అందించడం, అందుకే ఆకాశవాణి లోగో బహుజన హితాయ బహుజన సుఖాయ. ఆకాశవాణి ఎప్పుడు చక్కని భాషకు సమయ పాలనకు పెట్టింది పేరు. టైం అంటే రేడియో టైం, భాష అంటే రేడియో భాష. రేడియో భాష అంటే అదేదో మనకి అందరాని భాష అనో, కావ్య భాష అనో, గ్రాంధికమనో ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల వర్గాల సమాజాలను అలరించే భాషే రేడియో భాష. ఒకప్పుడు రేడియో ప్రసార కేంద్రాలు చాలా తక్కువగా ఉండేవి. ఆ సందర్భాలలో కూడా రేడియో అన్ని ప్రాంతాల వర్గాల ప్రజలను అలరించింది అంటే అతిశయోక్తి కాదేమో. ప్రాంతీయంగా ఉండే జానపద కళారూపాలను వెలికితీసి ఆదరించడమే కాకుండా కళాకారులను ప్రోత్సహించడమే కాకుండా ఆయా కళారూపాలకు జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఘనత ఆకాశవాణిది అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు సింధు భాగవతం, ఒగ్గు కథలు, హరికథలు, బుర్ర కథలు, చిరుతల రామాయణం, భాగవతం, జానపద గేయాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో. సినిమాలు, టీవీల లాంటి అనేక మాధ్యమాలు ఉన్నప్పటికీ జానపద కళారూపాలు ఇంకా మరుగున పడిపోకుండా నిలిచి ఉన్నాయంటే అది ఆకాశవాణి అని చెప్పాలి తప్పదు.
2: నేను రేడియో నాగేశ్వరరావు ఎనుగంటి నెవరు బస్తీ. 90 సంవత్సరాల ఘన చరిత్ర గల రేడియో శాస్త్రవేత్త గూగ్లీ మార్కోని కనిపెట్టి ఇచ్చిన మన అందరి స్నేహపూరిత నేస్తం, అందరి శ్రవణానందానికి ఇష్టమైన రేడియో చిన్నప్పటి ఆ కాలానికి ఈ కాలానికి అంచెలంచెలుగా ఎదిగి ఒదిగి సూక్ష్మ దర్శిని అయి సెల్ ఫోన్ యాప్ లో న్యూస్ ఆన్ యాప్ ద్వారా రేడియో వింటున్నాం. అప్పట్లో గ్రామాల్లో 4-5 ఊర్లకు ఒక పంచాయతీకి క్రిస్టల్ డై బ్యాటరీతో నడిచే పెద్ద పెద్ద సెట్లు, శబ్ద తరంగాల మాటలు పాటలు, జానపద లలిత సుప్రభాతాల గీతాలు, మధ్యాహ్నం ప్రాయోజిత కార్మికుల కార్యక్రమం, చిన్నమ్మ పెద్దయ్య వ్యవసాయ పనుల సంభాషణలు, సాయంత్రం రైతు నేస్తం వ్యవసాయ పనులు సమాచారం, సాయం సంధ్యా పనులు ముగించుకుని 6 బయట మంచాలపై కూర్చొని చక్కని శ్రవణానందపు మాటలు పాటలు పంచాయతీ బోర్డ్ రేడియో ద్వారానే చాలా మంది వినేవాళ్ళం. ఒక్కరు ఇద్దరు గొప్ప వాళ్ళ ఇళ్లలో మీడియం వేవ్, షార్ట్ వేవ్ల్లో వచ్చే వాణిజ్య ప్రసార భాగాల వివిధ భారతి, సిలోన్ కార్యక్రమాలు వింటూ శ్రోతగా పాటల కొరకు ప్రతి స్టేషన్కు ఉత్తరాలు రాస్తూ అప్పుడు ఇప్పుడు రేడియోపై మక్కువగా వింటూనే ఉన్నాము. అవి చెడిపోతే బాగు చేయటం ఎలా, ఏంటి అనే ఆలోచనల సందిగ్ధలో పట్టుదలతో రేడియో నుంచి టీవీ వరకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ యుక్తిగా నేర్చుకుని 10 మందికి నేర్పించి జీవితం సాగిస్తున్నాను. ఈ నా కృషి పట్టుదలకు ప్రపంచానికి పంచి ఇచ్చిన మార్కోని రేడియోనే నా నేస్తం, ఆరో ప్రాణం నా జీవితం. ఎనుగంటి.
3: నా పేరు గోని రవి, వరంగల్ కరీమాబాద్ బొమ్మడగుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నా. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని 91వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా ఆకాశవాణి అధికారులు, టెక్నీషియన్, మా అభిమాన అనౌన్సర్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆకాశవాణి అంటే అది ఒక సత్యవాణి, నిజవాణి. మనం కొన్ని కొన్ని ఛానళ్లలో వినే వార్తలు అవి నిజం కాకపోవచ్చు, కానీ ఆకాశవాణి మాత్రం తప్పకుండా ఉన్నదే చెబుతుంది అనేది మాకు అందరికీ నమ్మకమైన విషయం. దేశ ప్రజలు కాదు ప్రపంచం మొత్తం తెలిసిన విషయం.

0: ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. అందుకే ఆకాశవాణి అంటే మాకు ఎనలేని అభిమానం. ఆకాశవాణి అంటే కేవలం వినోదభరితమైన కార్యక్రమాలకే కాకుండా ఎన్నో విజ్ఞానకరమైన విషయాలను అందించే ఒక పాఠశాల లాంటిది. కాలాన్ని బట్టి మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా సరిచూసుకోవాలి అనే విషయాలను ఎప్పటికప్పుడు డాక్టర్ల ద్వారా మనకు పరిచయ కార్యక్రమాల రూపంగా తెలియజేస్తారు. అలాగే రైతులను ఉద్దేశించి కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, శాస్త్రవేత్తలతోని ఎలాంటి మందులు కానీ వాడాలి, పిచికారి చేసే విధానం కానీ, దాన్ని ఎట్లా సాగు చేసుకోవాలని, ఇట్లా రైతు సోదరుల కొరకు ఎన్నో ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు. అందుకే మాకు ఆకాశవాణి అంటే ఎంతో అభిమానం. ఆకాశవాణి అంటే మేము కేవలం పాటల కొరకే కాదు, ఎన్నో మంచి మంచి విషయాలు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరితో పరిచయ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని చాలా సంతోషపరుస్తారు. అందుకని మేము ఆకాశవాణి చాలా బాగా ఇష్టపడి మరీ మరీ వింటాం. నేను గత 35 నుంచి 40 సంవత్సరాల నుంచి రేడియోకు అభిమానిగా ఆకాశవాణి మిత్రులందరికి, మా అధికారులకు అందరికీ 90 వసంతాలు పూర్తి చేసుకుని 91లకు ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు.
1: నా పేరు శిలారాణి, పడియారం గ్రామం, మెదక్ జిల్లా. పురాణ గాథల్లో పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆకాశవాణి అంటే ఆకారం కనబడకుండా ఆకాశం నుండి ఒక ధ్వని వినబడేది అని. అలా ఆకాశవాణి ద్వారా రేడియోలో వ్యాఖ్యాత కనబడకుండా తన కంఠస్వరంలోనే శ్రోతలకు ప్రతి భావాన్ని తెలియజేస్తుంది. ఇక రేడియోలో నాకున్న బంధం 40 సంవత్సరములు అనే చెప్పాలి. ఎందుకంటే మా వారు శ్రీమాన్ చిలకమర్రి రంగాచార్యులు గారు 50 సంవత్సరాలుగా రేడియో మెకానిక్గా పనిచేశారు. టీవీలు లేని ఆ రోజుల్లో రేడియోల ద్వారా చిత్రసీమ వార్తలు, చిన్నయ్య చిన్నక్క సంభాషణలు, సాయంత్రం వచ్చే పురం పనులు సిగ్నేచర్ ట్యూను మాకు బాగా నచ్చేవి. జానపద గీతాలు, రాత్రి ప్రసారం అయ్యే నాటికలు తప్పకుండా వినేవాళ్ళం. ఆదివారం రోజు వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రం కోసం, బాలానందం కోసం ఎదురు చూసేవాళ్ళం. ఏకచిత్రగానము, ప్రాంతీయ వార్తలు, సంస్కృత వార్తలు తప్పక వినేవాళ్ళం. ఆకాశవాణి సమయం అంటే ఖచ్చితమైన ప్రమాణం కలిగి ఉంటుంది. వార్తల్లో చెప్పే వాతావరణ పరిస్థితులను అనుసరించి కొన్నిసార్లు మా దినచర్యల్లో మార్పులు వచ్చేవి. అప్పుడు రేడియోలు ఊళ్ళో మొత్తం సుమారుగా 10 ఉండేవి కావచ్చు. ప్రాంతీయ వార్తల సమయానికి మా మధ్యాహ్న భోజనాలు ఉండేవి. భోజనాలు చేస్తూ వార్తల గురించి మాట్లాడుకునేవాళ్ళం. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంతో పాటు సిలోను వినేవాళ్ళం మేము. ఇక ఇప్పుడైతే పెరిగిన సాంకేతిక ద్వారా రేడియోలు, కార్యక్రమాలు మొబైలు యాప్ ద్వారా వింటున్నాము. యాప్లో వినడం ద్వారా వివిధ జిల్లాలలో, రాష్ట్రాలలో ఉన్న శ్రోతల మధ్య సత్సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఆకాశవాణి 90 సంవత్సరముల సందర్భంగా ఆకాశవాణి అధికారులకు, వ్యాఖ్యాతలకు, సాంకేతిక సిబ్బందికి ధన్యవాదములు.
2: నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్. నేను రేడియో వినడం దాదాపు 41 సంవత్సరాలు రన్నింగ్ లో ఉన్నాను. అయితే రేడియో అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అనేక కేంద్రాలతో మాట్లాడుతూ అనేక కేంద్రాలలో చాలా పాల్గొంటున్నాను. అయితే ఈ ఆకాశవాణి కేంద్రాలు అంటే ఈ మధ్య కాలంలో మాత్రం యాప్ లో వింటున్నాం అన్ని కేంద్రాలను, యాప్ రావడం వల్ల. అది అంతకుముందు మాత్రం రేడియో కార్యక్రమం వింటూ మరి వేరే మన రేడియో మిత్రులకు ఫోన్ చేసి మేము పాట కోరడం వాళ్ళని వినిపించమని కోరుతూ ఉండేవాళ్ళం. అది ఇప్పుడు మాత్రం యాప్ ద్వారా వింటున్నాం, ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి అభిమానం కాబట్టి. మా నాన్నగారి నుంచి నా దాకా కూడా రేడియో అంటే చాలా ఇష్టం, మా పిల్లలకు కూడా ఇష్టము, మా ఇంటి వాళ్ళందరూ రేడియో ఎక్కువ వింటుంటారు. అయితే ఆ రేడియోను మేము ఎప్పటికీ మర్చిపోలేము. రేడియో ద్వారా నేను ఒక మంచి వ్యక్తిగా చదువుకునే 4వ తరగతి వరకు అయినా కానీ రేడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుని ఈనాడు ఇంత ఈ స్థాయికి ఎదిగి రేడియోతో మాట్లాడగలిగే శక్తినిచ్చింది ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే. ఈ రేడియో కార్యక్రమం వింటూ ఉంటున్నప్పుడు మధ్యకాలంలో నేను దాదాపు 1987-88 సంవత్సరంలో చాలా రన్నింగ్ ఉండే, 2000 సంవత్సరం వచ్చేసరికి నాకు కాస్త నిరాశ అనిపించింది. ఎందుకంటే రేడియో వినేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది అన్నప్పుడు చాలా బాధ అనిపించేది. కాదు, అయితే అలా అనుకున్నారు కానీ రేడియో మాత్రం వినేవాళ్ళు వింటూనే ఉన్నారు. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఈ స్మార్ట్ ఫోన్ రావడం వల్ల ప్రతి వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, యాప్లలో అనేక ఆకాశవాణి కేంద్రాలను వినే అవకాశం కలిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ వింటున్నారు. ఇంకా అప్పుడు నేను అనుకున్నది అప్పుడు తక్కువ వినలేకపోతున్నారు బాధపడ్డాను, కానీ ఇప్పుడు వింటున్నందుకు మాత్రం చాలా సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా అందరికి ఉపయోగపడే సాధనమే మన రేడియో.
3: నేను ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి బాబు చారిని. మేము మా చిన్నప్పటి నుంచి అంటే నా వయసు 10 సంవత్సరాల నుండి రేడియో కార్యక్రమాలు వినుకుంటూ వస్తున్నాము.

0: ఆ రోజుల్లో అంటే 1985 ఆకాశవాణి హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం నుండి కార్యక్రమాలు వినేవారు. అప్పట్లో విజయవాడ కేంద్రం నుంచి ఆదివారం 12 పుష్యశ్రీ గారి ధర్మ సందేహాలు అనే కార్యక్రమం భాగం వచ్చేది. ఆ కార్యక్రమం మేమే కాదు, కేవలం ఆ రోజులలో గ్రామ పంచాయతీ ఒకటి రేడియో ఉండేది, ఆ మైకు. ఆ ద్వారా గ్రామ ప్రజలందరూ ఆ రోజులలో ఒక్కనే కూర్చొని ఎంత పని ఉన్నా కూడా పని ఆఫ్ చేసి కూడా ఆ ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు కార్యక్రమం అయిపోయిన దాకా మా గ్రామ ప్రజలందరూ వినుకుంటూ ఉండేవాళ్ళం. ప్రజలతో పాటుగా మేము ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందని అప్పుడు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వచ్చే కార్యక్రమాలు ఎంత పని ఉన్నా పని వదులుకొని ఆ కార్యక్రమాలు వినేవాళ్ళం. ఆ తర్వాత కొత్తగూడెం కేంద్రం ఏర్పడ తర్వాత మేము మీ మాటతో పాటు గానీ విజ్ఞాన వేదికలు గానీ డాక్టర్ గారి సలహాలు గానీ పరిచయాలు గానీ కిసాన్ వాడి కార్యక్రమాలు గానీ విని మేము ఎంతో తెలని విషయాలు తెలుసుకున్నాం. ఆరోగ్య విషయంలో గానీ విజ్ఞానమైన విశేషాలు విని చాలా తెలని విషయాలు తెలుసుకోగలిగాం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. మేమే కాకుండా మా నాన్నల కాడి నుంచి మేము మా పిల్లలు 3 బట్టి మేము ఆకాశవాణి వినుకుంటూ వస్తున్నాం. చదువుల కోసం గానీ ఉద్యోగ విషయంలో గానీ మా పిల్లలు ఆకాశవాణి విని చాలా వరకు ఉపయోగపడ్డది. మంచి మంచి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి విషయాలు వినుకుంటూ ఉన్నాం. అన్ని మాకు ఉపయోగపడుతున్నాయి ఏ కార్యక్రమం అయినా.
1: 90 పూర్తి చేసుకుంటున్న మా జీవితకాల నేస్తం ఆత్మీయ ఆకాశవాణితో మా అనుబంధం నభూతో నా భవిష్యత్తు. మా బాల్యంలో మా తండ్రి గారితో మా అమ్మమ్మ గారి ఊరికి పొరలగట్టుపై నుండి వెళుతూ ట్రాన్సిస్టర్ రేడియోలో సిగ్నేచర్ ట్యూన్ వింటూ మైమరిచిన రోజును గుర్తు చేసుకుంటూ అలనాడు ఆకాశవాణితో ప్రారంభమైన మా ప్రస్థానంలో ఎన్నెన్నో అనుభూతులు, మధుర స్మృతులు. ఆకాశవాణి అంటే అమ్మ వంటిది, భావయుక్త చిత్ర గీతాలతో లాలిస్తుంది, వేదనలో స్వాంతనను కలిగిస్తుంది. అప్పట్లో సంక్షిప్త శబ్ద చిత్రాలు వింటూ మేమర్చిపోయేవారము. ఇక బాలానందం కార్యక్రమంలో రారండోయ్ పిల్లల్లారా రారండోయ్ శబ్దం వినగానే పరవశించిపోయేవారము. ఇక వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అనగానే రేడియోని వదలని రోజులు ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఎన్నికలలో విజయం సాధించే వార్తలు ఎంతో ఉత్కంఠగా విన్న రోజులు మరవలేనివి. మరియు మాన్యశ్రీ రావూరి భరద్వాజ గారితో పరిచయ కార్యక్రమం నేటికి మరవలేము. బహుజన హితాయ, బహుజన సుఖాయ ఆకాశవాణి ఆశయం అన్నది అక్షర సత్యం. ప్రభాత సమయాన సూక్తిసుధలోని ఆంతర్యాలను అనుసరిస్తూ ఆచరిస్తూ నేటికి జీవన గమనాన్ని గడుపుతున్న వారిలో నేను ఒకరిని అనడంలో అతిశయోక్తి లేదు. సదా ఆకాశవాణి మా ఆత్మీయ నేస్తంగా తలుస్తూ వేముల నరసింహరావు, విద్యానగర్ కాలనీ, దుబ్బా, నిజామాబాదు.
2: కేవలం శ్రవణ మాధ్యమమైన ఆకాశవాణికి తుఫానులు, వరదలు, కల్లోలాలు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ వార్తల కోసము ఉదయవేళల్లో గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణులు, అలాగే రైతు సోదరులు, గృహిణులు, వృద్ధులు, సంగీత ప్రియులు రేడియోకి ప్రాముఖ్యం ఇస్తూనే ఉన్నారు. అంతేకాకుండా తమ పనులకు అవరోధం కలిగించకుండా సమాచారాన్ని, రేడియో ప్రసారాలను వినేందుకు జనం మొగ్గుచూపుతూనే ఉన్నారని కొన్ని సర్వేలు సూచిస్తున్నాయి. మనము చూస్తూనే ఉన్నాము. ఇది ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇలా దశ దిశలా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి ఈ రేడియో ప్రసారాలు.
3: బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి నిరంతరంగా కొనసాగుతుంది.

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి వైభవ ప్రభావాల ప్రగతి వికాసం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి జి పద్మ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి చిత్రగీతం వింటారు. ముందుగా వినండి, గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం కోటి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెటకన్ నగరం సందర్శించారు. ఇరాన్పై దాడిని వ్యతిరేకించినందుకు పోప్ లియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో చెడిన ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే ఈ పర్యటన లక్ష్యమని మార్కో రూబియో తెలియజేశారు. అమెరికా నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ పంపిన క్షిపణులను అమెరికా సమర్థవంతంగా అడ్డుకోవడంతో నౌకలకు ఎటువంటి నష్టం కలగలేదని అమెరికా తెలియజేసింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ 565 కోట్ల రూపాయల నిధులను సమీకరించి భారత అంతరిక్ష రంగంలో యూనికాన్ హోదా పొందిన తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డు సృష్టించింది. తాజా పెట్టుబడులతో ఈ అంకుర సంస్థ విలువ సుమారు 10,360 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 కింద సుమారు 80,000 కోట్ల రూపాయల వరకు రుణాలు అందించనున్నట్లు

0: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సల్లా శ్రీనివాసులు శెట్టి తెలియజేశారు. ఢిల్లీ నెహ్రూ ప్లేస్లో ఆధునికీకరించిన పోస్టాఫీస్ను మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. ఇండియా పోస్ట్ వార్షిక ఆదాయ వృద్ధి 200 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయలకు పెరిగిందని, వచ్చే ఏడాది 4000 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లోని ట్యాంక్బండ్ నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు వాకథాన్ నిర్వహించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ నిర్వహణ అవకాశం బెంగళూరు దక్కకపోవడానికి కారణాలను బీసీసీఐ వెల్లడించింది. కేఎస్సీఏ నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో ఉచిత టికెట్లు డిమాండ్ చేయడమే దీనికి కారణమని కార్యదర్శి దేవ్జిత్ సఖ్య తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం 15% టికెట్లకే అనుమతి ఉన్నప్పటికీ అంతకు మించి కోరడంతో చిన్నస్వామి స్టేడియంను ఫైనల్కి వేదికగా తప్పించాల్సి వచ్చిందని చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి 'తోటమాలి' నాటకం రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, సహకారం శ్రీజంగా అనిల్ కుమార్, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: శేఖర్ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సమీర శ్రీమతి బి సత్యవతి, రాజారావు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, విశాల శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి, విశ్వనాథం శ్రీజంగా అనిల్ కుమార్, పద్మావతి మరియు సరోజ శ్రీమతి ఉషానాయుడు, మురహరి శ్రీ కళాకృష్ణమూర్తి, శ్రీలక్ష్మి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, కుమార్ శ్రీ కందుకూరు శ్రీనివాస విఠల్, డాక్టర్ శ్రీ బీడీఎల్ సత్యనారాయణ, వెంకన్న శ్రీ ఎంసీఎం ప్రసాద్ బాబు, శంకరం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కమలమ్మ మరియు రచన శ్రీమతి పుష్ప, పల్లవి శ్రీమతి లావణ్య. వినండి 'తోటమాలి' నాటకం.
3: ఎక్కడున్నావు తాతయ్య?
4: అమ్మా రచన, ఇలా రా తల్లి, ఇలా రా, ఇక్కడున్నా.
3: నీకోసం ఎంతసేపు నువ్వు వెతకాను తెలుసా? ప్లాంట్స్కి పొద్దునే వాటర్ పెట్టావు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు?
4: మనం ఎన్నిసార్లు నీళ్లు తాగుతాం తల్లి రోజు చెప్పు.
3: మనకి దాహం వేస్తుంది, అందుకే చాలా సార్లు తాగుతాం.
4: చెట్లకి కూడా దాహం వేస్తుందమ్మా, వాటికి నోరు లేదు కదా చెప్పలేవు అంతే. సరే, ఇంతకీ నాతో ఏం పనో?
3: తాతయ్య తాతయ్య, నాకు డ్రాయింగ్ పెన్సిల్స్, పేపర్స్ కావాలి, షాప్కి తీసుకెళ్ళవా?
4: ఓ తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ఇదిగో ఈ తెల్ల గులాబీకి, ఈ జాజి పందిరికి కాసిన్ని నీళ్లు పోసేసి తీసుకెళ్తాను, సరేనా?
3: అలాగే. అవును తాతయ్య, మన తోటలో తెల్ల గులాబీ మొక్కలు ఎన్నెందుకున్నాయి?
4: ఎందుకున్నాయంటే, మీ అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం తల్లి.
3: ఓ,
4: తోటంతా తెల్ల గులాబీనే పెట్టాలనేది.
3: ఎందుకు తాతయ్య, అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే ఇష్టమా?
4: ఒట్టి ఇష్టం కాదమ్మా, అమ్మమ్మకి ఇవంటే ప్రాణం. ఎప్పుడు జడలో ఒక తెల్ల గులాబీ పెట్టుకొని మహాలక్ష్మిలా ఉండేది.
3: తాతయ్య, అమ్మమ్మ ఎక్కడికి వెళ్ళింది?
4: దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా.
3: ఎందుకు?
4: ఎందుకంటే ఏం చెప్పను, స్వర్గంలో తెల్ల గులాబీ తోట పెంచడానికి.
3: తాతయ్య,
4: అమ్మా
3: దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చచ్చిపోవడం కదా, అమ్మమ్మ ఎందుకు చనిపోయింది?
4: లేదమ్మా, మీ అమ్మమ్మ చనిపోలేదు. ఇగో ఈ తోటలోని ప్రతి మొక్కలో, ఈ చెట్టులో, ఈ పువ్వులో జీవించే ఉంది నాన్న.
3: సారీ తాతయ్య, నేను బ్యాడ్ కదా, నిన్ను ఏడిపించాను.

0: లేదమ్మా, లేదు లేదు, నేను అసలు ఏడవటం లేదు. అమ్మమ్మ వెళ్ళిపోయి ఇన్నేళ్ళైనా ఇంకా ఈ గాలిలో ఈ నీటిలో ఈ తోటలో తిరుగుతూ అమ్మలు మనల్ని పలకరిస్తోంది. అందుకే ఆనందంలో నాకు కన్నీళ్ళు వచ్చాయి అంతే.
1: తాతయ్య,
0: అమ్మా,
1: అమ్మమ్మ గురించి నాకు చెప్పవా?
0: తన గురించి ఒక్కటి కాదమ్మా, తన మంచితనం గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి. పద, మనం అలా షాపుకు వెళుతూ చెప్పుకుందాం.
1: తాతయ్య,
2: అన్నయ్య, బయట కారు ఆగింది, పెళ్లివారు వచ్చినట్టున్నారు, రారా వాళ్ళని లోపల తీసుకొద్దాం. వదినా? సరోజ, మీరు రండి, వాళ్ళు వచ్చేసారు.
3: అప్పుడే వచ్చేసారు? అమ్మాయి సిద్ధంగా ఉన్న విశాలా, ఉదయం నుంచి మొక్కలకు చీడబట్టిందని మందులేస్తూ పాడైపోయిన మొక్కలు పీకుతూ కూర్చుంది. పెళ్లి చూపులకు వస్తున్నారు, రెడీ అవమ్మా అని 100 సార్లు చెప్పాను, అవుతా అవుతా అంటూ కూర్చుంది. అయిందా లేదా?
4: ఇప్పుడే స్నానం చేసి వచ్చిందండి, తయారవుతోంది.
2: అదే వస్తుంది నాన్నయ్య, నువ్వు కంగారు పడకు. అదిగో వాళ్ళు గేట్ లోపలికి వచ్చేశారు. సరోజ, చెంబుతో నీళ్లు పట్టరా, కాళ్ళు కడుక్కుంటారు.
5: అలాగే అండి, అన్ని సిద్ధంగా ఉన్నాయండి. గేటు పక్కనే బకెట్ లో నీళ్లు నింపి పెట్టాను, ఇత్తడి చెంపు కూడా అక్కడే పెట్టాను.
2: మంచి పని చేశావు. నమస్కారం విశ్వనాథం గారు, రండి రండి రండమ్మా, ఇలా లోపల రండి, లోపల రండి.
6: నమస్కారం మురహరి గారు.
2: నమస్కారం అండి. నమస్కారం.
6: నమస్కారం రాజారావు గారు.
7: నమస్కారం అండి.
6: ఇదిగో నా శ్రీమతి పద్మావతి, ఆవిడ మా పెద్దమ్మాయి శ్రీలత.
2: ఓహో,
6: ఆయన మా బావగారు అవధాని గారు.
7: ఓహోహో,
6: మా చెల్లెలికి ఇబ్బంది వచ్చి రాలేదు. ఇదిగో వీడు మా అబ్బాయి శేఖర్.
8: నమస్కారం అండి.
7: రానాయనా, ఇలా కూర్చో.
5: అమ్మా, అమ్మాయి ఏదే కనిపించదేంటి? మనం వచ్చి ఇంతసేపు అయినా. ఊరుకో, వస్తుందిలే, లోపలికి వెళ్ళి చూడనా? ఎలా ఉందో చూడాలనుందే. ఫోటో చూసాంగా, లక్షణంగా ఉంది, లోపలికి వెళితే బాగుండదు. వస్తుందిలే. సమీరా, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదే? అవతల పెళ్లివారు వచ్చేశారు, బహుశా నీ కాబోయే ఆడపడుచు అనుకుంటా, నిన్ను కలవరించేస్తోంది.
9: ఊరుకోపిని, అయినా నాకిప్పుడే పెళ్ళొద్దంటే ఊరుకోరు కదా.
5: అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా, ఒకసారి చూడు. శ్రావణ మాసం దాకా ఆగడం ఎందుకు? నా పెళ్లి రేపే చేసేయండి అని అంటావు.
9: అబ్బాయి బాగుంటే చాలా. ఆ అబ్బాయికి నాకులాగా మొక్కలన్నా చెట్లు పెంచడం అన్నా ఇష్టం ఉండాలి. వాళ్ళ ఇంట్లో చక్కటి పెరడు ఉండాలి, లేకపోతే నేను కుబేరుడొచ్చా చేసుకోనంతే.
5: ఆ విషయాలు మాకెలా తెలుస్తాయి? మీ ఇద్దరు మాట్లాడుకుని పరస్పరం అభిరుచులు తెలుసుకోండి. సర్లే, కబుర్లు ఆపి జడేసుకుని ఈ పూలు పెట్టుకో.
9: ఈ పూలు మన పెరట్లో పూసిన మల్లెపూలు అని వాళ్ళకి చెప్పాలి.
5: పెరడు మొత్తం మా సమీరం తోటే నిండి ఉంది అని కూడా చెప్తాను, సరేనా?
9: చాలే. అదిగో అమ్మ పిలుస్తున్నట్టుంది. ఆ పూలు ఇలా ఇవ్వు, పద పెడతాం.
4: వచ్చావా సమీరా? ఇదిగో ఈ స్వీటు హాటు తీసుకెళ్లి వాళ్ళకివ్వు.
9: అలాగే అమ్మా.
4: సరోజ, ఇదిగో మంచినీళ్ల గ్లాసులు నువ్వు తీసుకెళ్ళు.
5: అలాగే అక్కయ్య.
7: రామ్మా సమీరా, బావగారు, ఈ అమ్మాయి మా సమీరా, ఎంఏ పాస్ అయింది.
9: నమస్కారం అండి.
5: రామ్మా ఇలా కూర్చో నా పక్కన.
2: నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అమ్మా?
9: లేదండి.
6: మనకి ఉద్యోగం చేసే అమ్మాయి ఎందుకు మురహరి? కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది మనకి.
7: అబ్బాయి పనిచేసే కంపెనీ పేరు మర్చిపోయాను.
5: మా తమ్ముడికి హైదరాబాద్ లో సొంత ఫైనాన్స్ కంపెనీ ఉందండి.
2: అయితే పెళ్ళయ్యాక అమ్మాయి
5: హైదరాబాద్ లోనే ఉంటుంది.
4: నువ్వేం చేస్తున్నావమ్మా శ్రీలక్ష్మి?
5: అమ్మాయి పెళ్లి గత 7 ఏళ్ళు చేసేశాం. మా అల్లుడికి అమెరికాలో ఉద్యోగం, అమ్మాయి 4 రోజుల కోసం వచ్చింది. ఈలోగా తమ్ముడు పెళ్లి చేసి వెళ్లాలని అనుకుంటోంది.
6: బావగారు, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి అబ్బాయి ఓసారి పర్సనల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇవి మన రోజులు కావు కదా.
7: అబ్బే, అభ్యంతరం ఏమి లేదండి, విశాల వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళు.
4: అలాగేనండి, రండి బాబు. రామ్మా సమీరా.
9: అమ్మా పెరట్లో కూర్చుంటాం.
4: అలాగే తల్లి, రా బాబు. మీరిక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను.
0: అలాగేనండి. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం అనుకుంటా.
9: ఎందుకలా అనుకుంటున్నారు?
0: ఏం లేదు, మీ తోట చూస్తే తెలుస్తోంది, ముఖ్యంగా ఇన్ని తెల్ల గులాబీలు ఉన్నాయంటే ఈ అభిరుచి ఖచ్చితంగా మీదే అనిపిస్తోంది. ఐ రైట్?
9: ఏమో

0: మా అమ్మది కావచ్చుగా.
1: కాదు, ఇంకో సాక్ష్యం, మీ జడలో పూలు కూడా.
0: మీరు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదువుతారనుకుంటా?
1: అసలు నా చదువు అయిపోయాక పుస్తకం అనేది ముట్టుకోలేదంటే నమ్ముతారా?
0: అయితే మీరు నవలలు చదవరా?
1: మీరెక్కువగా చదువుతారా?
0: మార్కెట్లోకి వచ్చిన కొత్త పుస్తకం తప్పకుండా చదువుతాను. నాకు మొక్కలన్నా, సాహిత్యం అన్నా, మంచి సంగీతం అన్నా చాలా ఇష్టం. ఇంతకీ మీ ఇంట్లో పెద్ద పెరడు ఉందా?
1: ఏ పెరడు లేకపోతే ఈ పెళ్లి కొప్పుకోరా?
0: అది కాదు.
2: సమీరా, మీ నాన్నగారు పిలుస్తున్నారు.
3: వస్తున్నా బిని.
0: మనం లోపలికి వెళ్దామా?
1: పదండి వెళ్దాం. సమీరా, నీ పేరుకి అర్థమేంటి?
0: మీకు తెలీదా?
1: నాకు నీకు తెలిసినంత తెలుగు తెలియదు. నేను సాహిత్యం చదవను కదా.
0: సమీర అంటే చల్లని గాలి.
1: ఓ,
0: ఆహ్లాదకరమైన సహచర్రాలు, లేకుంటే సువాసన అని అర్థం. శేఖర్ అంటే అర్థం తెలుసా?
1: నాకు తెలియదు. నాకు ఈ పేరు పెట్టిన మా అమ్మ నాన్నలకు తెలిసేమో.
0: మీ పేరుకి అర్థం తెలియకపోతే నవ్వుతారు.
1: చెప్పు చెప్పు, ఏమిటి?
0: శేఖర్ అంటే కిరీటం, శిఖరం అని అర్థం.
1: కిరీటం,
0: అలంకరించబడిన వాడు అని కూడా వస్తుంది.
1: అబ్బో, చాలా జ్ఞానం ఉందే. అయితే ఆలింగనం అంటే అర్థం ఏంటో చెప్పు.
0: చెప్పను.
1: ఎందుకో
0: తెలీదు.
1: అరే సరే, ఇలా రా, దగ్గరకు రా, నేను చెప్తాను.
0: రాను.
1: అరే,

0: సమీరా, సమీరా డార్లింగ్, ఎక్కడుంది ఈవిడ? మొత్తం గదుల్లో ఎక్కడా లేదు. ఎక్కడుంది? ఆ మొక్కల మధ్య ఉంటుందిలే. సమీరా, సమీరా,
1: వచ్చేసారా? రండి రండి. మొన్న మనం నర్సరీలో కొని తెచ్చి నాటుకున్నాం చూడండి, మందార మొక్క చిగురేసింది చూసారా?
0: చూశాను కానీ నిన్న మట్టిలో పనిచేయద్దని చెప్పాను కదా. ఇలా నీకు కానుక తెచ్చాను.
1: కానుక? ఏం కానుక అండి?
0: ఇలా రా చెప్తాను. ఇలా ఇలా అదిగో.
1: ఎవరితను? నాకు ఇతను కానుకేంటి?
0: ఇతను వెంకన్నని మా ఆఫీస్లో గార్డెనింగ్ చేస్తాడు. అక్కడ వేరే అతన్ని అపాయింట్ చేసి ఇతన్ని నీకు సాయంగా తీసుకుని వచ్చాను. ఇప్పటి నుంచి నీకేం మొక్కలు కావాలో తెచ్చి నాటటం, నీళ్లు పోయటం, ఎరువులు వేయటం సమస్తం అన్నీ ఈయనే చూసుకుంటాడు.
2: నమస్కారం అమ్మా. నేను మీకు ఎన్ని మొక్కలు కావాలో అన్నీ తెచ్చి పెడతాను, చక్కటి తోట తయారు చేసి ఇస్తాను.
1: అలాగా వెంకన్న, నీకు తోట పని బాగా తెలుసా?
2: నా జీవితం మొత్తం మొక్కల మధ్యలోనే గడిచిందమ్మా. ఈ చేతులతోనే నేను నాటిన ఎన్నో మొక్కలు మహావృక్షాలయ్యి బోలెడు పండ్లు కాయలు ఇచ్చాయి, ఎన్నో పూలు పూసాయి. నా ఇల్లు గుడిసే, కానీ చుట్టూ ఖాళీ స్థలం అంతా మొక్కలతో నింపి అదొక పర్ణశాలగా చేశాను.
1: అవునా? చాలా సంతోషం వెంకన్న. అయితే మా ఇల్లు కూడా ఒక పర్ణశాలలాగా చేయాలి. పెరట్లో ఆ పక్క మామిడి చెట్టు, ఈ పక్క వేప చెట్టు నాటాలి. నేను చిన్న చిన్న పూల మొక్కలు నాటగలను, నీళ్లు పెట్టగలను, కానీ పెద్ద పెద్ద చెట్లకు నేను సేవ చేయలేను వెంకన్న.
2: ఇక నుంచి మీరు అసలు ఏమీ పని చేయొద్దమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. మీకు ఏమేం మొక్కలు కావాలో, చెట్లు కావాలో చెప్పండి చాలు.
1: నాకు తెల్ల గులాబీలన్నా, మల్లెపూలన్నా. అంతెందుకు? తెలుపు రంగంటే నాకు చాలా ఇష్టం, తెల్ల పూలంటే ఇంకా ఇష్టం. తెల్లటి పూలు, మధ్య మధ్య ఎర్రని పసుపు గులాబీలు, గన్నేరు ఉన్న పెరడు శాంతికి సంకేతంలా ఉంటుంది తెలుసా?
0: సమీరా, నీకు తెలుపు రంగంటే అంత ఇష్టమా?
1: అవునండి.
0: వెంకన్న, నువ్వు రేపు ఉదయమే 8 వచ్చేయి. అమ్మగారికి తోట పని సాయం చేసి మధ్యాహ్నం నాకు భోజన క్యారేజ్ తీసుకురా, సరేనా?
2: అలాగేనయ్యా, మరి నేను వెళ్ళొస్తాను బాబు.
1: వెంకన్న, టీ తాగి వెళ్ళు.
2: వద్దమ్మా, అలవాట్లేదు. వస్తాను తల్లి, రేపు ఉదయమే వచ్చేస్తాను.
1: అలాగే వెళ్ళిరా వెంకన్న. ఏమండి, ఎంత మంచివాణ్ణి తీసుకొచ్చారు. ఇక చూడండి, మన ఇంటి చుట్టూ ఓ అందమైన వనం తయారు చేసేస్తాను.

0: ఆ వనంలో నువ్వు దేవతలా తిరగాలంటే మరి తెల్లని పట్టు చీర కట్టుకోవాలి కదా. పద పద షాపింగ్ వెళ్దాం.
1: ఇప్పుడు ఆ షాపింగ్
0: బాగుంటుంది. షాపింగ్ కి ముహూర్తం ఉంటుందా ఏంటి?
1: చాలా బాగుంది. లేడికి లేచిందే ప్రయాణం. ఉండండి ఉండండి, చీర మార్చుకుని వస్తాను.
0: మరి త్వరగా రావాలి.
1: క్షణాల్లో వచ్చేస్తాను. వెంకన్న, ఇలారా ఇదిగో ఆ దక్షిణ మూల కాలిస్థలం ఉంది చూడు, అక్కడ ఈ గోరింట నాటు.
2: అలాగేనమ్మా, మీరు కోరుకున్నట్టుందమ్మా సమీరమ్మ తోట.
1: చాలా బాగుంది వెంకన్న, నేనేదో చేయబోయి సరిగా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటేసి అడవిలా చేసేసాను. నువ్వన్నీ వరుసగా పెట్టి అందంగా తయారు చేశావు.
2: అమ్మా, 30 ఏళ్ల కిందట ఒక డాక్టర్ గారి ఇంట్లో తోటమాలిగా అడుగు పెట్టానమ్మా. అప్పటి నుంచి ప్రతి మొక్క ప్రతి పువ్వుని నా పిల్లల్లా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవాడినమ్మా. నేను పెంచిన తోటలు ఎన్నో ఉన్నాయి. నగరంలో కొందరు తోట అందాలను అలాగే ఉంచుకున్నారు, కొందరు ఇల్లు అమ్మేసి విదేశాలకు వెళ్ళిపోతే కొన్నాళ్ళు సరిగా చూసుకోకుండా పాడు చేసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదమ్మా.
1: బాధపడకు వెంకన్న, నీ కృషి నువ్వు చేసావు. కాపాడుకోవడం పాడు చేసుకోవడం వాళ్ళ కర్మ. నేను మాత్రం ఈ తోటని నా ప్రాణంలా చూసుకుంటాను. ఎంత పెద్ద పెరడు, పెళ్లి చుప్పులప్పుడు వీళ్ళకి అసలు ఖాళీ స్థలం ఉందో లేదో అని ఎంత బెంగపెట్టుకున్నానో తెలుసా.
2: చాలా ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టారు, అందుకే ఇంత పెద్ద తోట తయారైందమ్మా.
1: ఇంతకీ ఈ వేప మామిడి ఎప్పుడు పెద్ద చెట్లవుతాయంటావు? మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోస్తే త్వరగా ఎదిగి పండ్లు ఇవ్వదు?
2: లేదమ్మా, కుండీలు అయినా నేలలైనా మామిడి చెట్టుకి నీరు నిలువ ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ క్రమం తప్పకుండా నీరు ఎరువులు వేస్తూ ఉండాలి. బాగా ఎండ తగిలే ప్రదేశంలో పెంచకూడదు. కొంచెం ఎదిగిందాక జాగ్రత్తగా చూసుకుంటే ఎదిగి ఫలాలు అందిస్తుంది.
1: అలాగా? అవును వెంకన్న, వంటగది వైపు నాటావెందుకు?
2: అది ఆగ్నేయం కదమ్మా, అక్కడే ఉండాలి. జాజిపందిరి, నైట్ క్వీను మీ పడక గది వైపు పెట్టాను. మంచి సువాసన వస్తుంది. గులాబీలు మీ ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతూ గేటుకు రెండు వైపులా ఉన్నాయి. మధ్య మధ్య బంతిరేకులు వేశాను కదా, అవి పూలు పూశాక ఎంత అందంగా ఉంటుందో మీరే చూద్దురు గాని.
1: ముద్దమందారం నేను నాటాను వెంకన్న, చూడు పూలు పూస్తోంది. దేవుడికి రోజు 2-3 పూలు వస్తున్నాయి. నాకు ఈ తోటలో కొత్తగా నువ్వు నాటిన మొక్కలు చూస్తుంటే పసిపిల్లలు పారాడుతున్నట్లుగా ఉంది తెలుసా.
2: అంతే కదమ్మా, పసిపిల్లల నవ్వు లాంటిది పూల పరిమళం.
1: అన్నట్టు అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళవు. పద పద, నువ్వు అన్నం తిని ఆయనకి క్యారేజ్ తీసుకుని వెళ్దు గాని.
2: అలాగేనమ్మా.
0: హలో శేఖయ్యా.
3: హలో శేఖర్, నేను రా కుమార్ని.
0: హలో, ఓ కుమార్, ఎలా ఉన్నావురా? అరే ఎంతకాలం అయిందిరా నీతో మాట్లాడి.
3: ఓ ఐఎమ్ వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్.
0: థ్యాంక్ యూ.
3: నీ పెళ్లికి రావాలని ఎంతో ట్రై చేశాను రా, లీవ్ దొరకలేదు. ఎలా ఉంది నీ వైఫ్? ఆ అమ్మాయి పేరు సమీర కదా?
0: ఆహా, బాగా గుర్తుందే. సమీర చాలా మంచి అమ్మాయిరా. ఈ కాలం అమ్మాయిలా ఉండదు. అందంతో పాటు అనుకోవా, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయిరా మా సమీరకు. నేను చాలా అదృష్టవంతుణ్ణి.
3: వెరీ గుడ్. కవిత్వం రాస్తుందా ఏంటి?
0: సాహిత్యం బాగా చదువుకుంది, సంగీతం వింటుంది. అన్నిటికన్నా రే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? తనకి గార్డెనింగ్ అంటే ప్రాణం, చాలా ఇష్టం. అందుకే తన కోసం నేను ఒక తోటమాలిని కూడా అపాయింట్ చేశాను. మొత్తం మా ఇల్లంతా ఒక వనంలా, నందన వనంలా ఉంటుంది.
3: వెరీ ఇంట్రెస్టింగ్. కెన్యా దేశానికి చెందిన నోబెల్ ప్రైజ్ విన్నర్ వాంగాయ్ మాతాయికి మొక్కలంటే చాలా ఇష్టమట. ఆయన తోటలోనే ప్రాణం విడిచాడట. సరేలే, నువ్వు బిజినెస్ మాన్వి, మీ ఆవిడ భావుకురాలు. ఇంతకీ నీ షేర్ మార్కెట్ ఎలా ఉందిరా?
0: యాజ్ యూజువల్ రా, అప్ అండ్ డౌన్స్ మామూలే కదా. ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు?
3: అది చెప్పాలనే ఫోన్ చేశాను. నేను జాబ్ మానేసి ఇండియాకి షిఫ్ట్.

0: అవుదామని ప్లాన్ చేస్తున్నాను. బహుశా 2 మంత్స్లో రావచ్చు. కావలసినంత సంపాదించాను. నేను కూడా నీతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నా.
1: ఓ గుడ్ డిసిషన్, యు ఆర్ వెల్కమ్ మ్యాన్.
0: నాకు తెలుసు నువ్వు ఆనందిస్తావని. తప్పకుండా వస్తాను రా, జస్ట్ 2 మంత్స్ మరి ఉంటాను.
1: ఓకే
0: బాయ్ బాయ్. చెల్లాయిని అడిగానని చెప్పు.
1: షూర్ షూర్ షూర్, తను గుడికి వెళ్ళింది, రాగానే చెప్తాను. అసలు ఉండుంటే తనతోనే మాట్లాడిచ్చేవాడిని.
0: దట్స్ ఓకే దట్స్ ఓకే. ఎలాగూ నేను ఇండియాకు వస్తున్నానుగా, కొన్నాళ్ళు మీ ఇంట్లోనే నా మకాం.
1: వెల్కమ్ మ్యాన్, వెరీ వెల్కమ్.
2: ఏమండి మీకు ఆఫీస్కి లేట్ అయిందా? సారీ అండి, ఇవాళ ఏకాదశి, అందుకే గుడికి వెళ్ళాను.
1: పర్వాలేదు సమీరా, నాకింకా టైం ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. నేను బయట తినేస్తాను ఇవాటికి. సరే గానీ నీకు గుడ్ న్యూస్.
2: ఏంటి?
1: నా ఫ్రెండ్ కుమార్ అని మేమిద్దరం MBAలో క్లాస్మేట్స్ అని చెప్పాను చూడు, వాడు US వెళ్ళాడు, నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, వాడు ఇప్పుడు వచ్చేస్తాడు ఇండియాకి.
2: చాలా సంతోషం.
1: ఇంకో విషయం చెప్పాడు, నాతో పార్ట్నర్ గా చేరతాట.
2: పోనీలేండి, మీకు నమ్మకస్తుడు వస్తాడు. సరే సరే, కాఫీ తెస్తాను.
1: అలాగే అలాగే, కాఫీ చాలు, వంట పెట్టుకోకు, రెస్ట్ తీసుకో. నీకు కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాను రా.
2: అబ్బా అలాగే, నాకెందుకో బాగా నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను.
1: ఓకే రెస్ట్ తీసుకో. సమీరా, పడుకున్నామే?
2: ఏం లేదండి, ఇటు కళ్ళు తిరుగుతున్నాయి.
1: అమ్మో, కళ్ళు తిరగటం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద.
2: వద్దండి, మా పిన్నితో మాట్లాడాను.
1: మాట్లాడితే మాట్లాడావు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లే,
2: చెప్తే వినరే, డాక్టర్ అవసరం లేదు, నాకు పుల్ల పుల్లని దానిమ్మ పండ్లు తెస్తే చాలు.
1: దానిమ్మ పండ్లతో రోగం తగ్గుతుందా? ఓ దొంగ, అర్థమైంది విషయం చెప్పు.
2: మీరు మీరు తండ్రి కాబోతున్నారు. ఇలా గిర్రని తిప్పేస్తే నా కళ్ళు తిరుగుతాయి.
1: సారీ సారీ సారీ రా, నేను ఇప్పుడు సుకుమారంగా చూసుకోవాలి కదా. ఇంతకీ బాబు ఎప్పుడు వచ్చేస్తాడు?
2: బాబని తెలుసా మీకు?
1: పోనీలే పాప, చూదు ఎప్పుడు వస్తుంది మన ఇంటికి. బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ బంగారు తల్లి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది.
2: అవునవును, పుట్టగానే తప్పుడు అడుగులు వేస్తూ వస్తుంది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు పుడతారని సామెత.
1: సామెతల తర్వాత మనం పిల్లల కోసం ఏమైనా కొనాలి. ఎప్పుడు కొనాలి?
2: అబ్బా, ఇంకా 6 నెలలు ఆగాలండి పాపో బాబో పుట్టడానికి.
1: అబ్బా 6 నెలల.
2: కళ్ళు మూసుకుని ప్రార్థించగానే పిల్లలు పుట్టేయడానికి నేనేం దేవతని కాదు. సరే గాని మీ అమ్మగారికి మీరు చెప్పండి, నాకు సిగ్గు.
1: ఓకే.
2: నేను పిన్నికి అమ్మకి చెప్పేశాను, అందరూ ఉదయం నుంచి ఒకటే ఫోన్లు, అభినందనలు.
1: మరి సరే, నేను చెప్పేస్తాను మిగతా వాళ్ళకి.

0: అమ్మా సమీరమ్మ, ఇలా చూడు తల్లి, ఎన్ని కనకాంబరాలు పూసాయో. విరజాజులు చూడమ్మా, ఇవిగో మరువంతో కలిసి ఈ పూలు మాల కట్టుకుని తల్లో పెట్టుకో తల్లి.
1: ఎన్ని పూలు సచ్చనిండా వచ్చాయి. వెంకన్న ఎంత బాగుంది తోట. అరే మామిడి చెట్టు బతికిందే, రాదేమో అన్నావు.
0: నా చేత్తో నాటిన ప్రతి మొక్క బతికి ఎదిగి ఫలాలనిస్తుందమ్మా.
1: నీ చెయ్యి అంత మంచిదన్నమాట. సరే పద, అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి.
0: అలాగేనమ్మా.
2: సమీరా
1: వస్తున్నా.
2: ఎవరు వచ్చారో చూడు.
1: ఎవరు? కుమారన్నయ్యా.
3: బాగా కనిపెట్టేశావమ్మా.
1: మీ గురించి నా 3 నెలల నుంచి వర్ణించి వర్ణించి మీ రూపాన్ని నా కళ్ళ ముందు ఉంచేశారు.
2: విన్నావా? విన్నావుట్రా. దీన్ని బట్టి నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో నీకు అర్థమైందా? సరే పోయిన నెలే వస్తున్నావు, ఏమైంది విశేషం?
3: అవునరా శేఖర్, 5 ఏళ్ల ఎస్టాబ్లిష్మెంట్ వైండప్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఏమ్మా సమీరా, నీ ఆరోగ్యం బాగుందా? నాకు మేనకోడల్ని ఎప్పుడిస్తున్నావు?
2: అమ్మాయి గారు రేపు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నారా డెలివరీకి. ఇంకా సేపట్లో ఆవిడ వస్తారు, తీసుకుని వెళ్తారు. ఇంకా మాకు 3 నెలలు ఎడబాటు.
3: ఆ మాత్రం ఎడబాటు లేకపోతే ఎలా? అప్పుడప్పుడు దూరంగా ఉంటేనే బంధం పటిష్టమవుతుంది. అది సరే. అమ్మ సమీరా, ఏంటి మీ ఇల్లంతా తోటగా మార్చేశావు? నీకు అంత ఇష్టం ఆ చెట్లంటే?
1: చిన్నప్పటి నుంచి నాకు పూలు పక్షులు చెట్లు అంటే

0: చాలా ఇష్టం అన్నయ్య. ఆ ఇష్టంతోటే కదా మాకున్న ఖాళీ స్థలంలో బోల్డ్ మొక్కలు పెంచాను. ఇప్పుడు ఇంత ఖాళీ స్థలం ఉంటే తోటగా మార్చనా అన్నయ్య?
1: కరెక్టే అనుకో, కానీ ఇంత స్థలం తోటకి వేస్ట్ చేసామో అనిపిస్తుంది.
2: సరే సరేరా, నువ్వు ఫ్రెష్ అవుతూ ఉండి భోజనం చేద్దాం, ముందు తర్వాత మాట్లాడుకుందాం.
1: అలాగేరా, ఫ్రెష్ అయ్యి వస్తాను. చూడు, నాకు మంచి ఇండియన్ ఫుడ్ కావాలి.
2: నీకెందుకురా, మా కమలమ్మ గారు చాలా బ్రహ్మాండంగా వంటలు చేస్తారు, రుచి చూస్తావు కదా. ఆ కమలమ్మ గారు, మా వాడు మీ వంటల రుచి చూసి అమెరికాలో ఇండియన్ వంటల రెస్టారెంట్ పెట్టేస్తానని, అంత బాగా చేయాలి. ఇంతకేం చేసావు వాళ్ళ?
3: వంకాయ ఉల్లికారం, మజ్జిగ పులుసు. అయినా ఆ దేశాల్లో లాగా కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి అమ్మరుగా బాబు. ఇక్కడైతే తోట నుంచి తాజాగా వస్తాయి, అందుకే వంటలు తమ్మగా ఉంటాయి.
2: నిజమే మీరన్నది. పైగా మన పెరట్లో కృత్రిమ ఎరువులు లేకుండా పెంచినవి, ఆ రుచి వేరు.
0: అయ్యగారికి నోరూరుతున్నట్టుంది.
2: కమలమ్మ గారు, మీరు భోజనం సిద్ధం చేయండి, ఆమె అలాగే ఆటపట్టిస్తూ ఉంటుంది.
3: అలాగే బాబు, ఇప్పుడే చేస్తాను.
2: చూడు ప్రేయసి, నోరు కాదు మనసు, నా మనసంతా నిన్నే కలవరిస్తోంది సుమి. ఇదిగో నువ్వు వెళ్తున్నావంటే నాకు చాలా బెంగగా ఉంది తెలుసా. మీ అమ్మని ఇక్కడికి రమ్మను, అసలు ఇక్కడే డెలివరీ చేసేయమను.
0: అమ్మ ఏమన్నా మంత్రిసానా?
2: అబ్బా అదేను, మన డాక్టరే కదా డెలివరీ చేసేది, అది ఇక్కడే చేసేయచ్చు కదా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి దేనికి చెప్పు.
0: మొదటిసారి పురుడు పుట్టింట్లో చేయడం ఆచారం అంట.
2: ఆచారం లేదు, పాడు లేదు. నువ్వు 3 నెలలు ఉండవంటే నాకెంత దిగులుగా ఉందో తెలుసా నీకు?
0: నాకు మాత్రం బెంగగా లేదా, మిమ్మల్ని విడిచి నేను మాత్రం ఉండగలనా? అయినా ఊరొదిలి వెళ్తున్నానా ఏంటి? ఈ ఊరే కదా, తిప్పి తిప్పి కొడితే 50 కిలోమీటర్ల దూరం. మీరెప్పుడు రావాలనుకుంటే వచ్చేయచ్చు.
2: ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొని వచ్చేస్తా. అయితే
0: పాపాయి పుట్టగానే 4 రోజులుండి వచ్చేస్తాను, సరేనా?
2: ఓకే, థ్యాంక్ యూ డియర్.
0: నేను వచ్చేదాకా మన తోట బాగా చూసుకోవాలి.
2: ఓకే.
0: వెంకన్న చూసుకుంటాడు అనుకోండి, మీరు కూడా మధ్య మధ్య చెక్ చేస్తూ ఉండాలి, సరేనా?
2: తప్పకుండా చేస్తాను. అదిగో కుమార్ వచ్చేసాడు, పద భోజనం చేద్దాం.
0: అలాగే.
1: చెల్లాయి లేకపోతే ఇల్లంతా బోసిగా ఉందిరా. ఎంతైనా ఆడవాళ్లుంటే ఇల్లంతా కళకళగా ఉంటుంది.
2: అవునరా, ఇంతకుముందు ఎలా బతికానో నాకు గుర్తులేదు, కానీ సమీర వచ్చాక నా జీవితం చిత్రంగా మారిపోయింది. తనే నా లోకం, నా సర్వస్వం అయిపోయిందిరా. ఇవాళ ఇంకా వెంకన్న రాలేదు, చెట్లకు నీళ్లు పోయలేదు వీడు.
1: మీ వెంకన్న ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడో, మొక్కలన్నీ ఆరోగ్యంగా పచ్చగా ఉన్నాయిరా.
2: అవును, మా సమీర వెంకన్నని ఇంట్లో మనిషిలా చూస్తుంది. అతను కూడా మా ఇంటిని సొంత ఇంటిలా చూసుకుంటాడు, ముఖ్యంగా ఈ తోటని.
4: నమస్తే సార్.
2: నమస్తే. ఎవరు బాబు నువ్వు?
4: సార్, మా నాన్న వెంకన్న. పొద్దున్న మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది, ఆసుపత్రిలో జాయిన్ చేశాము, మీకు చెప్పిపోదామని వచ్చాను.
2: అరేరే, హార్ట్అటాక్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు?
4: సార్ ఐసీయూలో ఉన్నాడు. నిద్రలేచి బ్రష్ చేసుకొని టీ తాగుతూ ఉండగా ఒక్కసారిగా తబేలుమని పడిపోయాడు సార్. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాం.
2: అయ్యో, సరే బాబు నువ్వేం కంగారు పడకు. ఏ ఆసుపత్రి?
4: ఇంటి దగ్గర ఉంది, అదే మమత నర్సింగ్ హోమ్ అని.
2: ఓకే ఓకే, నేను సాయంత్రం వస్తాను. ఇదో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, అవసరానికి ఉపయోగపడుతుంది, జాగ్రత్తనైనా సరేనా?
4: థ్యాంక్స్ సార్, వస్తాను.
2: పాపం వెంకన్నకి హార్ట్అటాక్ రావటం ఏమిటి? అతను లేకపోతే అసలు ఏంటో, నా కుడి చేయి విరిగినట్టుగానే ఉంది. ఎలా ఉన్నాడో ఏమో.
1: రే శేఖర్, నిజమేరా శేఖర్, మీ ఇంట్లో ఒక మనిషిగా నీకు అన్ని విషయాల్లో చేదుడువాదుడుగా ఉన్నాడట కదా, నీ ఆఫీస్కి క్యారేజ్ కూడా తెస్తాడట కదా, మరి ఇప్పుడెలా?
2: అవన్నీ తర్వాత సంగతిరా, ముందు ఈ తోట ఎవరు చూస్తారు? అదే పాలు పోవటం లేదు, నాకు చెంబు నీళ్లు పోసే టైం కూడా లేదు, టైం ఉన్నా విపరీతమైన బాధకం. ఇప్పుడు ఏం చేయాలి?
1: అసలు ఈ తోట అవసరమా?
2: అంటే
1: ఏమీ లేదు, 200 గజాలు ఈ చెట్లు మొక్కలతో వేస్ట్ చేశాం, దీనివల్ల నీకు లాభం ఏంటి? పూలు కూరగాయలు పండ్లు బయట కొంటే మహా అంటే నెలకు 2000 అవుతుంది. అదే ఈ స్థలం మొత్తం షాప్

0: కట్టించి లీజుకిస్తే బోరెడు ఇన్కమ్.
1: షాప్స్ కట్టాలా? ఎలా? సమీర్ ఊరుకోదు.
0: బ్రదర్, ఆడవాళ్ల సైకాలజీ నీకు తెలియదు. డబ్బు సంపాదించి చీరలు నగలు కొనిచ్చావంటే ఈ తోట పోయినా నిన్ను ఏమీ అనరు.
1: అంతేనంటావా?
0: అంతేరా.
1: మరి ఇప్పుడు ఈ చెట్టు కొట్టేయాలంటే వెంకన్న రావాలి కదా.
0: తోట పెంచడానికి తోటమాలికి కావాలి గాని తుంచడానికెందుకురా. నువ్వు అను, నేను చూసుకుంటా. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్.
1: ఓకే.

0: కమలమ్మ గారు, మీ అబ్బాయి రాజును పిలిచి అన్ని గుమ్మాలకి బంతిపూల మాలలు మాడాకులు కట్టించండి. చెల్లాయి పాపాయిని తీసుకుని వస్తోంది, వాళ్ళకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండండి. నా మేనకోడలకి ఘన స్వాగతం పలకాలి అన్నట్టు పక్కన లేడీస్ ఎవరైనా ఉంటే పిలవండి, వాళ్ళకి హారతి ఇవ్వాలిగా.
1: సమీరమ్మతో పాటు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు బాబు, ఆవిడ చూసుకుంటారులే అవన్నీ.
0: అవును కదా, మర్చిపోయాను. సరే నేను వెళ్ళి పళ్ళు పూలు తీసుకుని వస్తాను, మీరు వాళ్ళకి కావాల్సినంత సిద్ధం చేయండి.
1: అలాగే.
2: సమీరా దిగో, ఇదిగో నా చేయందుకో.
3: ఇది ఎవరిల్లండి? ఎక్కడికి వచ్చాం మనం?
2: ఎవరిల్లేమిటి, మనదే.
3: ఇలా ఉందేంటి ఈ షాపులేంటి, తోటేది, ఇక్కడ తెల్ల గులాబీ గార్డెన్లా పెంచాడు కదా వెంకన్న, ఏది ఏం చేశారు?
2: సమీరా మనం సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ముందు లోపలికి రా.
3: ముందు చెప్పండి, నా తోటేది, నా పూల మొక్కలు అన్ని ఏవయ్యాయి? వెంకన్న ఎక్కడ?
2: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదు, రావటంలే.
3: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదా, ఏమైంది?
2: కంగారేం లేదు, జస్ట్ మైల్డ్ హార్ట్ అటాక్, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వేం ఆందోళన పడకు, ముందు పద లోపలికి.
3: అది కాదండి, వెంకన్నకి ఏమైందో చెప్పండి.
4: అమ్మా సమీరా, ఈ సమయంలో ఆందోళన మంచిది కాదు, ముందు లోపలికి పద. అదిగో కమలమ్మ గారు హారతి తెస్తున్నారు. కమలమ్మ ఆ హారతి ఇలా ఇవ్వండి.
1: అమ్మా ఇదిగో హారతి.
4: సమీరా ఇదిగో. అమ్మయ్యా ఇంక లోపలికి రండి.
3: ఏమండి ఇల్లంతా కొత్తగా ఉంది, ఇంత విశాలంగా ఉందేంటి?
2: అవును సమీరా. ఎలా ఉంది మన ఇల్లు చెప్పు, మొత్తం రీమోడల్ చేశాను కదా, బాగుందా?
3: చాలా బాగుంది, ఇల్లంతా చల్లగా ఉంది. కానీ తోట
2: ఇల్లంతా ఏసీ చేయించాను, నువ్వు అది గమనించాలి.
3: చల్లని గాలిచ్చే చెట్లు నా పూల మొక్కలు తీసేసి ఏసీ చేయించారా?
2: అంటే నీ పూల మొక్కలు ఎక్కడికి పోలేదు, ఇలారా చూయిస్తాను, ఇలారా ఇలారా. ఇదిగో ఇదిగో ఈ బాల్కనీలో కుండీల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడు, ఉజ్జి ఉజ్జిగా భలే ఉన్నాయి కదా.
3: మరి నా జామ చెట్టు, మామిడి చెట్టు, సపోటా, ఇవన్నీ ఎక్కడండి?
2: సమీరా అవన్నీ పురుగు పట్టాయి, తీయించేశాను. ఇదిగో చూడు అవన్నీ మనకు బయట దొరుకుతాయి, ఒక మామిడి చెట్టు మాత్రం చూడు అలాగే ఉంది. మామిడాకులు కాయలు వస్తాయి కదా, అందుకని ఉంచేశాను. మీ అన్నయ్య కుమార్ సలహాతోటి ఇలా పగడీలు కట్టి అద్దెకిచ్చేశాను చూడు. నెలకి ఓయ్ నెలకి 2 లక్షల రూపాయలు అద్దె వస్తుంది అదనంగా. బాపాయికి నగలు కూడా కొన్నాను, చూపిస్తాను రా.
3: కానీ నా మనసు అంగీకరించడం లేదండి, ఇల్లంతా ఏమిటో శూన్యంగా అనిపిస్తుంది.
2: సమీరా
3: ఈ కిటికీ దగ్గర నిలబడి అందుకుంటే చేతికి అందేది జాజికొమ్మ, ఎన్ని పూలు మాల కట్టి పెట్టుకున్నాను, దాని పక్కన ఎర్రమందారు, అర చేతి మందాన్లో పూసేది కదా, రోజు దేవుడికి పూలు పెడితే ఎంత అందంగా ఉండేదో.
4: అమ్మా సమీరా,
2: సమీరా
4: నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇంకా 3 నెలలు కూడా రాలేదు పాపాయికి, ఈ సమయంలో ఆందోళన పెట్టుకోకూడదు, మానసికంగా విశ్రాంతిగా ఉండాలి. అయినా ఏమైంది ఇప్పుడు, బాల్కనీలో కుండీలలో చక్కగా ఎదుగుతున్నాయి కదా మొక్కలు,

0: అవును.
1: ఇంకో 10 రోజులు పోతే బోలెడు పూలు వస్తాయి. బయట మామిడి చెట్టు ఉంది, ఇంకేం కావాలి? చెట్లు పెంచుకోవడం అంటే సామాన్యమా? బోలెడు చాకరీ చెయ్యాలి. పసిపిల్లతో నువ్వు చేయగలవా చెప్పు.
2: నా మాట విని ఆలోచనలు మాని ప్రశాంతంగా ఉండు. అల్లుడు పాపాయికి నగలు కొన్నానంటున్నారు కదా,
1: వెళ్ళి చూడమ్మా.
0: అవును, చూడు, చూయిస్తాండా.
1: వెళ్ళమ్మా.
3: అలాగేనమ్మా.
4: అమ్మా, సమీరమ్మా.
3: ఎవరు? వెంకన్న, నువ్వా? ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? అబ్బా, ఎంతకాలమైంది నిన్ను చూసి.
4: బాగున్నాను తల్లి. పాపాయితో మీరు రాగానే వచ్చి పాపను చూడాలి అనుకున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చి కొంచెం కోలుకోగానే పక్షవాతం వచ్చింది.
3: అయ్యో,
4: కుడికాలు చెయ్యి పనిచేయలేదు. మందులు మసాజులు అన్నీ అయ్యి ఇప్పుడు బాగానే ఉన్నాను. మిమ్మల్ని పాపని చూడాలని ఆత్రంగా వచ్చానమ్మా. ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను. చాలా మారిపోయింది. చెట్లన్నీ కొట్టేశారమ్మా.
3: ఏం చెప్పమంటావు వెంకన్న? నేను డెలివరీకి వెళ్ళొచ్చిన 3 నెలల్లో మీ అయ్యగారు చేసిన నిర్వాకం ఇది. నాకు బాధగానే ఉంది. ఏం చెప్పు, నీళ్లు పోయాలన్నా మందులు వేయాలన్నా ఎరువులు వేయాలన్నా నాకెలా కుదురుతుంది? నువ్వు రావడం లేదు కదా, నేను ఈ చాకరీ చేయలేకపోతున్నాను. పాప పనులతోటే అయిపోతుంది. నాకు తలుచుకున్నప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. అన్నట్టు బాల్కనీలో కుండీల్లో కొన్ని మొక్కలున్నాయి. ఇప్పుడు వంట మనిషి పని మనిషితో పాటు అయ్యగారికి క్యారేజీ తీసుకెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు. ఒక విధంగా హాయిగా ఉంది. వెంకన్న, టీ తాగుతావా?
4: వద్దమ్మా, నాకేమీ వద్దు. పాపను చూడాలని వచ్చాను. పాప ఏదమ్మా?
3: పడుకుంది వెంకన్న. వాళ్ళ నాన్న దానికోసం ఖరీదైన ఉయ్యాల మెత్తటి పరుపు స్పెషల్గా చేయించారు. బారసాలు ఘనంగా చేసి బోలెడు నగలు కొన్నారు. 500 మంది వచ్చారు తెలుసా. పాపం అయ్యగారు నువ్వు లేవని చాలా బాధపడ్డారు.
4: చాలా సంతోషం తల్లి. మీరు సుఖంగా 100 ఏళ్ళు ఆనందంగా ఉండటం కన్నా ఏం కావాలి నాకు? ఒక్కసారి పాపను చూడొచ్చా? ఈ గౌను పాప కోసం తెచ్చానమ్మా.
3: అయ్యో, చూడొచ్చా అని అడుగుతావేంటి వెంకన్న? ఉండు, తీసుకొస్తాను, కూర్చో.
4: అందమైన తోట, నా చేతులతో స్వయంగా నాటి పెంచిన చెట్లు. డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుంది?
3: ఇదిగో వెంకన్న, నా బంగారు తల్లి.
4: అరే రే, బంగారు దాదా, బంగారు బొమ్మ. ఈ పేద తాత తెచ్చిన గౌను వేసుకుంటావా పాప? అమ్మగారు వెళ్ళిపోయారా?
3: ఆ, వెళ్ళిపోయింది వెంకన్న. నాన్నని చూసుకునేవాళ్ళు లేరని వెళ్ళింది.
4: అయ్యగారి స్నేహితుడు కుమార్ బాబు వెళ్ళిపోయారా?
3: ఆ, ఆయన వేరే ఇల్లు కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళారు.
4: పోనీలే అమ్మా. ఇదిగో పాపాయి, మరి నేను వెళ్ళొస్తానమ్మా.
3: భోజనం చేసి వెళ్ళు వెంకన్న.
4: వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా.
3: అలాగే, జాగ్రత్తగా ఉండు వెంకన్న. ఇందా ఈ డబ్బులు తీసుకో, దేనికన్నా ఉపయోగపడతాయి.
4: వద్దమ్మా, నా కొడుకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉంటానమ్మా, అయ్యగారికి నా నమస్కారాలు చెప్పండి.
3: అలాగే వెంకన్న, జాగ్రత్తగా వెళ్ళు. హలో, ఎవరు? ఓ, కుమార్ అన్నయ్య. ఏంటి, ఈ మధ్య రావడమే లేదు? ముంబై వెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఓ, అలాగా. 2 నెలలైంది మీరు వెళ్ళి. మీ మేనకోడలు బెంగపెట్టుకుంటుంది. సరే, టైంకి భోజనం చెయ్యి. హెల్త్ జాగ్రత్త అన్నయ్య. ఉంటాను.

0: సమీరా, ఏంటి సడన్గా ఉరుముతోంది? వర్షం పడుతోందా?
1: ఆ కిటికీ రెక్క తీసి చూడండి, ఉండండి నేను చూస్తాను. అరేరే, వర్షం మొదలైంది, కొంచెం చలి కూడా వేస్తుంది కదూ. పాపాయికి స్వెటర్ వేస్తాను.
0: రూమ్ హీటర్ కూడా ఆన్ చేయి.
1: అలాగే. అన్నట్టు నిన్న కూడా మొక్కలకి నీళ్లు పోయలేదండి. కుండీలు కొంచెం గోడ వైపు జరపండి, వాన పడితే కాస్త నీళ్లు పడతాయి.
0: అలాగే అలాగే అలాగే.
1: ఏమండి, గాలి వాన ఉధృతంగా ఉన్నాయి. మామిడి చెట్టుకి ఏం కాదు కదా.
0: ఏమి కాదు సమీరా, నువ్వు పడుకో.
1: కాదండి, నాకెందుకు భయంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసొస్తాను.
0: వద్దు వద్దు, నా మాట విను. ఈ సమయంలో ఈ చల్లగాలిలో బయటికి వెళితే జబ్బు చేస్తుంది. పైగా పాపాయికి ఫీడ్ చేస్తున్నావు కదా, దానికి జలుబు చేస్తుంది, అర్థం చేసుకో.
1: తడవం లేండి, అలా గోడవారిగా ఒక్కసారి వెళ్ళి చూస్తాను. స్వెటర్ వేసుకుని మఫ్లర్ కట్టుకుని వెళ్తాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి.
0: వద్దు సమీరా, వద్దు, నా మాట విను.
1: ప్లీజ్ ప్లీజ్ నన్ను ఆపకండి. చూసారా, బాల్కనీలో మొక్కలే ఇంతగా ఊగిపోతూ ఉంగిపోయాయి. పెరట్లో మామిడి చెట్టు ఏమైందో. అయ్యో, ఇవాళ పూలు తెంపలేదు, అన్ని నేలు రాలిపోయాయి.
0: పర్వాలేదులే సమీరా, నా మాట విను. వాన గాలి ఇవన్నీ ప్రకృతి సహజం. గాలికి పూలు రాలతాయి, వానకి చెట్లు తడుస్తాయి, మామూలే కదా. ఎన్నిసార్లు చెప్పండి. నీకు
1: వట్టి వాన కాదు, ఉరుములు మెరుపులతో కురుస్తుంది. నాకేంటో భయంగా ఉంది. మామిడి చెట్టు పూత కూడా వచ్చింది, అంతా పడిపోతుందో ఏమిటో.
0: ఏమీ కాదని చెబుతున్నాను కదా, చెట్టు బలంగా ఉంది. ఈ గాలి దాన్ని ఏమి చెయ్యదు, చెయ్యలేదు. నా మాట విను సమీరా, వద్దు.
1: వదలండి నన్ను, నేను వెళ్ళాలి. నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న తోటంతా పాడు చేశారు. పాపం వెంకన్న ఎంత కష్టపడి పెంచాడు, కనీసం అతని శ్రమకి గుర్తుగా ఒక్క చెట్టు కాపాడుకోవాలి నేను.
0: సమీరా వద్దు, సమీరా, సమీరా వద్దు, సమీరా. డాక్టర్ డాక్టర్, ఎలా ఉంది నా భార్యకి?
2: చెట్టు కొమ్మ విరిగి తల మీద పడింది. కొమ్మ బాగా బలంగా ఉండడంతో దెబ్బ గట్టిగా తగిలింది. పర్లేదు, కంగారు పడకండి, తగ్గిపోతుంది. కానీ కొంచెం టైం పడుతుంది
0: సార్. జ్వరం బాగా ఉన్నట్టుంది సార్, అసలు కళ్ళు తెరవటం లేదు.
2: వానలో తడిసారు కదా, జ్వరం వచ్చింది. యాంటీబయాటిక్ ఇచ్చానుగా, తగ్గిపోతుంది.
0: సార్ సార్, నా సమీరకి ఏమీ కాదు కదా సార్.
2: శేఖర్ గారు ధైర్యంగా ఉండాలండి, ఏం కాదు. టైంకి మందులు ఇవ్వండి, నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. ఈలోగా మీకేమైనా సాయం కావాలంటే సిస్టర్ ఉంటారుగా, అడగండి. అన్నట్టు పేషెంట్ దగ్గర ఎవరుంటారు?
0: నేనే ఉంటాను సార్, నేనే ఉంటాను. వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారు.
2: గుడ్ గుడ్, జాగ్రత్తగా చూసుకోండి, ఉంటాను.
0: అయ్యో, ఎంత చెప్పినా వినకుండా ఆ వర్షంలోకి వెళ్ళావు. ఎంత పని జరిగిందో చూడు సమీరా, త్రుటిలో తప్పింది ప్రమాదం. లేకుంటే చెట్టు మీద పడిన పిడుక్కి చెట్టుతో పాటు నువ్వు కూడా. నేను ఆ సంఘటన కూడా ఊహించలేను. సమీరా సమీరా.
3: బాబు శేఖర్, ఏమైంది నా తల్లికి, ఎలా ఉంది?
4: ఏమైంది శేఖర్, పాప ఏది? హాస్పిటల్లో ఉండాల్సిన ప్రమాదం ఏం జరిగింది?
0: మావయ్య గారు, అత్తయ్య మీరు కంగారు పడకండి, తనకేం కాలేదు, రేపటికి తగ్గిపోతుంది.
3: అసలు ఏం జరిగిందయ్యా?
0: ఏం జరిగిందంటే, చెప్పినా కూడా వినకుండా ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మామిడి చెట్టు ఏమైపోతుందో అని కంగారు పడుతూ బయటికి వెళ్ళింది మావయ్య గారు. సరిగ్గా సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దంతో పిడుగుపడింది, అది చెట్టు మీద పడింది. చిన్నగా మంటలు వచ్చి చెట్టు పడిపోయింది. ఆ పట్టంతో కొమ్మొకటి ఇదిగో మన సమీర తల మీద పడింది. అదృశ్యవశాత్తు తన వెనకాలే వెళ్ళిన నేను బలంగా లాగేశాను, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. భయంతో స్పృహ తప్పింది సమీరకి. వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. పాపేమో కమలమ్మ గారి దగ్గర ఉంది మావయ్య గారు.
3: ఎంత పని జరిగిపోయింది, అదృష్టం బాగుంది కాబట్టి నా కూతురు మీద చెట్టు కొమ్మ పడింది. ఆ పిడిగే దాని మీద పడి ఉంటే ఇంటికేం కాలేదు కదా. మామిడి చెట్టు కొమ్మలు బాల్కనీ మీదకి విస్తరించాయి కదా.
0: లేదండి లేదు, దేవుడి దయ వల్ల అలాంటి ప్రమాదం జరగలేదు.
4: అమ్మా సమీరా, అమ్మా సమీరా.
0: తల్లి
4: లే తల్లి, అమ్మా సమీరా, నేనమ్మా, నాన్నను.
5: అవును శేఖర్, ఈ విషయం మీ అమ్మగారు వాళ్ళకి తెలిసిందా? వాళ్ళు అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నారు?
0: వచ్చేస్తారండి.

0: వచ్చే నెల వస్తారు. అంటే వాళ్ళు కూడా పాప కోసం బెంగ పెట్టుకున్నారట, వస్తున్నారు.
1: నువ్వేమైనా తిన్నావా బాబు?
0: డ్రైవర్తో టిఫిన్ పంపిస్తుందిలేండి కమలమ్మ.
1: నువ్వింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా, మేం చూసుకుంటాం అమ్మాయిని.
0: వద్దండి, నాకేం పర్లేదు, మీరెళ్ళండి ఇంటికి, పాపను చూసుకోండి, నేను ఇక్కడ ఉంటాను.
2: ఏమండి, మామిడి చెట్టు బాగుంది కదూ, బోలెడి కాయలొస్తాయి కదా.
0: అవును వస్తాయి, నువ్వు పడుకో సమీరా.
2: ఇంకెక్కడ చెట్టు అండి, నా కళ్ళ ముందే బగబగ మండుతూ కుప్పకూలిందిగా నా చెట్టు, నా చెట్టు.
0: బాధపడకు సమీరా, వెంకన్నని పిలిచి ఈ తుఫాన్ తగ్గాక 4 మామిడి చెట్లు నాటిస్తాను, బాధపడకు ప్లీజ్.
2: లేదండి, మొట్టమొదట నా చేతులతో నీళ్లు పోసా నా చెట్టుకి, అప్పాడు తుఫాను నా ఇంటి మహాలక్ష్మిని తీసుకుపోయింది.
1: సమీరా బాధపడకు తల్లి, నువ్వు అలా బాధపడుతూ అనారోగ్యంతో ఉంటే నాన్నగారు దిగులు పడుతున్నారు, అసలే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు.
2: క్షమించమ్మా, ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందు జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పచ్చని చెట్టు ప్రకృతి బీభత్సానికి ఎలా కుప్పకూలిందో తలుచుకుంటే గుండె వణికిపోతుంది.
1: మనం ఏం చేయగలం చెప్పు, ప్రకృతి ముందు మానవుడు నిస్సహాయుడు కదా.
2: ప్రకృతి, వృక్షాలు ప్రకృతిలో భాగమే కదమ్మా.
3: భాగమే కానీ ప్రకృతి చేసే విలయతాండవం ముందు చెట్లు నిలవగలవా అమ్మా? అయినా నువ్వు ఒక్క విషయం గమనించు సమీరా, ఆ చెట్టు కొమ్మలు బాలకని మీదకు విస్తరించాయి, ఆ పిడుగు బాలకని మీద పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. అది జరగకుండా చెట్టు కాపాడింది, తను బూడిదిగా మారి నీ ఇంటిని నిలబెట్టిందమ్మా. చెట్టు పోతే మరే చెట్టు నాటుకోవచ్చు, ఇంకేదన్నా జరిగి ఉంటే. అందుకేనమ్మా ఇంకా ఆలోచనలు మానేసి భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించు, జాగ్రత్తగా ఉండమ్మా, నీ ఆరోగ్యం చూసుకో, పాపను చూసుకో. మరి నేను అమ్మ వెళ్ళిరామా అమ్మా, నా మందులు కూడా తీసుకోకుండా ఉన్నపాటిని ఇలా వచ్చేసాము.
1: అవునమ్మా, నాన్నగారికి రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఉంది, అనవసరమైన ఆలోచనలు మాని ఆరోగ్యంగా ఉండు. మీ అత్తగారు మామయ్య గారు వచ్చాక మీ ఇంట్లో నీకు తోడుగా ఉంటామన్నారు,
2: సరేనా? సరేమ్మా వెళ్ళిరండి. నాన్న జాగ్రత్త.
3: అలాగే తల్లి, మరి వస్తాము. శేఖర్ వస్తామయ్యా, అమ్మాయి జాగ్రత్త.
0: అలాగే.

0: సమీరా, ఇంతవరకు జంతువుల్ని ప్రేమగా పెంచుకుంటే విశ్వాసంతో ఉంటే యజమానుల్ని కాపాడతాయని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది సమీరా, చెట్లను కూడా కాపాడుకుంటే అవి విశ్వాసంతో మనల్ని కాపాడతాయని. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, మనం త్వరలో మరో మంచి ఇల్లు కొనుక్కుందాం. ఇల్లు చిన్నగా ఉన్నా చుట్టూ పెద్ద తోట పెంచుకుందాం, సరేనా?
1: ఆ పిడుగు నా మీద, మన ఇంటి మీద పడి మన జీవితాలు బుగ్గి చేయకుండా కాపాడింది. కాయలు పళ్ళు ఇస్తుందనుకున్నాను, శుభకార్యాలకు తోరణాలు కట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ మనలను ఒక ప్రమాదం నుంచి రక్షించడానికి తనని తాను దహించుకుంటుందని తెలుసా? నువ్వు దుఃఖం ఆగడం లేదండి.
0: సమీరా, సమీర్ బాధపడకు. సమీర నువ్వు బాధపడితే నాకు కూడా. ప్లీజ్ ప్లీజ్, నీ ఆరోగ్యం నాకు ముఖ్యం. పాపాయి కోసమైనా నువ్వు ఆ చెట్టు మీద బెంగ పెట్టుకోవడం మానేసి కుదుట పడాలి. సమీరా చూడు, మీ అమ్మగారికి నాన్నగారికి మాటిచ్చాను నేను, నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పాను. నువ్వు ఇలా అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు?
1: ఏమోనండి, ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.
0: ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు సమీర్.

0: మీరా, కొంచెం గుండె గట్టిగా చేసుకోవాలి. చూడు, అన్ని పనులు వాయిదా వేసి నేను నీ దగ్గరే ఉంటున్నాను కదా, 10 రోజుల నుంచి ఉంటున్నా. పాపాయి చూడు ఎలా ఉందో, పాపం బిక్క చచ్చిపోయి ఎలా చూస్తుందో. దానికోసమైనా నువ్వు మామూలు మనిషి కావాలి సమీరా.
1: హలో శేఖర్.
0: హలో డాక్టర్ గారు, నమస్కారం.
1: రండి సార్. నమస్తే. హలో సమీరా.
2: డాక్టర్.
1: ఏమా ఎలా ఉన్నావు? ఇది కొంచెం పల్స్ చూడండి.
2: బాగానే ఉన్నాను డాక్టర్. మీరు మందులు ఇస్తున్నారు.
1: నేను మందులు ఇవ్వడం కాదమ్మా, నువ్వు టైంకి వేసుకుంటున్నావా? ఏది గాయం చూడండి. చూడమ్మా, నువ్వు ఆలోచనలు మానాలి. తల మీద గాయం కదా, ఆలోచనలు ఉధృతం అయితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమీరా కొంచెం తల వంచు. అలా, ఇదిగో బ్యాండేజ్ కట్టేస్తున్నానుగా, రేపటికల్లా తగ్గిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా.
2: అలాగే డాక్టర్.

0: అన్ని మర్చిపోయి ఆనందంగా గడుపుతాం సమీరా, ప్లీజ్.
1: మీ పిచ్చి గారిని ప్రకృతిని చూసినప్పుడు నా చెట్టు గుర్తుకు రాదా మరి?
0: ఓకే ఓకే, అయితే ఢిల్లీ వెళ్దాం సరేనా, పుణ్యక్షేత్రాలు వెళ్దాం సరేనా.
1: ఎందుకంటే నా ఇల్లే ఒక నైమిషారణ్యంలా ఉండేది, అది లేదు ఇప్పుడు, అన్ని పోయాయి.
0: సమీరా ప్లీజ్ నన్ను క్షమించు, సమీరా నన్ను క్షమించు. నువ్వు ఎంతో ప్రేమించిన తోటని మూర్ఖంగా పాడు చేశాను. సమీరా కంట్రోల్ కంట్రోల్. డబ్బు కోసం పచ్చని చెట్లను కొట్టించాను, నాకు కొద్దిగా టైం ఇవ్వు. నీకోసం ఒక అందమైన తోట కొంటాను, అందులో నువ్వు కోరినట్లుగా చెట్లు నాటిస్తాను, ప్లీజ్ నన్ను నమ్ము.
1: అవన్నీ ఎలా కాపాడుకోగలం? ఇంత డబ్బు సంపాదించారు, మామిడి చెట్టును కాపాడుకోగలిగావా?
0: చూడు, నాకిప్పుడు కనువిప్పు కలిగింది. మనిషికి డబ్బే ముఖ్యం అనుకున్నాను, కానీ డబ్బు కన్నా ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తెలిసింది. పెద్దలు వృక్షోరక్షతి రక్షిత హాని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది సమీరా. సరే అయిందేదో అయింది, చెప్పాగా మంచి మామిడి తోట కొంటాను, మంచి ఇల్లు కట్టించి చుట్టూ తా తోట పెంచుతాను. సరేనా, నా మాట నమ్ము. కమలమ్మ గారిని కాఫీ చేయమని చెబుతాను, టాబ్లెట్ వేసుకుని వేడి కాఫీ తాగు, ప్లీజ్ నా మాట విను.
1: నాకేం వద్దండి, అలాగో ఉంది, కళ్ళు
0: తిరుగుతున్నాయి. సమీరా కళ్ళు తిరగటం ఏంటి సమీరా? కొంచెం పాలు తాగుతావా, కొంచెం పాలు తాగుతావా, కొంచెం అలా నోటి తోడతారు, కొద్దిగా కొద్దిగా,
1: వద్దు
0: కొంచెం. సమీరా ఏం కాదు, సమీరా ప్లీజ్. కమలమ్మ గారు
2: బాబుగారు పిలిచారండి.
0: సమీరకి ఏదో అయింది, చూడు కళ్ళు తెరవటం లేదు, మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇప్పుడే వెళ్ళాడు పాపం డాక్టర్ గారు.
1: అండి మామిడి రసం తాగుతాను, ఎంత బాగుంటుందో, బోలెడు బలం కూడా.
0: సమీరా సమీరా, అయ్యో ఏమైంది నీకు? ఇలా చూడు, నేను శేఖర్ని, ఇలా చూడు.
1: వెంక వెంకన్న వచ్చాడండి, రెండు చేతుల్లో బోలెడు మొక్కలు, చూడండి చూడండి
0: సమీరా
1: ఎంత బాగున్నాయో.
0: సమీరా నా చేయి వదులు, నన్ను వెళ్ళని, డాక్టర్ని తీసుకొస్తాను సమీరా, వెళ్ళని.
1: పదండి మనమే వెళ్దాం, అక్కడి నుంచి సిమ్లా, డార్జిలింగ్, కొడైకెనాల్, ఇంకా ఇంకా ఇంకా చాలా చోట్లకి. ఎక్కడ ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడికి వెళ్దాం పదండి.
0: సమీరా వద్దు, సమీరా లేవకు, నా మాట విను, పడుకో పడుకో సమీరా, నా వైపు చూడు, ఇదిగో ఇదిగో, నన్ను అన్యాయం చేయకు, నన్ను అన్యాయం చేయకు, నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా, బతకలేను సమీరా సమీరా.

సమీరా, నీ గుర్తుగా నాకు మిగిల్చి వెళ్ళిపోయిన నీ కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నానో చూస్తున్నావుగా. బంగారం లాంటి అల్లుడు, రత్నం లాంటి కూతురు, మనవరాలు ఎంత ముచ్చటగా ఉన్నారో తెలుసా? తాతయ్య తాతయ్య అంటూ నన్ను క్షణం వదలరు. అవును సమీరా, మన అమ్మాయి 50 ఎకరాల మామిడి తోట కొనిచ్చాను. ఆ తోట పేరు నీ పేరే, నమ్ము. ప్రకృతి మనిషి వేరు వేరు కాదు. అవును,

0: to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
1: Minister of State for External Affairs Kirti Vardhan Singh has said that India's approach to migration is guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. The minister was addressing the heads of delegations to the second International Migration Review Forum at the Permanent Mission of India to the United Nations, New York. Mr. Singh highlighted that India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. The minister underlined that migration is ultimately about people, their aspirations, resilience and contributions. He added that India's endeavour is to build an inclusive, humane and future-ready framework. In IPL cricket, Delhi Capitals will face Kolkata Knight Riders at Arun Jaitley Stadium in Delhi today. The match will begin at 7:30 p.m. And with that, we end this news bulletin.
2: Akashavani, Hyderabad Kendram.
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. న్యాయ విద్య, ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి శ్రీ వి విష్ణు చంద్ర కశ్యప్ న్యాయవాది గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
5: ఢిల్లీ సుప్రీంకోర్టు హైకోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న వెదురుమూడి విష్ణు చంద్ర గారు నమస్కారం అండి.
6: నమస్కారం.
5: ఇటీవల కాలంలో లా కోర్సులకి బాగా డిమాండ్ పెరిగింది. ఒక పక్క సాఫ్ట్వేర్ కోర్సులు ఎలా చేస్తున్నారు, ఇంకో పక్క లా కోర్సులకు కూడా చేయటానికి విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు లాలో ఎటువంటి కోర్సులు చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి?
6: లాలో ఇన్ ద సెన్స్ బిఏఎల్ఎల్బి, ఆఫ్టర్ దాట్ యు హ్యావ్ ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం యు క్యాన్ స్పెషలైజ్ ఇన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ లా, లైక్ కార్పొరేట్ లా, బ్యాంకింగ్ లా, ఇలాంటివి బోల్డ్ ఉంటాయి. అంతేకాకుండా దేర్ ఆర్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే దే ఆర్ కండక్టెడ్ బై ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్. లైక్ మెథడాలజీ ఈజ్ మోర్ లైక్ ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ థియరటికల్. దే టీచ్ ప్రాక్టికల్ కోర్సెస్ యాజ్ వెల్. ఇప్పుడు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ది ఫ్యాకల్టీ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ లాయర్స్ ఆల్సో. దే విల్ టీచ్ డ్రాఫ్టింగ్, డ్రాఫ్టింగ్ కూడా నేర్పిస్తారు. డ్రాఫ్టింగ్ అండ్ దెన్ హౌ టు ప్రిపేర్ ఫర్ మ్యాటర్స్, అంటే వాళ్ళు దే ప్రొవైడ్ శాంపుల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు దాన్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలో యూజింగ్ యువర్ క్రిటికల్ థింకింగ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ది అసైన్మెంట్.
5: ఇప్పుడు మీరు చెప్పారు కార్పొరేట్ లా అని కూడా, ఈ కార్పొరేట్ లా చదవటం వల్ల వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి?
6: కార్పొరేట్ లా చేసిన తర్వాత దే హ్యావ్ ది ఆపర్చునిటీ టు గో టు వేరియస్ కార్పొరేట్ లా ఫర్మ్స్. సో మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఇన్ టియర్ వన్ సిటీస్ ఓన్లీ, లైక్ ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎట్సెట్రా. అంటే ఇట్స్ లెస్ ఆఫ్ అ కోర్ట్ జాబ్ అండ్ మోర్ ఆఫ్ అన్ ఆఫీస్ రిలేటెడ్ జాబ్. కాకపోతే యువర్ జాబ్ ఇస్ టు ప్రిపేర్ అండ్ రివ్యూ సమ్ డాక్యుమెంట్స్ రిగార్డింగ్ ఎనీ లీగల్ కంప్లైన్స్, లైక్ షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దాట్. దానికి కార్పొరేట్ లా ప్రొవైడ్స్ దాట్ ఆపర్చునిటీ.
5: ఇప్పుడు ఈ లా కోర్సులు చేసే వాళ్ళు తర్వాత క్రిమినల్ అని, సివిల్ అని ఇలా ఉంటాయి కదా సార్, అది ఎప్పుడు అంటే చదివేటప్పుడే వాటికి స్పెషలైజేషన్ చేయాలా?
6: అది ఎల్ఎల్బి టైంలో అయితే మీరు అన్ని చదువుతారు, సో దేర్ ఇస్ నో చాయిస్. బట్ ఎల్ఎల్ఎం కూడా మీరు స్టార్టింగ్ లోనే చూస్ చేసుకోవాలి. బట్ సమ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ కోర్ అండ్ ఎలెక్టివ్ కోర్సెస్. ఎలెక్టివ్ లో మీరు ఏం చూస్ చేసుకుంటారో దాన్ని బట్టే వెళ్తుంది. లైక్ ఇఫ్ యూఆర్ చూసింగ్ అ సివిల్ ఆర్ క్రిమినల్ లిటిగేషన్ కోర్స్ యాజ్ ఎలెక్టివ్, అప్పుడు యూ కెన్ చూస్.
5: ఇప్పుడు లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఇంకా ఏమైనా కోర్సులు అందుబాటులో?
6: పిహెచ్డి చేయొచ్చండి. అంతేకాకుండా ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది అకాడమిక్ సైడ్ యూ కెన్ రైట్ ది యూజీసీ నెట్ ఎగ్జామ్. యూజీసీ నెట్ రాస్తే అది క్వాలిఫై అయితే యూ కెన్ జాయిన్ ఎనీ కాలేజ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్. లిటిగేషన్ సైడ్ లో అడ్వకేట్ ఆన్ రికార్డ్ అండి. సో అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇట్స్ అ స్పెషల్ ఎగ్జామ్.

0: నౌ డేస్ ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరిగింది ఏఓఆర్ ఎగ్జామ్ కి. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫర్ లాయర్స్, బట్ దేర్ ఆర్ సర్టన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఏఓఆర్ ఎగ్జామ్. మినిమమ్ 4 ఇయర్స్ మీరు ఫస్ట్ యూ ఎన్రోల్ ఇన్ ఎనీ స్టేట్ బార్ కౌన్సిల్, అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యూ టేక్ అ కంటిన్యూషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది స్టేట్ బార్ కౌన్సిల్. దెన్ సబ్సిక్వెంట్లీ యూ హ్యావ్ టు అప్రోచ్ ఏఓఆర్ హూ హ్యాస్ అట్లీస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎన్ ఏఓఆర్. అప్పుడు ఆయన దగ్గర నుంచి సర్టిఫికేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవాలి, అండ్ 1 ఇయర్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకోవాలి. ఆఫ్టర్ దాట్ ఓన్లీ యూ బికమ్ ఎలిజిబుల్ టు రైట్ ఫర్ ఏఓఆర్ ఎగ్జామ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏఓఆర్ ఇస్ ఎన్ ఇంటెగ్రల్ బాడీ ఫర్ ఎనీ కేసు ఫైల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. విదౌట్ ఏఓఆర్ యూ కెనాట్ ఫైల్ ఎనీ కేసు ఇన్ సుప్రీం కోర్ట్.
1: ఇటీవల ఎక్కువ కార్పొరేట్ లా వైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు, అంటే కార్పొరేట్ లా చేసిన వెంటనే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయా?
0: ఆపర్చునిటీస్ ఈ మధ్య ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎన్ఎల్యూస్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయండి, మొత్తం సమ్ 20 to 25 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ ఎన్ఎల్యూస్ ఆర్ పికింగ్ కార్పొరేట్ లా ఓవర్ లిటిగేషన్, ఎందుకంటే వన్ అడ్వాంటేజ్ ఆఫ్ కార్పొరేట్ లా ఆర్ లిటిగేషన్ ఇస్ దట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు స్టార్ట్ ఎర్నింగ్. లిటిగేషన్ లో కొంచెం టైం పడుతుంది, 5 to 7 ఇయర్స్ మినిమం. అంత కష్టపడకుండా చాలా మంది ఏమనుకుంటారంటే 1-1.5 lakh ప్యాకేజ్ తీసుకోవడం బెటర్ అనుకుంటారు, బట్ మళ్ళీ దాంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కార్పొరేట్ లా మోస్ట్లీ యు ఆర్ కన్ఫైన్ టు ది స్పేస్ ఆఫ్ ఆఫీస్, సో ఇల్లు ఆఫీస్ ఉంటుంది అంతే. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ అ డెస్క్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా. లిటిగేషన్ ఈస్ అడ్వెంచరస్ ఇన్ నేచర్. మీరు కోర్ట్స్ కి వెళ్తారు, ఆఫీస్ లో కూర్చుంటారు, క్లయింట్ డీలింగ్ చేస్తారు. ఇట్స్ మోర్ ఆర్ లెస్ లైక్ అన్ A to Z వర్క్.
1: సామాజిక న్యాయం, పేదలకి సహాయం చేయాలనే ఉద్దేశం, న్యాయ రక్షణ కావాలని అనుకునే విద్యార్థులు ఈ లా కోర్సుల వైపు సహజంగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే ఈ సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు కూడా లా కోర్సు చేశారా?
0: అవునండి, అల్టిమేట్లీ వి ఎంటర్ ది ప్రొఫెషన్ మెయిన్లీ బికాస్ ది క్లయింట్ రైట్స్ ని కాపాడాలి, అండ్ వి హావ్ టు సాటిస్ఫై దేర్ నీడ్స్. దట్ ఇస్ వై దే హావ్ టు అప్రోచ్. వెన్ దే అప్రోచ్ ది కోర్ట్ దే కెన్ ఓన్లీ డూ త్రూ లాయర్స్.
1: లా కోర్సు చేయాలనుకునే వాళ్ళు 10th క్లాస్ తర్వాత లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఏజ్ లో దీనికి వెళ్దామని నిర్ణయించుకోవాలి, అంటే ముందుగా ప్రిపేర్?
0: ఐడియల్లీ వాళ్ళు 10th స్టాండర్డ్ అయిపోతూనే క్లాట్ కోచింగ్ కానీ ఏమైనా లా కోర్స్ కోచింగ్ లో ఎన్రోల్ అయిపోవాలి. వాళ్ళు సైడ్ బై సైడ్ ఇంటర్ ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తూ దే హ్యావ్ టు స్టడీ ఫర్ దీస్ క్లాట్ బేస్డ్ ఎగ్జామ్స్. అది నా అడ్వైస్ కరెంట్లీ 10th 11th లో ఉన్న పిల్లలకి అడ్వైస్.
1: ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళకి లా కాలేజీలు ఉంటాయి, అట్లే మీరు ఇందాక నేషనల్ లా కాలేజీలు అని చెప్పారు. ఈ స్టేట్ గవర్నమెంట్ లో చేసి నేషనల్ కాలేజీలకు వెళ్ళటం ముఖ్యమా, లేకపోతే దానికే ముందే ప్రిపేర్ అవ్వాలంటారా నేషనల్ లా వైపు వెళ్ళటానికి?
0: మీరు స్టేట్ లా కాలేజీలో కూడా ఎల్ఎల్బి చేసిన తర్వాత కూడా యూ కెన్ అపియర్ ఫర్ క్లాట్ పీజీ అండ్ డూ ఎల్ఎల్ఎం ఫ్రమ్ ఎన్ ఎన్ఎల్యూ.
1: ఇంకా లా కోర్సు చదివిన తర్వాత కనీసం ఎన్ని సంవత్సరాలు ఒక సీనియర్ లాయర్ దగ్గర వర్క్ చేయాలంటారు?
0: లిటిగేషన్ లో అయితే మీరు ఒక అట్లీస్ట్ ఒక 4 to 5 ఇయర్స్ ఇవ్వాలండి, అంటే ఒక సీనియర్ దగ్గర చేయాలనుకోండి. బట్ 5 ఏళ్ళు తర్వాతే మీరు ఇండిపెండెంట్ అవడానికి గురించి ఆలోచించండి.
1: ఇప్పుడు లా ప్రొఫెషన్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటారు?
0: స్టార్టింగ్ లో కొంచెం టఫ్ పీరియడ్ ఉంటుంది, సో యు మే హావ్ టు డిపెండ్ ఆన్ యువర్ పేరెంట్స్.
1: వెదరమూడి విష్ణుచంద్ర గారు, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి ఈ లా కోర్సులు చేయటం వల్ల విద్యార్థిని విద్యార్థులకి ఎలా ఉపయోగపడతాయి, లా కోర్సులు ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: విన్నారు కదా న్యాయ విద్య ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి వి విష్ణుచంద్ర కశ్యప్ న్యాయవాది గారితో పరిచయ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:19. నేను మీ శైలు. మీ అందరికీ యువతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చాలా గొప్ప విషయంపై మాట్లాడబోతున్నాం. ఏంటో తెలుసా? మనిషి మనిషికి సహాయం చేయడం గురించి, అవసరంలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడడం గురించి. అదే వరల్డ్ రెడ్ క్రాస్ డే. ప్రతి సంవత్సరం May 8 అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంటే వరల్డ్ వైడ్ ఈ రోజున జరుపుకుంటాం. ఎందుకంటే ఈరోజే హెన్రీ డునెంట్ జన్మించిన రోజు. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా, అసలు ఈ రెడ్ క్రాస్ డే ఏంటి అని. సరే నేను చెప్తా వినండి. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వరదలు వచ్చినా, యుద్ధాలు జరిగినా, భూకంపాలు వచ్చినా, అక్కడ బాధలో ఉన్న వాళ్ళకి వెంటనే సహాయం చేసే పెద్ద హ్యుమానిటేరియన్ సంస్థ రెడ్ క్రాస్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, ఒక ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి అనుకోండలా, ఇల్లు మునిగిపోయాయి, తినడానికి తిండి ఉండదు, చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు. అలాంటి టైంలో చాలామంది అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతారు. కానీ రెడ్ క్రాస్ వాలంటీర్స్ మాత్రం చాలాసార్లు ఇక్కడికి వెళ్ళి, అంటే ఈ ప్రమాదం చోట్ల జరిగిన వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. కానీ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి మనం సెల్యూట్ చేయాలబ్బా. ఎందుకనంటే ఎంత ప్రమాదం ఉన్నా అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఫుడ్ అందిస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, బాధపడుతున్న వారికి ధైర్యం చెబుతారు, అవసరమైతే రక్తం కూడా ఏర్పాటు చేస్తారు. అందుకే ఈ సంస్థను ప్రపంచంలోనే అత్యంత గొప్ప సేవా సంస్థల్లో ఒకటిగా చూశారు. ఈ రెడ్ క్రాస్ ప్రారంభం కూడా చాలా ఎమోషనల్తో జరిగింది. సరే 1859లో ఒక పెద్ద యుద్ధం జరిగింది అనుకోండి. అనుకోవడం ఏంటి, నిజంగానే జరిగింది కదా. ఆ యుద్ధంలో 1000 గాయపడ్డారు. అప్పుడు హెన్రీ అనే ఒక వ్యక్తి ఆ బాధను దగ్గరగా చూశారు. గాయాలతో ఉన్న సైనికులకు సరైన సహాయం కూడా లేకపోవడంతో ఆయనను చాలా కదిలించింది ఈ విషయం.

0: అప్పుడు హెన్రీ ఒక విషయం ఆలోచించారు. ప్రాణం ప్రమాదంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని. అలా మొదలైంది రెడ్ క్రాస్. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి సహాయం చేస్తుంది. రెడ్ క్రాస్ అంటే చాలామందికి జస్ట్ ఒక బ్లడ్ డొనేషన్ అని మాత్రమే గుర్తొస్తుంది, కానీ వాళ్ళు చేసే సేవలు చాలా ఎక్కువనే ఉన్నాయి. వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తారు, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇస్తారు, డిజాస్టర్ రిలీఫ్ సర్వీసెస్ చేస్తారు, ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ అందిస్తారు, మరి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే నిజానికి చెప్పాలంటే ఎక్కడ మానవత్వం అవసరమైతే అక్కడ రెడ్ క్రాస్ ఉంటుంది. మరి మనమేం చేయగలం? మన దగ్గర అంత పవర్ లేదు కదా. చిన్న చిన్న పనులతో హెల్ప్ చేయొచ్చు. ఉదాహరణకి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఇగ్నోర్ చేయకండి, హెల్ప్ చేయండి. రక్తదానాలు చేయండి. మెంటల్ హెల్త్ కావాల్సిన వారికి తోడుగా ఉండండి. చిన్న సహాయం కూడా ఎవరికొక జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలుగుతుంది కదా. మనం చేయడం వల్ల మనల్ని చూసి ఇంకొకరు కూడా ఇన్స్పైర్ అవుతారు, అలా సొసైటీ కూడా బెటర్ అవుతుంది. అందుకే వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈరోజు జరుపుకుంటున్నాం.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: సో రెడ్ క్రాస్ వాలంటీర్స్ కి మన నుంచి థ్యాంక్ యూ. ఇప్పుడు మనం

సరదాగా 30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో అని మాట్లాడుకుందామా? అంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు 2026 కదా, ఒక్కసారిగా ఫ్యూచర్కి వెళ్ళిపోదామా? 2056, అబ్బా, ఆ ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించడానికి కూడా మస్త్ ఎక్సైట్మెంట్ వస్తుంది కదా. మనం చిన్నప్పుడు చూసినవి గుర్తున్నాయా? అంటే ఫోన్ మొత్తం బటన్స్తో ఉంటుండే, సీడీస్ ఉంటుండే, ఇంటర్నెట్ మస్తు స్లోగా వస్తుండే, ఫోటో తీసుకోవాలంటే కెమెరా కంపల్సరీ, లేకపోతే ఫోటోషాప్కి పోవాలి. కానీ ఇప్పుడు ఒక ఫోన్లో ప్రపంచమే ఉంది. అలాగే 30 ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఇంకెంత అడ్వాన్స్ అవుతుందో ఇమాజిన్ చేయండి. ముందుగా ఏఐ గురించి మాట్లాడాలి. ఏఐ సాంగ్స్, ఏఐ వీడియోస్, ఏఐ అసిస్టెంట్స్ వచ్చేసాయి. ఇంకా ఫ్యూచర్లో మనలో మాట్లాడే రోబోట్స్ కామన్ అయిపోతుండొచ్చేమో. మన ఇంట్లో కుకింగ్, క్లీనింగ్, మెడిసిన్స్, రిమైండర్ అన్నిటికీ రోబోట్ చాలా నార్మల్ అయిపోతాయేమో. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా, మేబీ ఫ్యూచర్లో టీచర్స్ కూడా క్లాస్ రూమ్లో కనిపించకుండా పోవచ్చేమో, అంతా ఆన్లైన్లోనే కనిపిస్తుండొచ్చేమో. ఇమాజిన్ ఒక చిన్న గ్లాస్ పెట్టుకుంటే, ఐ మీన్ కళ్ళ దగ్గర ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నారనుకో, దాంట్లో నుంచే టీవీ, ఫోన్, ల్యాప్టాప్. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న గ్లాస్ నుంచి టీవీ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, ల్యాప్టాప్ చూస్తున్నాం. బాగుంది కదా వినడానికి. మరి ట్రాన్స్పోర్టేషన్, అది కూడా చేంజ్ అవుతుంది. ట్రాఫిక్లో గంటల కొద్దీ వెయిటింగ్ ఉండకపోవచ్చు, డ్రైవర్స్ కూడా లేకపోవచ్చు అప్పటికీ. అన్ని కార్లలో గాల్లో ఎగురుతాయేమో కార్లన్నీ. మనము ఆఫీస్కి వెళ్తున్నాం అనకుండా వర్చువల్ లాగిన్ అవుతున్నాం ఆఫీస్లో అంటామేమో. మరి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. మరి హాస్పిటల్ విషయానికి వస్తే, ఫ్యూచర్లో డిజీజెస్ ముందే డిటెక్ట్ చేస్తాయేమో మెషిన్స్. మన హెల్త్ని వాయిస్లోనే మానిటర్ చేయొచ్చేమో. మరి ఒక చిన్న డివైస్ ఉంటుంది మన చేతికి లేదా మన బాడీకి, అది చూడంగానే నీకు ఫ్యూచర్లో ఫీవర్ రాబోతుంది అని చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే హెల్త్ కూడా స్మార్ట్ అయిపోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీతో అందంగా ఉంటుంది. కానీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా మరి.

ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల హీట్ పెరుగుతుంది, ఇంకో 30 ఏళ్ళ తర్వాత టెంపరేచర్ ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి వాటర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చెట్లు తగ్గిపోవచ్చు. అందుకే ఫ్యూచర్ జనరేషన్ హ్యాపీ ఉండాలంటే మనం ఇప్పటి నుంచే నేచర్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. లేకపోతే ఫ్యూచర్లో ఫ్రెష్ ఎయిర్ కూడా లగ్జరీ అయిపోతుంది. ఇంకో ఫన్నీ థింగ్ చెప్పనా, ఇప్పుడు చూడు ఫ్యూచర్లో మేబీ బర్త్డేస్ కూడా మెటావర్స్లో సెలబ్రేట్ చేయొచ్చేమో. మనం మూవీస్ 3D కాదు, మనమే మూవీలో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అందుకే ఫ్యూచర్ గురించి భయపడకూడదు, దాన్ని బెటర్గా మార్చే జనరేషన్ మనమే కావాలి. మరి మీరు ఫ్లయింగ్ కార్లో వెళ్తారా ఫ్యూచర్లో?

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మీరు రెడ్ క్రాస్ డే గురించి ఇంకా 30 ఏళ్ల తర్వాత మన వరల్డ్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారనుకుంటున్నా. ఎంజాయ్ చేశారా? మరి మళ్ళీ ఇలాంటి మంచి కార్యక్రమంతో నేను ముందుకు వస్తాను. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం 12:30 దాటి 6 సెకండ్లైంది. ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభ పక్ష నేతలు ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చంద్రన్ మాంఝీ సహపరిశీలకుడుగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి నిన్న శాసనసభను రద్దు చేశారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి అయిన రేపు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేస్తారు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నిక కోసం జరిగే సమావేశానికి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ హాజరవుతారు. మరోవైపు కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. మెజారిటీ నిరూపించుకోవడానికి అవసరమైన 118ని చేరుకోవడానికి ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్మెల్యేలతో డిఎంకే, అన్నాడీఎంకే నిన్న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాయి. పుదుచ్చేరిలో జరిగిన అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇడప్పడి పళనిస్వామిని నేతగా ఎన్నుకున్నారు. ఇక అత్యంత భారీ మెజారిటీ కలిగిన ఏకైక పెద్ద పార్టీకి మద్దతు ఇచ్చే విషయంలో విసికే, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన నూతన ఎమ్మెల్యేల కీలక సమావేశం ఈరోజు జరిగింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్తో సమావేశం జరిపారు. సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ పీయూష్ గోయల్ మన రైతుల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తాము చర్చించినట్లు చెప్పారు. ప్రపంచ వ్యవసాయ రంగంలో భారతదేశం స్థానాన్ని బలోపేతం చేయడం, ఆఫ్రికా ప్రాంతంతో సహకారాన్ని మరింత విస్తృతం చేయడం, వ్యవసాయ రంగంలో భారతదేశానికి ఉన్న నైపుణ్యాన్ని పంచుకోవడం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్

0: శ్రీశంకర్ చెప్పారు. అంతర్జాతీయ శ్రేయస్సులో దేశం పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. సురీనామ్ పర్యటనలో ఉన్న డాక్టర్ జయశంకర్ అక్కడ వివిధ వర్గాల ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభావం ఎంతలా ఉందో వివరిస్తూ, ఈ ఏడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక వృద్ధిలో భారతదేశం వాటా 17% ఉందని జయశంకర్ గణాంకాలతో సహా పేర్కొన్నారు.
1: India contributes to the 17% of the total global growth. We help to de-risk the international economy. We help to give more possibilities. We are creating more options. We are today negotiating and concluding more free trade agreements for countries to avail of it. And along with that, we are trying to create a global footprint so that our impact on the international economy and the de-risking of the world is as impactful, as far-reaching as possible.
0: వలసల విషయంలో భారతదేశం విధానం ప్రధానంగా వలస వచ్చిన వారి రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన అందించడం, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ భారత శాశ్వత మిషన్లో జరిగిన 2వ అంతర్జాతీయ వలస సమీక్షా వేదిక ప్రతినిధి బృందాల అధిపతులను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశం వలసలకు సంబంధించి ఇప్పటికే 23 దేశాలతో సమగ్ర ద్వైపాక్షిక మొబిలిటీ ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, మరిన్ని దేశాలతో ఈ ప్రక్రియ కొనసాగుతుందని కీర్తివర్ధన్ సింగ్ వివరించారు.
2: Our approach to migration governance is anchored in a holistic and pragmatic framework guided by the core operational principles of protection of migrants, comprehensive governance across the migration life cycle, and strong international cooperation. India has concluded comprehensive bilateral mobility agreements and MOUs with 23 countries and is pursuing several more to create sustainable pathways for fair and ethical mobility. This is the key to ensure migrant welfare through safe and regular migration pathways.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండవలసిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు అంతరాయం లేకుండా సరఫరా చేయడానికి గోధుమలు, బియ్యం పటిష్టమైన స్థాయిలో నిల్వ ఉన్నాయని సోషల్ మీడియాలో ఆయన తెలియజేశారు. పంట దిగుబడులు పెరగడం, రైతులకు నిరంతర మద్దతు వంటివి ఆహార భద్రత, రైతు సంక్షేమం మొదలైన వాటి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తున్నాయని జోషి చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాల నుంచి వాకథాన్లు, మ్యారథాన్లు నిర్వహించారు. ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్గా ప్రారంభమైన సంస్థకి గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఆకాశవాణిగా నామకరణం చేశారు. 1947లో స్వాతంత్రం వచ్చేనాటికి ఆకాశవాణి నెట్వర్క్లో కేవలం 6 స్టేషన్లు ఉండేవి. 1957లో వివిధ భారతి సర్వీస్ ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రంలో 1932లో నిజాం స్థాపించిన డక్కన్ రేడియోను అనంతరం ఆకాశవాణిలో విలీనం చేశారు. ఆకాశవాణి ప్రధాన కార్యక్రమ స్రవంతితో పాటు వార్తా సేవా విభాగం, విదేశీ ప్రసారాల విభాగం, ఎఫ్ఎం స్టేషన్లు మొదలైన వాటి ద్వారా 24 గంటల పాటు ప్రసారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 520 స్టేషన్లు, 600కు పైగా ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లు, మీడియం షార్ట్ వేవ్ ట్రాన్స్మిటర్లు కలిగిన ఆకాశవాణిలో 47కు పైగా ప్రాంతీయ వార్తా విభాగాలున్నాయి. 23 భాషలు, 179 మాండలికాల్లో ప్రసారాలు జరుపుతూ జనాభాలో 99.19% ప్రసారాలను అందుబాటులో ఉంచే ఆకాశవాణి ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో నెట్వర్క్గా ఘనత సాధించింది. ఆకాశవాణి వార్తా సేవా విభాగం ద్వారా రోజు 647 న్యూస్ బులెటిన్లు ప్రసారమవుతాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిషా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేజ్ ఆగ్మెంటేషన్ తార ఆయుధ వ్యవస్థ తొలి వైమానిక పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. తార అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్ అని, ఇది నిర్దేశిత లక్ష్యాలపై ప్రయోగించని ఆయుధాలను ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించే ప్రిసెషన్ గైడెడ్ ఆయుధాలుగా మార్చే మొట్టమొదటి స్వదేశీ గైడెడ్ వెపన్ సిస్టమ్ అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.

హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, ఇతర డిఆర్డీఓ ప్రయోగశాలలతో కలిసి తారాను రూపకల్పన చేసి అభివృద్ది చేసినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్లో ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుల్లో మరణించిన వారి సంఖ్య 37కి చేరుకుంది. ఒక వ్యక్తి ఆచూకీ తెలియరలేదు. రాష్ట్ర రాజధాని చాంగ్షక్ సమీపంలోని లియూయాంగ్ నగరంలో ఒక బాణసంచా కర్మాగారంలో సోమవారం నాడు ఈ పేలుడు సంభవించింది. ప్రమాదంలో 51 మంది గాయపడ్డారు. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జైంట్స్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 9 తేడాతో విజయం సాధించింది. ఈరోజు ఢిల్లీలో నరుణ్ జెండీ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూల స్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. ఆకాశవాణి ఈరోజు 90వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: तो श्रोताओ, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं समाप्त होता है। तो अपने मित्र अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
0: उमंग उमंग उमंग उमंग
2: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇక తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దాన్లను ఘనంగా నిర్వహించారు. వార్తల వివరంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాసేపటి క్రితమే కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంత్రులు దామోదర రాజనసింహ, వాకిటి శ్రీహరితో కలిసి ఆయన 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనగణనపై అవగాహన పెంచేందుకు జిల్లా కలెక్టర్లు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూలు, రాజన్న సిరిసిల్ల, ములుగు, నల్గొండ, జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జనగణన 2027లో భాగంగా స్వీయ గణన నమోదు చేసుకోవడానికి ఈ నెల 10వ తేదీ చివరి అవకాశమని, ప్రజలు స్వీయ గణనలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్లు పిలుపునిచ్చారు. భారతదేశపు తొలి స్పేస్ టెక్ యూనికార్న్గా నిలిచిన హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అభినందనలు తెలిపారు. ఈ ఘనత తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్కు గర్వకారణమని, భారతీయ ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గం ఓట్ల కోసం ఆలయాలపై దాడులకు పాల్పడితే సహించారు.

0: చేది లేదని హెచ్చరించారు. తక్షణమే కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని, లేనిపక్షంలో తదుపరి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోని పలు కులాల పేర్లను మారుస్తూ గౌరవప్రదమైన పర్యాయ పదాలను జోడిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు గ్రూప్ ఏ, గ్రూప్ డి విభాగాల్లోని అసభ్యకర పదాలను తొలగించి రికార్డుల్లో మార్పులు చేపట్టింది. ముఖ్యంగా దొమ్మరను గడవంశీయగా, పిచ్చకుంట్లని వంశరాజుగా, బుడబుక్కలను శివక్షత్రియగా మార్చారు. అలాగే ధోబీ, తమ్మలి, మేరు వంటి పదాలను చేర్చడం ద్వారా ఆయా వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. ప్రభుత్వ రికార్డుల్లో తక్షణమే అమల్లోకి వచ్చే ఈ మార్పులు విద్యార్థులు, ఉద్యోగార్థులకు తమ సామాజిక గుర్తింపును మరింత గౌరవప్రదంగా చాటుకునేలా దోహదపడనున్నాయి. రాష్ట్రంలో ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు పండించిన పంటలు చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. మండుతున్న ఎండలు, పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో హమాలీల కొరత ఏర్పడిందన్నారు.
1: ఎవరికి కూడా నష్టం కాకుండా ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా రైతులకు అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఏదైతే రికార్డ్ ప్రొడక్షన్, రికార్డ్ ప్రొక్యూర్మెంట్, 2 lakh మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 lakhs కన్నా ఎక్కువనే ప్రొక్యూర్మెంట్ అవుతుంది. రైతులు ఆందోళన పడేది అవసరం లేదు.
0: ఆకాశవాణి ప్రసారాలు మొదలై 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ ఉదయం వాకథాన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూరదర్శన్ యాదగిరి డీడీజీఈ ఎన్వి రమణ మాట్లాడుతూ, ఆకాశవాణి కార్యక్రమాలు ప్రాచీన భారతీయ సంస్కృతి, కళలు, కళారూపాలను, సాహిత్యాన్ని పరిరక్షిస్తూనే నిత్య నూతన రూపకల్పనతో ప్రజలను ఆకట్టుకుంటున్నాయని అన్నారు. అంతకుముందు ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ డీడీజీఈ హరిసింగ్, ఎన్వి రమణ జెండా ఊపి ప్రారంభించారు. బషీర్బాగ్ సెక్రటేరియట్ మీదుగా సాగిన ఈ వాకథాన్ తిరిగి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంగణంలో ముగిసింది. ఈ సందర్భంగా హరిసింగ్ మాట్లాడుతూ దేశ ప్రజలకు తరతరాలుగా ఆకాశవాణి అందిస్తున్న సేవలను వివరించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ నినాదంతో అందరి శ్రేయస్సు, అభివృద్ధి ధ్యేయంగా ఆకాశవాణి తమ ప్రసారాలు అందిస్తున్నదన్నారు. దేశ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గత 132 నెలలుగా హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తూ ప్రజలకు మరింత చేరువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి శ్రీనివాస మహేష్, ఆకాశవాణి సహాయ సంచాలకులు రామ్ గోపాల్, నీహార, సీమాకుమారి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఉద్యోగులు ఈరోజు ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయం నుంచి రామవరం సెంటర్ వరకు ఆకాశవాణి సిబ్బంది ఉత్సాహంగా వాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 90 ఏళ్లుగా ప్రజలకు నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆకాశవాణిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కొలిపాక శంకర్రావు, సీనియర్ ఇంజనీర్ మాలిబాబు సింగ్ సహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఆర్జేలు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహించిన వాకథాన్ను కలెక్టర్ రాజర్షిష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. ఆదివాసీ సంస్కృతిని కాపాడుతూ సమాచార వారధిగా సేవలందిస్తున్న ఈ కేంద్రం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధానమంత్రి మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందని, జాతీయ రహదారుల విస్తరణతో పాటు పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిల నేతృత్వంలోని ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని విమర్శిస్తూ, తెలంగాణ సంక్షేమం కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మించడం వల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడిందని మంత్రులు

0: జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన వారు గ్రావిటీ ద్వారా నీటిని అందించే అవకాశాన్ని గత ప్రభుత్వం కమిషన్ల కోసం కాలరాసిందని ఆరోపించారు.
1: మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ్ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవన సుఖంగా సంతోషంగా ఉంటుంది.
0: వచ్చే 10 ఏళ్లలో హైదరాబాదును గ్లోబల్ సిటీగా తీర్చిదిద్ది అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ముంబైలో జరిగిన నాస్కామ్ జీసీసీ సమ్మిట్లో పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచేందుకు తెలంగాణ రైజింగ్ విజన్ను రూపొందించామని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కొడంగల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వరంగల్ జిల్లా అశోక్నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 10న నిర్వహించనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు కేటాయించిందన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్తో సహా రాష్ట్ర వ్యాప్తంగా వాగ్దానాలను ఘనంగా నిర్వహించారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ గురించి అకాడమిషియన్ శ్రీమతి శాంతి వేదుల, కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ కిరణ్ అగస్త్య గారితో చర్చా కార్యక్రమం మొదటి భాగం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 10th తర్వాత మనం తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలాగే ఇంటర్ తర్వాత కూడా నిర్ణయం అనేది కూడా చాలా కీలకం. మన భవిష్యత్తు ఏంటి, మనం ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నాము, మన భవిష్యత్తుని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము అనేది ఈ 2 డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి దీని గురించి వివరించడానికి మనతో మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ అకాడమిషియన్ శాంతి వేదుల గారు, అలాగే ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ విజయ్ కిరణ్ అగస్త్య గారు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం శాంతి వేదుల గారు.
2: నమస్తే మ్యామ్.
1: విజయ్ కిరణ్ గారు.
3: నమస్తే మేడం.
1: విజయ్ కిరణ్ గారు, ముందుగా మీరు చెప్పండి, మనకి చిన్నప్పటి నుంచి వింటుంటాం 10th వరకు మంచిగా చదువు, అక్కడి నుంచే నీ జీవితం అలుపు తిరుగుతుందని పెద్దవాళ్ళు చదువు చదువు చదువు అంటారు. సరే, ఈ 10th కష్టపడి పాస్ అవుతాం, కానీ తర్వాత తీసుకునే నిర్ణయం అనేది చాలా కీలకం అని నేను అనుకుంటాను. దీనికి మీరేమంటారు?
3: 100% కరెక్ట్ అమ్మా. అక్కడి నుంచే వాళ్ళ ఫైనల్ కెరీర్ ఎటువైపు వెళ్తుందో అనే డెసిషన్కి పునాది అక్కడే పడుతుంది. చెప్పాలంటే అదొక క్రాస్ రోడ్స్, ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సిన టైం. అయితే ఇష్యూ ఏంటంటే మొత్తం దేశంలో కూడా, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో కూడా చాలా కొన్ని కెరీర్స్ గురించి అవగాహన ఉంది. చెప్పాలంటే ఒక స్టూడెంట్కి కానీ ఒక పేరెంట్ కానీ, కొన్నిసార్లు ఈవెన్ టీచర్స్కి కూడా ఒక 7 లేదా మ్యాక్సిమం ఒక 10-12 కెరీర్స్ గురించి అవగాహన ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళు ఇష్యూ చేసిన లిస్ట్ ప్రకారం కూడా 240 కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది 95% స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ తెలీదు. దానివల్ల ఏమవుతుంది, మనకి సౌత్ ఇండియాలో ఎస్పెషలీ మన తెలుగు ప్రజల్లో అయితే ఒకటి ఏముంటుందంటే, అబ్బాయి పుట్టాడంటే ఇంజనీర్ రెడీ అవుతున్నాడు, ఆ అమ్మాయి పుట్టిందంటే డాక్టర్ రెడీ అవుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది. దీన్ని మనం మార్చి ఒక సైంటిఫిక్ వే ఆఫ్ కెరియర్ సెలెక్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే, ఎందుకంటే 95% పీపుల్ని కన్వర్ట్ చేయటం కాబట్టి ఇది

0: చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈరోజు దీని మీద చాలా ఫోకస్ అండ్ థ్రస్ట్ అవసరం.
1: విజయకరణ్ గారు, మీరు అన్నట్టుగా 8 నుంచి 10 కెరీర్ అనేదే మనకు అవగాహన ఉంది. మీరు చెప్పారు 240 ఉన్నాయని. సో మరి ఎవరిని ఎడ్యుకేట్ చేయాలంటారు? ఇది పేరెంట్స్ తెలిస్తే కదా మరి పిల్లలకి వాళ్ళు గైడ్ చేసేది. ఈ విధమైన చర్యలు ఎవరు తీసుకోవాలంటారు?
0: చాలా చక్కని ప్రశ్న మేడం. ఇది స్టూడెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, పేరెంట్స్ ఎడ్యుకేట్ అవ్వాలి, ముఖ్యంగా స్కూళ్ళలో టీచర్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎందుకంటే చాలా మట్టుకు పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు కొంచెం పర్సంటేజ్ పెరుగుతుంది కానీ చాలామంది ఇంకా అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. మనము తెలంగాణ చూసుకుంటే 41,000 స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో అన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకపోవచ్చు కదా. చాలా తక్కువ శాతం ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా తక్కువ శాతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళ పిల్లలు ఉంటారు. మిగిలిన వాళ్ళందరికీ మరి ఎవరు గైడ్ చేస్తున్నారు? ఆ గైడ్ చేసే మెయిన్ పర్సన్స్ ఆ టీచర్స్, క్లాస్ టీచర్స్, స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్. సో అక్కడ ఫస్ట్ అవగాహన పెరగాలి, వాళ్ళే మేజర్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి ఈ చేంజ్కి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకి సౌత్ ఇండియాలో ఇంజనీరింగ్ క్రేజ్ చాలా ఎక్కువ. ప్రతిసారి మనం పేపర్లలో చదువుతూనే ఉంటాం 90% ఇంజనీరింగ్ ఉద్యోగాలు రాలేదనేసి. అయినా కానీ ఈ క్రేజ్ తగ్గలేదు చూడండి, ఎందుకంటే అవగాహన రాహిత్యం అంతే. సో ఫస్ట్ ప్రిన్సిపల్స్తో స్టార్ట్ చేయాలి. ఆ ప్రిన్సిపల్సే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ అప్పుడు మళ్ళీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం, ప్లస్ 9th 10th స్టూడెంట్స్ని ఎడ్యుకేట్. ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేస్తే కూడా తప్పేం లేదు. సో ఇది 3 మేజర్ పార్ట్స్గా మనము చూడాలి.
1: ఓకే, అయితే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉన్న చిన్న అవగాహన వల్ల కొన్ని కెరీరే మనం చూడగలుగుతున్నాము. ఇంకా ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటారు 10th తర్వాత?
0: ఇంతకుముందు నేను అన్నట్టుగా చాలా ఫోకస్ ఇంజనీరింగ్ మీద ఉంది. ఇంకొకటి ఏంటంటే, చాలా లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న కొన్ని కెరీర్స్ తెలుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, కానీ రకరకాల కెరీర్స్ ఉంటాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా గ్రోయింగ్ కెరీర్, చాలా తక్కువ మందికి ఐడియా ఉంటుంది. అలాగే కెరీర్స్ ఇన్ కామర్స్ కానీ, కెరీర్స్ ఇన్ మేనేజ్మెంట్ కానీ బాగా గ్రోయింగ్ కెరీర్స్ ఉన్నాయి. కెరీర్స్ ఇన్ డిజైన్, డిజైన్లో మళ్ళీ టెక్నాలజీ బాగా వాడుతున్న డిజైన్లు, నాన్ టెక్నాలజీ డిజైన్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్, జ్యువెలరీ డిజైనింగ్, ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ డిజైనింగ్ అని. మళ్ళీ టెక్నాలజీ సైడ్ కొంచెం చూస్తే కార్ డిజైన్, అట్లా హై ఎండ్, లో ఎండ్ రెండు రకాల డిజైన్ కెరియర్స్ ఉంటాయి. తర్వాత కామర్స్ సైడ్ కూడా రకరకాల కెరియర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాల్యుయేటర్ అనేసి, అలాగా వేరియస్ టైప్స్ ఆఫ్ కెరియర్స్ ఉంటాయి. కానీ మనం లిమిటెడ్గా, మనం ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే కెరియర్స్ గురించి అవగాహన కూడా లేదు, స్ట్రీమ్ అవగాహనే చాలా మందికి. స్ట్రీమ్ అంటే ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే కామర్స్ అండ్ ఆర్ట్స్ అనుకుంటాం. ఇప్పుడు మెడిసిన్ అంటే కూడా మళ్ళీ దానిలో బోల్డ్ అని కెరియర్స్ ఉంటాయి. మెడిసిన్ అంటే కూడా స్పెషలైజేషన్ని బట్టి కెరియర్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా అవగాహన పెరగాలి. అందుకే మెయిన్ అయితే 10th దగ్గరే క్లారిటీ రావాలి. కానీ ఇంటర్ తర్వాత కూడా నేను స్ట్రీమ్ డిసైడ్ అయిపోయాను, ఇంజనీరింగ్ అనుకుందాం, మళ్ళీ దానిలో నా స్పెషలైజేషన్ నాకు ఏది బాగా సూట్ అవుతుంది, దేనిలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి గ్లోబల్ ఆపర్చునిటీస్ అవగాహన కూడా తక్కువ సౌత్ ఇండియాలో ఎస్పెషలీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ బాగా కంప్యూటర్ సైన్సెస్ ఇంజనీరింగ్కి స్కోప్ ఎక్కువ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. వేరే టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే లేటెస్ట్ సే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి యూరోప్లో కానీ, సౌత్ కొరియా కానీ, జపాన్, ఇలాంటి ప్లేసెస్లో ఆపర్చునిటీ. ఇప్పుడు గ్లోబ్ ఈజ్ వరల్డ్ ఈజ్ గ్లోబల్ విలేజ్ అంటారు, అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మాత్రమే అవకాశాలు ఏమున్నాయనే లిమిటేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగా బ్రాడ్గా ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు.
1: ఓకే, మరి విజయకిరణ్ గారు, ఇప్పుడు 10th తర్వాత మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ ఇంటర్కి వెళ్ళొచ్చు, లేదంటే పాలిటెక్నిక్, లేదంటే వొకేషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఎటు వెళ్తే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇప్పుడు 2 దారులు మనకు కనిపిస్తున్నాయి కదా.
0: పాలిటెక్నిక్ అంటే ఇంకా మళ్ళీ మనం లిమిటెడ్గా ఒక 4-5 ఆపర్చునిటీస్కి లిమిట్ చేసుకున్నట్టు అండి. ఇంటర్లో వొకేషనల్ కోర్సెస్ టోటలీ డిఫరెంట్ స్టోరీ. వొకేషనల్ కోర్స్ అంటే మనకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, మనం ఒక పర్టికులర్ ప్రొఫెషన్ రిలేటెడ్ కోర్స్ ఏదో పికప్ చేసి చేస్తున్నాం. ఇంటర్ వచ్చేసరికి మళ్ళీ బ్రాడ్ స్ట్రీమ్స్ అయిపోతున్నాయి మనకి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, బ్రాడ్ స్ట్రీమ్స్ అయిపోతున్నాయి. సో ఒక్కొక్క స్ట్రీమ్లోనూ ఏం కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది ఎక్స్ప్లోర్ చేయాలి. అసలు దీనికన్నా ముందు కూడా ఏంటంటండి, మనం ఫస్ట్ ప్రతి పిల్లవాడు యునిక్. ప్రతి పిల్లవాడికి వాళ్ళ వాళ్ళ సామర్థ్యం వేరే ఉంటుంది, ఎబిలిటీస్ వేరు, వాళ్ళ ఇంట్రెస్ట్స్ వేరు, వాళ్ళు

0: పెరిగిన వాతావరణం వల్ల వాళ్ళ పర్సనాలిటీ వేరు. ఈ మూడు కాంబినేషన్లో ఎలాంటి కెరియర్స్కి వీళ్ళు ఫిట్ అవుతారు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నాక మనము వొకేషనలా లేకపోతే పాలిటెక్నికా లేకపోతే ఇంటర్మీడియట్ అయితే ఏ గ్రూప్ తీసుకోవాలనేది డిసైడ్ అవ్వాలి. ప్రస్తుతం ఏమవుతుందంటే ఫస్ట్ ఒక గ్రూప్ డిసైడ్ అవుతున్నాం, తర్వాత కెరియర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న కేపబిలిటీస్కి నా పర్సనాలిటీకి మేబీ నాకు కామర్స్లో కొన్ని స్ట్రీమ్స్ బాగా సూట్ అవుతాయేమో, బట్ ఫస్ట్ నేను ఎంపీసీ తీసుకొని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నెక్స్ట్ ఏం చేయాలి. అసలు అలా చేయకూడదు. 10th దగ్గరే ఈ మూడు పారామీటర్స్ తోటి ఒక మంచి ఎక్స్పర్ట్ కౌన్సిలర్తో మాట్లాడాల్సిన అవసరం అవకాశం అదే కరెక్ట్ టైం అనమాట. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఒక పేరెంట్కి తెలియకపోవచ్చు, ఈ విషయాలన్నీ స్టూడెంట్కి తెలియకపోవచ్చు, టీచర్కి కూడా తెలియకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే కౌన్సిలింగ్ అనగానే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని చెప్పే వాళ్ళే కౌన్సిలర్స్ అనుకుంటారు. కాదు, కెరియర్ కౌన్సిలర్ అంటే మీకు ఏ కెరియర్ బాగా సూట్ అవుతుంది అని చెప్పే ఆ ప్రాసెస్లో వెళ్ళి ఆ సైంటిఫిక్ అప్రోచ్ డిసైడ్ అవుతే అసలు ఈ కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుందండి, ఏది బెటర్ కెరియర్ ఏంటి ఇదంతా. ఎందుకంటే ప్రతి పిల్లవాడు యూనిక్, ఆ పిల్లవాడికి ఏది బెస్ట్ సూటబుల్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం.
1: ఓకే, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్గా చాలా మంచి వివరణ ఇచ్చారు విజయ్ కిరణ్ గారు. మరి మనతో పాటు ప్రముఖ అకాడమిషియన్ శాంతి వెదల్ గారు కూడా ఉన్నారు. మేడం మీరు చెప్పండి, మరి మనకి 10th తర్వాత ఎటు వెళ్లాలని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంటర్ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు?
2: ఇంటర్మీడియట్ తర్వాత అంటే ఆల్రెడీ విద్యార్థి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్ ఇవన్నీ కూడా మనకి కోర్సెస్ అనమాట, సాంప్రదాయ ఇంటర్మీడియట్ కోర్సెస్ అంటాం వీటిని. అయితే ఇంటర్మీడియట్ ప్లస్ టూ పాస్ అయిన వాళ్ళు ఆప్షన్ ఏంటి అంటే డిగ్రీ అని చెప్తాం. అంటే ఎంపీసీ వాళ్ళకి ఎప్సెట్ ఉంది, అవి ఉన్నాయి, నీట్ బైపీసీ వాళ్ళకు ఉంది, మరి వాట్ అబౌట్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అంటే ఆబ్వియస్లీ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్. అయితే అక్కడికి మళ్ళీ బీకామ్ బీబీఏకి వస్తారు. ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో మన రాష్ట్ర ప్రభుత్వం 2020-21 విద్యా సంవత్సరం నుంచి నైపుణ్యాభివృద్ధి ఉన్న కోర్సెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అనమాట, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే సాంప్రదాయ డిగ్రీ కోర్సులకి అనుగుణంగా ఇప్పటి వరకు మార్కెట్ నడిచింది, కానీ ఇప్పుడు రాబోయే ప్రపంచం ఎలా ఉందంటే నువ్వు బీకామ్ చేసావంటే అయితే ఇంకా ఏంటి, ఇంకా ఏమున్నాయి నీ దగ్గర సర్టిఫికేట్స్ లేదా మెరిట్స్ ఏంటి చెప్పు. నువ్వు బీకామ్ 9.8 10 on 10 అయితే కాదు, దాంతో పాటుగా మనం ఇంగ్లీష్లో దెర్ ఇస్ అ సెయింగ్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటాం. అట్లాంటి సర్టిఫికేట్స్, అట్లాంటి నీకు దేనిలో నైపుణ్యం ఉంది, ఇందాకలు విజయ్ కిరణ్ గారు చెప్పినట్టు మనకి పిల్లగాడి టేస్ట్ ఏంటి, వాళ్ళ అభిరుచి ఏంటి అనేది అన్నట్టుగా ఇప్పుడు ఎంపీసీ తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత కూడా మేబీ నేను ఎఫ్సెట్కి వెళ్ళలేను, ఎంసెట్కి వెళ్ళలేను, సైన్సెస్ చదవలేను, కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే నాకు భయం, ఏదో తీసుకున్నందుకు అమ్మ నాన్న తిడతారని పాస్ అయ్యాను అని చెప్పి అన్న వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు, నూతన విద్యా ఎన్ఈపీ 2020 ప్రకారం వాళ్ళని బీకామ్ లో జాయిన్ చేసుకోవచ్చు, వాళ్ళని బీబీఏలో జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళు సైన్సెస్ లోనో ఇంజనీరింగ్ లోనో స్టిప్యులేట్ అయ్యి కన్ఫైన్ అవ్వక్కర్లేదు, ద స్కై ఈజ్ ఓపెన్ ఫర్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసిన విద్యార్థులకి బీకామ్ లో కొంత కోటా కూడా కల్పించారు. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, అంటే మీకు ఇన్ని విద్యావకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయని. సో డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుందంటే సాంప్రదాయ డిగ్రీలు చదువుకోవచ్చు, అలాగే ఇప్పుడు బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్కి వస్తే కనుక డేటా సైన్సెస్, డేటా అనాలిసిస్, బీకామ్ లో కూడా బిజినెస్ అనలిటిక్స్, ఇట్లా వివిధ కోర్సెస్ అంటే టైలర్ మేడ్గా ఏదో ఉన్నాయి అన్న ఉంచకుండా వాటిని కూడా మార్కెట్లోకి వచ్చే విద్యా విధానాలతో అనుగుణంగా పోటీ ప్రపంచంలో తట్టుకునే విధంగా పిల్లల్ని ఎంఈసీ అంటే బీకామ్ అని వదిలేకుండా బీకామ్ లో స్ట్రీమ్స్ తీసుకొచ్చారు, అంటే స్పెషలైజేషన్స్ అంటాం. ఈ కోర్సెస్ తో పాటుగా కొన్ని ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ అంటే స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ రాను రాను ప్రపంచంలో రీసెంట్ స్టాటిస్టిక్స్ ద్వారా తెలిసింది ఏంటంటే సాంప్రదాయ డిగ్రీ కోర్సులు ఉన్న వాళ్ళు పోటీ ప్రపంచంలో నిలబడరు. కాబట్టి స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటే స్కిల్ తోటి నీకు ఎందులోనో ఒక దాంట్లో నువ్వు నైపుణ్యం కూడా ప్యారలల్ గా సంపాదించుకోవాల్సిందే, అటువంటి కోర్సెస్ ని డిజైన్ చేయడం జరిగింది. అవి బీకామ్ లో ఉన్నాయి, బీఎస్సీలో ఉన్నాయి, బీబీఏలో ఉన్నాయి. ఇప్పుడు గనక మనం చూసుకుంటే ప్లస్ టూ తర్వాత సాంప్రదాయ డిగ్రీ కోర్సులు చదవాలంటే గనక వాళ్ళకి దోస్త్ ద్వారా వెళ్ళొచ్చు, నాన్ దోస్త్ కాలేజీలు కూడా 72 కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో అంటే నేరుగా వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు. దోస్త్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాలంటే ఇప్పుడు దోస్త్

0: ప్రక్రియ ఆల్రెడీ నడుస్తుంది. మే 8వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అంటే దోస్ రిజిస్ట్రేషన్ 1, 2, 3 స్టెప్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ ప్రకారంగా సీట్ అలాట్మెంట్ అనేది కొన్ని ప్రక్రియల ద్వారా జరుగుతుంది. సో ఇట్లా తీసుకుంటున్నప్పుడు విద్యార్థి అంటే ప్లస్ టూ తర్వాత కూడా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం అయితే ఉంది. ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉన్నాం. బైపీసీ తీసుకున్న వాళ్ళు నేను నీట్ రాయలేను, నాకు ఇక్కడతోటి బైపీసీ మీద భయం పట్టుకుంది అంటే వెంటనే వాళ్ళు ఏం చేయొచ్చు, బీబీఏకి వచ్చేయచ్చు. అయితే ఇక్కడ కొంచెం లిమిటేషన్స్ ఇంకా ఉన్నాయి. బైపీసీ స్టూడెంట్ బీకామ్ కి రాగలడు, బైపీసీ స్టూడెంట్ బీబీఏకి రాగలడు, కానీ ఎంఈసీ స్టూడెంట్ బీఎస్సీ మైక్రోబయాలజీ జాయిన్ అవ్వలేడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వెసులుబాటు, ఈ ఫ్లెక్సిబుల్ సిస్టమ్, యాజ్ ఎ ఎక్స్పర్ట్ ఐ కెన్ సే దట్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు ఫిజికల్ సైన్సెస్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇంటర్మీడియట్. అక్కడ ఇప్పుడు ఎంఎల్టీ కోర్సెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సులు, అవి తీసుకున్న తర్వాత బీకామ్ బిజినెస్ అనలిటిక్స్ కి వచ్చేయచ్చు. ఇంకా బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కంటిన్యూ చేసుకోకర్లేదు వాళ్ళు. కాబట్టి నూతన విద్యా విధానంలో ప్లస్ టూ తర్వాత పిల్లలు అప్పటికైనా, అంటే మీరు చెప్పినట్టుగా ఇందాల నుంచి మనం చర్చలో మొదల నుంచి అనుకునేది ఏంటి, 10th నుంచే నిర్ణయం కీలకంగా ఉండాలి. ఒకవేళ 10th లో కనుక ఏదైనా తప్పిదం జరిగి విద్యార్థి అభిరుచి, అంటే తల్లిదండ్రుల అభిరుచులు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటారు, నువ్వు ఇది అయిపో అంటారు. దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, నాలో నిన్ను చూసుకోవడం, ఇది అనాదిగా వస్తున్న ఆచారం. స్నేహితుల ప్రభావం వల్లనో తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనో అవుతున్నారు తప్ప విద్యార్థి అభిరుచిని తెలుసుకుని తరగతి గదుల్లో, అందుకే నేనేం చెప్తానంటే 10th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అన్నప్పుడు నవంబర్ డిసెంబర్ నుంచి ప్రతి స్కూల్ హ్యాస్ టు మేక్ ఇట్ మ్యాండేటరీ, కెరీర్ కౌన్సిలర్స్ లైక్ ఎక్స్పర్ట్స్ ని పిలిపించి అదే తరగతి గదుల్లో పిల్లలకి డయాస్ మీద నించోబెట్టి నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, ఇదిగో వీళ్ళ ద్వారా మీరు తెలుసుకోండి, ఏదో ఒక మాధ్యమం ద్వారా, ఒక రేడియో మాధ్యమం ద్వారా గానీ, ఒక పేపర్ ద్వారా గానీ, లేకపోతే కెరీర్ కౌన్సిలర్స్ ఇప్పుడు వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చే వారం 10 రోజులు ముందు నుంచి గానీ పిల్లల్ని, ఇందాల నుంచి మనం అనుకుంటున్నట్టు తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి వీళ్ళు ఎటువైపు చదివితే, ఏ కోర్సు చదివితే ఎటు వెళ్తారు, వీళ్ళ నెక్స్ట్ ప్రపంచం ఏంటి అనేది అవగాహన విస్తృతంగా తీసుకురావాలి. ఇది కాబట్టి ప్లస్ టూ తర్వాత యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వచ్చేసరికి ఇప్పుడు మనకి 6 యూనివర్సిటీస్ కి దోస్త్ అడ్మిషన్స్ ఉన్నాయి. 6 యూనివర్సిటీస్ కాకుండా కావలసినన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి. మీ అభిరుచికి అనుగుణంగా వెళ్తే దానిలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, నాకు కామర్స్ ఇష్టం, నన్ను కామర్స్ లో జాయిన్ చేస్తే నేను మనసు పెట్టి చదువుతాను కాబట్టి రాణిస్తాను. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ కోర్సు రాణించదు, మనసు పెట్టి ఏకాగ్రత పెట్టి ఇంట్రెస్ట్ తోటి చదివిన పిల్లలు రాణిస్తారు. కాబట్టి వాళ్ళ అభిరుచులకి వాల్యూ ఇవ్వండి. ఒకవేళ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ అయ్యి నేను బీబీఏ చదువుకుంటాను, నాకు బీబీఏ వైపు వెళ్లాలని ఉందంటే వెళ్ళనివ్వండి. మన మేధావులు అందరూ కలిసి ఎంపీసీ బైపీసీ తోటి ఇటు రావచ్చు అని పెట్టారు అంటే ఏ స్టూడెంట్ కెన్ లీడ్. కాబట్టి తల్లిదండ్రులు ఎంపీసీ అయిపోతే బీఎస్సీఏ చదవాలి అనేం లేదండి, ఓపెన్ ఆఫర్స్ ఉన్నాయి, కాబట్టి ఈ కోర్సెస్ వైపు కూడా రాణించవచ్చు.
1: శాంతివేదులు గారు, ఇప్పటి వరకు అయితే అట్లీస్ట్ మనకి 10th వరకు అన్న టైం ఉంది, కానీ ప్రస్తుతం చూస్తుంటే 6th క్లాస్ 7th క్లాస్లోనే స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలకి, చిన్నపిల్లల మైండ్ లో మేబీ ఇంకా చాలా సబ్జెక్ట్స్ తనకి ఇంట్రెస్ట్ ఉండి ఉండవచ్చు, కాకపోతే పోటీ ప్రపంచంలో పక్క వాళ్ళు జాయిన్ అయ్యారేమో ప్రెస్టేజ్ కోసమో, మనం ఇందాక అనుకున్నట్లుగా ఆ పేరెంట్స్ చేయలేకపోయింది పిల్లల్లో చేయడము, బలవంతంగా ఇది రుద్దుతున్నారు. ఎందుకంటే ఒక 6, 7 తరగతి చదివే పిల్లల మైండ్ లో ఏమి ఉండదండి, బలవంతంగా మనం రుద్దడం తప్ప. సో ఇది, ఇటువంటి పరిస్థితి ఎలా దారితీస్తుంది అంటారు?
0: చాలా దారుణమైన పరిస్థితి అండి ఇదైతే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటాం దీన్ని. అంటే ఏదో ఒక కార్పొరేట్ విద్యా సంస్థ స్టార్ట్ చేసింది అంటే, తల్లిదండ్రులకి విద్యా సంస్థలకి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, విద్యని, విద్యను అందించడానికి ఒక మాధ్యమంగా వాడండి. అయితే ఇక్కడ విద్యా సంస్థలు 6వ తరగతి నుంచి ఐఐటికి చెప్తున్నా, అసలు ఐఐటి రాయడానికి విద్యార్థికి ఉండాల్సిన అర్హత ఏంటి మేడం? ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. ఇప్పుడు 6వ తరగతిలో ఐఐటి చెప్తున్నారు, అప్ టు 10వ తరగతి వరకు ఐఐటి చెప్తున్నారు, వాటి 10th పాస్ అవ్వడు మేడం, ఈసీ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ఐఐటి ఎగ్జామినేషన్. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడైతే ఐఐటి గాని ఏదైనా గాని, ఇప్పుడు సిఎస్ఈపిటి ఫౌండేషన్ ఉండేది, ప్లస్ టూ తర్వాత కామర్స్ విద్యార్థులకి లేదా ఎంపీసీ వాళ్ళకి, ఎంపీసీ నుంచి కూడా సిఏ చదివిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ అభిరుచి ఏంటి, నేను ఇది అవుతాను అంటే అప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆ దిశగా కౌన్సిలర్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ చేయించేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు 6వ తరగతిలో

0: పిల్లల్ని ఐఐటి గురించి చేస్తానంటే వాళ్ళ విజ్ఞత ఎంత, వాళ్ళ మేధాశక్తి ఎంత, వాళ్ళ ఓపిక ఎంత, మీరు ఎందుకు అన్నెసరిగా పిల్లల్ని స్ట్రెయిన్ చేయడం, దానివల్ల సైకలాజికల్ ఇబ్బంది, స్ట్రెస్ పౌండ్స్, తర్వాత మీరు శరీర సౌష్ఠవం కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్లో భయంకరమైన మార్పులు. ఎందుకు అవి? వాళ్ళకి 6వ తరగతిలో సైన్స్ ఏంటి, ఫిజిక్స్ ఏంటి, కెమిస్ట్రీ ఏంటి, మ్యాథమెటిక్స్ ఏంటి, రూట్స్ కనుక స్ట్రాంగ్ గా మీరు డెవలప్ చేస్తే ఆ విద్యార్థి ఐఐటి దశకు వచ్చే వాళ్ళకి తనంతట తానే ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటాడు. 6వ తరగతి నుంచి విద్యార్థికి ఐఐటి అవగాహన ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదు. ఇప్పుడు 10th తర్వాత అవేర్నెస్ తీసుకురావాల్సింది అప్ చేయండి. నేను ఇప్పుడు అదే అంటున్నా, స్కూళ్లలో కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ ని పిలుస్తున్నారు, అలాగే కెరీర్ కౌన్సిలర్స్ ను కూడా ఒకళ్ళని అపాయింట్ చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు 10th తర్వాత ఇది, లేదా వీళ్ళ పని ఏంటంటే 8th, 9th, 10th క్లాసుల మీద ఫోకస్ చేసి ఎవరి అభిరుచి ఎటుంది అనేది వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కోణంలో వాళ్ళని అవగాహన కల్పించండి, ఆ కోణంలో వాళ్ళని గైడ్ చేయండి. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూనివర్సిటీ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ కి వీళ్ళ నైపుణ్యానికి. కాబట్టి 10వ తరగతి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఐఐటి అవుతాను అని ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి దానికి సగ్గట్టుగా చెప్పండి. నాకు ఇంకా అడిగితే 8th, 9th, 10th నుంచి విజయ్ కిరణ్ గారు లాంటి కౌన్సిలర్స్ ని పెట్టుకుని లేదా మా లాంటి అకాడమిషియన్స్ ని అడిగితే టోటల్ గా విద్యారంగంలోనే ఉన్నాం కాబట్టి వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల్ని అవగాహన తీసుకొస్తాం, పిల్లల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అయితే అప్పుడు అదేమవుతుంది, నేను పాడాలని ఇంట్రెస్ట్ ఉంది, నన్ను తీసుకొచ్చి మీరు ఎదుగు నువ్వు ఇలా పాడాలని నేర్పిస్తే నాలో ఒక మంచి గాయకుడు రెడీ అవుతాడు. అంతేగాని అక్కర్లేని వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది, తల్లిదండ్రులకి ఫీజులు ఇబ్బంది.
1: విజయ్ కిరణ్ గారు, యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ గా మేడం అన్నట్టు, ఇప్పుడు ఒక విద్యార్థి సంగీతం నేర్చుకోవాలనుకుంటుంది, ఇంకొకరికి క్రీడల్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, సో ప్రతి ఒక్కళ్ళని మనం ఈ స్టడీస్ మీదే ఫోకస్ చేయడం వల్ల మనం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మిస్ అయిపోతూ ఉంటాం. వాళ్ళల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఉండొచ్చు, ఒక లిరిక్ రైటర్ సిరివెన్నెల ఉండుండొచ్చు. సో వాళ్ళని మన బాల్యంలోనే వాళ్ళని చిదిమేస్తున్నట్టు. సో యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్గా మీ దగ్గరకు వచ్చే పిల్లలకి మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తుంటారండి?
2: చాలా మంచి ప్రశ్న అండి. శాంతి మేడం కూడా చాలా చక్కని పాయింట్స్ చెప్పారు, దానికి కొన్ని యాడ్ చేస్తూ మీ ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మొదటిది, పేరెంట్స్లో ఒక ఇష్యూ ఏంటంటే పిల్లవాడి కెరియర్ అనేది పేరెంట్కి ఒక సోషల్ ప్రెషర్. అంటే మీ అబ్బాయి ఏం చేశాడు, మీ అమ్మాయి ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, మా అమ్మాయి ఎక్కడుంది, మా అబ్బాయి ఎక్కడ. ప్రతి పిల్లలు యునిక్. ఈ కంపారిజన్ చేయడం మనం ఎప్పుడైతే మానేస్తామో సగం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అయిపోతాయి వాళ్ళకి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఆ సోషల్ ప్రెషర్ వల్ల ప్రతి వాళ్ళు ఆ ఐఐటి ఫౌండేషన్కు వెళ్ళాలనే ఒక ఇంకొక ప్రెషర్, ఎందుకంటే మోస్ట్ పాపులర్ కెరియర్ ఆప్షన్ కాబట్టి. ఇందాక మేడం చెప్పిన దానికి నేను కొన్ని స్టాటిస్టిక్స్ జోడిస్తాను. 15 లాక్ పీపుల్ ఐఐటి ఫౌండేషన్ రాస్తారు అని యావరేజ్, 13 to 15 లాక్ పీపుల్ రాస్తారు. వీళ్ళలో ఆ ఫౌండేషన్ నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్ వచ్చేవాళ్ళు 1 to 1.5% పీపుల్ మాత్రమే ఉంటారు. ఆ 1 to 1.5% పీపుల్లోనూ చివరికి మళ్ళీ వాళ్ళలో ఒక 7 to 10% మందికి మాత్రమే సీట్లు వస్తాయి. అంటే మరి మిగిలిన 99% పీపుల్ ఏం కావాలి? వాళ్ళందరి మీద మనం స్ట్రెస్ క్రియేట్ చేసేస్తున్నాం స్ట్రైట్ అవే. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే సక్సెస్ రేట్ కన్నా న్యాచురల్ ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే అంత కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి. అండ్ ఏ వయసులో, చాలా చిన్న వయసులో, 15-17 ఏళ్ల వయసులో, ఇది ఒక విషయం. రెండవది, 6th to 10th మేడం అన్నట్టుగా అసలు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు. ఆ వయసులో ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఐటమ్స్ కన్నా కూడా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫోకస్ ఎక్కువ ఉండాలి ఎడ్యుకేషన్లో. అది బాగా మిస్ అవుతుంది, ఎందుకంటే రోజంతా నేను ఒక గ్రైండ్లో కూర్చున్నట్టు స్కూల్ అయిపోయినాక మళ్ళీ ఐఐటి ఫౌండేషన్లో కూర్చోవాలి, దానివల్ల ఇబ్బందులు. సో ఆ వయసులో, అందుకే ఇప్పుడు ఇందాక మేడం ఇంకో మాట అన్నారు, NEP 2020లో ఫోకస్ ఈజ్ ఆన్ స్కిల్స్ అనేసి. ఆ స్కిల్స్లో లైఫ్ స్కిల్స్ కూడా ఒక భాగం, చాలా ఇంపార్టెంట్. ఆ పర్సనాలిటీ బిల్డింగ్ అనే దాని మీద మనం ఫోకస్ చేసి వాళ్ళని 10th కి వచ్చినప్పుడు రైట్ కెరియర్ని చూస్ చేసుకోవడంలో ఫోకస్ చేసామనుకోండి, ఈ ఇష్యూ అసలు చాలా మటుకు తగ్గిపోతుంది. సో నేను పేరెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే సోషల్ ప్రెషర్కి గురి కాకండి, మీ పిల్లలని ఇంకొకరి పిల్లలతోటి కంపేర్ చేయకండి. మీరు అన్నట్టుగా కంపేర్ చేస్తా పోతే మనం ఎంతోమంది ఇళయరాజాలను కోల్పోతున్నాం, ఎంతోమంది వాళ్ళ కోర్ టాలెంట్ అనేది మిస్ చేస్తున్నారు. ఇంకొకటి ఏమిటంటే అండి, పిల్లవాడి ఇంట్రెస్ట్ అనేది కొంచెం ట్రిక్కీ ఈ రోజుల్లో, ఇవి ఇన్స్టాగ్రామ్ రోజులు. వాడు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక 5 సెకండ్స్కే స్వైప్ చేసి

0: ఇంకో దానికి వెళ్తాడు. అంటే వాళ్ళకి
1: ఓకే
0: చాలా క్విక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది
1: చేంజ్ అయిపో
0: మారిపోతుంది. అందుకే మేము కరియర్ కౌన్సిలింగ్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఇంట్రెస్టెడ్ కరియర్ ఏంటి అనేది అడిగే ప్రయత్నం చేయం. వాళ్ళకి ఏ పని చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిమందికి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఈ బాగా మాట్లాడే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు కొన్ని కెరియర్స్లో బాగా సూట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో బాగా సూట్ అవుతారు, మేబీ టీచింగ్లో బాగా సూట్ అవుతారు. ఒక లాయర్కి మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి, ఒక ఆంటర్ప్రీనర్కి మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి. అట్లాగే కొద్దిమందికి ఏంటంటే చాలా షై ఉంటారు. వాళ్ళని మనం ఈ కెరియర్స్లోకి పుష్ చేసాం అనుకోండి, అవ్వచ్చు సక్సెస్, బట్ చాలా స్ట్రగుల్ అవుతారు ఇనీషియల్ స్టేజ్లో, ఎందుకంటే అది వాళ్ళ న్యాచురల్ పర్సనాలిటీ కాదు. సో మనము ఇంకోటి ఇంట్రెస్ట్ అనగానే వాళ్ళది వాళ్ళు ఏం చేస్తే ఎగ్జైట్ అవుతున్నారు అనేది ఐడెంటిఫై చేయాలి. అందరితో కలిసి పనిచేస్తే ఎగ్జైట్ అవుతున్నారా, ఆడుకుంటూ ఎగ్జైట్ అవుతున్నారు. కొద్దిమంది పిల్లలు వాళ్ళలో వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఈ డిఫరెంట్ పర్సనాలిటీ ట్రైట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ అర్థం చేసుకుని అప్పుడు మనం వాళ్ళ ఇంట్రెస్ట్ని ఐడెంటిఫై చేయాలి, రాదర్ దాన్ నీకు సైన్స్ ఇష్టమా నీకు కామర్స్ ఇష్టమా అనే ప్రశ్న అడిగితే వాళ్ళకి నిజంగా దానికి సమాధానం తెలియదు. సో పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే, ఒకటి ప్రెషర్ పెట్టద్దు, రెండు ఆడుతూ పాడుతున్న వయసులో వాళ్ళని పర్సనాలిటీని డెవలప్ కానివ్వండి. ఆ పర్సనాలిటీ బేసిస్ మీద 10th వచ్చినప్పుడు ఒక మంచి కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ తోటి కూర్చొని సైంటిఫిక్ అప్రోచ్ తీసుకొని కెరియర్ సెలెక్షన్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే ఆ వయసులో మళ్ళీ ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే, మనం ఒక 15 ఏళ్ల కుర్రాడు 16 ఏళ్ల కుర్రాడు కానీ ఒక అమ్మాయితోటి కానీ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అనేది వారికే అవగాహన ఉండదు. కొన్నిసార్లు వాళ్ళ విషయాలు పేరెంట్స్ కొంచెం బెటర్గా చెప్పగలుగుతారు, టీచర్స్ కొంచెం బెటర్గా చెప్పగలుగుతారు. సో ఆ ఇన్పుట్స్ తీసుకొని మనం ఒక సైంటిఫిక్ అప్రోచ్ కానీ తీసుకున్నట్టయితే చాలా మటుకు మంచి సక్సెస్ఫుల్ కెరియర్స్లోకి ఎంటర్ అవుతారు విత్ హ్యాపీనెస్. వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ మనీ మేకింగ్ రెండు టుగెదర్గా వెళ్తాయి కెరియర్స్లో, ఆ అవకాశం పెరుగుతుంది.
1: అవునండి. ఇప్పుడు మనం సక్సెస్ని చూసే పర్స్పెక్టివ్ కానీ డెఫినేషన్ కానీ మారాలని నేను అంటాను. ఎందుకంటే మనకి ఏంటంటే యాజ్ అ పేరెంట్స్గా చాలా త్వరగా సెటిల్ అయిపోవాలి. సెటిల్మెంట్ అంటే చాలా మంచి ఇన్కమ్ రావాలి, వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, ద బెస్ట్ ఉండాలి. అండ్ అసలు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగే పేరెంట్స్ ఎంతమంది అండి? ఎందుకంటే ఐఐటీలలో చూసుకుందాం, ఐఐటీ చేసిన వాళ్ళు, ఐఐఎం చేసిన వాళ్ళు, కొన్ని క్రోర్స్లో శాలరీ డ్రా చేసిన వాళ్ళు ఎందుకు హ్యాపీగా లేరు? ఎందుకు మళ్ళీ అది వదులుకుని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా ఏదో చిన్న విలేజ్కి వచ్చి ఫార్మింగ్ చేసుకోవడం ఎందుకు సంతోషం ఉంటుంది?
0: ఇందాక నేను చెప్పిన విషయంలోనే దీనికి సంబంధించిన పాయింట్ కూడా దాగుంది. ఎప్పుడైతే పేరెంట్, ప్రతి పేరెంట్, ఇది కొంచెం పేరెంట్స్కి కొంచెం కష్టం కలిగించచ్చు ఈ మాట, కానీ ఏంటంటే మనము ఒక లైఫ్ని ఈ ఎర్త్ మీదకి తీసుకొచ్చి చాలా గ్రేట్ థింగ్ చేస్తున్నాం, కానీ ఆ లైఫ్కి నేను ఓనర్ అనుకుంటాం, చూసారండి, ఆ మైండ్ సెట్ అనేది బయటకు వచ్చేసేయాలి. ఆ లైఫ్ని ఎలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంచాలి అనే దాని మీద మనం ఫోకస్ పెట్టి, నేను దీని ఓనరు కాబట్టి దీని ఈ ఈ పర్టికులర్ లైఫ్లోంచి
1: నాకంతా నాకే అధికారం ఉంది,
0: నాకు అధికారం ఉంది, నా కోరికలు వాళ్ళ ద్వారా తీర్చాలనుకోవటం తప్పు, అది కెరియర్ కానివ్వండి వేరే విషయాలు కానివ్వండి. సో ఆ ఫస్ట్ ఆ మైండ్ సెట్ అనేది మనము మార్చుకోవాలి. రెండవది ఏంటంటే, పిల్లలు ఇండియాలో ఉంటున్నారా బయట ఉంటున్నారా అనే పాయింట్లో, వాళ్ళ హ్యాపీనెస్ ఆర్ మనీ అనే పాయింట్లో, సక్సెస్ డెఫినేషన్ని మీరు అన్నట్టుగా చాలా చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. కొద్దిమందికి సక్సెస్ మనీ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ ఒక పొజిషన్ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ ఒక గవర్నమెంట్ జాబ్ కావచ్చు, కొద్దిమందికి సక్సెస్ పబ్లిక్లో మాట్లాడటం కావచ్చు, కానీ చాలామందికి సక్సెస్ అంటే మనీ అవుతుంది. ఇప్పుడు మనము గూగుల్కి వెళ్ళి ద మోస్ట్ సక్సెస్ఫుల్ 10 సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ఇండియా అంటే కూడా మనీ బేసిస్ మీదే వస్తుంది. ఒక ఇస్రో సైంటిస్ట్ పేరు రాదు, లేకపోతే ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్ పేరు రాదు, ఒక మంచి సోషల్ రిఫార్మిస్ట్ పేరు రాదు. సో మనీ డ్రివన్ అయిపోయింది. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, అది కూడా మనము పేరెంట్స్కి ఎంకరేజ్ చేయాలి. సక్సెస్ డెఫినేషన్ని చిన్నప్పటి నుంచి మార్చాలి, చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి దానిపైన. అందరూ మనీని ఫోకస్ చేయక్కర్లేదని మీరు అన్నట్టుగా, కొద్దిమంది పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నా కొడుకు ఐఐటీని అయిపోయాడు, మంచి ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఐఏఎం కంప్లీట్ చేశారు, మంచి ఉద్యోగం వచ్చింది, అబ్రాడ్లో కోట్లు సంపాదిస్తున్నారు, బట్ హ్యాపీగా లేరు. అప్పుడు మరి మీ యాజ్ అ పేరెంట్ మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అప్పుడు అప్పుడు ఉండే బాధ అది చాలా యూనో డిఫికల్ట్, దానిలోంచి మళ్ళీ బయటికి రావటం ఇంకేం చేయలేం, ఇంకేం చేయలేం. కాబట్టి ఏంటంటే ఈ సోషల్ ప్రెషర్

0: నౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మంత్ ఆఫ్ జనవరి బై శ్రీలక్ష్మి 9th క్లాస్.
1: అవర్ నేషనల్ డేస్ ఇన్ జనవరి. వై ఈజ్ నేషనల్ యూత్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? నేషనల్ యూత్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా ఆన్ ది బర్త్డే ఆఫ్ స్వామి వివేకానంద, జనవరి 12. ది డే వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ 1984. A number of programs are organized by different socio-cultural organizations throughout the nation on this day. Swami Vivekananda died more than 100 years ago, but after his death, his influence has been even greater than before. His teachings dealt with different aspects of religion, character building, and social issues.

0: హ్యావింగ్ వన్ ఫ్రెండ్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ బెటర్ దెన్ హ్యావింగ్ ఇన్ క్వాంటిటీ. ఏ గుడ్ ఫ్రెండ్ లవ్ ఈజ్ ట్రూ అండ్ రేర్ అండ్ వన్స్ ఇట్ ట్రెజర్ ఇట్ విత్ కేర్. ఏ ట్రూ ఫ్రెండ్ ఆల్వేస్ స్టాండ్స్ బై యూ. ట్వింకిల్ ట్వింకిల్ క్రికెట్ స్టార్, హౌ ఐ వండర్ హౌ గ్రేట్ యు ఆర్. ఆల్వేస్ బిజీ విత్ బ్యాట్ అండ్ బాల్, నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ ఎట్ ఆల్. విత్ హ్యామరింగ్ ఆఫ్ సిక్సెస్ అండ్ స్ట్రైకింగ్ ఆఫ్ ఫోర్స్, ఇంక్రీజింగ్ ద టీమ్ స్కోర్స్. బ్యాట్ అండ్ బాల్ ఐ లవ్ ఇట్ ఆల్, ఐ ఆమ్ ప్రౌడ్ అండ్ పే దిస్ ట్రిబ్యూట్. స్టార్స్ ఆఫ్ సచ్ గ్రేట్ ట్రిబ్యూట్, మై మదర్ ఈజ్ ద వన్ హూ మేక్స్ మీ డన్. మై ఫాదర్ ఈజ్ ద వన్ హూ గెట్స్ మీ బన్. మై గ్రానీ ఈజ్ ద వన్ హూ మేక్స్ మై ఫన్. ఐ ఆమ్ ద వన్ హూ ఎంజాయ్స్ విత్ దెమ్. స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్ అండ్ ఎండ్ ద డే విత్ లవ్. లవ్ ఈజ్ ఆల్, లవ్ ఈజ్ గుడ్ అండ్ గాడ్ ఈజ్ లవ్. మై స్కూల్ ఈజ్ ద బెస్ట్, ఐ డోంట్ వాంట్ టు టేక్ రెస్ట్. ఐ వాంట్ టు బి ద బెస్ట్ అండ్ డిఫీట్ హూ ఈజ్ ద ఫస్ట్. మై స్కూల్ ఈజ్ ద బెస్ట్, అవర్ టీచర్స్ డోంట్ టేక్ రెస్ట్. ద టీచ్ అస్ ద బెస్ట్ అండ్ మేక్ అస్ ద ఫస్ట్. అవర్ ప్రిన్సిపల్ ఈజ్ ద బెస్ట్, షీ ఎంకరేజెస్ అస్ ద ఫస్ట్ టు గెట్ ద మార్క్స్ బెస్ట్. సో మై స్కూల్ ఈజ్ ద బెస్ట్.
1: సెన్స్ ఆఫ్ డ్యూటీ బై పవన్ సాయి, 9th class.
2: ద వర్డ్ డ్యూటీ సీమ్స్ టు బి వెయిట్ అండ్ కాంప్లికేటెడ్ వన్, బట్ ఇట్ కెన్ బి ఈజీలీ అండర్స్టూడ్ బై అవర్ డైలీ యాక్టివిటీస్, కండక్ట్ అండ్ బిహేవియర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అవర్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డ్యూటీస్, పర్సనల్, సోషల్, ఫ్యామిలీ, నేషనల్ అండ్ గ్లోబల్ ఆర్ ది సేమ్ లైక్ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ వన్ ట్రీ హ్యావింగ్ ద సేమ్ ఫౌండేషన్. ద కండక్ట్ విచ్ ఈజ్ నాట్ అగ్రిబుల్ టు అస్ షుడ్ బి అవాయిడెడ్ వైల్ డీలింగ్ విత్ అదర్స్. లెట్ అస్ నాట్ డ్వెల్ అపాన్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ డ్యూటీ. Suppose you are going hurriedly to school, you have to take examination of political science paper. In the way water tap is seen, open and water running, you find some time to close it. Meanwhile, a blind person is seen crossing the road without any helper. You help him in crossing the crossroad. As a result, you may be a little late for your civic sense, but the kind of civic sense you have shown through your acts of kindness. We have come out with 10% marks in the examination of your practical civility. This of course is justified. On Doordarshan and radio, we come across several advertisements, the garbage be put into dustbins, kept on the roadside. But how many of us do it? At least you must start doing it. Not only this, if a banana skin or any other such thing is seen lying on the road, you must pick it up and throw into nearby garbage can. Doing all this is in no way less than religious act for you. At the time of buying railway or bus ticket or any other similar occasion inviting a large number of people, don't join the crowd. Instead, stand in a queue to wait for your turn and make others also queue up to wait for their turns. Be kind to animals, birds and creatures. Patronize trees and flora, vegetation and flowers. Treat national property as your own. You are pride of the nation. You are future of the nation. You are maker of nation's destiny.
1: Now, Smile Smile song by Hemlata, Deepika and Lakshmi.

0: వెరీ కోల్డ్.
1: స్టోరీ బై ఎం హేమలత, 7th క్లాస్.
2: వన్ డే టూ ఫ్రాగ్స్ ఫెల్ ఇన్ టు ఏ చర్న్ ఆఫ్ మిల్క్. దే స్వామ్ రౌండ్ అండ్ రౌండ్ అండ్ ట్రై టు హాప్ అవుట్. యాజ్ దేర్ వాజ్ నో సాలిడ్ సపోర్ట్ అండర్ దేర్ ఫీట్, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఫ్రాగ్స్ టు హాప్ అవుట్ ఎస్కేప్. ఆఫ్టర్ సమ్ టైమ్ వన్ ఆఫ్ ది ఫ్రాగ్స్ సెడ్, ఐ ఆమ్ కంప్లీట్లీ టైర్డ్, ఐ కాంట్ స్విమ్ ఎనీ లాంగర్, I am giving up. He gave up and down to the bottom of the churn. He was drowned. The other frog said, I will go on swimming. I hope something will happen and save me. So he on swimming his movement

0: మై మదర్ ఈజ్ ఎ జర్నలిస్ట్ బై క్రిషిత, 8th క్లాస్.
1: మై మదర్ ఈజ్ ఎ జర్నలిస్ట్. షీ రైట్స్ ఫర్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. హర్ ఆఫీస్ ఈజ్ ఇన్ ఎ బిల్డింగ్. షీ యూజెస్ ఎ టైప్ రైటర్ ఆర్ రైట్స్. Sometimes she uses a computer. Journalists write about what happens in our world every day. This is called news. We read what write in newspapers and magazines. We see it on TV and hear it on the radio. This is

0: కంప్యూటర్. జర్నలిస్ట్స్ రైట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ వరల్డ్ ఎవ్రీ డే. దిస్ ఈస్ కాల్డ్ న్యూస్. వి రీడ్ వాట్ రైట్ ఇన్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. వి సీ ఇట్ ఆన్ టీవీ అండ్ హియర్ ఇట్ ఆన్ ది రేడియో. దిస్ ఈస్ హౌ వి లెర్న్ అబౌట్ అవర్ సరౌండింగ్. మై ఫాదర్ సేస్ బీయింగ్స్ ఎ జర్నలిస్ట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ బికాస్ జర్నలిస్ట్ ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్, సీ మెనీ డిఫరెంట్ థింగ్స్ అండ్ మీట్ మెనీ డిఫరెంట్ పీపుల్. ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై మదర్.
1: స్టోరీ బై ఎం శ్రావణి, 6th class. ఏ లిటిల్ బాయ్ అండ్ ఏ కాంచి. దెర్ ఇస్ అ స్టోరీ అబౌట్ ఏ కాంచి అండ్ లిటిల్ బాయ్. ద లిటిల్ బాయ్ ప్లేడ్ ఇన్ షేడ్ ఆఫ్ ద ట్రీ ఎవ్రీ డే. ద ట్రీ లవ్డ్ హిమ్ వెరీ మచ్. వన్ డే ద బాయ్ సాట్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ. దెర్ వేర్ ట్రీస్ ఇన్ హర్ ఐస్. వై ఆర్ యూ క్రయింగ్? ఆస్క్డ్ ద ట్రీ. బికాస్ ఐ ఎమ్ హంగ్రీ, సెడ్ ద లిటిల్ బాయ్. ఎయిట్ మై ఫ్రూట్స్, said the kind tree, and bent down one of its branches. The boy ate fruits and was happy. The boy grew up. One day, he sat under the tree. He was sad. Why are you sad? asked the tree. I am going to marry, said the young man, but I have no house to live in. Cut down my branches, said the tree, and build a house. The young man built a house with the branches of the tree. The young man became a sailor. One day, he sat under the tree. He looked unhappy. Why are you unhappy? asked the tree. Because my captain is a bad man and cruel to me, said the sailor. I want to have my own ship. Cut down my trunk and build a ship, said the sailor, said the tree. The sailor built a ship on his own. The tree was gone. Only the stump was there. In 10 years, the sailor lost his ship. He came home. He was a helpless old man. One cold winter day, the old man stood near the stump of the old tree. He leaned on his stick and trembled with cold. Make a fire out of me, said the stump of the tree, and warm yourself. The stump of the kind tree burned in fire. This is how the kind tree sacrificed itself.
2: Chemistry of Life, Funny Poems by Krishita and Kavyashree.
3: Act like calcium. React like sodium.
4: Be a specialist like hydrogen.
3: Be friendly like carbon.
4: Be valuable like gold.
3: Be useful like oxygen.
4: Be noble like platinum.
3: Be shiny like silver. Don't be inert like nitrogen. Don't be explosive like uranium. Don't be poisonous like fluorine.
4: Don't have a short life like helium.

0: ఇంతవరకు మీరు వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, వివేకానంద కాన్వెంట్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడ్డానని, అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీ, సన్నబియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈరోజు కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగించారు. వరంగల్ జిల్లా అశోక్ నగర్ సమీపంలోని ప్రాచీన ఆలయం కూల్చివేతపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఆలయాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చార్మినార్ సర్కిల్ ప్రధాన అటవీ సంరక్షణాధికారి, తెలంగాణ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ కార్యదర్శి ప్రియాంక వర్గీస్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియట్ అధిపతి, హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని జె స్నేహజ ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఈరోజు శాసనసభాపక్ష నేత నిన్నుకుంటారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మూలస్తంభంగా మన దేశం ఎదుగుతోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. వలసల విషయంలో భారతదేశ విధానం ప్రధానంగా వలసదారుల రక్షణ, వలస జీవన చక్రం అంతటా సమగ్రమైన పాలన, బలమైన అంతర్జాతీయ సహకారం అనే ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో ప్రభుత్వ ఆహార ధాన్యాల నిల్వలు 604 లక్షల టన్నులకు పైగా చేరుకున్నాయని, ఇది తప్పనిసరిగా ఉండాల్సిన బఫర్ స్టాక్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారత వైమానిక దళం కలిసి నిన్న ఒడిశా తీరంలో టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్మెంటేషన్ ఆయుధ వ్యవస్థ తొలి విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించాయి. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆకాశవాణి కేంద్రాల్లో వాకథాన్ను ఘనంగా నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ఢిల్లీలో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ఆండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మళ్ళీ 4 గంటలకు వింటారు.

సారం సమాప్తం. తిరిగి ఈ సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశానికే ఆదర్శంగా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని, కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు వచ్చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సభావేదికతో పాటు మొత్తం మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఎల్లుండి హైదరాబాద్ పర్యటన సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, మైక్రోలైట్ విమానాల వినియోగంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు రామారావు విమర్శించారు. ప్రతి ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్న కృష్ణానగర్ పరిసరాలకు ఈ ఏడాది ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. పైనుంచి భారీ మొత్తంలో వచ్చిన వరద సాఫీగా సాగేలా కాలువల్లో పూడికతీత పనులను ముమ్మరం చేశామన్నారు. తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిపిఐ, సిపిఐఎం, వీసీకే అంగీకరించాయి. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతిచ్చిన విషయం తెలిసిందే. వీరందరి మద్దతుతో టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు కావలసిన మ్యాజిక్ నంబర్ 118కి చేరింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెర్ట్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శశిరేఖ పరిణయం, శ్రీ గడ్డం కనకయ్య బృందం చే చిందు యక్షగానం వింటారు.
1: గణకీర్తి.

0: శ్రీ ప్రహస్త
1: మహారాజా,
0: మా పట్టణము ద్వారకాపురి పట్టణము.
1: ఆహా,
0: అట్టి పట్టణం మేలు మహాగ్రగణ్యుడను. నా పేరు బలరామ చక్రవర్తి.
1: అవునా?
0: నాకు ఏక కుమార్తె బాలశశిరేఖ, నా భార్య అయిన రేవతి, నా సహోదరుడైన కృష్ణుడు, అదియుంగాక నా భావ అర్జునుడు.

0: నా తోబుట్టువైన సుభద్రాదేవి ఆరి గర్భవాసమందున జన్మించినటువంటి వీర అభిమాన్యునకు ఇచ్చి వివాహము చేస్తారని నా బాల శశిరేఖను
1: చిత్తం మహారాజా.
2: అమ్మా శశిరే.

0: నా పేరనగా శశిరేఖ. మా పట్టణము ద్వారకాపురి పట్టణము. మా జనకుడి పేరు బలరామ చక్రవర్తి. మా తల్లి పేరు రేవతమ్మ.
1: ఓహో అమ్మగారు, మరి ఇప్పుడు తమరు ఎక్కడ వెళ్తున్నారు?
0: మా జనకుని వద్దకి వెళ్ళాలమ్మా.
1: సరే అమ్మా, పదండి పదండి.
0: వందనములు నాన్న.

0: ఏ విధము? నీకు ఏమి కావాలయ్యను తల్లి?
1: నానా ఇదిగో నానా, ఇప్పుడైనా నేను ఉద్యానవనముకు వెళతాను నానా.
0: ఉద్యానవనమునకు వెళతావా?
1: అవును నానా.
0: సరేనమ్మా, ఉద్యానవనమునకు వెళ్ళు గాని
1: నానా
0: తోటి స్త్రీలను జతకూర్చుకొని నీవు ఆ ఉద్యానవనము తిలకించి రండమ్మా.
1: సరే నానా, ఇప్పుడే వెళ్తాను నానా.
0: నీకు వివాహం అనేది.

0: మంగి పువ్వులు ఏ పూల తోటలన్నా చాలా చూడ ముచ్చటగా ఉండదమ్మా.
1: అవునమ్మా చాలా బాగున్నది.
0: అవునవునమ్మా.

0: ఏదమ్మ చారిక కోవెలలు మయూరములు, మరి ఆ చిలుక కోవెలలు చూడగా చూడముచ్చటగా చాలా ఆనందంగా ఉన్నదే నా మతికి. ఎంత అందముగా ఉన్నదమ్మా.
1: అవునమ్మా చూడు, ఈ చిలుకలు కోవెలలు పలుకులు అమృతపు నిలుకొచ్చినటువంటి ఈ యొక్క వనములోనా
0: అవునవునమ్మా
1: వైపరీత్యము ఎంత సుమధురముగా ఉన్నదమ్మా. ఇది
0: అవునమ్మా నిజమమ్మా.
1: కోకిలములంత

0: లేదమ్మా.
1: మీరన్నట్లుగా ఈ యొక్క ఉద్యానవనము చూడగా నా మనసు మొత్తము ఏదో కలవరపశముగా ఉన్నదమ్మా.
0: నిజమమ్మా నిజము.
1: అమ్మరాణి గారు ఆ దిశ నుండి ఎవరు వస్తున్నారమ్మా?
0: అవునమ్మా, ఎవరు కావచ్చు, ఎవరు వస్తున్నారమ్మా.

0: సుమంత.
1: అయ్యా మహారాజా.
0: మా పట్టణము ఢిల్లీ హస్తినాపురి పట్టణము. నా పేరు వీర అభిమాన్యుడు. మా జనకుడైన అర్జునుడు, మా తల్లి అయినను సుభద్రాదేవి, మా మామయ్యను బలరామ చక్రవర్తి, వారి కుమార్తె అయిన బాలశశిరేఖను నాకిచ్చి వివాహంపు చేస్తానని మా తల్లి కొంగొట్టుకొని అడిగినటువంటిది వాళ్ళన్నను. అందుచేత నా బాలశశిరేఖను ఇచ్చి వివాహంపు చేయడానికి సిద్ధం.

0: ఆ దిశ నుండి మృగంబులు కాబోలుతున్నావి. ఆ దిశకు వెళ్ళి ఆ మృగంబులను హతహతంపు చేసి వచ్చేదాన్ని.
1: అవును స్వామి, లేళ్ళు, దుప్పులు, మనబోతులు, ఇన్నిన్నో మృగాలు ఉన్నావి.
0: అవును,
1: ఎంత వైపరీత్యమో స్వామి.
0: మృగములేమో కానీ ఆ దిశను ఆ పూపదరిలలో చేరి ఆ అమ్మాయిలు నాట్యము చేయుతూ పాట పాడుతూ అదిగో ఆ దిశను కనబడుతున్నారు. చంద్రుడికైనా వడివంకై ఉన్నది, కానీ వీరి ముఖారవిందమ్మునకు ఏ మాత్రము వంకలేదే. సో

0: ఆహా, ఏమి హతము ఏమి చందము! పౌర్ణమో నాడు చంద్రుడికైన వాడి వంకయ్యున్నది, గాని వీరి ముఖమునకు ఏ మాత్రము వంకలేదే.
1: చాంచాళ్ళు, నీ యొక్క వగల సగల మాటలతో మమ్మల్ని మెప్పించలేవు. ఎవరు మీరు?
2: ఎవరు మీరు?
0: ఎవరా?
1: కలికి

0: చిలుకల కొలికి నీవు నాతోనే ఒక్కసారి పలుకుము సుందరి, ఒక్క నీ ముందు ఇచ్చిన నాకెంతో ఆనందము కలుగుతున్నది. చెలి
1: వద్దు దూరము దూరము.

0: వారు దూరం ఉంటే మాటలాడము. చాలు చాలు వెళ్ళము.
1: నేను దూరం ఉండవలైనా
2: మేము ఎవరమో తెలియనా?
1: ఎవరు?
2: మా తండ్రి బలరాముడు, మా తల్లి రేవతిదేవి, మరి నా పేరు బాలా శిశిరేఖ. మీరెవరు?
1: నేను సుభద్ర తరుభవుడను. నా పేరు వీర అభిమాన్యుడు.
2: అమ్మ బాబోయ్, అంటే మా మేనత్త, మా మేనమామ అర్జునుడు, మా మేనత్త సుభద్రదేవి కుమారుడు, మా భావనే ఇతను. అయినా వీరితో మనకు అవసరం లేదు, ఇప్పుడే మనం వెళ్ళిపోదాం. ద్వారా

0: మధురుడు వేయి తూపులకు నా మధు మిరుమిట్లు క్రమిపోవచ్చు, నాది సుందరి నేను తాళతాళను.
1: ఆహా, ఏమిటి మా బావ? వీర అభిమానుడు ధరను ముర్చునుడే, అయినా లేపుతాను.

0: బావా అభిమానుడా, మూర్చలే బావా, ఏదో అయినా నేను పుట్టినప్పుడే మా మేనత్తయ్యగు అంటే మీ తల్లి సుభద్రదేవి వడిలో వేశారట. పెద్దగైన తర్వాత ఈ బాలా శశిరేఖను అభిమానునికిచ్చి వివాహము చేయవలెనని ఆనాడే మాట తీసుకుందట మా అత్తగారు.
1: అవును,
0: మరి మా తల్లిదండ్రి కూడా మాట ఇచ్చారట బావగారు. మనం ఇరువురము ఈ సుమవనంబులలో నా కూడి ఉందాము రా. కానీ బావా, అదిగో ఆ దిశ నుండి ఏదో గాండ్రిప్పుచు వ్యాఘ్రము వచ్చేస్తుంది బావా, నాకు భయం అవుతుంది.
1: నా భానంపు చేత ఒకే రేటును పడవేయచ్చదని.
0: అయినా ఇదే సమయము మా బావకు ఈ మాయమాట చెప్పి ఇప్పుడు తప్పించుకుని ద్వారకాపురం వెళ్తాను.
1: శశిరేఖ, శశిరేఖ, అయ్యో ఎక్కడో మాయమైపోయిందే, ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. ఆహా, ఇప్పుడే నా తల్లిని చేరబోయేదాను.

0: వచ్చారు? కాస్త చెప్పరా మీరు.
1: మాది మా తల్లి వసుదేవుడు, దేవకి మా తల్లిదండ్రులు, మరి మా అన్నయ్య బలరాముడు, మా చిన్న అన్నయ్య శ్రీకృష్ణ పరంధాముడు, వారికన్నా చిన్నవారు సాత్యకి. నా పేరు సుభద్రదేవి అని యావత్ జనములు కొనియాడతారు. నా భర్త పేరు పాండవ మధ్యముడు అర్జునుడమ్మ.
0: మరి ఎక్కడికి వెళ్తున్నారమ్మా ఇప్పుడు?
2: సుభద్ర, నీవు ఎందు గురించి వచ్చితివి?
1: ఆహా, అయినా నేను ఈ సమయంలోన ఇక్కడ ఉన్నాను. కానీ మరి మా అన్నగారు ఆనాడు నాకు మాట ఇచ్చాను. సుభద్ర, నీ కుమారుడికి నేను నా కుమార్తెని ఇస్తాను శశినేఖనని చెప్పి ఉండినే. మరి ఇప్పుడే వెళ్ళిన మా అన్నని అడుగుతాను.
2: నారాయణ్, నమో నారాయణ్.

0: నారద మహర్షిని, బ్రహ్మదేవుని కుమారుండను, బ్రహ్మ మానసపుత్రుండను. నారద మహర్షిని, నాకు కలహమే భోజనం.
1: స్వామి, నారద మౌనేశ్వరులారా, మీకు ఇదే వందనములు స్వామి.
0: ఇప్పుడు ద్వారకాపురి పట్టణం వెళ్ళవలయను. ఆ సుభద్రాదేవికి కుమారుడైన అభిమన్యునికి ఇస్తానని బలరాముడు ఇంతవరకు చెప్పినాడు. కానీ ఇప్పుడు ఆది విత్తనము చేసి దుర్యోధను కుమారునికి ఇచ్చేటట్టుగా చేసి రావలయను. నారాయణ.

0: మా ఎందు దయదలంచి ఈ క్షణములో మా సమకమునకు వచ్చుట మా జన్మమే పావనమైనది స్వామి. ఎందు నిమిత్తమైన వస్తున్నారు, ఏమిటో చెప్పండి స్వామి.
1: ఓ సుభద్రాదేవి,
0: స్వామి
1: నేను ఎందుకొరకు వచ్చానంటే నీ మేలు కోరి నేను వచ్చినాను.
0: అదేమిటి స్వామి?
1: అన్నయ్య బలరామ చక్రవర్తి అతని కుమార్తె బాల శిశిరేఖను నీ కుమారునికి ఇస్తానని ఆనాడు ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రయత్నం దుర్యోధను కుమారుడైన లక్ష్మణ కుమారునికి ఇస్తానని ప్రయత్నించి ఆ పచ్చని పందిలు ముత్యాల ముగ్గులు దాపుకొని కళ్యాణమునకే ఇంకొక వారం రోజుల్లో పెళ్లి చేస్తానని ప్రయత్నించి ఉన్నాడు సుభద్రాదేవి.
0: అయ్యో దైవమా, నేను ఏమి చేదును, ఎట్టు చేదును? దేవదేవ, ఆపత్కాల బాంధవ, అపన్న రక్షక, గోకుల తిలక, గోకుండ ధరణ, ఇక నేను ఏమి చేదును? ఎంత నిర్దయ, ఎంతో నిర్దయ.

0: ఇంతగా నిర్దయపూర్ణిని అడుగు. ఇప్పుడే నేను ద్వారకకు వెళ్తున్నాను.
1: సుభద్రాదేవి, నేను చెప్పినటువంటి మాట నేను కూడా ఎంతో బుద్ధికి చెప్పాను, కానీ నీవు అలా ఉండు.
0: నారదా, నారదా.
1: సరే, ఇప్పుడు సుభద్రకైతే చెప్పినాను ఈ మాట బలరామ చక్రవర్తి చెవులో వేసినట్లు ఏదుంటే తప్పకుండా అతడు ప్రయత్నిస్తాడు. నమో నారాయణ నారాయణ.
0: నారదా, మీకిదో జోహారు.
1: చల్లగావర్దిల్లము బలరామ చక్రవర్తి.
0: ఏమి?
1: నీవు పచ్చని పందిళ్ళు ముత్యాల ముగ్గులు ఇవన్నీ దాపినటువంటి వాడవు, ఎందు గురించి కావచ్చును?
0: ఎందుకంటే నా తోబట్టు అయిన సుభద్రాదేవి వారి కుమారుడైన వీర అభిమాన్యులకు నా కుమార్తెను బాలాశీశ్రేఖను ఇచ్చి వివాహము చేస్తానని మాట ఇచ్చాను. చిన్నతనమునే నా చెల్లెలు కొంగొడ్డుకొని నా కుమార్తెను ఇవ్వమని అడిగాది, అందుచేత ఇస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు తప్పకుండా నా
1: చక్రవర్తి బలరామ చక్రవర్తి, నీవు ఇంతవరకే సుభద్రను ఇచ్చి మోసపోయినావు. ఆ పాండవులు కడుబీదలు కాబట్టి వాళ్లకు నీ కుమార్తెను వారికి ఇవ్వకూడదు, అభిమాన్యునికి ఇవ్వకూడదు. కడుబీదలు తినటానికి అన్నం లేదు, కట్టడానికి వస్తారు.
0: ఎవరికి ఇవ్వాలి?
1: దుర్యోధను కుమారుడైన ఈడుకు ఈడు జోడుకు జోడు నీకు కలిగి ఉంటాది. ధనవంతుడు దుర్యోధనుడు, నీవు కూడా ధనవంతుడవు.
0: అవును.
1: ఆ దుర్యోధను కుమారుడైన లక్ష్మణ కుమారుడికి ఇచ్చినట్లు ఏదంటే మీకు ఎంతో సరితూగినటువంటి వాడు.
0: ఓహో, నా కుమార్తె సుఖముగా ఉంటుంది అంటున్నా?
1: సుఖముగా ఉంటుంది.
0: సరే, మీరను ప్రకారముగా ఆ లక్షణమూర్తికే ఇచ్చి వివాహము చేస్తాను.
1: ఆ సరే, మరి నాకు మాట ఇవ్వము, తప్పక ఇస్తానని.
2: తప్పకుండా.
0: ఇక్కడేలా వచ్చావు? అంతఃపురంలో ఉండక ఇక్కడికేలా వచ్చావు?
2: నీ యొక్క కుమార్తెను నా కుమారుడికి అభిమానుడికి ఇవ్వమని కోరుకుంటున్నాను అన్నయ్యా.
0: నేను ఇవ్వలేను. ఓ
2: అన్న.

0: తప్పుగా పలుకుట మీకు ఇది తగదన్నయ్యా. నీ కన్యను నా కుమార్తెకి ఇవ్వమనని మనసారా వేడుకుంటున్నాను. మీ పాదములు కూడా నొక్కుచున్నానన్నయ్యా.
1: సుభద్ర
0: అన్నయ్యా, ఎలా అన్నయ్యా చెప్పండి.
1: నేను ఇవ్వలేను, వెళ్ళు నా దగ్గరికి రాకు.
0: మంగళమ్మ.

0: మీరింతవరకు శశిరేఖ పరిణయం కథ, శ్రీ గడ్డం కనకయ్య బృందం ఆలపించిన చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
0: స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర గానం చేసిన చంద్రబోస్ గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా హరిహరన్ కౌసల్య పాడిన పాట చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రగీతలలో చివరిగా మట్క చిత్రం కోసం సాయిదేవ్ హర్ష పాడిన పాట.

మీరింతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా

ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయ సూచనలు ఈ సాయంత్రం 6:50 షెడ్ నెట్లలో కూరగాయల నారు పెంపు వాటి గురించి వివరాలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయనాల వాడకం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం అమరవాణి సంస్కృత కార్యక్రమం ప్రసారమవుతుంది. మద్దూరి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం వినవచ్చు. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 పాత సినిమా పాటలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన సంకల్ప ఫలం, ఈ అంశం గురించి కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం వినవచ్చు. 6:35 పొలం పనులు, 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ రచన జి శాంతి సజ్జిత్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో లైవ్ క్యాంపరింగ్ బై వరల్డ్ మైగ్రేటరీ బర్త్డే గురించి వినవచ్చు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో

1 గంట 20 నిమిషాలకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సుల గురించి ప్రముఖ అకాడమిషియన్ శ్రీమతి శాంతివేదుల గారు, ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ్ కిరణ్ అగస్త్య గారులతో చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అనుసంధానకర్తగా శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు వ్యవహరిస్తారు. 2 గంటల 30 నిమిషాలకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమయత్ నగర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం కనకయ్య బృందం వారిచే శశిరేఖ పరిణయం చిందు యక్షగానం 2వ భాగం ప్రసారమవుతుంది. 6 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్ష విధానం ఆవశ్యకత గురించి ఉద్యానవన కళాశాల మోజర్లా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం. అనంతరం మామిడి పంట ఎగుమతిలో జాగ్రత్తల గురించి ఉద్యానవన కళాశాల మోజర్ల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం వినవచ్చు. 7 గంటల 45 నిమిషాలకు నేను ఆకాశవాణి, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమంలో రాజకుమార్ మజుందర్ గారుల సంతూరు వాద్యం ప్రసారమవుతుంది. ఇవి ఢిల్లీ కేంద్రం నుండి ఈ 3 కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5 గంటల 50 నిమిషాలు. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గత 12 ఏళ్లలో మన పంచాయతీలు కూడా మారాయి. పనులు నిర్ణయాలు వేగవంతమయ్యాయి.
3: అవును, సర్టిఫికేట్లు, బిల్ పేమెంట్ల వంటి సేవలు ఇప్పుడు పంచాయతీలోనే తేలిగ్గా లభిస్తున్నాయి. అంతేకాదు, సుమారు 50% మహిళా నేతృత్వంతో పంచాయతీలలో నారీశక్తికి కూడా ప్రోత్సాహం లభించింది.
2: అవును, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్ తో గ్రామాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది.
4: మజబూత్ పంచాయతే ఆత్మ నిర్భర్ గావ్ కా భీ

0: आधार है
1: और इसलिए
0: पंचायत की व्यवस्था जितनी मजबूत होगी उतना ही लोकतंत्र भी मजबूत होगा.
2: మరింత రండి, ఈ ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మన పంచాయతీలను మరింత బలోపేతం చేస్తామని మరోసారి ప్రతిజ్ఞ చేద్దాం.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటన నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వార్తల వివరంగా. దేశానికే మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. లగచర్లను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చుతున్నామని చెప్పారు. కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడవాలన్నారు. కృష్ణా జలాలు ఇక్కడికి వచ్చే వరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ మంత్రి శ్రీహరిని నిద్రపోనియొద్దని స్థానిక నేతలకు సూచించారు. కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదని, ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేనైనా తనకు ముఖ్యమంత్రి పదవి దక్కిందన్నారు. కొడంగల్ నుంచే దౌల్తాబాద్, కోస్గి ఆలయాల అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈరోజు ప్రజాభవన్లో మూసీ పునర్జీవన మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్బాబులను మధుపార్క్ రిడ్జ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తమ వినతులను మంత్రులకు సమర్పించారు. నిర్వాసితులు వ్యక్తం చేసిన సందేహాలు, అపోహలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మధుపార్క్ రిడ్జ్ బ్లీపాక్ నివాసితులందరి విషయంలో ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ప్రజాప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో ఎస్పీఎం ఫ్యాక్టరీని పరిశీలించిన అనంతరం 270 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అధికార ఎమ్మెల్యేగా కాకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు బలమైన వేదికగా నిలిచే జిల్లా మహిళా సమాఖ్య భవనాలు తెలంగాణలో రూపుదిద్దుకుంటున్నాయి. మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, స్వయం సహాయక సంఘాల మహిళలకు శాశ్వత వేదిక కల్పించడం, మహిళా ఆర్థిక వ్యవస్థను గ్రామీణ స్థాయిలో మరింత విస్తరించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భవనాలను నిర్మిస్తోందని మంత్రి సీతక్క తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పశుపోషణపై రాష్ట్రంలోని రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మద్దులపల్లి గ్రామంలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో పాల్గొన్న మంత్రి పశుపోషక రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వపరంగా అందుబాటులోకి తీసుకొస్తామని, రైతులు పశుసంపద పెంపుపై దృష్టి సారించాలని కోరారు.
4: ఇన్సూరెన్స్ సంబంధించిన విషయంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టైఅప్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైల్ పరిశీలనలో ఉందని చెప్పి చెప్తున్నారు. పశు సంపదను పెంచే మేకల గొర్రెలు చెప్పినటువంటి ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించిన విషయ అంశాన్ని పరిష్కారం తొందరగా చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్తామని విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ
3: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యం

0: చెల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు సమీక్షించారు. వేసవి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని సభావేదికతో పాటు మొత్తం మైదానానికి షెడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సుమారు 13 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి జీవన్ రెడ్డి కలిశారు. క్రికెట్ అభివృద్ధి ప్రోత్సాహానికి హెచ్సిఏ చేపడుతున్న కార్యక్రమాలను ఆయన గవర్నర్కు వివరించారు. తెలంగాణ యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రతిపాదిస్తున్న TG20 లీగ్ కార్యక్రమంపై కూడా గవర్నర్కు తెలియజేశారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం వాక్థాన్ నిర్వహించింది. ఇందులో భాగంగా వరంగల్ ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన వాక్థాన్ కార్యక్రమాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి ప్రారంభించారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరివాణి ఆకాశవాణి అనే నినాదంతో ఆకాశవాణి ప్రాంగణం నుంచి ప్రారంభమైన వాక్థాన్ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వరకు సాగింది.
1: రేడియో అనేది వ్యవసాయ అభివృద్ధికి ఒకప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ ఉపయోగపడతా ఉంది. ఇది మరింతగా రైతాంగానికి ఇంకా చేరువలు కావాలని, వీళ్ళు చేస్తున్నటువంటి సేవలను అభినందిస్తూ రానున్న రోజు లోపల రైతులు రేడియో ద్వారా మరింత లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను.
0: మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వ విప్ NM శ్రీనివాసరెడ్డి అన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులను స్థానిక MLA క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: పిల్లలు మంచి మార్కులతో పాస్ అయితే సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. పిల్లలే కాదు, మాకు కూడా గౌరవం వస్తుంది. అందుకే పిల్లల్ని చదివిపియాలన్న ఆలోచన కూడా ఈ రోజు పేద తల్లిదండ్రులకు వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు. రాబోయే రోజుల్లో ఈ మార్పు ఫలితాలు మనకు కనబడతాయి. మహబూబ్ నగర్ ని ఈ రోజు ఎడ్యుకేషన్ హబ్ గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మనం ఎన్నో కొత్త కాలేజీలను ఇక్కడ పెట్టుకున్నాం.
0: ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ సూచించారు. వేములవాడలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ డెత్ 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లించబడతాయి. పని ప్రదేశంలో ప్రమాదం జరిగి అంగవైకల్యం సంబంధించిన 5 లక్షల వరకు వాళ్లకు బెనిఫిట్ ఉన్నది.
0: జనగణనపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు మారథాన్ను నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ప్రణాళిక చేపడుతుందని వివరించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుసేన్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో రైతులకు స్ప్రే పంపుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. వరిష్ఠ భాజపా నేత సువేందు అధికారీ భాజపా విధాయక దళస్య నేత నిర్వాచితః. సః పశ్చిమబంగప్రదేశస్య ప్రథమః భాజపేతి దళస్య ముఖ్యమంత్రీ భవితుం సజ్జః అస్తి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సోమనాథమందిరం భారతస్య దృఢతాయాః, ఏకతాయాః, సభ్యతాయాః చ బలస్య కాలాతీతం ప్రతీకత్వేన వర్ణితం. DRDO तथा भारतीय वायुसेनया स्वदेशीयस्य तारा ग्लाइड शस्त्रस्य प्रथमोड्डयन परीक्षणं सफलतया पूरितम्। अपि च भारतस्य सिमरनजीत कौर इत्येषा सांघाई नगरे आर्चरी वर्ल्ड कप स्टेज 2 मध्ये महिलानां रिकर्व उपान्त्य

రికాంబినెంట్ టెక్నాలజీ. మనం ముఖ్యంగా జీన్ గురించి చర్చించుకున్నట్లయితే, జీన్ ఈజ్ ఏ సెగ్మెంట్ ఆఫ్ ద డిఎన్ఏ దట్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ ద మేకింగ్ ఏ స్పెసిఫిక్ ప్రోటీన్ ఆర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఇక్కడ మనకు జీన్స్ తీసుకున్నట్లయితే, ఇట్ డిటర్మైన్స్ ద ఆర్గానిజం అండ్ ట్రైట్స్ సచ్ ద ఐ కలర్, హైట్ అండ్ సక్సెసబిలిటీ ద సమ్ ఆఫ్ ద డిసీజ్. వాట్ టైప్స్ ఆఫ్ ద జీన్స్? ఇక్కడ మనం జీన్ రకాలు, జీన్ తీసుకున్నట్లయితే, స్ట్రక్చరల్ జీన్స్ కోడ్ ఫర్ ద ప్రోటీన్స్ దట్ ఫ్రమ్ ద సెల్లార్ స్ట్రక్చర్ అండ్ ఎంజైమ్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ మనకు దేనికి ఉపయోగపడతాయండి? ప్రోటీన్స్ మనం సెల్లార్ స్ట్రక్చర్ ఎంజైమ్స్ను ప్రొటెక్షన్ చేస్తానికి ఉపయోగపడతాయి. రెగ్యులేటర్ జీన్స్ ఇంపార్టెంట్. మెయిన్లీ ది కెన్ కంట్రోల్ ద యాక్టివిటీ ఆఫ్ ద అదర్ జీన్స్. రెగ్యులేషన్ చేస్తానికి, కంట్రోలింగ్ చేస్తానికి ఉపయోగపడే జీన్స్నే రెగ్యులేటర్ జీన్స్ అంటారు. హౌస్ కీపింగ్ జీన్స్, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ ద బేసిక్ సెల్లార్ ఫంక్షన్స్ అండ్ ఆర్ ద ఆల్వేస్ యాక్టివ్. ఇవన్నీ యాక్టివ్ చేస్తానికి, దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ద జీన్స్: స్ట్రక్చరల్ జీన్స్, రెగ్యులేటర్ జీన్స్, హౌస్ కీపింగ్ జీన్స్. వాట్ ఆర్ ద జీన్ ఎక్స్ప్రెషన్? జీన్ ఎక్స్ప్రెషన్ దే కెన్ ఇన్వాల్వ్స్ ద టూ మెయిన్ ప్రాసెస్. వన్ ఈజ్ ద ట్రాన్స్క్రిప్షన్, నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రాన్స్లేషన్. అనువాదము, అనువర్తనము. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంది? మనకి ఇక్కడ డిఎన్ఏ ఇస్ కాపీడ్ ఇన్ టు ద మెసెంజర్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ దేని నుంచి ఫామ్ అవుతుంది? డిఎన్ఏ నుంచి కాపీ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇది దీని దిస్ ఆర్ ఆల్సో ప్రాసెస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద ట్రాన్స్క్రిప్షన్. మెయిన్లీ ఇక్కడ దిస్ ఆర్ ద ఇన్వాల్వ్ ఇన్ ద డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్లేషన్, ఎంఆర్ఎన్ఏ యూజ్డ్ బై ద రైబోజోమ్స్. మెయిన్ మనకు ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ ఫామ్ అవుతున్నాయి. మనకు ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ ఫామ్ అండ్ సింథసిస్ ప్రోటీన్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే ఏంది? ప్రోటీన్ సింథసిస్ జరిగినట్టు లెక్కండి. ప్రోటీన్ సింథసిస్ జరిగిందని మనకు డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, డిఎన్ఏ టు ది కెన్ ఫామ్ ద ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ టు ది కెన్ ఫామ్ ద ప్రోటీన్స్. దీస్ టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ద ప్రోటీన్ సింథసిస్. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్, ఇవి రెండు జరుగుతాయి కాబట్టి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలు. ఉత్పరివర్తనాలు అనే మాట ఇస్ ఆర్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద హ్యూగో డ్రీవీస్. ఓకే, ఇస్ ఆర్ ద ఎస్పెషల్లీ ది కెన్ సీన్ టు ద, ఈయన ఎక్కడ చూసిండు? ఈయన బటానీ మొక్కల్లో మాత్రమే ఉత్పరివర్తనాలను అబ్జర్వ్ చేసినాడు. మ్యుటేషన్, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ద మ్యుటేషన్? మ్యుటేషన్ అనగా ఇస్ ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. ఇట్ కెన్ అక్కర్ అండ్ న్యాచురల్లీ ఆర్ టు ఇండ్యూస్డ్ బై ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనకు ఇది ఇక్కడ మనకు జీన్లో చేంజ్ జరుగుతానికి ఉపయోగపడటానికే మ్యుటేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ది కెన్ ఎఫెక్ట్ ద ఔటర్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి, ఇన్నర్ ఫ్యాక్టర్స్ కూడా మనకు దీని మీద పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఈ మ్యుటేషన్స్. ఔటర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? టెంపరేచర్, నెక్స్ట్ వన్ హ్యూమిడిటీ. ఇవి మనకు కొన్ని ఈ కారణాలు బాయ ఎక్స్పెక్ట్ ఎస్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ది కెన్ కంట్రోల్డ్ బై ద, ది కెన్ ఎఫెక్ట్ బై ద మ్యుటేషన్స్. మనకేంది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకే, మ్యుటేషన్స్ కెన్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఎట్లా ఇవి ఆర్గానిజమ్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? బెనిఫిషియల్ మ్యుటేషన్స్, ఇక్కడ మన ఎన్హాన్స్ ద సర్వైవల్, అడాప్టేషన్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అండ్ బ్యాక్టీరియా. బెనిఫిషియల్ మ్యుటేషన్లో మనకు ఎన్హాన్స్ ఆఫ్ ద సర్వైవల్ ఆర్ ద అడాప్టేషన్. హార్మ్ఫుల్ మ్యుటేషన్స్ కూడా ఉంటాయండి. హార్మ్ఫుల్ వీటి వల్ల చాలా హాని కలుగుతుంది, ఎస్పెషల్లీ కాజ్ ఆఫ్ ద జెనెటిక్ డిసీజెస్, ఎస్పెషల్లీ సికిల్ సెల్ ఎనీమియా, నెక్స్ట్ వన్ ఇస్ ద క్యాన్సర్, ఓకే, డౌన్ సిండ్రోమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద, వీటి వల్ల మనకు ఏమైంది? హార్మ్ఫుల్ మ్యుటేషన్స్, వీటి వల్ల మనకు చాలా ఎఫెక్ట్ పడుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద క్యాన్సర్? క్యాన్సర్ ఈజ్ ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. అంటే మనకు ఇక్కడ సెల్స్ యొక్క గ్రోత్ అనేది పర్టికులర్ లేకుండా కంటిన్యూగా గ్రోత్ కావటమే ఈజ్ టైప్ ఆఫ్ ద క్యాన్సర్, అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ఆర్ అండర్ కమ్స్ టు ద హార్మ్ఫుల్ మ్యుటేషన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద న్యాచురల్ మ్యుటేషన్స్. ఇవేంది? దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. వీటి వల్ల మనకు ఆర్గానిజంకు ఎఫెక్టివ్ ఉండవు, ఉపయోగం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బెనిఫిట్స్. యూజెస్ నాట్, దెర్ ఇస్ నో యూజ్, దెర్ ఇస్ నో అన్యూజ్. ఇకో ఇట్స్ ఆర్ ద మీజ్ ఆర్ ద హార్మ్ఫుల్ మ్యుటేషన్, న్యాచురల్ మ్యుటేషన్స్. టైప్స్ ఆఫ్ ద మ్యుటేషన్, ఉత్పరివర్తనాల రకాలు తీసుకున్నట్లయితే, పాయింట్ మ్యుటేషన్ ఇస్ మనం పాయింట్ మ్యుటేషన్ అండ్ మెయిన్గా ఏ సింగిల్ న్యూక్లియేటెడ్ చేంజ్. ఇక మనకి ఇక్కడ ఏంది? న్యూక్లియేటెడ్లో సింగిల్ చేంజెస్లో ఉపయోగపడతాయి. పాయింట్ ఇస్ ద పర్టిక్యులర్ ప్లేస్లో

మాత్రమే చేంజ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్, ఇన్సర్ట్, ఇన్సర్టేషన్, డిలీషన్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిలీషన్ అనుకు, ఒక క్రోమోజో నుంచి కొంత భాగం కోల్పోవటమే డిలీషన్. అదేవిధంగా తీసుకున్నైతే ఇన్సర్టేషన్, ఒక క్రోమోజో నుంచి కొంత భాగం వచ్చి చేరటమే ఇన్సర్టేషన్. సబ్స్టిట్యూషన్, ఒకదాని ప్లేస్లో ఇంకో దాన్ని కావటం. ఇది విధంగా మనకు పాయింట్ మ్యుటేషన్స్ అనేవి ఉంటాయి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్, ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్ కూడా మనకి ఇన్సర్టేషన్. ఇక్కడ కూడా మనకు ఇన్సర్టేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డిలీషన్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్, షిఫ్టింగ్ ఆఫ్ ద రిగార్డింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ మెయిన్ ఇదర్ మనకు విధంగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే మిస్సెన్స్ మ్యుటేషన్స్, మనకు మిస్సెన్స్ మ్యుటేషన్స్ కూడా మనకు ఇంపార్టెంట్ ఏంది, ఇవి కూడా మనకు ఒక పర్టికులర్ ప్లేట్లో పోయి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఉపయోగపడతాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే నాన్ సెన్స్ మ్యుటేషన్, ఈ మ్యుటేషన్స్ కూడా మన దట్ క్రియేట్ ద స్టాప్ కోడాన్ అండ్ ద ప్రివెంట్లీ ఎండింగ్ ఆఫ్ ద ప్రోటీన్ సిన్స్, మనకు ప్రోటీన్ సిన్సిస్ ను రెగ్యులేట్ చేస్తానికి కూడా నాన్ సెన్స్ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకు వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద మ్యుటేషన్స్ తీసుకు ఇన్ యూజెస్ ఆఫ్ ద మ్యుటేషన్, మెడిసిన్ అండ్ జెనెటిక్ రీసెర్చ్లో యూజెస్ మనకు మ్యుటేషన్స్ ఉపయోగపడుతుంది. జీన్ థెరపీ, సైంటిస్ట్ ఆల్సో దే కెన్ కంట్రోల్డ్ బై ద మ్యుటేషన్ కరెక్ట్ జెనెటిక్ డిజార్డర్స్ రిప్లేసింగ్ ద మాడిఫైంగ్ ద సమ్ ఆఫ్ ద జీన్స్, క్రిప్సర్ జీన్, క్యాస్ జీన్స్. మనకు జీన్ థెరపీలో నవడేస్ ఈ జీన్ థెరపీలో మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉపయోగిస్తానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ మ్యుటేషన్ దట్ కాజ్ ద క్యాన్సర్ హెల్ప్ ద డెవలప్ ద టార్గెటెడ్ థెరపీస్ లైక్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అండ్ ఇమ్యూనోథెరపీస్ మెడిసిన్. నెక్స్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మనకు ఈ మ్యుటేషన్స్ ఉపయోగిస్తారండి. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో వ్యాక్సిన్ ఎస్పెషల్లీ మ్యుటేషన్స్ ఇన్ వైరస్ ఆర్ స్టడీడ్ టు డెవలప్ ద ఎఫెక్టివ్ వ్యాక్సిన్. నవడేస్ మోస్ట్ ఆఫ్ ది కరోనా వ్యాక్సిన్, ఇది కూడా మనకు వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మనకు మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా డ్రగ్ రెసిస్టెన్స్, ఇవి మనకు డ్రగ్ రెసిస్టెన్స్ కూడా మ్యుటేషన్స్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆల్సో దే హెల్ప్ ద రీసెర్చర్స్ డెవలప్ యూ న్యూ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తాయని కూడా, వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాను డ్రగ్ రెసిస్టెన్స్లో కూడా మనకు ఈ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ఎక్స్పెన్స్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్లో కూడా మనకు మ్యుటేషన్స్ అనేవి పెడతాయి. మ్యుటేషన్ బ్రీడింగ్ టెక్నాలజీ, ఇక్కడ మనకు విటమిన్ డి, విటమిన్ ఏ ఇన్ ద గోల్డెన్ రైస్ ప్రొడ్యూస్ చేస్తానికి, బీటా కెరోటిన్ ప్రొడ్యూస్ చేస్తానికి కూడా మనకు ఇక్కడ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా పెస్ట్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తాయి. క్రాప్స్ జెనెటికల్లీ మాడిఫైడ్స్ బెనిఫిషియల్ మ్యుటేషన్ రెసిస్టెన్స్ కూడా రిడ్యూస్ ఇన్ ద పెస్టిసైడ్స్ కంట్రోల్ చేస్తానికి కూడా మ్యుటేషన్స్ ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఇంప్రూవ్డ్ ద లైవ్ స్టాక్, మనకు లైవ్ స్టాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తానికి కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్, మనకు ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద మ్యుటేషన్ ఆల్సో దే కెన్ యూజ్ ఫర్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్. మనకు ఏంటి ఇండస్ట్రియల్ అప్లికేషన్, బయోటెక్నాలజీ ఎంజైమ్ ప్రొడక్షన్ చేస్తానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా బయో రెమిడియేషన్, మ్యూటెంట్ బ్యాక్టీరియా అండ్ ఇంజనీర్ ద డిగ్రేడబుల్, మనకు మెయిన్గా బయోడిగ్రేషన్, మన డిగ్రేడింగ్ ఆఫ్ ద పొల్యూటెంట్స్, మన దెన్ రిమూవ్ ఆఫ్ ద పొల్యూటెంట్స్ రిమూవ్ చేస్తానికి కూడా మనకు ఇక్కడ ఉపయోగపడతాయి. ప్లాస్టిక్ రెమెడీస్, మనకు టాక్సిక్ వేస్ట్ ను కూడా రిమూవ్ చేస్తానికి ఉపయోగపడుతుంది. సింథటిక్ బయాలజీ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ ద మ్యుటేషన్స్. నెక్స్ట్ ఎవల్యూషన్ అండ్ ద సైంటిఫిక్ రీసెర్చ్, మనకు దేనికి ఉపయోగపడుతుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ అంటే మనకు ఎట్లా పరిణామం చెందిందని తెలుసుకోవడానికి కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. న్యాచురల్ సెలెక్షన్, నెక్స్ట్ సైంటిస్ట్ హెల్ప్ ద జెనెటిక్ బేస్ ఆఫ్ అడాప్టేషన్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ద మోడల్ ఆర్గనిజమ్స్, ఇక్కడ మనకు మోడల్ ఆర్గనిజమ్ ఎస్పెషల్లీ మ్యుటెంట్స్ ఆర్గనిజమ్స్ ఆల్సో మెయిన్లీ మనకు ఎక్కువ మ్యుటేషన్ దేంట్లో చేస్తూ మనం చేస్తానికి ఉపయోగిస్తాం మోడల్ ఆర్గనిజమ్స్లా మైస్, ర్యాట్స్, ఇక్కడ మనకు ఫ్రూట్ ఫ్లైస్ను కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా మనకు మ్యుటేషన్స్ ఉపయోగిస్తారండి. ఇక్కడ జెనెటిక్ వేరియేషన్స్ కాజ్డ్ బై ద మ్యుటేషన్ హెల్ప్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్లో కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది, మెయిన్లీ జెనెటిక్ ఇంజనీరింగ్ రీకాంబినెంట్ టెక్నాలజీ ద బోత్ ఆర్ ద సేమ్. ఇట్ ఇన్వాల్వ్స్ ద మాడిఫైయింగ్ అండ్ ఆర్గనిజం జెనెటిక్ మెటీరియల్ బై ఇంట్రడ్యూస్డ్ బై ద ఫారెన్ డిఎన్ఏ. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక డిఎన్ఏ ఫారెన్ డిఎన్ఏ పర్టికులర్ ఒక డిఎన్ఏ దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ జీన్స్ని ఇన్సర్ట్ చేయడం వల్ల వాటి యొక్క లక్షణాలు అనేవి మనకు క్రాప్ ప్రొడక్టివిటీ, హై క్రాప్ ప్రొడక్టివిటీ ప్రొడ్యూస్ చేస్తానికి అనేది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంట్రడ్యూస్ ఫారెన్ డిఎన్ఏ ఇట్ ఇస్ వైల్డ్లీ యూజ్ ద మెడిసిన్, అగ్రికల్చర్, రీసెర్చ్ పర్పస్లో కూడా ఉపయోగిస్తారు. ఈ డిఎన్ఏ టెక్నాలజీ తీసుకున్నట్లయితే ఐసోలేషన్ ఆఫ్ ద జీన్ ఆఫ్ ఇన్సర్ట్, ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ద డిజైర్డ్ జీన్ ఫ్రమ్ ద డిఎన్ఏ సోర్స్. మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం
మనం ఒక దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అదేవిధంగా కట్టింగ్ ఆఫ్ ద డిఎన్ఏ విత్ ద రిస్ట్రిక్షన్ అండ్ మనకు రిస్ట్రిక్షన్ అండ్ న్యూక్లియస్, మనకు ఆర్ఈ మనకు దేనికి ఉపయోగపడుతుంది అండి ఎక్కువ, ఒక పర్టిక్యులర్ సైట్లో కట్ చేస్తాను.

0: ఉపయోగపడుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ పార్టికల్ ఉంది అనుకోండి, దాంట్లో ఒక పర్టికులర్ సైట్ లో కట్ చేసి దాంట్లో మనం డిఎన్ఏ పార్టికల్స్ ను ఇన్సర్ట్ చేస్తాం. అదేవిధంగా ఇన్సర్టేషన్ ఇన్ టు వెక్టార్, ఇప్పుడు మనం పర్టికులర్ ఫారెన్ డిఎన్ఏస్ కట్ చేసినాక ఏం చేస్తాం, దే కెన్ ఇన్సర్ట్ ద ఇన్ వెక్టార్స్. ఇక్కడ వెక్టార్స్ కూడా మనం ఏ టైప్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఉపయోగిస్తాం, ప్లాస్మిడ్స్ కానీ ఫేజ్ మిడ్స్ కానీ నెక్స్ట్ వన్ బ్యాక్టీరియో ఫేజెస్ కానీ వీటిని ఉపయోగించి ఇన్సర్ట్ చేస్తానికి మనకు ఉపయోగిస్తామండి. ఇక్కడ మెయిన్గా దీస్ ఆర్ ద ఇన్సర్ట్ ఆఫ్ ద వెక్టార్ జీన్స్ ఇన్సర్టెడ్ ఇన్ ద ప్లాస్మిడ్ ఇన్ ద వైరల్ వెక్టార్స్. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ద ఓస్ సెల్స్, మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద రికాంబినెంట్ డిఎన్ఏ ఇస్ ద ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ అండ్ యూకారియోట్ సెల్స్ కూడా ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద సెలక్షన్ ప్రాసెస్, స్క్రీనింగ్ అండ్ సెలక్షన్. ఇక్కడ మనకు అన్నీ వినక ఐసోలేషన్ చేస్తాం, కట్ చేస్తాం, ఇంట్రడ్యూస్ మన దగ్గర ఇంట్రడ్యూస్ ద పర్టికులర్ వెక్టార్, అక్కడికి పోయినాక నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ అయితే ఈ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది మనం అందులో కూడా మనం ఏం చేస్తాం, దే కెన్ సెలెక్ట్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ పార్టికల్స్. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై ద సెల్స్ హ్యావ్ ద సక్సెస్ఫుల్లీ ఇన్కార్పొరేటెడ్ ద రికాంబినెంట్ డిఎన్ఏ. ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రొడక్షన్, ద జీన్ ఎక్స్ప్రెస్ ద ప్రొడ్యూస్ ద ప్రోటీన్స్ లైక్ ద ఇన్సులిన్, నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రోత్ హార్మోన్స్, వ్యాక్సిన్స్, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తానికి మనకు ఇది మనకు ఒక ఆర్డీఎన్ఏ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తారు. మనకు మెయిన్గా ఆర్డీఎన్ఏ టెక్నాలజీ మనం దేంట్లో ఉపయోగిస్తారు, మెడిసిన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్, నెక్స్ట్ వన్ జీన్ థెరపీ, వ్యాక్సిన్ డెవలప్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మనకు మెడిసిన్స్గా ఆర్డీఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం నేవడేస్. అగ్రికల్చర్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్లో మనం జీఎం క్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాండి, బీటీ బ్రింజల్, బీటీ కాటన్, అదేవిధంగా తీసుకున్న గోల్డెన్ రైస్, ఓకే ఫ్లవర్ సావర్ టమాటో. గోల్డెన్ రైస్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు గోల్డెన్ రైస్ ఆల్సో ఇస్ ద డెవలప్డ్ బై ద ఇంగోప్యాట్రికస్. ఇన్ ఇంగోప్యాట్రికస్ అని శాస్త్రవేత్త మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, ఇక్కడ వైటమిన్ ఏను ప్రొడ్యూస్ చేస్తానికి, బీటా కెరోటిన్ ప్రొడ్యూస్ చేస్తానికి మెయిన్గా మనకు ఉపయోగపడేది మనకి ఇక్కడ గోల్డెన్ రైస్ ఉపయోగిస్తుంది. ఆ ఫ్రూట్ రైపనింగ్లో ఔటర్ స్ట్రక్చర్ త్వరగా పాడవకుండా ఉండడానికి నవడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ది కెన్ యూజ్ ఫర్ ద ఫ్లేవర్ సావర్ టమాటో, బీటా కెరోటిన్, గోల్డెన్ రైస్, మనకు బీటీ కాటన్, బీటీ బ్రింజల్ కూడా మనకి దేనికి ఉపయోగిస్తుంది, మనకు హై ప్రొడక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తానికి, ఎస్పెషల్లీ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ను ప్రొడ్యూస్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు జీన్, నెక్స్ట్ మ్యుటేషన్, మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లే ఫోర్సెనిక్ సైన్సెస్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఆర్డీఎన్ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మెయిన్గా ఆర్డీఎన్ఏ టెక్నాలజీ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ద దే కెన్ ప్రొడ్యూస్ ద డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తానికి ఉపయోగపడుతుంది. జెనెటిక్ థెరపీలు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఫోరెన్సిక్ సైన్స్లో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు మెయిన్గా హై ప్రొడక్టివిటీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తానికి, క్రాప్ ప్రొడక్టివిటీ ఆల్సో దెర్ ఇస్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ద క్రాప్ ప్రొడక్టివిటీ. ఈ విధంగా మనకు ఆర్డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి మనం నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చని ఆర్డీఎన్ఏ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: యూ హ్యావ్ లిసన్డ్ ఏ రేడియో లెసన్ ఆన్ ద టాపిక్ జీన్ మ్యూటేషన్ అండ్ రికాంబినెంట్ టెక్నాలజీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ బిఎస్సి థర్డ్ ఇయర్ 5th semester in the subject botany. The resource person is Dr. R. Sunil Kumar.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B. R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

0: మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
2: आप टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: మనకి ఎక్కువ ఉత్పాదకత అలాగే మంచి దిగుబడి రావాలంటే నాణ్యమైనటువంటి నారు ఉత్పత్తి చేయటం చాలా చాలా ముఖ్యం. నాణ్యమైనటువంటి నారు నాటడం వలన మొక్క వేగంగా ప్రధాన పొలంలో నిలదొక్కగలదు, అలాగే శాఖీయంగా పెరిగి అధిక దిగుబడిని పొందటానికి సహాయం చేస్తుంది. సాధారణ పద్ధతిలో నారు పెంచుట వలన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఏమిటవి? మొక్కకు తగినంత నీరు అందక పెరుగుదలలో అసమానతలు కనిపిస్తాయి. అన్ని మొక్కలు ఒకే రకంగా నీరు పారించినప్పుడు సరిగ్గా పొందలేవు కాబట్టి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అధిక సాంద్రతలో మొక్కలు ఉండటం వలన నర్సరీ దశలో కుళ్ళు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉండి దానివల్ల నారు కుళ్ళిపోవటం లేదా ఎండిపోవటం జరుగుతూ ఉంటుంది. నారు పీకేటప్పుడు వేర్లు తెగిపోవటం జరుగుతుంది. అలాగే నారు తునిగి మరి తర్వాత ఎక్కువ భాగం చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కారణాల వల్ల అధిక మోతాదులో విత్తనం నారుగా పోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని మొక్కలు వృధా అవుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం మోతాదు మనకు అవసరం అవుతుంది. ముఖ్యంగా కూరగాయల్లో విత్తన ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక సమస్య మనకి. ఈ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అంటే మామూలుగా మనం ఎత్తు నారుమళ్ళు పోసుకొని ఈ విధంగా ప్రయత్నిస్తాం. అయినప్పటికీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం మనకి ఈ నారుని ప్రోట్రేలలో షేడ్ నెట్ల కింద పెంచుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే కొంతమంది రైతు సోదరులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు, కానీ చాలామంది రైతు సోదరులు ఇప్పటికీ కూడా మామూలుగా ఈ నారుని పెంపకం చేపడుతూ ఉన్నారు. షేడ్ నెట్ల కింద కూరగాయల నారు ఉత్పత్తి చేసుకున్నప్పుడు నారు దశలో మొక్కలకి సరిపడేంత కాంతి, నీడ, అలాగే తేమ శాతము అవసరం కాబట్టి ఇది షేడ్ నెట్లలోనే సాధ్యమవుతుంది. మొదట 7 నుంచి 9 మీటర్ల పొడవైనటువంటి సిమెంటు లేదా రాతి స్తంభాలని 5 నుంచి 8 మీటర్ల దూరంలో నిలువుగా అంటే 3 అడుగులు లోతుగా పాతుకోవాలి. వీటి పైభాగాన షేడ్ నెట్తోటి ఇనుప తీగ సహాయంతో కప్పాలి. పక్కలను కూడా పురుగులు కీటకాలు చొరబడకుండా తెరలు దించుకున్నట్లయితే బాగుంటుంది. ఇందువల్ల తెల్లదోమ, పేనుబంక, నల్లి ఇలాంటి వాటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకు ముఖ్యంగా వైరస్ తెగుళ్ళ వ్యాప్తిని నివారించవచ్చు. నేలను బాగా చదును చేసి మీటర్ వెడల్పు కలిగినటువంటి బెడ్లను కనుక తయారు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. సుమారు 0.75 అంగుళాల వ్యాసం కలిగినటువంటి ప్లాస్టిక్ పైపుల్ని అర్ధచంద్రాకారంగా ఉంచి నర్సరీ బెడ్ మీద అమర్చాలి. వర్షాకాలంలో వీటి మీద ప్లాస్టిక్ షీట్ కప్పటం వలన నారు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఇక నారుమడి పెంచేటువంటి విధానంలో ప్రోట్రేల్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్తున్నారు. నారు పెంచడానికి ఉపయోగించేటువంటి ట్రేలని మనం ప్రోట్రేల్ అంటాం. ఇవి పాలీ ప్రొపైలిన్తో తయారు చేయబడ్డవి. వీటి వాడుకలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మనకి ట్రేలని 6 నుంచి 8 సార్లు నారు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా 98 గుంతలు ఉన్నటువంటి ట్రేలని ఎక్కువగా టమాటా, మిరప, క్యాబేజీ, క్యాలిఫ్లవరు, బెంగళూరు మిర్చి, వంకాయ, అలాగే కాకరకాయ మొదలగు కూరగాయల నారు పెంచడానికి వాడతారు. ట్రే పరిమాణం సుమారుగా 54 సెంటీమీటర్లు ఉంటుంది. ట్రే వాడే ప్రతిసారి కూడా శుభ్రమైనటువంటి నీటితో కడిగి శిలీంద్రనాశకాలతోటి నిర్జలీకరణ చేయాలి. ప్రతి గుంతకు అడుగు భాగాన రంధ్రం ఉండి తేమ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే అది కిందకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ట్రేలలో నాణ్యమైనటువంటి నారు పొందడానికి అనుకూలత ఉంటుంది. మనము నారు పెంచడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు ముఖ్యంగా బలవర్ధకమైనది, సులువుగా వేలు లోపల పోవడానికి వీలుండేదిగా వాడుకోవాలి. ఉదాహరణకు పశువుల ఎరువు లేదా సేంద్రీయ పదార్థాల కన్నా పూర్తిగా కుళ్ళినటువంటి ఆవిరితో నిర్జలీకరణ చేసినటువంటి వాణిజ్యపరమైనటువంటి మాధ్యమం ఉపయోగించడం ద్వారా నాణ్యమైన నారు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మాధ్యమం ఉపయోగించడం ద్వారా

పురుగులు వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి పీచుతో తయారు చేయబడినటువంటి కోకో పిట్ను తేమను నిలుపుకునేటువంటి సామర్థ్యం విత్తనం మొలకెత్తడానికి అలాగే మంచిగా మొక్క ఎదగటానికి ఉపయోగపడుతుంది. కోకో పిట్ కొబ్బరి నార పరిశ్రమలో వెలువడేటువంటి వ్యర్థ పదార్థం. ఇది బాగా కుళ్ళిన తర్వాత నిర్జలీకరణ చేసి పోషక పదార్థాలు జతపరిచి ఆ తర్వాత మాధ్యమంగా వాడతారు. నారు దశలో వచ్చేటువంటి తెగుళ్ళు నివారణకు ఒక టన్ను కోకో పిట్కు 100 కిలోల వేపచెక్క లేదా వేపపిండి అలాగే 1 కేజీ ట్రైకోడర్మా విరిడిని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. కోకో పిట్టుకు బదులు వానపాములెరు వంటి వర్మీ కంపోస్ట్ను కూడా కొన్నిసార్లు మనం వాడుకోవచ్చు. ప్రోట్ ట్రేల్లో నారు పెంచుకుంటున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలను కోకో పిట్తో నింపాలి. ఒకవేళ వర్మీ కంపోస్ట్ వాడినట్లయితే దానికి సమపాళ్లలో ఇసుకను కలిపి

0: కొన్నిసార్లు మనం వాడుకోవచ్చు. ప్రో ట్రేల్లో నారు పెంచుకుంటున్నట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలను కోకోపిట్తో నింపాలి. ఒకవేళ వర్మీ కంపోస్ట్ వాడినట్లయితే దానికి సమపాళ్లలో ఇసుకను కలిపి ఆ ట్రేల్లో నింపుకోవాలి. నింపేటప్పుడు కోకోపిట్లో తగినటువంటి తేమ శాతం ఉండేట్టుగా చూసుకోవాలి. ఒక ట్రే నింపుటకు సుమారుగా మనకి 1.25 కిలోల కోకోపిట్ అవసరమవుతుంది. అంటే సుమారుగా మనకు 98 గుంతలు ఉంటాయి కాబట్టి గుంతలన్నిటికీ కూడా 1.25 కిలోల కోకోపిట్ అవసరమవుతుంది. నింపిన తర్వాత ఒక్కొక్క విత్తనం ప్రతి గుంతలో 0.5 సెంటీమీటర్ లోతులో వేసి దాని మీద కోకోపిట్తో కప్పాలి. విత్తనం మొలకెత్తే వరకు కూడా నీరు పెట్టకూడదు. ఈ విధంగా విత్తిన ట్రేలని ఒకదాని మీద ఒకటి సుమారుగా 10 ట్రేలను అమర్చి పాలిథిన్ కవర్తో కప్పాలి. దీనివలన తేమ శాతం సమృద్ధిగా ఉండి వేసినటువంటి విత్తనం పంటను బట్టి 3 నుంచి 6 రోజుల్లో మొలకెత్తడం ప్రారంభిస్తుంది. మొలకెత్తడం మొదలైన వెంటనే ట్రేలను వేరు చేసి పాలిథిన్ కవర్ కప్పినటువంటి బెడ్ల మీద జతలు జతలుగా అమర్చాలి. క్రమం తప్పకుండా రోజు క్యాన్తో లేదా హోస్ పైప్తోటి మనం ట్రేలని తడుపుతూ ఉండాలి. నారు పోషణ కొరకు 19% నత్రజని, 19% భాస్వరం, 19% పొటాషియం ఉన్నటువంటి 3:19 మిశ్రమాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి విత్తనం విత్తిన తర్వాత 12 రోజులకి 20 రోజులకి నారుమడికి ఒక పిచికారీ చేయాలి. నారుని వర్షం బారి నుంచి కాపాడటం కోసం మనం నారుని జాగ్రత్తగా ఈ పాలిథిన్ షీట్లతోటి మనం కప్పుకోవాలి. అర్ధచంద్రాకారంతో ఉన్నటువంటి పైపుల్ని పెట్టి దాని మీద పాలిషింగ్ షీట్ పెట్టినట్లయితే కనుక మనం వర్షం బారిన పడకుండా నారుని సంరక్షించుకోవచ్చు. అలాగే నారుమడి దశలో మనం సరైనటువంటి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా నారు ఆరోగ్యంగా ఉంటే ప్రధాన పొలంలో నాటేటప్పుడు మనకి మంచి పంట వచ్చేటువంటి అవకాశం ఉంది.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు నరినాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.

ఇనాటి వ్యవసాయ సూచనలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య. ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. వార్తలు వివరంగా. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఈరోజు దేశ రాజధానిలో మారథాన్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ నుంచి రైల్ భవన్, ఆర్బీఐ బిల్డింగ్ మీదుగా తిరిగి ఆకాశవాణి భవన్కు ఈ మారథాన్ చేరింది. ఆకాశవాణి, దూరదర్శన్, ప్రసార భారతి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ ఫినిషర్ మెడల్, అగ్రభాగాన నిలిచిన 3 పురుషులు, 3 మహిళలకు ట్రోఫీలు బహుకరించారు. ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. ఇలాంటి మారథాన్ వాకథాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆకాశవాణి కేంద్రాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ,
2: ఇస్ సాల్ 90 వర్ష్ పూరే కర్నే

0: के उपलक्ष्य में विभिन्न कार्यक्रम आकाशवाणी में आयोजित किए जा रहे हैं। हमारे पूरे देश में जितने भी स्टेशंस हैं, जो देश में फिटनेस की एक मूवमेंट माननीय प्रधानमंत्री जी के आह्वान पर आरंभ हुई, उसका संदेश भी लोगों तक ले जाने के लिए ये उस कड़ी में एक कदम था कि आकाशवाणी से जैसे आपका लगाव पिछले 9 दशकों से बना हुआ है, आने वाले समय में भी वैसे ही बना रहे।
1: ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 232 ఆకాశవాణి కేంద్రాల్లో ఈ నెలంతా ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు.
2: బ్రోడ్కాస్టర్ హోనే కే నాతే జో ఇస్ తరహ కా కార్యక్రమ హమ్ కర్తే హై, ఇస్కా సందేశ్ దూర్ దూర్ తక్ సుదూర్ ప్రదేశ్ తక్ ఇస్ పహుంచతా హై, ఔర్ యే ఏక్ బహుత్ బడా ఉదాహరణ హోగా।
3: దేశ్ భర్ మే జో హమారే 232 ముఖ్య కేంద్ర హై, ఉన్ పర్ యే ఆయోజన్ ఇస్ మహీనే ఆయోజిత్ హోగా, ఔర్ యే ఉత్సవ్ హై। హమ్ దేశ్ కీ సేవా మే జో ఆకాశవాణి కా యోగదాన్ రహా హై, ఉస్ యోగదాన్ కో సెలబ్రేట్ కర్ రహే హై।
1: ఆకాశవాణి 1936 సంవత్సరంలో ప్రారంభమై అత్యంత విశ్వసనీయ ప్రసార మాధ్యమంగా పేరు పొందింది। డిజిటల్ ఆధిపత్య కాలంలోనూ ఆకాశవాణి ప్రజల హృదయాల్లో తనదైన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నది। సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లైన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ నిర్వహించనున్నారు। ఈ నెల 11వ తేదీన సోమనాథ్లోని ప్రభాస్ పఠన్లో జరిగే ఉత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు। రాష్ట్ర మంత్రి జీతుభాయ్ వాఘాని విలేకరులతో మాట్లాడుతూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వులో భాగంగా భారతదేశ సుసంపన్నమైన సంస్కృతి సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు। 11వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివేణి హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ గోహిల్ విగ్రహం వరకు కిలోమీటర్ మేర మెగా రోడ్ షో నిర్వహిస్తారని ఆయన తెలిపారు। దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు రోడ్ షోలో తమ ప్రదర్శనలతో అలరిస్తారని చెప్పారు। తమిళనాడులో టీవీకే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆ పార్టీ సిపిఐ సిపిఎం వీసీకే పార్టీల మద్దతు కోరింది। 5 సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మద్దతు ప్రకటించింది। విస్తృత చర్చల అనంతరం టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బేషరతుగా మద్దతిస్తామని చెరో 2 స్థానాలున్న సిపిఐ సిపిఎం ప్రకటించాయి। ఈ సాయంత్రం లేదా రేపు సమావేశం అనంతరం టీవీకే తన నిర్ణయం ప్రకటించవచ్చునని మా విలేకరి తెలియజేశారు। ఇలా ఉండగా తమ పార్టీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును హుందాగా స్వీకరిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ తెలిపారు। టీవీకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కలవదని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు। ఆకాశవాణి వార్తలు వింటున్నారు। మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి। ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి। దేశ రక్షణ సాధికారత సరిహద్దుల భద్రతతోనే సరిపోదని, సామాజిక పర్యావరణ పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు। భారత సైన్యంలో తిరంగా మౌంటైన్ రెస్క్యూ దశాబ్దోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, దేశ సాధికారత అంటే దేశ సరిహద్దుల రక్షణ, ప్రజల్లో ధీమ, ఏ ప్రమాదం వాటిల్లినా ప్రతి వ్యక్తి రక్షణ కూడా అని అన్నారు। అట్టడుగు స్థాయిలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పటిష్టం చేసే దృష్టితో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య బృందాల సమగ్ర శిక్షణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు। సమాజంలోని చివరి వ్యక్తి వరకు నమ్మకమైన ఆరోగ్య సేవలు అందించే అవగాహనను శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। ప్రజలకు వారు జీవించే ప్రాంతాల్లోనే సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశయంతో ఇటీవలి కాలంలో సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలు ప్రజల భాగస్వామ్యంపైన దృష్టి సారించడం జరిగింది। ఉన్నత స్థాయి వైద్యశాలలపైన భారం తగ్గించి ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన సేవలందించే దిశగా సిబ్బంది సామర్థ్యాన్ని పెంపొందించడం ఆవశ్యకమని ప్రభుత్వం భావిస్తున్నది। మన వైమానిక రంగం ఇప్పటి వరకు ప్రపంచంలో శీఘ్రగతిన పురోగమిస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో భారీ భౌగోళిక కేంద్రంగా వేగంగా మారుతున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు।

0: గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో ఈరోజు ఏర్పాటైన 2వ దశ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమ్మిట్లో ఆయన ప్రసంగించారు. గిఫ్ట్ సిటీ ద్వారా ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ ఫైనాన్సింగ్లో గుజరాత్ ప్రపంచానికే గవాక్షంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైమానిక రంగం అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, 2026 సంవత్సరంలోనే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 191 మిలియన్ స్థాయికి పెరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆ రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆయనకు దక్కనుంది. ఈరోజు హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అధికారి పేరు ప్రతిపాదించగా ఆయనను లాంఛనంగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో రేపు బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయనుంది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువతలో సాంస్కృతిక సమైక్యత భావాన్ని కలిగించడం, ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా 6వ విడత యువ సంఘం కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం కింద వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యువత తమకు నిర్దేశించిన చోట్ల పర్యటించి ప్రజల జీవనం, అభివృద్ధి, సంస్కృతి, వారసత్వం, విద్య, పర్యాటకం, ఆవిష్కరణలు మొదలైన అంశాల్లో ఉత్తమ విధానాలను అధ్యయనం చేస్తుంది. బీహార్లో లిచీ పంటకు సోకిన తెగులు నివారణకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తక్షణ చర్యలు చేపట్టారు. ప్రాంతాలను సందర్శించి సమస్య నివారణకు తగు సూచనలు చేసే విధంగా ప్రత్యేక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3వ దశ డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో అధ్యక్షత వహించారు. ప్రజలకు, రెవెన్యూ అధికారులకు కూడా సౌకర్యంగా భూ సంబంధమైన సేవలు పారదర్శకంగా సమర్థవంతంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ఉత్సవంలో భాగంగా ఈ నెల 11న జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశ రక్షణ సరిహద్దుల భద్రత మాత్రమే కాదని, సామాజిక, పర్యావరణ, పౌరుల భద్రత కూడా అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శువేందు అధికారి నూతన శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం వినే ముందు ఈ వాణిజ్య ప్రకటన.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. ఈ రోజు దానిమ్మ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవలసిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ చర్చలో పండ్ల విభాగం శాస్త్రవేత్తగా డాక్టర్ జి తిరుపతయ్య గారు, రైతు జంట లక్ష్మమ్మ సీనయ్యగా ప్రీత మరియు శ్రీవీర్ పాల్గొంటున్నారు.
1: లక్ష్మమ్మ, ఏం చేస్తున్నావు?
0: ఏం లేదయ్యా, చెప్పు, ఏందో హుషారుగా ఉన్నావు?
1: అదే చెప్తున్నా. మన పొలంలో కొంత భాగం దానిమ్మ తోటను సాగు చేద్దాం అనుకుంటున్నా. మంచి లాభాలొస్తాయట.
0: అదేందయ్యా, అలా ఒక్కసారికే నిర్ణయించుకున్నావు?
1: అలా ఏం లేదు లక్ష్మమ్మ, ఎప్పటి నుండో అనుకుంటున్నా. అయితే మా బావ వాళ్ళు కూడా 10 ఎకరాలలో ఈ దానిమ్మ తోటను వేశారట, మా చెల్ల చెప్పింది.
0: మనకేమో ఆ తోట ముచ్చట్ల గురించి తెలియదు కదా, దాని సాగు గురించి ఎట్లా, నీకెవరు చెప్తారు ఇప్పుడు?
1: అయ్యో లక్ష్మమ్మ, నీవేం ఫికర్ చెయ్యకు, ఇవన్నీ నేను చూసుకుంటాలే.
0: అదెలా, నీకన్నీ తెలిసినట్లు భలే చెప్తున్నావు.
1: అదేం లేదు లక్ష్మమ్మ, దానిమ్మలో తోట ముచ్చట్లు అన్నీ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వివరిస్తారట.
0: ఓ, గదా నీ సంబడం.
1: గదే చెప్తున్నా. ఈరోజు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతయ్య సార్ వస్తుండు మన పొలానికి. అదేవిధంగా దానిమ్మ సాగు ముచ్చట్లన్నీ చెప్తానన్నాడు. దానిమ్మ సాగును ఎట్లా సాగు చేసుకోవచ్చు, వాటిలో చేపట్టాల్సిన అన్ని యాజమాన్య పద్ధతులను చెప్తానన్నాడు. అదే ఎదురు చూస్తున్నా. అగో, మాటల్లోనే వచ్చాడు సారు. నమస్తే సార్, రండి రండి, బాగున్నారా?
2: సీనయ్య గారు, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
0: సారు, మేం బాగున్నాం, మీరు ఇట్లా రావడం సంతోషంగా ఉంది. మా పొలంలో దానిమ్మ ఎలా వెయ్యాలో వాటి ఇకమతులు జర చెప్పండి సారు.
1: అదే సారు, తోట ముచ్చట్లు చెప్తారా?
2: ఓ తప్పకుండా, దానిమ్మ పంట సాగు వివరాలు అన్ని చెబుతాను. మీకేమైనా సందేహాలు ఉన్నా అడగండి, చెబుతాను.
0: ఈ రోజు మనం చర్చించుకునబోయేది ఒక సూపర్ ఫ్రూట్ గురించి, అదే దానిమ్మ. శాస్త్రీయ నామం పునికా గ్రనేటం. దీనిని ఇంగ్లీష్ లో పొమోగ్రనేట్ అని అంటారు. ఇది పురాతన కాలం నుండి సంస్కృతి, ఆరోగ్యం, పునరావృత్పత్తికి చిహ్నంగా ప్రసిద్ధి. దానిమ్మ అనేది లాభదాయకమైన తోట పంటలలో ఒకటి. దీనిని మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలలో బాగా సాగు చేస్తారు. దీని సాగుకు తక్కువ నీటి అవసరం, అధిక దిగుబడి మరియు ఎక్కువ ఎగుమతి సామర్థ్యం కారణంగా రైతులకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది.
1: సార్, దానిమ్మ పంటను సాగు చేయాలంటే ఎలాంటి నేలలు ఉండాలి?
2: సీనయ్య, దానిమ్మ సాగుకు చల్లని శీతాకాల వాతావరణం, దానితో పాటు పొడి వేసవి కాలం కలిగి ఉండి సగటున 15 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు దీని సాగుకు అనువు. అదేవిధంగా దీని సాగు గాను 500 నుండి 700 మిల్లీలీటర్ల వర్షపాతం కలిగి పండు పక్వ దశలో లేదా పండు అభివృద్ధి దశలో 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు మంచి నాణ్యత గల పంటకు దోహదం చేస్తాయి.
1: సార్, దానిమ్మ పంటను సాగు చేయాలంటే ఎలాంటి నేలలు ఉండాలి?
2: దానిమ్మ పంట సాగుకు సారవంతమైన, లోతైన ఎర్ర మరియు చెలక నేలలు అనువుగా ఉంటాయి. అండ్ దీనికి ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 కలిగి తగు మురుగునీటి వసతి గల నేలలు దీని సాగుకు బహు అనుకూలము.
0: సార్, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా ఎలా ఉండాలో చెప్పండి సార్.
2: సగటున 15 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రాంతాలు దీని సాగుకు అనువు. అదేవిధంగా పంట ఎదుగుదల సమయంలో 35 డిగ్రీల నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత గల ప్రాంతాలు మంచి నాణ్యత గల పంటకు దోహదం చేస్తాయి.
3: సార్, మంచి దిగుబడులను పొందాలంటే ఎలాంటి మేలైన లేదా అనువైన రకాలను ఎంచుకోవాలి సార్?
2: మనం ఏ పంటైనా నాటుకోవడానికి మంచి దిగుబడి రావాలంటే మనం మొదటగా మంచి నాణ్యమైన రకాన్ని ఎన్నుకోవాలి. అదేవిధంగా దీనిలో అనేక రకాలైన నాణ్యత గల రకాలు గలవు. దానిలో మొదటిది భగ్వా. సో దీనిలో పండు ఎరుపు రంగులో ఉండి, గింజలు కూడా ఎరుపు రంగులో ఉండి, చాలా మృదువైన విత్తనాలతో ఉండి ఎగుమతికి అనువైన రకం. అదేవిధంగా ఇది అధిక దిగుబడితో పాటు తక్కువ కాయ పగులను కలిగి ఉంటుంది. సో ఇది ఎగుమతికి అనువైన రకం. గణేష్ కూడా పండ్లు ఎరుపు రంగులో ఉండి విత్తనాలు లేత గులాబీ రంగులో ఉంటాయి. ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకం. దీంతో పాటు మృదుల, ఇది కూడా ఎరుపు రంగు విత్తనాలను కలిగి అధిక దిగుబడినిచ్చే రకం. సో వీటితో పాటు ఇతర రకాలైన రూబీ, జ్యోతి, పూలే భగవా సూపర్,

0: సోలాపూర్ లాల్ వంటి రకాలను కూడా ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో బహుగా విరివిగా సాగు చేయబడుతున్న రకం ఇది, అధిక దిగుబడిచ్చే రకంగా మన ప్రాంతంలో ప్రాముఖ్యం.
1: సార్, నాణ్యమైన మొక్కలను ఎలా ఎంచుకోవాలి? ఎంచుకున్న తర్వాత అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కొంచెం చెప్పండి సార్.
0: సో మనం నాణ్యమైన మొక్కలను ఎంచుకోవాలంటే మొదటగా మనం నమ్మకమైన నర్సరీలను ఎంచుకోవాలి. సో దీనికోసము మనకి తెలంగాణ హార్టికల్చర్ విభాగం నుండి 40-50% సబ్సిడీతో ఈ మొక్కలని పొందవచ్చు. సో ఈ మొక్కలను పొందేపుడు మనం మొదటగా బ్యాక్టీరియల్ బైట్ ఫ్రీ సర్టిఫికేషన్ ఉన్న మొక్కలను ఎంచుకోవాలి. అదేవిధంగా నర్సరీలను మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు నేషనల్ హార్టికల్చర్ బోర్డు నుంచి సర్టిఫై అయిన నర్సరీల నుంచి ఈ మొక్కలను కొనుగోలు చేయాలి. అదేవిధంగా మనం ఎప్పుడైతే మొక్కలను కొనుక్కోవాలనుకుంటున్నామో వాటిని 5-8 నెలల వయసు ఉన్నాయిగా నిర్ధారించుకోవాలి. దీనితో పాటు కాండం యొక్క మందం మొక్క యొక్క ఎత్తు 30-60 సెంటీమీటర్లు ఉండి మొక్కలు ఎటువంటి ఆకు మచ్చలు లేకుండా ఆరోగ్యవంతమైన వాటిని ఎంచుకోవాలి.
2: సార్, అలానే ప్రధాన పొలంలో దానిమ్మ మొక్కల్ని ఎలా నాటుకోవాలో చెప్తారా?
0: సీనయ్య, మనం ఈ మొక్కల్ని సాధారణంగా జూన్ జూలై మాసాలలో లేదా నీరు సరిపడా ఉన్నట్లయితే ఫిబ్రవరి మార్చ్ నెలలో కూడా వీటిని నాటుకోవచ్చు. దీనికోసం మొక్కలని 4-5 మీటర్ల ఎడంలో 160-250 మొక్కలను సాధారణ పద్ధతిలో నాటుకోవచ్చు. మనము అధిక సాంద్రత పద్ధతిలో మొక్కలు నాటుకోవాలంటే 4.5 మీటర్లు x 3 మీటర్ల ఎడంలో నాటుకోవచ్చు. సో దీనికోసము వేసవిలో మనం 60 సెంటీమీటర్ల ఎడం గల గుంతలను తవ్వుకోవాలి. తవ్వుకొని ఈ గుంతలను బాగా ఎండకు ఆరనిచ్చి తర్వాత ఈ గుంతలను 10 కేజీల బాగా చిలికిన పశువుల పేడతో నింపుకోవాలి. దీనితో పాటు 250-500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 500 గ్రాముల వేపపిండిని కలుపుకొని ఈ గుంతలను నింపుకోవాలి. నింపుకొని నాటే ముందు కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు స్ట్రెప్టోసైక్లిన్ను ఈ గుంతలకు పిచికారీ చేసి మొక్కలను నాటుకోవచ్చు.
1: సార్, మొక్కలు నాటిన తర్వాత ఎలాంటి నీటి ఎరువుల యాజమాన్యం పాటించాలి సార్?
0: మన మొక్కలు నాటిన తర్వాత ఎరువులు మరియు నీటి యాజమాన్యం అతి ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. సో మొదటగా ఎరువుల యాజమాన్యం. సో దీనిలో 1 సంవత్సరం వయసు గల ప్రతి మొక్కకి 10 కేజీల బాగా చిలికిన పశువుల పేడ, దీనితో పాటు 200 గ్రాముల యూరియా, 150 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. అదేవిధంగా 2-5 సంవత్సరాల వయసు గల మొక్కలకి 20-25 కిలోల పశువుల పేడ, 400-500 గ్రాముల యూరియా, 250-300 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. 6 సంవత్సరాల పై వయసు గల మొక్కలకి 30 కిలోల పశువుల పేడ, 600 గ్రాముల యూరియా, 500 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాలి. దీనితో పాటు జీవన ఎరువులైన ఫాస్ఫరస్ సాల్యుబిలైజర్ బ్యాక్టీరియా, దానితోపాటు అజిటోబ్యాక్టర్ కూడా వేసుకుని సాయిల్ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా పైన సిఫారసు చేసిన ఎరువులను భూసార పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదుని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
2: సార్, దానిమ్మ పంటలో ఆశించే పురుగులు మరియు తెగుళ్ళ గురించి కొంచెం చెప్తారా?
0: సో దానిమ్మలో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు బ్యాక్టీరియల్ బ్లైట్ మరియు పక్షికన్ను తెగులు అండ్ కాయకుళ్ళు తెగులు. సో దీని నివారణ కోసం మొదట మనం మొక్కలను ఎంచుకునేప్పుడు ఎటువంటి వ్యాధి లేని మొక్కలను ఎంచుకోవాలి. దానితోపాటు మనం సరైన సమయంలో నీటిని మరియు ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దీనితో పాటు సరైన సమయంలో కొమ్మ కత్తింపులు కూడా చేసుకొని ఈ వ్యాధిని కొంతవరకు తగ్గించవచ్చు. ఒకవేళ మనకు వ్యాధి అధికంగా అయినచో మనం ఇతర ఫంగిసైడ్ అయిన కాపరాక్సిక్లోరైడ్ స్ట్రెప్టోసైక్లిన్ లాంటి ఫంగిసైడ్లను మనం స్ప్రే చేసుకోవచ్చు. చేసుకొని ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ వంటిని నివారించవచ్చు. ఇతర కీటకాలు కూడా ఈ దానిమ్మ పంటను ఆశిస్తాయి. దానిలో మొదటిగా కాయతొలచే పురుగు, కాండం తొలచే పురుగులు ప్రధానంగా ఈ పంటను నాశనం చేస్తాయి. వీటి కోసం మనము సరైన కాలంలో యాజమాన్య పద్ధతులు పాటించాలి. మొదటగా కాయతొలచే పురుగు నివారణ కోసము కాయలు ఎప్పుడైతే 5 సెంటీమీటర్ల సైజులో ఉంటాయో వాటిని బ్యాగింగ్ చేయాలి. అదేవిధంగా మనం పురుగు మందులను పిచికారీ చేసి కూడా ఈ కాయతొలచే పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా కాండం తెలిచే పురుగులను కూడా సకాలంలో గుర్తించి ఏదైతే కొమ్మలకి ఈ పురుగు ఆశించిందో ఆ కొమ్మలను కత్తిరించి పొలం నుండి దూరంగా పాడవేయాలి. అదేవిధంగా ఇతర పురుగు మందులను పిచికారీ చేసి ఈ పురుగులని కొంతమేర నివారించవచ్చు.
1: సార్, మొక్కలు నాటిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత పంట దిగుబడులు వస్తాయి. మంచి దిగుబడులు రావాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటించాలో కొంచెం వివరించండి సార్.
0: మనకు దానిమ్మ సాధారణంగా మొక్కలు నాటిన 3

0: సంవత్సరాలకి పంట కోతకు వస్తుంది. సో మొదటి 3 సంవత్సరాలు కూరగాయలు, ఏదైనా ఇతర తక్కువ కాలంలో పెరిగే పండ్ల తోటలను కూడా పెంచుకోవచ్చు. సో ఈ అంతర పంటలు మొదటి 3 సంవత్సరాలు ఈ అంతర పంటలు రైతులకు ఆదాయంతో పాటు కలుపు బెడదను కూడా కొంతమేర నివారిస్తాయి. సాధారణంగా పంట 3 సంవత్సరాల వయసు గల మొక్కలు ఎకరాకి 8 నుంచి 15 టన్ల దిగుబడిని సాధించవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించినచో 20 టన్ల దిగుబడి వరకు కూడా మనం సాధించవచ్చు. ఈ పంట నుండి ఎకరాకి 3 నుంచి 5 లక్షల ఆదాయాన్ని గడించవచ్చు. ఇంకా మనం అధిక దిగుబడి సాధించాలంటే మనం అవలంబించిన పద్ధతులు ఏమనగా డ్రిప్ ఇరిగేషన్, దానితోపాటు ఫర్టిగేషన్, మల్చింగ్, ఫ్రూట్ బ్యాగింగ్, దీంతోపాటు సమీకృత వ్యవసాయ పద్ధతులు అనగా క్రిమి కీటకాలను నివారించడం వంటి పద్ధతులు అధిక దిగుబడికి దోహదం చేస్తాయి.
1: సార్, పంట కోత తర్వాత మార్కెటింగ్ ఎలా ఉంటుంది? ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవచ్చో చెప్తారా?
0: మనం పంట కోత తర్వాత ఈ పంటని స్థానిక హోల్సేల్ మార్కెట్లలో అమ్ముకోవచ్చు, లేదంటే ప్రత్యక్ష అమ్మకాలు మనకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. స్థానిక రీటైల్ షాపులలో లేదంటే సూపర్ మార్కెట్లో కూడా ఈ ఫ్రూట్ ని పంపించి అధిక లాభాలను గడించవచ్చు. అదేవిధంగా ఎగుమతి చేయాలనుకుంటే దానికి తగిన క్వాలిటీ ఫ్రూట్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి. సో దానికోసం ఎగుమతి చేయాలంటే అప్పటితో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని, సో తగిన క్వాలిటీ స్టాండర్డ్స్ ఫాలో అయితే మనం ఎక్స్పోర్ట్ కూడా చేయించవచ్చు. ప్రధానంగా మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు మన దానిమ్మ పంటను ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. పంట కోసిన తర్వాత ఈ పంటను శీతల గిడ్డంగులలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 90 నుంచి 95% రిలేటివ్ హ్యూమిడిటీతో ఈ ఫ్రూట్ ని 2 నెలల వరకు నిల్వ ఉంచవచ్చు.
2: సార్, దానిమ్మ పండ్ల వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి? కొంచెం వాటి గురించి వివరంగా చెప్పండి సార్.
0: సో దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి బాగా ఉపయుక్తంగా ఉంటాయి. సో దీనిలో మొదటిగా చెప్పుకోవాలంటే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ యువనత్వాన్ని కొనసాగించడానికి తోడ్పడతాయి. అదేవిధంగా ఇవి గుండె ఆరోగ్యంలో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. ఇవి బీపీ తగ్గించడం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అదేవిధంగా ఈ ఫ్రూట్స్ అధిక ఇనుమును కలిగి ఉండడం చేత అనీమియా వంటి వ్యాధులను కూడా తగ్గిస్తాయి. అండ్ దీంతోపాటు ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో ఈ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ కూడా దరిచేరదు. దీనితో పాటు ఈ ఫ్రూట్స్ వల్ల చర్మ మరియు జుట్టు సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. దీనితో పాటుగా ఈ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఈ ఫ్రూట్స్ సాధారణంగా అధిక పీచు పదార్థాలను కలిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఈ ఫ్రూట్స్ తినడానికి కొన్ని జాగ్రత్తలు, ఎవరైతే లో బీపీ ఉంటారో వారు ఈ ఫ్రూట్స్ తినకపోవడం మంచిది. అదేవిధంగా ఈ ఫ్రూట్స్ అధికంగా తినడం వల్ల అజీర్తి చేసే అవకాశం ఉంది.
3: పంట కోత అనంతరం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి సార్?
0: మనం పంట కోసిన తర్వాత సో నెక్స్ట్ పంట రావడానికి మనము కొమ్మ కత్తిరింపులు సాధారణంగా డిసెంబర్ మాసంలో చేపట్టుకోవాలి. సో డిసెంబర్ మాసంలో కత్తిరింపులు చేపట్టిన తర్వాత మే మాసంలో మనము రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్స్, అనగా మనము సిఫారసు చేసిన ఫర్టిలైజర్స్ని మొక్కలకు అందించి తగు నీటిని సరఫరా చేయడం వల్ల మొక్కలు పూత దశకు చేరుకుంటాయి.
3: దానిమ్మ పంట సాగు గురించి, వాటిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఎంతో వివరంగా చెప్పారు. ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు. సో మీకు దానిమ్మలో ఎలాంటి విషయాలు కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు.
1: తప్పకుండా సార్.
2: ఇప్పటి వరకు తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమంలో దానిమ్మ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్లీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: మీరింతవరకు తోట ముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండ్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు డబ్ల్యూ

0: ఇన్ ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: ఇప్పుడు వినండి, జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయనాల వాడకం ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం.
2: అన్నదాతలకు నమస్కారం. పురుగులను పూర్తిగా చంపడం కాదు, ప్రకృతి సహాయంతో నియంత్రించడం నిజమైన వ్యవసాయం. నా పేరు డాక్టర్ సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కీటక శాస్త్రవేత్త, బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, సిరిసిల్ల. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకంలో రైతాంగం గమనించాల్సిన అంశాలు. ఈ రోజుల్లో రసాయన మందులు ఎక్కువగా వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి, మంచి పురుగులు కూడా నశిస్తున్నాయి, భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, రైతులకు కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం జీవ నియంత్రణ పద్ధతులు. అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటి? మనం జీవ నియంత్రణ పద్ధతులు అంటే సహజ శత్రువులను ఉపయోగించి పురుగులను నియంత్రించడం. దీనివల్ల దీని ప్రాముఖ్యత ఏంటి అంటే పర్యావరణానికి హానికరం కాదు, మన ఆరోగ్యానికి కూడా సురక్షితంగా ఉంటుంది, మరియు మంచి పురుగులను కాపాడుతుంది, ఖర్చును తగ్గిస్తుంది రైతాంగానికి. కాబట్టి ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపడం జరుగుతున్నది. అనాదిగా వాడుతున్న రసాయనిక పురుగు మందుల వలన రైతాంగం ఆశించిన ఫలితాలు లేకపోవటం, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల మీద రైతుల్లో పెరిగిన అవగాహన, మరియు పురుగు మందుల అవశేషాలు లేని ఆరు తక్కువ ఉన్న ఉత్పత్తులను మంచి ధర లభించడం, రైతు సోదరులకు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపైన వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతాపరమైన సమస్యలు రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి. వీటికి గాను రసాయనిక పురుగు మందులను దీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడాలనుకున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావటం లేనన్నది మేజర్ గా రైతాంగానికి ఒక ముఖ్య సమస్య. దీనితో పాటు మరోవైపు రైతాంగానికి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని చాలా బయో ఉత్పత్తులు అనబడే బూటకప్పు పేర్లతో నాణ్యత లేని నిషేధించబడ్డ పదార్థాలను మోసపూరితంగా రైతులకు అంటగట్టడం రెండో అతిపెద్ద సమస్య. కాబట్టి రైతాంగాలు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయన వాడకంలో ఎదురయ్యే లభ్యపరమైన సమస్యలు, వాటికి సమాధానాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ రూపంలో రైతులు వాడదలసినది అండ్ మార్కెట్లో సమయానుసారంగా లభ్యత ఒక ప్రధాన మేజర్గా లభ్యతాపరమైన సమస్యలు ఏంటి అని అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి చూసినట్లయితే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ల రూపంలో రైతులు వాడుకోదలసిన మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని తక్కువ నిల్వ శక్తి ఉన్న ట్రైకోకార్డ్లను మార్కెట్ వారు అందుబాటులోకి తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ వీటిని వాటి మదర్ కల్చర్ గాని, లేదు అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని గాని, ఏవైతే జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఈ కేంద్రాల్లో లభిస్తాయి. మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలను కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెలకువలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేజర్గా మనకేంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకు అంటే వీటి జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కంపల్సరీ మీరు కొన్ని పద్ధతులు మెలకువలు పాటించాలి. అందులో ఏంటి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్క జాతి పురుగులను నియంత్రించే బివేరియా బ్యాసియానా, వేరును ఆశించే పురుగులను నిరోధించే మెటారేజియం, రసం పీల్చే పురుగులను ఆశించే వర్టిసీలియం, వివిధ తెగుళ్లను నివారించే అజాడిరెక్టిన్ వంటి జీవరసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవరసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకే వస్తాయన్న వాస్తవాన్ని రైతులు గమనించాలి. కాబట్టి రైతులు జీవరసాయనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే భవిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగాలు అసలు మరి ఏమేమి విషయాలను గుర్తుంచుకోవాలి కొనుగోలు సమయంలో రైతులు గమనించవలసిన విషయాలు. కొనుగోలు చేసే జీవరసాయనం ప్యాకెట్ ఆర్ బాటిల్ పైన ప్రభుత్వం జారీ చేసిన సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి. ఫస్ట్ గా మనం ఏంటి అంటే ఏదైనా బాటిల్ ని తీసుకున్నప్పుడు కంపల్సరీ దానిపైన ఒక అంకె ఇస్తాడు, ఒక సంఖ్య,

ఆ సంఖ్య ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఆ లైసెన్స్, అంటే లైసెన్స్ కు సంబంధించినది కూడా ముద్రించే విషయాన్ని ప్యాకెట్ పేన కానీ బాటిల్ పేన కానీ ఉన్నదా లేదా చూసుకోవాలి. తర్వాత జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు దానిపైన క్షమతలలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేసుకోవాలి. కంపల్సరీ తేదీ అంటే మనం జీవ నియంత్రణాల్లో మేజర్ గా ప్రాబ్లం ఏంటి అని అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు, కాబట్టి కంపల్సరీ మనం కొనుగోలు చేసే సమయంలో కంపల్సరీగా మనము వాటిలో తేదీ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. ఇది మాత్రం అందరూ రైతాంగం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రసీదు తీసుకున్నప్పుడు మాత్రం మనము వాటిపైన రసీదు పైన వారి సైన్ ఉందా లేదా దానిపైన డేట్ ఉందా తేదీ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని లేదు అంటే రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనకూడదు మరియు వాడకూడదు. ఎందుకు అంటే జీవరసాయనాలు అనేవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నెక్స్ట్ తర్వాత అవి పనిచేయాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, వాటికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం జీవరసాయన మందులను వాడతాం. కాబట్టి ఇవన్నీ తేదీ గాని వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసుకొని తర్వాతనే తీసుకోవాలి. ఈ అన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగం గమనించుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు కొనుగోలుతో పాటు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే భద్రపరచుకోవడం మరియు వాడకం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన మందులలాగా వీటిని వాడుకోవడానికి రాదు, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులు, జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ గా జీవరసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో గానీ, తేమ లేక నీరు ఉన్న ప్రదేశాల్లో గానీ ఉంచకూడదు. డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఎండ తగిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంచకూడదు. ఎందుకంటే ఇందులో ఉండేవి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. మనకి డైరెక్ట్ గా ఎండ పడిందనుకోండి, డైరెక్ట్ గా అవేంటి అని అంటే వాటిపైన ప్రభావం చూపి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్రదేశాల్లో గానీ, లేదు అంటే నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కానీ, తేమ అంటారు తేమ గానీ నీరు ఉన్న ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. వీలైనంత వరకు ప్యాకింగ్ ని వాడుకునే సమయంలోనే తీయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మనం వాడాలి అనుకున్నప్పుడే మనం ఆ ప్యాకెట్ ని బయటకు తీయాలి, లేదు అంటే ఓపెన్ చేసి అలానే ఉంచొద్దు, తెరిచి మాత్రం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పివి ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఎన్పివి వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ జీవ నియంత్రణ పద్ధతులు, నార్మల్ గా రసాయనిక పురుగు మందులను వాడేటప్పుడు రైతాంగం ఎప్పుడు కూడా సమయాన్ని ఎప్పుడు చూడరు, కానీ మనం జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఉదయం గాని సాయంత్రం వేళల్లో గానీ మనం వాటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఎండకి తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఎప్పుడైతే మందు పిచికారీ చేసుకున్నారనుకోండి, జీవ నియంత్రణ రసాయనాలను పిచికారీ చేసుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పురుగులపైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లోనే మీరు పిచికారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగం ఎప్పుడు కూడా ఈ జీవ నియంత్రణ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రసాయన పురుగు మందులతో కలిపి పిచికారీ చేయదు. అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చనిపోతాయి అనుకుని ఏం చేస్తారంటే రసాయన పురుగు మందులతో పాటు జీవ నియంత్రణ రసాయనాలను కూడా వాటితో కలిపి పిచికారీ చేస్తుంటారు రైతులు. కానీ ఇందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి, అంటే ఎప్పుడైతే మనకి ఈ రసాయనాలతో అంటే హానికరమైన రసాయనంతో కలిసినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం పిచికారీ చేసేటప్పుడు సపరేట్ గా పిచికారీ చేసుకోవాలి. ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ విత్తన శుద్ధి గింజ విత్తుకునే ముందు మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ట్రైకోడర్మా గానీ లేదు అంటే సూడోమోనాస్ గానీ ఎప్పుడైతే మనం గింజని విత్తుకునే సమయంలోనే వాటిని విత్తన శుద్ధి చేసుకుని మాత్రమే యూజ్ చేసుకోవాలి. సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో వాడరాదు. ఎప్పుడైనా జీవ నియంత్రణ రసాయనాలను సిఫారసు ఎంత మేరకు చేస్తారో అంత మేరకే మనం వాడుకోవాలి, అంత మేరకే యూజ్ చేయాలి. అంతకంటే ఎక్కువ గాని అంతకంటే తక్కువ గాని వాడొద్దు. నెక్స్ట్ వీటితో పాటు జీవ రసాయనాలను సంబంధించిన చట్టపరమైన అంశాలను కూడా మన రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవ రసాయనాల నాణ్యత పైన రైతాంగానికి అనుమానాలుంటాయి. ఎప్పుడైనా ఎవరికైనా మీకు అనుమానాలు కనుక ఉన్నట్లయితే రైతులు గాని వారి ప్రతినిధులు గాని ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టైడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లకి పంపించి అధికారంగా నాణ్యతా పరీక్షలు చేయించుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మీరు తీసుకున్నారనుకోండి, కంపల్సరీ ఏవైతే జీవ నియంత్రణ రసాయనాలు వాటిపైన మీరు స్ప్రే చేశారు, పిచికారీ చేశారు, పనిచేయలేదు, పని చేయనప్పుడు మీకు వాటి మీద ఏమైనా సందేహం ఉంటే కంపల్సరీ వాటిని ఏంటంటే బయోటెస్టింగ్ ల్యాబ్స్ కి పంపించేసి మీరు నాణ్యతా పరీక్షలు కూడా చేయించుకోవాలి. నెక్స్ట్ జీవ రసాయనాల పేరు మీద ఏ వ్యక్తి అయినా ఏ సంస్థ అయినా ఉద్దేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మీరు పిచికారీ చేసుకున్నాము పొలంలో, అలాంటి సమయంలో అది పనిచేయలేదు, అలా

0: అన్నప్పుడు ఇన్ని డబ్బులు పెట్టాను జీవ నియంత్రణ రసాయనాలపైన అవి పనిచేయలేదు అని బాధపడకుండా మనం ఏం చేయాలి అని అంటే, దగ్గరలో ఉన్న వ్యవసాయాధికారులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వ్యవసాయాధికారులు వాళ్ళకి లిఖిత పూర్వకంగా మీరు రాసించినట్లయితే వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి అంటే ఎప్పుడైతే మనకి అలాంటి అనుమానం వస్తే ఇమీడియట్ గా మీరు వెళ్ళేసి వ్యవసాయాధికారిని కలవాలి. ఈ మధ్య కాలంలో బయో ప్రొడక్ట్స్ అంటే జీవ ఉత్పత్తుల పేరు మీద పెద్ద ఎత్తున చాలా కంపెనీలు రైతులకు అంటగడుతున్నాయి. కాబట్టి అలాంటి కంపెనీల చేతిలో మోసపోకుండా ఉండాలి అని అంటే మీరు కంపల్సరీ కూడా టెస్టింగ్ చేయించుకోవడం కానీ లేదు అని అంటే వ్యవసాయ అధికారులకు మీరు ఫిర్యాదు చేయడం కానీ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఈ ఏవైతే జీవ ఉత్పత్తులు ఉన్నాయో ఆకర్షణీయమైన పేర్లతో అన్ని రకాల రోగాలకు చీడపీడలను నివారిస్తాయనే అబద్దపు ప్రచారంతో అమాయక రైతులకు అంటగట్టడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అబద్దపు ప్రచారాలను రైతు సోదరులు ఎటువంటి పరిస్థితుల్లోనూ నమ్మి మోసపోకుండా చట్టబద్దమైన జీవ రసాయనాలను మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయనాల వాడకం, ఈ అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: తెలుగు రాష్ట్రాల్లోని శ్రోతలందరికీ వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాము. ఈ పథకం గురించి తెలియజేయడానికి మనతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీజీఎం ఎం అరుణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: మరి ఈరోజు సుకన్య సమృద్ధి యోజన గురించి తెలుసుకుందాం సార్. ముందుగా అసలు ఈ పథకం ప్రవేశపెట్టడానికి వెనుక ఉద్దేశం అండ్ ఎప్పటి నుంచి ఈ పథకం ప్రవేశపెట్టారో చెప్తారా?
2: ఈ పథకం భారత ప్రభుత్వం వారు 2015లో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ కింద ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళ అమ్మాయి యొక్క అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే సౌలభ్యం, మినిమం అమౌంట్స్ మాక్సిమం అమౌంట్స్ ఇవన్నీ ప్రొవిజన్ చేసి వాళ్ళకి అవసరానికి ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి గార్డియన్ గా తరఫున కానీ, అమ్మాయి 10 ఇయర్స్ దాటిన తర్వాత కానీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ కి మీట్ అవ్వడానికి గవర్నమెంట్ భారత ప్రభుత్వం వారు ఈ స్కీమ్ ని తీసుకుని వచ్చారు.
1: సార్ మరి వయసు పరిమితి ఏమన్నా ఉందా?
2: ఈ స్కీమ్ లో గర్ల్ చైల్డ్స్ లెస్ దాన్ 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు క్రెడిట్ ఇవ్వచ్చు, 21 ఇయర్స్ తర్వాత మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మాక్సిమం 2 గర్ల్ చిల్డ్రన్ వరకే ఎలిజిబిలిటీ ఉంది, బియాండ్ దట్ వాటికి ఎలిజిబిలిటీ లేదు మేడం.
1: అలాగే సార్ ప్రతి సంవత్సరం జమ చేయాల్సిన మొత్తం ఏమన్నా ఉందా సార్?
2: మినిమం 1000 రూపీస్ వరకు క్రెడిట్ చేయాలి, అది ఇప్పుడు 250 రూపీస్ దాకా తీసుకొచ్చారు అండ్ అప్ టు 1.5 లాక్ పర్ ఇయర్ వరకు క్రెడిట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది.
1: అంటే గరిష్టంగా 1.5 లాక్ వరకే చేయాలా సార్ ప్రతి సంవత్సరం?
2: ప్రతి సంవత్సరం
1: అయితే నెల నెల ఇంత చేయాలి.

0: అని ఏమన్నా
1: అక్లెయిమ్
0: ఉంటుంది?
1: లేదు మ్యామ్, ఎంతైనా క్రెడిట్ చేసుకోవచ్చు, బట్ 1.5 లాక్ వరకే ఉంటుంది. 1.5 లాక్ కంటే ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రాదు, దాన్ని రిఫండ్ తీసుకోవడానికి తీసుకోవాల్సి వస్తుంది. అప్ టు 1.5 లాక్ వరకు గవర్నమెంట్ విల్ గివ్ ఇంట్రెస్ట్.
0: సార్ మీరు ఇందాక అన్నారు మంచి వడ్డీ రేటు కూడా ఈ పథకం ద్వారా ఇస్తుంది ప్రభుత్వం అనేసి, ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది సార్
1: ఇప్పుడు 8.5% పర్ యానం వరకు ఉంది మేడం. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రివైజ్ చేస్తారు, మరి ఏప్రిల్లో రివైజ్ చేస్తే మళ్ళీ అది చూడాలి, బట్ యాజ్ ఆన్ టుడే 8.5% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు మేడం.
0: అయితే? మారుతున్న వడ్డీ రేట్లతో పాటు ఇది కూడా
1: ఇది
0: మారుతూనే
1: కూడా
0: ఉంటుంది.
1: మారుతుంది. గవర్నమెంట్ భారత ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 కి ఆ ఇయర్ వరకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 8.5%.
0: అలాగే సార్ 18 ఏళ్లు దాటిన తర్వాత ఆ వ్యక్తి అంటే ఎవరి పేరు మీద అయితే వాళ్ళ పేరెంట్స్ ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు దీన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందా?
1: అది మనం నోటిఫై చేసేది అన్నమాట ఉంటుంది మ్యామ్. ఇప్పుడు 18 ఇయర్స్ దాటి ఉందంటే అబౌట్ 10 ఇయర్స్ ఎనీవే గార్డియన్ లేకుండా కూడా గర్ల్ చైల్డ్ కెన్ ఆపరేట్. సో ఈవెన్ 18 ఇయర్స్ వచ్చినా కూడా దే కెన్ ఫన్ ఆపరేటింగ్, దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు మేడం. అబౌట్ 10 ఇయర్స్ దాటిన ఎవ్రీబడి కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఇండివిజువల్ నేమ్.
0: సార్ మరి ఇది మైనర్ బాలికలకి ఇస్తున్న ఫెసిలిటీ కాబట్టి వాళ్ళు ఎలాగా ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి?
1: అప్ టు 10 ఇయర్స్ వరకు టు 18 ఇయర్స్ గార్డియన్ తో పాటు గార్డియన్ యొక్క ప్రూఫ్, గర్ల్ చైల్డ్ యొక్క ప్రూఫ్ తీసుకుని వెళ్తే లైక్ రెగ్యులర్ గా SBI అకౌంట్ ఓపెన్ చేసినట్టు ఏ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ పోస్ట్ ఆఫీసెస్ కానీ వెళ్లి రెగ్యులర్ గా అకౌంట్ ఎట్లయితే ఓపెన్ చేస్తారో, మైనర్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేస్తారో ఇవి కూడా అట్లే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మ్యామ్. దానికోసం స్పెషల్ గా అప్లికేషన్ ఫార్మ్స్ అని పాస్బుక్ కూడా డిజైన్ చేస్తున్నారు. అప్లై చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాస్బుక్ ని క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: సార్ ఇప్పుడు ఈ అకౌంట్ గార్డియన్ గాని పేరెంట్ ఎవరైతే వాళ్ళ కేర్ టేకర్ ఉంటారో వాళ్ళ ఆధారంగా చేస్తారు కాబట్టి ఈ దీనికి పర్టికులర్ ఉన్న సిఫ్ నెంబర్ వాళ్ళకి అటాచ్ అవుతుందా సార్?
1: లేదు మ్యామ్, వీళ్ళకి కూడా సెపరేట్ సిఫ్ నెంబర్ ఓపెన్ చేస్తారు, కస్టడీ ఓపెన్ చేస్తారు, రెండు ఆ అకౌంట్ లో జాయిన్ చేస్తారు. సో దాట్ 18 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత గానీ, 18 ఇయర్స్ తర్వాత గానీ ఎవరు ఎప్పుడైతే ఆపరేట్ చేసుకోగలుగుతున్నారో ఈ అకౌంట్ ని దేర్ పేరెంట్ అకౌంట్ కింద కూడా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రెండు సిఫ్స్ ఉంటాయి, ఆ రెండు సిఫ్స్ ని అకౌంట్ లో యాడ్ చేస్తారు. డిస్క్రిప్షన్ ఇస్తారు, ఈజ్ ద గార్డియన్, ఈజ్ విల్ బి ఆపరేటింగ్ ద అకౌంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది.
0: సాధారణంగా ఇలాంటి డిపాజిట్ లాంటి అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు కదా సార్ మీరు చెప్పినట్టు? సో ఆ మైనర్ గా ఉన్న బాలికకి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికీ వాడుకునే అవకాశం ఉంది?
1: ఎప్పుడైనా వాడుకోవచ్చు మ్యామ్. అందరూ మరి మన బ్యాంక్ తరఫున, యూనియన్ బ్యాంక్ తరఫున కూడా మనం అప్ టు 18 ఇయర్స్ యూనియన్ ముస్కాన్ అనే అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నాము విత్ 1000 రూపీస్ బ్యాలెన్స్. అది వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళ పేరు మీదనే ఉంటుంది. 18 ఇయర్స్ తర్వాత గార్డియన్ ఉంటే దాన్ని జాయింట్ అకౌంట్ అనే చేసుకోవచ్చు, లేదా దే కెన్ ఆపరేట్ ఆన్ దేర్ ఓన్. సో మనం ఎక్కడ అకౌంట్ ఓపెనింగ్ కానీ ఆపరేటింగ్ కానీ ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు మేడం ఏ బ్యాంక్ లో కూడా.
0: సార్ మీరు ఇందాక కూడా చెప్పారు కానీ మరోసారి, ఎన్ని సంవత్సరాల పాటు ఇందులో అమౌంట్ ని జమా చేయాలి, ఎప్పుడు ఎలాగా ఇందులో అక్యుములేట్ అయిన అమౌంట్ ని వాడుకోవచ్చు?
1: ఇది అప్ టు 15 ఇయర్స్ వరకు క్రెడిట్ చేయొచ్చు మ్యామ్ ఫ్రమ్ ద డే ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్. లెస్ దాన్ 10 ఇయర్స్ ఉంటే, ఇప్పుడు 10 ఇయర్స్ వాళ్ళు ఓపెన్ చేశారనుకుంటే అప్ టు 25 ఇయర్స్ వరకు క్రెడిట్ చేసుకున్న తర్వాత 21 ఇయర్స్ అంటే 31 ఇయర్స్ కి విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. దీన్ని మన అవసరాలు ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ అవసరాన్ని బట్టి, మెడికల్ ఎక్స్పెండిచర్ ఉన్నా కూడాను దానికోసం మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని సౌలభ్యం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మిగతా స్కీమ్స్ లో లాగా రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు మేడం.
0: 21 ఏళ్ల ముందే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడే అవకాశం,
1: హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు, మెడికల్ ఎక్స్పెండిచర్ కోసం కూడా వాడుకోవచ్చు, ఎనీ ఎక్స్చేంజెస్ వాడుకునే అవకాశం ఉంది.
0: దీంతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమన్నా ఉంటాయి
1: మ్యామ్? 80C కింద ఏదైతే ఉందో 1.5 లాక్ లో, అందులోనే దీని కంట్రిబ్యూషన్స్ అన్ని దాని కిందనే ఉన్నాయి. ఒక బెనిఫిట్ ఏంటంటే ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే, సో ఇంట్రెస్ట్ అంతా కూడా,
1: ఇంట్రెస్ట్ అంతా ట్యాక్స్ ఫ్రీ.
0: ఓకే సార్, మరి ఒకవేళ అప్లై చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి చెప్తారా?
1: ఇది అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ ఉంటుంది మ్యామ్. ఏ బ్యాంక్ లోకి వెళ్ళినా వాళ్ళ రెస్పెక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, దాంట్లో ఒరిజినల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వాటిలో ఆధార్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ ఉంటే ఆధార్ అండ్ గార్డియన్ యొక్క రెసిడెన్షియల్ ఆధార్ అండ్ ప్యాన్ నెంబర్ ఏమైనా తీసుకుని వెళ్ళినా, రేషన్ కార్డు ఉన్నా, ది కెన్ టేక్ దోస్ డాక్యుమెంట్స్. రెగ్యులర్ గా మనం అకౌంట్ ఓపెనింగ్ ఏవైతే RBI స్టిప్యులేట్ చేసిన వ్యాలిడ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ వెళ్ళి మనం ఓపెన్ చేసుకోవచ్చు.
0: సో ఆ బాలికకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా,
1: ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ ఏదన్నా,
0: బర్త్
1: సర్టిఫికేట్ తీసుకుని వెళ్తే, బర్త్ సర్టిఫికేట్ ఇస్ మనం ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ కోసం తీసుకుని వెళ్తున్నాం, అదర్వైజ్ ఏ డాక్యుమెంట్ ఉన్నా తీసుకుని కెన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెళ్ళచ్చు.
0: సార్, మరి ఇటువంటిదే ఇంకో సౌకర్యం బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తున్నది పీపీఎఫ్.
1: పీపీఎఫ్ అందరికీ ఉంది, సేమ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. ఈ సంవత్సరానికి మనకు గవర్నమెంట్ దీంట్లో 7.1 ఇస్తుంది, ఇందులో 8.5 ఇస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్. ఇందులో హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్

0: ప్రొవిజన్ ఉంది. అదర్వైజ్ స్కీమ్ గైడ్ లైన్స్ రెండింటికి మాక్సిమం ఓకే స్కీమ్ గైడ్ లైన్స్, సేమ్ 15 ఇయర్స్ దాకా కంట్రిబ్యూషన్ ఉంది, 21 ఇయర్స్ ఎక్సిజెన్సీస్ విత్డ్రాల్ ఉంది, ఏం రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మ్యామ్. అండ్ పీపీఎఫ్ కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, స్కీమ్ గైడ్ లైన్స్ అంతా ఒకటే.
1: అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో పీపీఎఫ్ కంటే ఎక్కువ,
0: సుకన్య సమృద్ధిలో ఎక్కువ ఉంది. అండ్ ఇది ఓన్లీ ఎనీ పబ్లిక్ కెన్ జాయిన్ ఇన్ దట్ వన్. ఇందులో ఓన్లీ స్పెసిఫిక్ టు గర్ల్ చైల్డ్ కాబట్టి దీంట్లో అడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సౌలభ్యం ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తాం.
1: సో ఆడపిల్లలకి ఇచ్చిన ప్రతి ఫెసిలిటీకి కొన్ని సేఫ్ గార్డ్స్ కూడా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మరి ఈ జమ అయిన అమౌంట్ ఖచ్చితంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి కానివ్వండి, మ్యారేజ్ కి కానివ్వండి, హెల్త్ ఎమర్జెన్సీస్ కి వాడడానికి ఏమన్నా ప్రత్యేకంగా గైడ్ లైన్స్ ఇచ్చిందా ప్రభుత్వం?
0: ఏం లేదు, మనం ఏదైనా విత్డ్రాల్ ఉన్నప్పుడు మన రిక్వైర్మెంట్ ని తీసుకెళ్లి బ్యాంకులు ప్రొవైడ్ చేస్తే దెన్ వాళ్ళు ప్రాసెస్ చేసి విత్డ్రాల్ కి అలౌ చేసేస్తారు మ్యామ్. మన రిక్వైర్మెంట్ ని ప్రాపర్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి చూపిస్తే దెన్ దే విల్ అలౌ ఫర్ విత్డ్రాల్. దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేదు. మ్యారేజ్ కార్డు తీసుకుని వెళ్ళి పూజ చేసామనుకోండి, దే విల్ ప్రాసెస్ అండ్ రిలీజ్ ఇట్. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం, ఎవరైనా డిమాండ్ ఇచ్చి ఉంటారు నాకు ఇంత ఫీజు కట్టాలని, ఆ డాక్యుమెంట్ని తీసుకుని వెళ్ళి అక్కడ ప్రూఫ్ ప్రొవైడ్ చేస్తే దే విల్ ప్రాసెస్ అండ్ అలో ఫర్ విత్డ్రాల్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు కానీ పెళ్లికి కానీ. మెడికల్ ఎక్స్చేంజ్ అంటే అక్కడ అడ్మిషన్ రిపోర్ట్ ఉంది, ప్రాపర్ పేమెంట్ రేజ్ చేసిన ఏమైనా ఉంటే వాటిని చూపిస్తే కూడా విత్డ్రాల్ అలో చేస్తాం.
1: సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా 21 ఏళ్లకి ముందే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, మ్యారేజ్ ఉన్నా, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అన్నా విత్డ్రా చేయొచ్చు అన్నారు, కానీ దీనికి ఖచ్చితమైన లాకిన్ పీరియడ్ ఏమన్నా ఉందా?
0: లాకిన్ పీరియడ్ అంటే ఏం లేదు. ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ ఉంది కాబట్టి మ్యారేజ్ కి 18 ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ అవుతాయి. విత్డ్రాల్ ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు 18 ఇయర్స్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ అయి ఉండాలి.
1: ఓకే,
0: చైల్డ్ మ్యారేజ్ కాకుండా ఉండడానికి ఆ ప్రూఫ్ తీసుకుంటున్నారు. సో ఆ ప్రూఫ్ కాకపోతే దెన్ దే ఆర్ అలవింగ్ ఫర్ విత్డ్రాల్.
1: ప్రస్తుతం ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం 8.5% దాకా ఉంది. ఏ బ్యాంక్ లో ఇంత రేట్ ప్రొవిజన్ కూడా లేదు. బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా మాక్సిమం వస్తే 7-7.5 దాకా వస్తుంది. ఇందులో గర్ల్ చైల్డ్ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 8.5% వస్తుంది. దిస్ ఇస్ బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ను.
1: సో అక్రాస్ బ్యాంక్స్ అండ్ అలాగే పోస్ట్ ఆఫీసులలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సుకన్య సమృద్ధి యోజన ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతే అక్కడ ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్,
0: ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పాస్ ఆన్ చేస్తారు.
1: సార్ మరి ఒకవేళ విత్డ్రా చేసుకోవాలి అని అనుకుంటే ఎడ్యుకేషన్ కోసం ఒకేసారి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చా, ఇంతే విత్డ్రా చేసుకోవాలి అని ఏమన్నా ఉందా, ఇన్స్టాల్మెంట్స్ లో విత్డ్రా చేసుకోవాలి?
0: మనకి స్కూల్ ఫీ ఎట్లయితే ఉందో, కాలేజ్ ఫీ ఎట్లా ఇయర్ వైజ్ ఉంటుంది కాబట్టి మనం ఏ ఇయర్ కి ఆయర్కి డిమాండ్ రేస్ చేసుకుంటే రిక్వెస్ట్ ఇచ్చుకుంటే ఆ ఇయర్ కి వాళ్ళ పేమెంట్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. ఒకేసారి తీసుకుని ఇంట్రెస్ట్ లాస్ అయ్యేదానికంటే ఏ ఇయర్కి ఆ ఇయర్కి పేమెంట్ తీసుకుంటే మిగిలిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, మీరు ఒక కుటుంబంలో ఇద్దరు అమ్మాయిలకి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ హోల్డ్ చేయొచ్చు అని అన్నారు కదా, మరి మల్టిపుల్ బ్యాంక్స్ లో ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఏమైనా ఉంటుంది?
0: ఏ బ్యాంక్ అయినా అన్ని బ్యాంక్స్ కలుపుకుని ఒక అకౌంట్,
1: ఒక అమ్మాయికి ఒకే అకౌంట్
0: అన్ని బ్యాంక్స్ కలుపు.
1: సార్ మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫర్ సమ్ టైమ్ ఉన్నారు కాబట్టి అమ్మాయిలు ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఇంప్లిమెంట్ అయిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్లు 2015 లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పారు, నవ్ ఇయర్ ఇన్ 2025, సో ఈ 10 ఇయర్స్ లో ఆ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ శాతం ఏమైనా పెరిగిందంటారా?
0: మన బ్యాంక్ వరకు అయితే మనం చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే మనం ఎవ్రీ ఇయర్ ఒక ప్రోగ్రామ్ కింద కండక్ట్ చేస్తున్నాము, యూ జీనియస్ ప్రోగ్రామ్స్ అని. దాంట్లో ప్రతి స్కూల్కి వెళ్తున్నాము, వాళ్ళని మన ప్రోగ్రామ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి కూడా అక్కడ నుంచి అక్కడే అకౌంట్ ఓపెన్ గార్డియన్తో సహా తీసుకుని పేరెంట్స్ కూర్చోబెట్టుకుని అక్కడే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ సేవింగ్స్ అనేది మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం, ప్రెజెంట్ చేస్తున్నాం, ఈ అకౌంట్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఈ అకౌంట్ ఎట్లా వాడుకోవచ్చు. సో ఫస్ట్ అకౌంట్ ఎప్పుడైనా వాళ్ళకి ఓపెన్ చేసుకున్న వాళ్ళకి అభిమానం ఉంటుంది కాబట్టి ఆ అకౌంట్ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చైల్డ్, గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ, మనం వాళ్ళకి ముందు నుంచే ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎక్కడైనా మనం ఎవ్రీ ఇయర్ ఇప్పటికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి తెలంగాణ వరకు మనం 5,000 నుంచి 6,000 అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో ఆ ప్రొవిజన్లో ఇంకా అందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే పేరెంట్ యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాం. అంటే వాళ్ళకి అట్లనే కాకుండా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మిస్ హ్యాపెన్స్ టు ద పేరెంట్ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ వరకు పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు కూడా బ్యాంక్ సపోర్ట్ చేస్తా ఉంది. సో ఆ స్కీమ్స్ అని మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము, యూజ్ చేసుకోమని చెప్తున్నాము, దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాము. స్కీమ్స్ డిపెండింగ్ ఆన్ వేరియస్ బ్యాంక్స్ వాళ్ళు వాళ్ళ స్కీమ్స్ తీసుకొస్తున్నారు, బట్ యాజ్ ఆన్ టుడే అప్ టు 18 ఎవ్రీ చైల్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఉంది, దాంట్లో పేరెంట్ యొక్క బెనిఫిట్స్ ని మనం అందుబాటులోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
0: థ్యాంక్ యూ మ్యామ్.
2: మీరింతవరకు సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఎం అరుణ్ కుమార్ గారితో పరిచయం.

పరిచయం చేసిన వారు శ్రీమతి నిహారా కానేటి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సేవలో విశిష్ట పాత్ర నిర్వహించిన ఆకాశవాణి 90 సంవత్సరాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించారు. అన్ని ఆకాశవాణి కేంద్రాల్లో వాకథాన్ నిర్వహించారు. నాంపల్లి హజ్ హౌస్లో హజ్ యాత్రికుల బస్సును ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేసి ఈవీ ఆటోగా మార్చాలని నిర్ణయించామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని, వాటిలో నైపుణ్యాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతరులకు సేవ చేయడమే మనిషి జీవితానికి నిజమైన అర్థమని, మానవ సేవనే జీవిత పరమార్థంగా భావించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లోక్భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవంలో గవర్నర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయనున్నట్లు సమగ్ర శిక్ష తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేసారి ఉపకరణాల పంపిణీ క్యాంపులు నిర్వహించనున్నామన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులకు కృత్రిమ మేధ రోబోటిక్స్ పట్ల ఆసక్తి కలిగించేందుకు తెలంగాణ సమగ్ర శిక్ష విభాగం వినూత్న కార్యక్రమం నిర్వహించింది. రాష్ట్రంలోని వివిధ కస్తూర్బా గాంధీ విద్యాలయాల నుండి 50 మంది విద్యార్థినులను అమెజాన్ సంస్థకు విద్యా పర్యటనకు తీసుకెళ్లారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నిర్వహించిన బీజేపీ బైక్ ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో సీనియర్ బీజేపీ నాయకుడు శుభేందు అధికారి ఈరోజు బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఆ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మద్దూరి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: ఇదం అత్యంతం ముజ్జనకం శుభపరిణామంచ యత్ సమకాలీనే సమాజే అసంఖ్యాకాః జనాః తత్రాపి చ యువజనాః ఆకృష్టా భవంతి సంస్కృతం ప్రతి ఇతి. సంస్కృతస్య అపరం పంచాక్షరనామ అమరవాణీ ఇతి యద్వర్తతే తత్ పూర్ణతః సార్థకం కలు. దేశకాలావిచ్ఛిన్నా సతి మహతీ ఇయం భాషా వర్ధత్యేవ. ఈ నేపథ్యంలో సంస్కృత భాష యొక్క ప్రత్యేకతను ఆవశ్యకతను గురించి కొంచెం ముచ్చటించుకుందాం. నేటి సమాజంలో దాదాపు అందరూ మాతృభాషకు అదనంగా రెండు మూడు భాషలు నేర్చుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వ్యక్తులకు మాతృభాష కన్నా ఇతర భాషల మీద ఎక్కువ పట్టు ఉన్న చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ పరిస్థితికి బలమైన కారణం సామాజిక అవసరం. ప్రభుత్వ వ్యవహారాలకు, ఉద్యోగ వ్యాపారాలకు, ఇతర సామాజిక వ్యవహారాలకు మాతృభాష కాకుండా ఆంగ్లం లాంటి భాషలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అందువల్ల మాతృభాష కన్నా ఆంగ్లం మీద పట్టు సాధించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నాం. జీవితావసరాలకు ఏ భాషనైనా ఎన్ని భాషలనైనా నేర్చుకోవాల్సిందే తప్పదు కదా. అయితే దైనందిన అవసరాలకనే కాకుండా ఒక కొత్త భాషను నేర్చుకోవడం వలన ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? విజ్ఞులు ఉన్నాయనే అంటున్నారు. ఒక కొత్త భాషను నేర్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సమస్యా పరిష్కార సంబంధమైన సామర్థ్యాలు, ఇలాంటి ఎన్నో కీలకమైన జ్ఞాన సంబంధమైన సామర్థ్యాలు అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక కొత్త భాషను నేర్చుకోవడం ద్వారా మన మేధస్సును నిశితంగా ఉంచుకోవచ్చు. ఆ రకంగా త్వరగా వృద్ధాప్యం బారిన పడకుండా చూసుకోవచ్చును కూడా చెప్తున్నారు. అంటే యాంటీ ఏజింగ్ అన్నమాట. అయితే ఒక కొత్త భాషను సమగ్రంగా నేర్చుకోవడం అనేది ఒక పెద్ద సవాలే. అది పెద్ద సవాలు కాబట్టి ప్రతిఫలం కూడా పెద్దగా ఉంటుంది. మరి కొత్త భాషను నేర్చుకునే ఈ ప్రక్రియ మేధోపరమైన ఆరోగ్యాన్ని మరింతగా పెంచుతుందట. ఈ ప్రక్రియ మన భాషా నైపుణ్యాలను పెంచుతుంది. అంతేకాకుండా మన దైనందిన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, సృజనాత్మక శక్తి ఇవి పెరిగేటట్లు చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒక కొత్త భాష మనం నేర్చుకున్నాము అంటే ఆ భాష మాట్లాడేవారి సంస్కృతి, ఆచార సంప్రదాయాల సింహద్వారం మన కోసం తెరిచినట్లవుతుంది. సరే, ఒక కొత్త భాషను ఎలా నేర్చుకుంటాం? దీనికి చాలా మార్గాలున్నాయి. అన్నింటికన్నా ఉత్తమమైన మార్గము ఆ భాష మాట్లాడేవారి మధ్య ఉండటమే. మనం ఒక విషయం గమనించవచ్చు. మన దేశంలో సివిల్ సర్వీస్ అధికారులను వారి స్వరాష్ట్రంలో కాకుండా వేరే వేరే రాష్ట్రాలలో నియమిస్తారు. వారు తప్పనిసరిగా ఆ రాష్ట్రంలో మాట్లాడే భాషను నేర్చుకుంటారు. చాలా సునాయాసంగా నేర్చుకుంటారు. వారే కాదు, వారి జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులు కూడా అక్కడి భాషను సులభంగా నేర్చుకోగలుగుతారు. ఇలా నేర్చుకోవడం అన్ని భాషల విషయంలోనూ కుదిరే పని కాదు. ఎందుకంటే మనకు ఆసక్తి ఉన్న భాష నేర్చుకోవాలంటే ఆ భాష మాట్లాడేవారి మధ్యకు వెళ్ళి నివసించడం అన్ని వేళలా కుదరదు కదా. ఇంకొక

మనం నేర్చుకోవాలనుకున్న భాష మాట్లాడే భాష అయి ఉండకపోవచ్చు కూడా. ప్రపంచంలో చాలా భాషలు వాడుకలో లేకుండా పోయాయి. అలా లుప్తమైన భాషలలో కొన్నింటిని ఆయా ప్రాంత ప్రజలు మళ్ళీ బ్రతికించుకున్నారు కూడా. భాష నేర్చుకోవడానికి ఇంకా మార్గాలున్నాయి. మొబైల్లో కూడా ఉపయోగించడానికి వీలయ్యే బోల్డ్ అన్ని అప్లికేషన్లు ఉన్నాయి. అంతర్జాలంలో కూడా చాలా పరికరాలున్నాయి. ఒక కొత్త భాష నేర్చుకోవడం వలన మంచి ప్రయోజనాలున్నాయి కాబట్టి సంస్కృతాన్నే ఎందుకు ఎంచుకోకూడదు? చక్కగా ఎంచుకోవచ్చు. సంస్కృతాన్ని నేర్చుకోవడం వలన మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ముందస్తుగా సంస్కృతానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం. సంస్కృతానికి ఉన్న అక్షర సమామ్నాయం చాలా విస్తృతమైనది. ప్రతి అక్షరధ్వని నోటిలోని ఏ అవయవం ఏ స్థానంలో తాకితే ఆ ధ్వని పుడుతుందో స్పష్టమైన నిర్దేశం ఉంది. వర్ణ సమామ్నాయం యొక్క కూర్పు కూడా నోటిలోని ఒక ప్రదేశంలో పుట్టే అక్షరాలను ఒకచోటే కూర్చి చేయబడింది. అంటే కంఠ్యములు తాళవ్యములు ఒకే చోట ఉండేట్లుగా కూర్చారు. నిపుణులు ఏం చెప్తున్నారంటే, సంస్కృత వర్ణ సమామ్నాయాన్ని ఉచ్చరించడం వలననే సహజసిద్ధమైన ప్రాణాయామం చేసినట్లవుతుందని చెప్తున్నారు. సంస్కృత భాషను రాయడానికి ఉపయోగించే లిపిని దేవనాగర లిపి అంటారు. ఈ లిపిలో ప్రతి అక్షరం ఒకే ధ్వనిని సూచిస్తుంది. ఆంగ్లంలోలాగా ఒకే అక్షరం వివిధ ధ్వనులను సూచించదు. సంస్కృత భాష ఒక శాస్త్రీయమైన రచన నిర్మాణము కలిగిన భాష. అందువలనే ఇది కంప్యూటర్లో ఉపయోగించడానికి కూడా అనువైనదని చెప్తారు. సంస్కృత భాషను నేర్చుకోవడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ భాషను నేర్చుకోవడం అంటే విస్తృతమైన ప్రాచీన సాహిత్యానికి, తత్వశాస్త్రానికి, ఖగోళ విజ్ఞానానికి, ఇంకా బోల్డంత శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన గొప్ప నిధి యొక్క తాళపు చెవిని దొరకపుచ్చుకున్నట్లే. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సంప్రదాయాన్ని సుసంపన్నం చేస్తూ ఎన్నో రచనలను చేశారు. ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, శ్రీమద్ భగవద్గీతకు చక్కని వ్యాఖ్యానాలను వ్రాసి భారతీయ వేదాంత విజ్ఞానాన్ని సమున్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్లారు. భాష కాళిదాసాది మహాకవులు తమ కావ్య నాటక రచనల ద్వారా సంస్కృత సాహిత్యానికి అద్వితీయమైన గౌరవాన్ని సమకూర్చారు. ఈ సందర్భంలో కాళిదాస మహాకవి రచనలకు చక్కని వ్యాఖ్యానాన్ని సమకూర్చిన మల్లినాథ సూరిని తప్పక గుర్తు చేసుకోవాల్సిందే. అందున ఆయన మన తెలుగువాడు అవడం మనకు సంతోషం, గర్వకారణం కూడా. మ్యాక్స్ ముల్లర్, సర్ జాన్ వుడ్రఫీ వంటి విదేశీయ మేధావులెందరో సంస్కృత భాషను నేర్చుకోవడమే కాక భాషా సంరక్షణకు తోడ్పడ్డారు. జేమ్స్ హెడ్జెల్ అనే శాస్త్రవేత్త న్యూరోసైన్స్లో పరిశోధనలు జరిపి వెలువరించినటువంటి భావనకు సాంస్క్రిట్ ఎఫెక్ట్ అని పేరు పెట్టాడు. ఈ భావన ప్రకారం సంస్కృత మంత్రాలను కంఠోపాఠం చేయడం వల్ల మెదడులోని గ్రే మ్యాటర్ సాంద్రత పెరుగుతుందట, మేధోశక్తి మరింత పెరుగుతుందట. చాలా భారతీయ భాషలకు సంస్కృతంలో మూలాలున్నాయి. భారతీయ భాషలు ఎన్నో సంస్కృత పదాలను తమలో ఇముడ్చుకున్నాయి. అంతేగాక జర్మన్ లాంటి యూరోపియన్ భాషలతో కూడా సంస్కృతానికి దగ్గర సంబంధాలున్నాయి. సంస్కృతాన్ని నేర్చుకోవడం ద్వారా ఇతర భారతీయ భాషలను, ఇండో యూరోపియన్ భాషలను తేలికగా నేర్చుకోవచ్చు. సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఏ మార్గాలున్నాయో చూద్దాం. మనం ఏ ఉద్దేశంతో సంస్కృతాన్ని నేర్చుకోదలుచుకున్నామో అన్నది కూడా ఇక్కడ ముఖ్య పాత్ర వహిస్తుంది. జనబాహుళ్యం మాట్లాడే ఒక భాషను మనం నేర్చుకోవాలంటే ఎన్నో పాఠ్యపుస్తకాలు, చలనచిత్రాలు వగైరా ఉపకరణాలు చాలానే ఉంటాయి. బోధకులు లేదా శిక్షకులు కూడా చాలామంది ఉంటారు. అయితే ఎక్కువ మంది మాట్లాడని ఒక భాష నేర్చుకోవాలంటే ఇలాంటి ఉపకరణాలు ఎక్కువ దొరకవు. నేడు సంస్కృతం జనబాహుళ్యం మాట్లాడే భాష కాదు. కానీ కొన్ని శతాబ్దాల నుండి ప్రజలు ఈ భాషను నేర్చుకుని సజీవంగా నిలబెట్టారు. తరువాత తరాలకు స్వచ్ఛంగా అందించారు. కర్ణాటక రాష్ట్రంలోని మత్తూరు

0: రామం వారు తమ దైనందిన జీవితంలో కూడా సంస్కృత భాషనే ఉపయోగిస్తారట. ఇది ఎంతో విస్మయాన్ని ఆనందాన్ని కలిగించే విషయం కదా. ఈ మధ్యకాలంలో సంస్కృత భాషా సంభాషణ శిబిరాలు వంటివి ఏర్పరిచి సంస్కృతం మాట్లాడడంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రక్రియ చక్కని ఫలితాలను ఇస్తోంది. సభ్యులకు భయాన్ని పోగొట్టి సంస్కృతాన్ని సులువుగా నేర్చుకోవచ్చు, మాట్లాడవచ్చు అన్న నమ్మకాన్ని కలగజేస్తోంది. ఈ ప్రక్రియలో సంస్కృతాన్ని మాట్లాడే ఒక చిన్న మత్తూరు గ్రామాన్ని సృష్టించడం జరుగుతోందన్నమాట. ఇందులో సభ్యులకు సంస్కృతం మీద ఒక ప్రాథమిక అవగాహన, పరిచయం కలుగుతాయి. ఇప్పుడు మనం సంస్కృతాన్ని తరతరాలుగా సంప్రదాయబద్ధంగా ఎలా నేర్చుకునేవారో చూద్దాం. 8 విభక్తులతో, 3 వచనాలతో, వివిధములైన సమాసములతో సంస్కృతం ఒక ప్రత్యేకమైన భాష. రఘువంశం మొదలైన కావ్యాలను నేర్చుకుంటూ అవసరమైన శబ్దరూపాలను, ధాతు సమాసాది విశేషాలను నేర్చుకునేవారు. సమాంతరంగా వ్యాకరణాన్ని కూడా నేర్చుకునేవారు. నా బాల్యంలో ఆకాశవాణిలో కేశవపంతులు గురువుగారు నేర్పిన కాళిదాసు కావ్యాలు నాకింకా గుర్తున్నాయి. కేయూరాణిన భూషయంతి అంటూ మొదలయ్యే ఆ భర్తృహరి శ్లోకం అభిమానుల మనస్సులలో ఎప్పటికీ పదిలంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఆకాశవాణి సంస్కృతంలో వార్తలు కూడా ప్రసారం చేస్తూ నవీన సమాజానికి సంస్కృతాన్ని మరింత దగ్గర చేసింది. సంస్కృతంలో మాట్లాడడం నేర్చుకున్నా, తరువాత ఈ పద్ధతిలో నేర్చుకున్న భాషను పరిపుష్టం చేసుకుంటే అప్పుడు సంస్కృత గ్రంథాలను చదవవచ్చు. మన ప్రధానమంత్రి గారి సుప్రసిద్ధ కార్యక్రమం మన్ కీ బాత్లో కూడా వారు పలుసార్లు సంస్కృత భాషను, దాని ప్రాధాన్యతను ప్రస్తావించారు. మన సంప్రదాయాలకు సంస్కృతికి ఒక వాహకంగా సంస్కృత భాషను అభివర్ణించారు. సంస్కృత భాష ప్రాధాన్యతను, తిరిగి ఆ భాషకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరాన్ని చాటి చెప్తూ యువత చేసిన రీల్స్ను, వీడియోలను ఆయన కొనియాడారు. మన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వారి వెబ్సైట్లో అమరకోశంలోని శబ్దాలను వెతకటానికి ఒక చక్కని పేజీ నిర్మించారు. అంతేకాదు, ఆ శబ్దానికి అన్ని విభక్త రూపాలను పొందవచ్చు. ఇలాంటివి చూసినప్పుడు ఆనందంతో హృదయం ఉప్పొంగుతుంది. ఆశాస్మహేచ అద్యతన ఆగామి నాగరికా గైర్వాణీం ఇతోధికం సుసంపన్నం కర్వంతు ఇది.
1: మీరింతవరకు మద్దూరి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. అమరవాణి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు చిత్రసీమ సినిమా పాటలు వినే ముందు,
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశవ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా May 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
1: పోటుగడు చిత్రం కోసం ఇందు నాగరాజ్, మంచు మనోజ్ కుమార్ పాడిన భాషశ్రీ గీతం, సంగీతం అచ్చు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. చిత్రగీతాలలో తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం కోసం రమణ గోగుల మధుప్రియ పాడిన పాట, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం భీమ్సు.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రగీతాల తర్వాత శ్రీమణి సాహిత్యానికి శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చగా సిద్ధి శ్రీరామ్ పాడిన పాట చిత్రం ఊరి పేరు భైరవకోన.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: చలో చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి పాడిన భాస్కర్ భట్ల రవికుమార్ గీతం. సంగీతం మహతి స్వరసాగర్.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు ప్రసారమవుతాయి. చిత్రగీతాలలో చివరిగా తండెల్ చిత్రం కోసం జావేద్ అలీ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ళ ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినండి రేపు ఉదయం 10:03.

0: rebuild, to endure, and most importantly, to move forward with confidence.
1: So on that very interesting note, we'll have to wrap up the conversation. Time allows us to take up only that much on the program. So that's it from us, listeners, on this program. You can also listen to our program, Current Affairs, on our mobile app, News on AIR, and our YouTube channel, News on AIR Official.
2: Current Affairs.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పాత సినిమా పాటలు, మధుర గీతాలు. గుండమ్మ కథ చిత్రం కోసం పి సుశీల గానం చేసిన పింగళి గీతం, సంగీతం ఘంటసాల.

పింగళి సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా ఏఎం రాజా పి సుశీల పాడిన పాట చిత్రం మిస్సమ్మ.

పాతాళ భైరవి చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం ఈ శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి రేపు ఉదయం 7 గంటల 15 నిమిషాలకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన. మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. తర్వాత శ్రీశ్రీ సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా పి సుశీల ఘంటశాల పాడిన పాట చిత్రం మాంగళ్య బలం.

రేపు ఉదయం ప్రసారంలో 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వినండి రేపు ఉదయం 10:03. మధుర గీతాలలో తర్వాత మాయాబజార్.

ఈ వారం అతిథి. ఈ శీర్షికన రేపు ఉదయం 11:03 ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు శ్రీమతి తురగా ఉషారమణి గారు. వినండి రేపు ఉదయం 11:03 ఈ వారం అతిథి శీర్షికన. మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత భలే రాముడు చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన సదాశివ బ్రహ్మం గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తర్వాత బ్రతుకు తెరువు చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన పాట సాహిత్యం సముద్రాల జూనియర్.

రేపు మధ్యాహ్నం 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో హిమాయత్ నగర్లోని వాసవి పబ్లిక్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. మధుర గీతాలలో తర్వాత గుళీబ కావలి కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గీతం, సంగీతం జోసెఫ్ అండ్ కృష్ణమూర్తి.

0: మార్గాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి లీలతో కలిసి పాడిన పాట సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: సముద్రాల సాహిత్యానికి ఘంటసాల, సంగీతాన్ని సమకూర్చగా పి లీలా పాడిన పాట, చిత్రం శాంతి నివాసం.

మల్లాది సాహిత్యానికి ఘంటసాల సంగీతాన్ని సమకూర్చగా పి లీల పాడిన పాట, చిత్రం చిరంజీవులు.

శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట. రచన పింగళి నాగేంద్రరావు, సంగీతం పెండ్యాల.

కొసరాజు సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీతాన్ని సమకూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన గీతం చిత్రం కలసి ఉంటే కలదు సుఖం.

0: Organization and other international health authorities. Somnath Amrit Parv will be celebrated to mark the 75th anniversary of the reconstruction of Somnath Temple. The Prime Minister Narendra Modi will participate in the Somnath Amrit Parv on the 11th of this month at Prabhas Patan in Somnath. Speaking to media, Gujarat State Cabinet Minister Jitubhai Vaghani said that various events will be organized at Somnath as part of the Somnath Amrit Parv, showcasing India's rich cultural and heritage traditions. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావన సంకల్ప బలం గురించి కె రాజేష్ పటేల్ గారి తెలుగు లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, 7:00 వనపర్తి జిల్లా సమాచార లేఖ రచన జి శాంతి సుజీత్, 7:15 ఉదయతరంగిన కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స, ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జీకే రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీఎస్ రమేష్ శుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పి సాయి కుమార్ బృందంచే నాదస్వర వాద్యం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ళు ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. 11:03 ఈ వారం అతిథి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీమతి దీపికా రెడ్డి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి తురగా ఉషారమణి గారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో ఇంటర్మీడియట్ తర్వాత ఎంచుకోవాల్సిన కోర్సుల గురించి ప్రముఖ అకాడమిషియన్ శ్రీమతి శాంతివేదులు గారు, ప్రముఖ కెరీర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ శ్రీ విజయ్ కిరణ్ అగస్త్య గారులతో చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. అనుసంధానం శ్రీమతి లావణ్య సునీల్ ధమ్ము. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వాస్వి పబ్లిక్ పాఠశాల హిమాయత్ నగర్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ గడ్డం కనకయ్య బృందం వారిచే శశిరేఖ పరిణయం చిందు యక్షగానం చివరి భాగం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్ట్ కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార పరీక్షా విధానం ఆవశ్యకత గురించి ఉద్యానవన కళాశాల మోజర్ల కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధవి గారి ప్రసంగం. అనంతరం మామిడి పంట ఎగుమతుల్లో జాగ్రత్తల గురించి మోజర్ల ఉద్యానవన కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జడల శంకరస్వామి గారి ప్రసంగం. 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 3:00 జాతీయ సంగీత సభా కార్యక్రమంలో రాజ్కుమార్ మజుంధర్ గారుల సంతూరు వాద్యం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:12 దాటి 40 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:50 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.